0: I may face difficulties or problems, pain or pleasure.
1: ఇవన్నీ నా ప్రతిబింబములే.
0: They are all my reflections.
1: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
0: Therefore, whatever you see is mere reflection.
1: దైవము చెడ్డవాడు కాదు. దైవముకు గుణము లేవు, కర్మలు లేవు.
0: God is beyond action. He is attributeless.
1: Na karmana na praya tyage neki amrutatva manasu tyagame pradhanamainatundi.
0: Therefore you are the son of eternity, immortality, for which sacrifice is essential.
1: Yen chikina ni tyagam chey.
0: Anything you should be prepared to sacrifice.
1: Anni naave.
0: I may face difficulties or problems, pain or pleasure.
1: Anni na pratibimbamule.
0: They are all my reflections.
1: Kanukane అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా

0: God is not separate from me.
1: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్య పదార్థం ఎక్కడ కనిపించవు.
0: Wherever I see God, only, nothing else.
1: పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి, కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
0: The name and form may be at variance, but the single principle consciousness is
1: ekatma sarvabhutantaratma.
0: It is only same soul that pervades everywhere.
1: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
0: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
1: కాలం అతీతమైనది.
0: Time is transcendental.
1: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు పుట్టించకూడదు.
0: Bhagavan doesn't want to speak more than this.
1: మీకు విసుగును పుట్టించకూడదు.
0: And he doesn't want to feel vexed or tired.
1: ఈ ఐదు పదములు మాత్రమే మీ మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
0: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
1: కనుక మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
0: You may learn many, at least practice one or two.
1: అప్పుడు మీరు ధన్యులు అయిపోతారు.
0: Then only your lives would be redeemed.
1: ఎంతో మీరు పుణ్యులు అయిపోతారు.
0: And you will be virtuous, meritorious.
1: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు అవుతారు.
0: And you will be following the correct path in life.
1: ఇప్పుడు నా మాటలు గాని మన కలాం మాటలు గాని ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవుతో విని ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
0: You heard many from Bhagavan. You heard from the talk of the President of India. You should practice at least one or two.
1: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
0: It's rather extremely rare to listen to such sacred words.
1: మీరు చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
0: Having heard them, you should hold on to them.
1: ఇదే మానవుని యొక్క జీవిత లక్ష్యం.
0: This is the aim of life.
1: మానవ వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశమే.
0: యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
0: యు ఆర్ నాట్ సెపరేట్ యాజ్ హ్యూమన్స్.
1: నా అంశమే. నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.
0: యాజ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, యూ షుడ్ హ్యావ్ ఆల్ ద డివినిటీ అండ్ ద పవర్.
1: కానీ కొట్టి మాటలతో కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైమ్ బై మియర్లీ స్పీకింగ్.
1: కనుక ఈ ప్రేమ విషయంలోనేటువంటివి, సత్య విషయంలోనేటువంటివి, ధర్మ విషయంలోనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కాని అన్యమంగా పుట్టినవి కాదు.
0: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
1: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
0: Wherever you go, you feel oneness.
1: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు మీరు ఏ పేరు ఏ పేరు అని.
0: Many ask Bhagavan, who are you Bhagavan, what's your name?
1: Ayya, I and you are one.
0: Bhagavan's answer is this, I and you are one.
1: అంతేగాని నేను వేరే నీవు వేరే వారు వేరు వేరు కాదు.
0: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
1: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప వేరు కాదు.
0: మైన్ అండ్ థైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
1: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
0: With all the feelings of harmony and unity, let us mingle together as brothers and sisters.
1: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: We should all stand united.
1: కోపతాప అసూయ జబ్బములు ఏమాత్రం ఉండకూడదు.
0: There should never be scope for any anger or temper.
1: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుర్గుణములే.
0: They are all the bad qualities that will take away your human nature.
1: కనుక మనము దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకునేటువంటి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
1: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
0: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్ భగవాన్ డజన్ వాంట్ టు డిటైన్ యూ, కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
1: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకోలేదు.
0: Having heard these things, at least preserve them at one or two that you heard.
1: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.

తపో నాస్తి న సంతోష పరం సుఖం న తృష్టయా తపో వ్యాధి న తృష్టయా

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There's no other comfort other than that of happiness.
0: మానవుడు సుఖము సుఖము సుఖము. ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖము.
1: Man seeks happiness. Is that physical or fleeting or worldly? No. It is only the happiness of the spirit. That is the true happiness.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణం ఏమిటి?
1: What is the reason behind seeking such a happiness?
0: Natrushtaya tapovyadi. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: Man is bound by limitless desires today.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ హీస్ పుట్ టు సఫరింగ్ అండ్ హీ బికమ్స్ సిక్.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: దెర్ఫోర్ వన్ మస్ట్ పుట్ అండర్ చెక్ on these limitless desires and then free from such a sickness.
0: Inka dharmam ante emiti? Daaname dharmam kaadu, dharmame daanam kaadu. Daanam veru, dharmam veru.
1: Then what is this dharma righteousness? Is that charity daana? No, they are different.
0: Idi prakrutamaina tanti chanabanguramaina tanti daalini dharmam antunnam.
1: We call this charity as dharma, basing on fleeting, momentary experience.
0: కాని నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: But the true dharma is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నిటిని కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఆత్మధర్మము.
1: That which transcends the worldly mundane activity is the dharma of the spirit.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: Though religions vary, many consider religion as dharma.
0: కాని మతం వేరు, ధర్మం వేరు.
1: But religion is different from dharma.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: Religion is like a river.
0: ధర్మము సముద్రం వంటిది.
1: Dharma is a mighty ocean.
0: నదీనాం సాగరో గతిహీని. అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: దెర్ఫోర్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్, ద గోల్ ఆఫ్ సీక్రెట్ టెస్ట్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ ఆల్ ఆస్పిరేషన్స్ హ్యాపెన్స్ టు బి ధర్మ.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటము ఇది చాలా పొరపాటు.
1: Therefore, to consider this dharma, which is vast, mighty ocean, equal to that of a religion, is wrong.
0: మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే వస్త్రభేదము వేరు వస్తు ఒకటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశులవన్నెలు వేరు పాలు ఒకటే

0: పూజలొకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: ఇఫ్ ఓన్లీ అవర్ పర్సూట్ టు ఎర్న్ మనీ అండ్ ద డిజైర్ ఆర్ రైచువస్, దెన్ యూ విల్ హ్యావ్ లిబరేషన్.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: దిస్ క్రియేషన్ ఇస్ సో వాస్ట్, మోర్ దెన్ దట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటివాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ee naati manavudu bhautikamainatunte vaanchala cheta mitimirinatunte korakala cheta amitamaina aanchala cheta tama tattvani taamu gurtinchukoleka taamu kurchunna kommunu taane kottukunchunnattuga unnadu.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: Manavani andali samaratvamu samanvayamu samatvamu ekatma bhavamu ee naligintini manam abhivruddhi parchukunnappude manavatvamulo sodarattamu swechcha nyayamu vaddillutundi.
1: If only we develop this integrity and this equality, the principle of unity, then only you will have fraternity and justice ensured.
0: Manavani yandu ekatma bhavamu abhivruddhi kavali.
1: This principle of unity should be developed.
0: Ee ekatma bhavamu nundiye vishwamunandu prema tattvam aavirbhavistundi.
1: It is only the spirit of oneness which will be the origin for love.
0: Ee prema paasamu chetane yavat manavulu kudanu ekanga kattabadutu undaru.
1: It is only this rope of love that binds the entire humanity into one.
0: Ekkada Malaysia, ekkada Japan, ekkada China, ekkada Indonesia, ee deshamlo varandaru kudanu ee kugramamlo vachi aikamatyanga anyonyanga aanandanga premanu anubhavincharante deeniki moola kaaranamu manavatvam unnatundi ekatvam okkate adi e prema.
1: Where is Malaysia? Where is Japan? Where is China? Where is Indonesia? They are all gathered here in this tiny hamlet or village. What is that brought them here? It is only love and the principle of oneness.
0: Ee prema yende untunnadi jeevitam yokka aanandam.
1: The bliss in our human life is contained within the principle of love.
0: Ee premanu anubhavinchatamlone untunnadi sattvika aanandamu.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: Ee anubhavinchinatundi aanandamunu 10 mandiki panchatamlone untundadi nityamainatundi ekatva aanandamu.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: Ee prema tarangamulapaina jeevitamunu kontavarakunu aadinchukunnappude ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in
0: form. Manasu, buddhi, atma ani kuda untunnavi.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: Ee naligintu yokka samabhagame samatvame nijamaina manavattvam.
1: All these four components present equally makes a human being.
0: Aithe ee naligintu yandu samatvam aneetvantidi taggipovatam chetane ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతున్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్షోర్డ్.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ లీడ్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్న మనస్సు మారాలి.
1: ఇఫ్ యూ వాంట్ ది హోల్ వరల్డ్ షుడ్ ప్రాస్పర్ ఇన్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అండ్ సెక్యూరిటీ,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet, full of love.
0: మనస్సు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: మైండ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: విజ్ఞానంతో చేరినప్పుడు ఇది అవధూతగా మారుతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు రెనన్షియంట్.
0: అది ఏ అజ్ఞానంతో చేరినప్పుడు యమదూతగా మారుతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ ది కంపెనీ ఆఫ్ ఎ ఫూల్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు మెసెంజర్ ఆఫ్ గాడ్ ఆఫ్ డెత్.
0: అందువలనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవో అని రెండు విధములైనటువంటి మార్పుల చేత ఈ మనస్సు మానవుని అనేక విధములైనటువంటి తరంగముల్లో దాటిస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ బోత్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్. వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ ద వేవ్స్ ఆఫ్ ది మైండ్.
0: కనుక మొట్టమొదట మానసిక పరివర్తన జరగాలి.
1: సో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము, అసభ్యము, అవినయము, అహంకారము, అసూయ, ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండినటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యావంతులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండినటువంటి యొక్క మంచి గుణాన్ని కూడా మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పశు, పక్షి, మృగ, క్రిమి, కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
0: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: In society you find a very mean, disgusting creature, donkey.
0: కాని ఆ గాడిద ఎందుకు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
1: But man can learn many good virtues from a donkey.
0: సహన భావము గాడిద యందు ఉండినటువంటిది మానవుని యందు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తూ ఉంటుంది.
1: In spite of heavy load on its back,
0: ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తూ ఉంటుంది.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తుంటుంది.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson,
0: ఓరిమి ఓరిమి ఓరిమి,
1: that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: There are many sacred lessons we can draw from an ant.
0: ఈ చీమయందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: Ant has got fortitude and a vision.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరపు దృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారంనంతా ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
1: Then the spider, there are many things that we can learn.
0: పట్టుదల,
1: determination.
0: ఎన్ని పర్యామతాలు గూడును అల్లుకున్నప్పటికీ దానికి భగ్నం కలిగినప్పటికీ ఏమాత్రమూ చింతించక ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: In spite of repeated attempts to destroy the nest it makes on its own, yet it continues to make, the spider.
0: ఇంకా గాడిద చెప్పాము కానీ కుక్క.
1: Then comes the dog.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: We just neglect the quality present in a dog.
0: దాని యందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి యందు లేదు.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: ఏదో పట్టడనం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతన్ని చూచినప్పుడు కానీ చాలా విశ్వాసంతో తోక ఆడిచ్చుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: కాని ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాదులతో వారిని అభివృద్ధిపరిచి కడపటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ After securing pass, job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu freega chesinappatikani veerlo ee kukkalo undinatvanti okka vishwasamulo veyinta oka bhagam kudanu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1/1000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ఫెయిత్ విచ్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: ఇట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎ డాగ్.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat, the syndicate bank,
0: kukkalu chinnanga pettukunnaru.
1: They have the symbol of a dog.
0: Anaga ee dabbu ki etti bhayamu undadu, idi vishwasamto palabadetvantidi ani kukkanu deeniki aadarshanga teestunnaru.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
1: And the quality of a parrot.
0: Ee pittalo ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట ఎందు మాత్రమే ఉన్నది కానీ ఇంకా ఎట్టి సాధకుని ఎందు కానీ ఎట్టి మహనీయులందు కానీ ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్ ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును, రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: Pachana lopala tana patni maraniste rendo patni anetundi danni e maatramu aashinchadu.
1: Among the two birds, when one life partner dies, the other does not live.
0: Nigahinchukoni tana jeevithanni naasham chesukuntundi kani tirigi tana jeevinchadaniki prayatninchadu.
1: The partner left behind after the death of the other would not take any drink or food.
0: Chinna pittalo undinatvanti oka ekapatni vrtamuku okka manavudaina aadarshanga kanipistunnada?
1: And this principle of clinging on to the single life partner is there.
0: Oka patni pote inka enni patrilaina kuda nu thanu siddhanga teesukodaniki untadu.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: Kanukane ee pachchi nunchi manavudu nechukovasinatundi okka goppa seelata aneetundi danni manam nechukovali.
1: Therefore from parrot we can learn the lesson of character.
0: Kanukane pasi pachchi mrugadulu endukani krimikeetadulu endukani ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు కల్టివేట్ సీక్రెట్ వర్చ్యూ.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ బై మియర్లీ గోయింగ్ త్రూ టెక్స్ట్.
0: ఇది కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్. ఇది
1: ఇట్స్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore in this world our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu atane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanipadani manam ekkada vetakanakkaraledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధములైన మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మన యొక్క గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలంను వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైమ్ బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనం ఉన్నదా, నీ చేతి ఎందు పదవి ఉన్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: The moment there is no money on hand, nobody would say goodbye.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, అండ్ హీ సేఫ్ గార్డింగ్ యూ.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: సో గాడ్ ఈజ్ ది ఓన్లీ ట్రూ ఫ్రెండ్.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: బట్ వీ జస్ట్ రిట్రీట్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్ చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, bha means
0: effulgence. Prakashame atma sthanamu.
1: The atma, the spirit is the center of radiance. Dalu ranunche
0: vade Bharatudu.
1: And Bharata is the one who has got that light.
0: Prati manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different places.
0: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like Badrinath,
0: Kedarnath. మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: కనుకనే చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదటి ఒకదాన్ని చింతించేటువంటి వారు.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends. Let us invite them, అన్నారు.
1: They said, difficulties are our friends. Let us invite them, they said.
0: మన కష్టములే మనకు నిజమైన మిత్రులు.
1: Difficulties are our true friends.
0: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
1: There cannot be happiness without any misery.
0: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: రత్నానికైన కూడా నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: Ade kaakunda aatma trupti chethe aanandam manaku praaptistundaneetundi satyanni kudanu China desham pracharistu vachindi.
1: It is the propagation, the main principle of China that tells you the satisfaction of the spirit is important.
0: Ani kudanu bharatadeshamlo untundari ee aatmanu uddharinchetundi emiti mana yokka sariyainatundi yokka nadatane.
1: In Bharat, this is the main feeling. That is our conduct and behavior that would help for emancipation.
0: It's
1: not the conduct that would help the country. It will help your own progress and advancement. You take a knife and sharpen it.
0: ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీ డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా,
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టం లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was said.
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయము నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకము లోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలకు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into difficulty. A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్, ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: Even if you render help to a bad man, he will harm you in turn.
0: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: If you extend little help to a good man, he will be infinite.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore there are certain rules and regulations.
0: చైనాలో కూడా ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంటాయి.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's.
0: F.
1: 4 F's. F.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: ఎవరు నీ మాస్టర్?
1: Who is your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your
0: master. ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: అతని నీ మాస్టర్.
1: He is your master.
0: దానిని నీవు ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: అది ఫస్ట్ F.
1: That is the first F.
0: Second F, face the devil.
1: Second F, face the devil.
0: ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of.
0: ఆ ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious anytime.
0: ఇంకా నాలుగో F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
0: కష్టములు
1: ఉన్నవే
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కుంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: The hand.
0: ఇది కాలు.
1: This is leg.
0: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Society-కి.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: ద సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్?
0: మానవత్వమునకు అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
0: ప్రకృతికి అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
1: Therefore, the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature, humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity, the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్, ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము పదవి వీటి నిమిత్తమే మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
1: దిస్ ఇస్ నాట్
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఇన్ అవర్ హార్ట్. ఈనాడు
0: దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంతు తిరిగేరయ్యా.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
0: చూసారా, అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి, ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది, డీప్ ఓషన్.
1: How do you call it devotion? It is a deep ocean.
0: ఇది సముద్రము.
1: This is ocean.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't be bothered of money alone.
0: దైవమును విచారించు.
1: Think of God.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: And money you will get automatically.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కాని నైతికంగా కాని ధార్మికంగా కాని ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: In all aspects of life, the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that is the governing principle. Money is necessary.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under limits.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడాను ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్-టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Devotion today is a part-time devotion.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: In this world, there are lakhs and lakhs of devotees.
0: ఈ భక్తులందరూ కూడాను ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
1: If these devotees, if they practice one principle, the whole world will be fine.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఇస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము
1: త్యాగమైనటువంటి
0: ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person. After all, he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కౌను.
1: వాట్ విల్ హ్యాపన్ టు ద మనీ దట్ యూ అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: Poni poye samayam lopala ekkada pothunnado inta address aina ichi podu. Kshana banguramaina jeevita tattvaniki inta progu chesukoni em chestunnav? Ye tyagamto ye manchi karyamlo aina nee pravesha pettachunu kada?
1: For this momentary life, why should we amass? Why should we struggle hard for money? Why should we sacrifice?
0: దేశంలో సంపాదించినంత కూడాను ఏ స్విట్జర్లాండ్ను ఏ అమెరికాను ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవు ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
1: ఆల్ ద మనీ అమాస్ట్ ఈస్ రిజర్వ్డ్ అండ్ స్టోర్డ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్ అమెరికా అండ్ వీ డై హెల్ప్లెస్లీ.
0: ఎవరికి దక్కదది?
1: ఇట్ విల్ నాట్ గో టు ఎనీవన్.
0: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: హావింగ్ ఎర్న్ హియర్, వై డోంట్ యూ సాక్రిఫైస్ హియర్?
0: బీదలకంతా దిక్కులేని వారికి దీనులకంతా సహాయం చేయి.
1: వై డోంట్ యూ ఎక్స్టెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్?
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: మనీ ఇస్ మెంట్ ఫార్ the virtues and for sacrifice.
0: అంతే కాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
1: The money is not to be kept in an almira under lock and key.
0: త్యాగము త్యాగము త్యాగము రావాలి మానవుల్లో.
1: Man must cultivate the spirit of sacrifice.
0: వేదమునందు న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వం మానసు.
1: Therefore Veda says, no position, no authority, no wealth would give you as much as that of sacrifice.
0: త్యాగము అంటే మనకు భోగం ఉంటుంది.
1: It is only in త్యాగ the sacrifice there is the భోగా the prosperity. We breathe in.
0: తిరిగి తీసుకున్న గాలిని తిరిగి వదలనప్పుడే మనకు లంగ్స్ కు హెల్త్ గా ఉంటుంది.
1: Having inhaled we exhale to be healthy.
0: మనం భోజనం చేస్తున్నాము.
1: We eat.
0: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
1: And we also excrete, then you will be comfortable.
0: అదే విధంగా ధనమును సంపాదించు.
1: Earn money.
0: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: Then you will be healthy, the healthy body and the healthy mind.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: if you do not sacrifice,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: Your life becomes waste.
0: ఏ నాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
1: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
0: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు
1: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
0: శ్రమించు శ్రమించు శ్రమించు.
1: వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్.
0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాలి.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము ప్రేమ త్యాగము ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని నీవు ప్రేమించు.
1: దే మే హేట్ యూ యట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి భక్తి భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయాన్ని చేరుతున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
1: హావింగ్ కమ్ దిస్ ఫార్ వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
0: మీరు నేర్చుకున్నది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
0: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
1: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
0: Satyam ledu.
1: There is no truth now.
0: దీనికి ఒక నీతి లేదు.
1: దేర్ ఇస్ నో మొరాలిటీ.
0: నీతి లేని జాతి కోతి కంటే హీనం ఉన్న.
1: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
0: కనుక మంకీనే బెటర్.
1: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
0: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
1: ఇట్ సర్వ్స్ గాడ్.
0: పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
1: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
0: కానీ ఈనాటి మానవుడు భక్తి భక్తి భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
0: శాంతిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ పీస్.
0: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్.
0: యు ఆర్ ది ఎంబెడు.
1: దేర్ ఇస్ నో ట్రూత్ నౌ.
0: దీనికి ఒక నీతి లేదు.
1: దేర్ ఇస్ నో మొరాలిటీ.
0: నీతి లేని జాతి కోతి కంటే హీనం ఉన్న.
1: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
0: కనుక మంకీనే బెటర్.
1: మంకీ

0: ఇస్ ఇట్ దే ఫాలో?
1: శాంతిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ పీస్.
1: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవే శాంతి.
0: యు ఆర్ పీస్.
1: దీన్ని ఎక్కడ వెతుకుతావు నీవు?
0: వేర్ డు యు సర్చ్ ఫర్ ఇట్?
1: నీలో ఉన్నదాన్ని బయట వెతికి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ, వర్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇట్ అవుట్సైడ్?
1: పెట్టుకున్నటువంటి కంటద్దాలు ఇల్లంతా వెతికితే కానీ లభించబోతుందా?
0: ఇఫ్ ది గ్లాసెస్ ఆర్ రైట్ ఆన్ యువర్ నోస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఇట్ ఆల్ అవుట్?
1: సత్యము, శాంతి, ప్రేమ అనేటువంటి అంతా మన స్వరూపమై ఉండి మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
0: Therefore truth, peace and love are within you and you are in search of them outside.
1: భక్తి భక్తి అంటున్నాము.
0: You say devotion.
1: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
0: But you disobey the command of God.
1: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
0: You have forgotten the principle of love.
1: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
0: And you are giving up all that is required.
1: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
0: And we should develop the sympathy and forbearance.
1: దీనివల్ల ఈ విషయమందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
0: That not only is possible to develop love.
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Today we find selfishness.
1: ప్రతి మానవుని ఎందుకును ఈ స్వార్థం అనేటువంటి పైశాచిక ప్రవృత్తి తనను అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది.
0: The demonic selfishness will put you to suffering.
1: ఈ స్వార్థమే పోతే అంతా పదార్థమే.
0: When once the selfishness is given up, then you'll have divinity.
1: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
0: Today people live for ashalu desires, not for ashayalu ideal.
1: Swartham kosam jeevisthunnare kaani parartham kosam jeevisthunnara?
0: They live for swartha selfishness, not for parartha the divinity.
1: Kutila tattvaniki jeevisthunnare kaani vishala tattvaniki evaraina jeevisthunnara?
0: They always after the max kutila but not vastness the vishala.
1: Deha abhimanamunu penchukuntunnare kaani desha abhimanamunu penchukuntunnara?
0: They have got the attachment to the body, the deha, but not the desha country.
1: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
0: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ కంట్రీ.
1: స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: సో సాక్రిఫైస్ సెల్ఫ్,
1: పరార్థాన్ని పెంచుకోండి.
0: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ,
1: కుటిలత్వాన్ని చించివేయండి.
0: గివ్ అప్ ఆల్ ది సీ,
1: విశాలత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: ఆశలను తప్పించుకోండి.
0: లిమిట్ ది డిజైర్,
1: ఆశయాల్ని పెంచుకోండి.
0: గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఐడియా.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
0: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం దేహాభిమానం దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునేది?
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీని లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
0: దేర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
1: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
0: ద బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
1: పెట్టెలోన నగలు పెట్టినట్టు
0: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ దట్
1: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
0: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ద బాడీ, దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యువెల్స్.
1: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
0: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్, దెన్ వాట్ అబౌట్ ది జ్యువెల్?
1: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విదిన్ ద జ్యువెల్స్.
1: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్.
0: In every human heart, they are full of negative thoughts.
1: Enta bhakti prapattulato vaadu pravartinchinappudiki anta negative thoughts e untunnayi.
0: In spite of devotion sincerity, he is full of negative thoughts.
1: Adi undinanta varaku manaku shanti anetundi atyanta dooram aipothundi.
0: Until you give up the negative thoughts, you'll never have peace.
1: Positive, positive, positive. Atma vishwasam mana penchukovali.
0: Develop self confidence, the positive.
1: Ee kashtamulu dukkamulu vastuntayi pothuntayi anta passing clouds.
0: Difficulties and problems come and go like passing clouds.
1: Karaka neeve maatramu vicharinchavaddu.
0: Don't fear.
1: Ee naatu nundi nootana samvatsaramu chainisthi.
0: This day is the New Year's Day of Chinese.
1: Andariki prapanchanike oka new year.
0: It's a new year for the whole world.
1: Endukante andariki hrudaya sthaname prapancha sthanamu.
0: Because to everybody it is the heart that is the country.
1: Andar desamu hrudaya samrajyame.
0: And it's the kingdom of human heart.
1: కర్గని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుందా?
0: Therefore every human being has got a right in this kingdom of heart.
1: కర్గ ఈ రైట్ ని మనం సంపాదించుకోవాలి.
0: So you should get this right.
1: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
0: However in the worldly sense you have no right.
1: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
0: You have responsibility but not right.
1: ఎట్లా?
0: How?
1: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
0: వి ఫైట్ ఫర్ రైట్.
1: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
0: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ దెం బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ రిలీజియన్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
1: వర్షం వస్తే

0: కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
1: If there's only rain, then the rivers flow.
0: కాని ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుండాలి?
1: How is the behavior of devotee today?
0: నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
1: He only prays and aspires that his rivers should flow and the tank
0: should be full. What is the...
1: He forgets the very fact, the cause behind this.
0: వర్షము కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
1: There should be timely rains for the rivers to flow.
0: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
1: When the rivers flow, the tanks would be full.
0: అదే రీతిగాని మనకు నదులే అనేటువంటి రావాలంటే మొట్టమొదటి వర్షం కురవాలి.
1: Likewise for the rivers, the rainfall should be there.
0: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
1: when we discharge our duty properly,
0: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
1: That very duty itself is the rain.
0: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
1: The very position of authority is the flow.
0: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
1: And the bliss, the happiness you get is the result ultimately.
0: కనుక ఈనాడు మనం కోరవలసినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
1: సో వాట్ యూ షుడ్ ఆస్క్ ఫార్ ఇస్ ద
0: బాధ్యతను మనం కోరాలి, కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
1: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ.
0: ఎక్కడ వచ్చిన రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
1: ఎవ్రీవేర్ వీ స్పీక్ ఆఫ్ రైట్స్, వేర్ ఇస్ ద రైట్ యాక్చువల్లీ?
0: హృదయం అంతా కూడా మాలిన్యపరచుకుని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఈస్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్, ఇట్ ఇస్ సైన్ ఆఫ్
0: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ హీ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ద రైట్?
0: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
1: We receive thousands and thousands of
0: salary. Are you working equal
1: to the salary?
0: You get the right వచ్చింది.
1: How do you get it?
0: నీవు చాలా వంచితులైపోతున్నావు.
1: You really a cheater.
0: దేశానికి ద్రోహం చేస్తున్నావు.
1: You are a betrayer.
0: నీకి దేశానికి తగినటువంటి అపకారం జరుపుతున్నావు.
1: You are really harming the nation by and
0: నిజంగా నీ యొక్క జీతం తగినంత పని నీవు చేస్తే,
1: if you work hard equal to the salary you receive,
0: సహజంగా దానికి మించి నీకు లభ్యం అవుతుంది.
1: You will get much more happiness than what
0: ఆ సత్యాన్ని మనం గుర్తించినామా?
1: Have we recognized this truth?
0: No. Right to, right to,
1: right to. We fight for right only.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: There is no other foolishness more than this.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We should do our duty first.
0: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
1: Therefore, culture of Bharat, discharging duty is yoga.
0: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
1: And this discharge to the best of your ability and the skill.
0: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
1: So do your duty.
0: ఫలితం లభిస్తుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్.
0: కానీ చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
1: వితౌట్ డూయింగ్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ డు యు గెట్ ద రివార్డ్?
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: టేబుల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
0: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
1: భగవాన్ విల్ టెల్ us a small story now.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
0: అక్కడ
1: దేర్
0: మిస్టర్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: They had British couple by name Mr. Mrs. Coop were there.
0: కుక్క పిల్లని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
1: They brought two puppies and gave Swami.
0: స్వామి మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
1: The British couple said, Swami, we leave behind these puppies, let them be near you, enjoy the proximity.
0: దాన్ని పెట్టుకున్నాం.
1: భగవాన్ హ్యాడ్
0: దానికి క్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
1: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పప్పీస్ అట్ జాక్ అండ్ జిల్.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
1: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
1: మైసూర్ ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
0: ఆమె చాలా మడి మనిషి.
1: She has got certain
0: చాలా చాదస్తం. కుక్కలు అరిచినా కూడా తాను భోంచేయదు.
1: షీ ఈస్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ద డాగ్ బార్కింగ్ షీ విల్ నాట్ బార్క్.
0: ముందుగానే వచ్చి ఈ కుక్కలేమైనా ఒకటి ఉంటుంటే లోపల పెట్టి బీగవేయండి అన్నారు.
1: షీ ఆల్రెడీ సెంట్ ఎ మెసేజ్, ఇఫ్ దర్ ఎనీ డాగ్స్ అరౌండ్ దే మస్ట్ బి పుట్ అండర్ లాక్ అండ్ కీ.
0: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
1: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి, దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
0: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు, ఆమె నడుచుకుని వచ్చింది.
1: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి, షీ కేమ్ వాకింగ్.
0: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
0: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
1: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
1: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
0: భోన్ చేశాడు. చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
1: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
0: అతనికి దోవ తెలియదు చీకట్లో.
1: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్ హి డిడ్ నో ద రూట్.
0: నా దగ్గర ఉన్న కుక్కకు జాక్ నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
1: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
0: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు. కర్ణాటక పని చేరారు.
1: దిస్ డాగ్ జాక్ వాస్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాస్ ఫాలోయింగ్ ద డాగ్.
0: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
1: Having reached the spot, the driver rested in the car.
0: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
1: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: తెల్లవారు లేచాడు డ్రైవరు.
1: Driver got up next morning.
0: కానీ చలికాలము, ముందుగానే స్టార్ట్ చేయాలి రాణిగారు వచ్చే లోపలనేని.
1: It was winter, the car should be started beforehand.
0: స్టార్ట్ చేశాడు.
1: He started the car.
0: కొంచెం త్రిప్పాలని చెప్పి ముందుకు జరిగాడు.
1: And he wanted to drive to a little distance.
0: ఆ జాక్ నడుము పైన టైర్ పోయింది.
1: The tire passed over the back of this dog.
0: Backbone anta virigipoyindi.
1: The backbone fractured.
0: Spinal column anta poyindi.
1: The spinal column fractured.
0: Enta daniki vishwasame meer chakkaga vidyarthulu kaani vidyavantulu kaani bhaktulu kaani buktulu kaani yuktulu kaani muktulu kaani raktulu kaani ఎవరైనా దీన్ని చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ ద డాగ్ జాక్. ఏ ఎడ్యుకేటర్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, రిచ్ ఆర్ పూర్, ఆర్ డివోటీస్ ఎనీ క్లాస్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
1: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
0: మధ్యలో చిత్రావతి రివర్,
1: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
0: ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటూ.
1: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
0: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
1: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
0: లోపలికి వచ్చి, స్వామి మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
1: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
0: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
0: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
1: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
0: అది అరుచుకుంటూ వచ్చింది.
1: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
0: పాదాలపైన పడింది.
1: Fell on the feet,
0: pranam
1: and died at the feet of Bhagavan.
0: Chuchara enta vishwasam.
1: See the depth of faith.
0: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalani cheppi anta vishwasamto vachindi.
1: The dog had such a faith as to die at the feet of Bhagavan.
0: Adi maraninchek puramu nannu chustu undi.
1: Prior to death it was watching Bhagavan.
0: Lopal nunchi nenu paalu teppinchi notlo vesanu.
1: Bhagavan brought milk and made it to drink.
0: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇట్ కాల్డ్, ఇట్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
0: ఎంత విశ్వాసం చూడండి.
1: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
1: బికాస్ ద జాక్ డైడ్, ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
0: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్ ఆల్సో డైడ్.
0: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి యానికి సమాధి.
1: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
0: ఎంత విశ్వాసం కుక్కకు.
1: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
0: ఎంత ప్రేమ కుక్కకు.
1: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
0: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
1: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు విశ్వాసమే లేదు.
1: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
0: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
1: ఇన్ టైమ్స్ ఆఫ్
0: అవసరం తీర్తానే మర్చిపోవటం.
1: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
0: స్వామి ఆశయాలు మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
1: హూ అబ్జర్వ్ ద ఐడియా.
0: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
1: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్. ఇంతకంటే
0: మూర్ఖుడు, ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
1: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
0: ఆశయాన్ని అనుసరించు.
1: Follow the ideal.
0: ఆశలను అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్.
0: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
1: యు గివ్ అప్ ఐడియల్స్, ఆశయాలు, అండ్ డెవలప్ ఆశ, ద డిజైర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్, అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
1: నో మ్యాటర్ వెదర్ హీ బిలాంగ్స్ టు చైనా ఆర్ జపాన్, ఇండోనేషియా ఆర్ భారత్ ఆర్ పాకిస్తాన్, ఓన్లీ వన్ గాడ్.
0: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ లా.
0: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
1: డిఫికల్టీస్,
0: ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములు.
1: ది డిఫికల్టీస్ ఆర్ ది వరల్డ్లీ వే.
0: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
1: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
1: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైన కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్ యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
0: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
1: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ద
0: ఈ దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
0: సద్భావము సచ్చింతలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
1: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
1: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
0: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమలకు వచ్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ యూ ఇన్కర్.
0: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
1: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్ యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
0: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్ హౌ డు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్?
0: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏరితే నీవు తీసుకునే అధికారం ఉంది.
1: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్ హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
0: మంచివి నేను అడగటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ ఆస్కింగ్.
0: నీ చెడ్డం నాకు ఇచ్చేసే.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
0: నేను నీకు మంచి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ స్క్రిప్ట్.
0: అలాంటి 100 రూపాయలు కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్ దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
0: దుర్గుణాలు దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
0: దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడి విల్
0: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ us టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్.
1: దేనిని
0: ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకుని పోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఆహా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీపైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టపత్తి పోయాడురా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: People will be watching all around. He went to Prashanthi Nilayam, stayed there for 10 minutes. What is the transformation in him?
0: కనుక ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: So we should show the change.
0: వర్క్షాప్ కు పోయినటువంటి కారు,
1: the car that goes to workshop,
0: new bolts, new nuts, new pins, అన్ని వేసుకుని చక్కగా మంచి పెయింట్ వేసుకుని వర్క్షాప్ నుంచి వస్తే అప్పుడు వర్క్షాప్ పోయినందుకు సరైనటువంటి అర్థం.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and nuts.
0: ఏ విధంగా పోయిందో ఆ విధంగానే తిరిగి వస్తే వర్క్షాప్ పోయి ప్రయోజనం ఏంటి?
1: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: కాబట్టి సాధకులకంతా కూడా ప్రశాంతి నీవు ఒక పెద్ద వర్క్షాప్, వండర్ఫుల్ వర్క్షాప్.
1: For all aspirants, Prashanthi Nilayam is the best, wonderful workshop.
0: Yetti yokka phalithanni kuda aashinchetundi kaadu.
1: Nothing is expected in return here.
0: Ee workshop lo jarigina pani ki ematramaina kuda bill veseetundi kaadu.
1: You are not billed, you are not taxed.
0: Anta free, anta free.
1: Everything is given free.
0: Education free.
1: Education
0: free. Health free. Water free. Hrudayam free.
1: Here everything is free. Education free, health free, water free, heart free.
0: కనుక అంత మీకు అధికారం ఉంటుండాలి.
1: You got every right and all.
0: Ready, ready.
1: భగవాన్
0: అనుభవించండి, అనుభవించండి, ఆనందించండి.
1: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

ఒకటి చెడ్డదటంచు జగతియందు నిన్నయింపనగునే. ఒకటి చెడ్డయటంచు ఒకటి మంచిదటంచు జగతియందు నిన్నయింపనగునే. అదియూ ఇదియూ ఒక్క ఈశ్వరుడే చేసే. అదియూ ఇదియూ

0: దీని తత్వ మెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఇస్ గుడ్ అండ్ వన్ ఇస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికం కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశంలో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ఒక ప్రాబ్లమ్స్ సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించడం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should be relieved.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్లుస్తోనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or tablets.
0: అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method? Shortcut అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems, which we cannot know.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this world, mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థములను గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is mysterious.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: It is special.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: Its activity is also noble.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: Its attitude is surprising.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్వివిధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: It steps into both the fields.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: In a moment it makes you happy.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: Next moment it will put you to suffering.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where there is no mind.
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటాది.
1: Everywhere you find it's only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావము చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈజ్ ఆల్ ప్రవేజ్.
0: కనుకనే మనోమూలం విధం జగత్ అంతా కూడాను మనస్సు ద్వారానే నిండి ఉంటున్నది.
1: Therefore is the mind that is the cause for the entire universe.
0: కనుక మన సుఖమునకు మన దుఃఖమునకు మన పాపమునకు మన పుణ్యమునకు మన ఆనందమునకు మన ఆహ్లాదమునకు సర్వమునకు మనసే మూల కారణము.
1: Therefore for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery is the mind that is the cause.
0: కనుకనే వేదాంత పరిభాషయందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
1: Therefore in
0: Vedanta మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకి ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: వెన్ వన్స్ వీ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ యూ విల్ నెవర్ సఫర్.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీవు ఊహిస్తున్నావు.
1: యూ ఇమాజిన్ దట్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: నీ ఆనందమును కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: యూ ఆల్సో కన్సిడర్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లెజర్.
0: నీ ఆనందమునకు కాని నీ దుఃఖమునకు కాని నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పమునకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 lakhs jeevarasul yokka jathulu untunnavi ee jagattunandu.
1: In this world there are 84 lakhs of species.
0: Andajamu.
1: Andajam.
0: Pindajamu.
1: Pindajam.
0: Shvetajamu.
1: Shvetajam.
0: Rutvijamu. Ani naalugu rakamulu.
1: Four varieties of species.
0: Andajam anaga guttulo puttetuvanti jeevulu.
1: Andaja that which is born out of egg, hatched egg.
0: Pachulu.
1: Birds.
0: Konni క్రిమకీటకాదులు
1: ఇన్సెక్ట్స్
0: చీమలు
1: యాంట్స్
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను.
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 లాక్స్ ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్లలో పుట్టేటువంటి ఒక జాతులే 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 లాక్స్.
0: పిండజము. పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ
0: గర్భం ద్వారా జన్మించే
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు మృగములు ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
0: 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 లాక్స్.
0: తదుపరి శ్వేతజము.
1: శ్వేతజం
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దట్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో 21 లాక్స్ వెరైటీ ఆఫ్ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది రుద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్సో మేక్ ఎ టోటల్ ఆఫ్ 21 లాక్స్.
0: అన్ని 21 లక్షల చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: ఆఫ్ ఆల్ దీస్ 84 లాక్స్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ద బర్త్ ఆఫ్ మ్యాన్ ఇస్ నో బ్లెస్డ్
0: హైయెస్ట్. నరజన్మ దుర్లభమన్నారు.
1: ఆఫ్ ఆల్ ది క్రీచర్స్ హ్యూమన్ బర్త్ ఇస్ రేరెస్ట్.
0: 84 లక్షల జాతుల జీవరాశులు ఎందుకు 84,93,999 అన్ని మానవుడు తప్ప మిగతా జాతులు.
1: ఓన్లీ దిస్ వెరైటీ స్పీషీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆల్ ద రెస్ట్ ఆర్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఈజ్ ఓన్లీ నో బ్లెస్డ్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ అండ్
0: మనీ? విద్యాది విహారు ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
0: ఏమీ కాదు.
1: నథింగ్ వాట్
0: ఇవన్నీ దుర్లభమే కాదు.
1: యు కాంట్ కన్సిడర్
0: మనకు లభ్యమయ్యేటువంటివి.
1: యూ కెన్ ఎక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టికల్.
0: ఒక కోతి కుడును ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
1: Even a monkey out of practice can ride on a bicycle.
0: క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యు కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్. రింగ్
0: మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్
0: మానవుడు కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంది?
1: Then what's the rarity here?
0: Anaga.
1: Meaning?
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు.
1: Animals, birds and insects cannot know their own nature.
0: తన సంతానాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడి.
1: He's only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
1: దేర్ఫోర్ ఫుడ్ స్లీప్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు
0: ఎనిమల్స్. అధికం విశేష
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానేన శూన్య పశువిస్సమాన.
1: బిరెఫ్ట్ ఆఫ్ విజ్డమ్ హీస్ అనిమల్.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడా పశువుతో సమానమే.
1: వెన్ హీ హాస్ నో విజ్డమ్ హీస్ ఈక్వల్ టు అనిమల్.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్స్ బర్డ్స్ బీస్ట్ అండ్ మ్యాన్ కైండ్.
0: జ్ఞానం అంటే
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: ఆర్ సైన్స్?
0: ఇంకే విధమైనటువంటి బుకిష్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ బుకిష్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatvante nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeeta, sahitya,
1: literature,
0: chitra, shilpi, physics, chemistry, botany, jewel, innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni praakrutamainatvante vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual
1: knowledge.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: But what we should know the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంది.
1: This body is
0: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకి ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of
0: manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi e nijamainatu divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam cheskoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా.
0: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు ప్రొపగేట్ ది ప్రిన్సిపల్ దేహం
0: క్షేత్రము.
1: బాడీ ఇస్ ద ఫీల్డ్.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ది ఇన్ డ్వెలర్ ఇస్ నో.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ ట్రావెల్ ఇన్ ఎ కార్ యూ ఆర్ నాట్ ద కార్
0: వేరు డ్రైవర్ వేరు.
1: కార్ అండ్ డ్రైవర్ ఆర్ డిఫరెంట్.
0: కాబట్టి నీ దేహం కారు.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కార్.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is of five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహి నిరామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ డెత్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. he doesn't carry any insignia with it.
0: Dehiye deva devudani.
1: That indweller is God himself.
0: Dehiye deva devam.
1: That indweller is God.
0: Kani ee naati aadhunika yugamunandu.
1: In this modern
0: age. Dehamunike pradhanamainatundi deenni andistunnaru.
1: They attach value to the body.
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: They forget the indweller.
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: That is the cause.
0: అది ఏ పాపములకు కారణము.
1: That is responsible for the sin.
0: అది ఏ కష్టములకు కారణము.
1: That is responsible
0: for the trouble. అది ఏ విచారములకు కారణము.
1: And anxiety.
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In order to lead the life of truth and peace, we should know the indweller.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: This you can possess and acquire only with love for God.
0: కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: It is Upanishad that declares that you are the son of immortality.
0: అమృతస్య పుత్రః.
1: You are nectarine, immortal.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: human.
1: You consider yourself low. You think you are mean.
0: Weakness.
1: It's your weakness. It's your weakness.
0: అమృతం కంటే కూడాను అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, the amrita.
0: నీ ముందు అమృతం పెడితే అది ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది.
1: Such a mighty taste in the power, feeling or in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాము.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఎ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో.
0: మన దోషములే మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాస్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టం వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ సమ్వన్ ఇస్ ద కాజ్
0: ఫర్ ద ట్రబుల్. కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
0: కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా, కర్మదాటవశమా.
1: ఓ మ్యాన్, కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ? ఈజ్ ఇట్ పాసిబుల్?

0: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా.
1: యు మే బి ఏ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. You may undertake penance, but you cannot escape from the destiny.
0: Chinna chellimilo munchina gaani, enni samudramu ninchina gaani.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora neerantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva radura karma daata vashama naruna, karma daata vashama, karma daata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachchu.
1: However, with God's grace, you can transcend.
0: There may be
1: the sins which are of the size
0: of the mountain.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time.
0: You should
1: the recipient of God's grace.
0: You should receive God's grace.
1: You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the result.
0: ఎప్పుడో ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవులయందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్.
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా.
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ, వేర్ ఎవర్ యూ మే బి, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యూ మే బి ఎనీ వేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ది రిసిపియంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: దట్ షుడ్ బి ది అచీవ్మెంట్ ఇన్ దిస్.
0: ధనము రావచ్చు పోవచ్చు.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: జన్మములు కూడా ఎన్నో ఎత్తవచ్చు ఎత్తకుండా పోవచ్చు.
1: యూ మే బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: కానీ దైవం అనేటువంటి ఒక తత్వము ఒక్క తూరి వస్తే పోదు.
1: బట్ యెట్ ద డివినిటీ వెన్ వన్స్ ఇట్ ఇస్ దేర్ ఇట్ షల్ నెవర్ వానిష్.
0: పోదు ఒకటి.
1: వన్ థింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ డజంట్
0: గో. పోతే రాదు.
1: అనదర్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: పోదు రాదు.
1: అనదర్ అండ్ నెదర్ ఇట్ గోస్.
0: ఈ మూడింటిని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు నో ఆల్ దీస్ త్రీ.
0: వస్తే పోదు ఇంకా.
1: ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ నెవర్ గో.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: అది ఏ జ్ఞానము?
1: దట్ ఈస్ విజ్డమ్.
0: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదు. అది
1: ఇఫ్ యు సే విజ్డమ్ హస్ కమ్ ఇట్ వానిష్డ్ ఇట్స్ నాట్ విజ్డమ్.
0: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
1: వెన్ వన్స్ విజ్డమ్ కమ్స్ ఇట్ విల్ నెవర్ లీవ్ యు.
0: రెండవది పోయిందా తిరిగి రాదు.
1: ద సెకండ్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అదే అజ్ఞానం.
1: దట్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: పోదు రాదు.
1: నెక్స్ట్ నైదర్ కమ్స్ నాట్ గో.
0: దివ్యత్వము ప్రేమ.
1: దట్ ఈస్ ది డివైన్ లవ్.
0: పోయేదికంటే కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నెదర్ గోస్ నర్ కమ్స్.
0: ఒక్కతూరి నీ హృదయంలో ప్రవేశించినా అయిపోయింది.
1: When once it is there in your heart, that comes to stand.
0: ఈ మూడింటిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: Students should know all these three.
0: కొంతకాలం భక్తి, మరి కొంతకాలం దానికి విరక్తి, ఈ విధంగా రాకూడదు.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: ఇది భక్తియే కాదు.
1: It's no devotion at all.
0: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
1: That which comes and goes is ignorance.
0: వచ్చేది పోయేది అజ్ఞానమే.
1: Ignorance comes and goes.
0: అది ఏ అహంకారము.
1: That is ego.
0: అహంకారం వస్తుంది పోతుంది.
1: Ego comes and goes.
0: ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi nilichipova kanapadu daivambu.
1: When money goes, then he will see God then.
0: Adi undinanta varaku kailasapatinaina dhikkarinchi paapi tiruguchundu.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: Dhanamu adikadu.
1: It's not the money that's.
0: Guname mana dhanamu.
1: The character is the true wealth.
0: Ee prakrutamainatundi dhanamulu enniyo maarutuntadi.
1: The worldly money changes.
0: Ee naadu mee tandi garu edo 500 rupees niku money order chesadu.
1: Supposing a father sends you 500 rupees
0: by
1: money order. 500
0: rupees chetlo pettukoni note nu idi naadi annu aananda padutunte.
1: Watching the 500 rupee note you feel happy.
0: Aa 500 rupees nee mogalu ichi navutundata.
1: The 500 rupee note starts laughing at you.
0: Ore pichi vaada sayankalaniki nenu inkoka angadiki pothunnanu.
1: The 500 rupee currency note tells
0: you
1: go back. Ee
0: dagara nenu daanni kaanu.
1: I will not stay with you permanently.
0: Ilanti mogalu enno chuchani inke enno choodabothanu.
1: I have seen so many faces like you. And also in future. And the note tells you
0: that
1: money will not stay with anybody. It is something like a flowing water, ever flowing water. But what is that wealth?
0: Anugraha dhanamu.
1: It is the wealth of grace.
0: Prema dhanamu.
1: That's the wealth of love.
0: Adiye ashirvada dhanamu.
1: That is the wealth
0: Adiye
1: of blessing.
0: Anugraha dhanamu.
1: That is the wealth of grace.
0: Dhanamu vakkaturi vachina tirigi podinka.
1: That wealth, when once it comes, it will
0: vanish. Meeru sampadinchukovali.
1: That we should acquire.
0: Janma janmala yokka phaltam chetane ippudu ee yokka avakasam labhyamaindi.
1: It's because of accrued merit of the past lives you could be born here.
0: Past life nunchi vachina dhanani manamu vachindi kada ani viniyoginchukovachunu.
1: No doubt you can enjoy the wealth of the past life, but you should add on even in the present.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: You may spend all the 10,000 rupees.
0: కానీ ఈ 10,000 రూపాయలు ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: But what will happen later?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: After 10,000 rupees are exhausted, you become a beggar.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమునందు చీనే పుణ్యే మధ్యలోకం విసంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్ యూ ఆల్సో లూజ్ ది స్టేట్. హౌ?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంతవరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరాలు పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: After the term of 5 years over, he must return.
0: చీనే పుణ్యే మధ్యలోకం విసంతి ఇదంతా అయిపోయింది.
1: All this merit is exhausted.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: Then he should see that he will win the appreciation.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because of
0: the past life.
1: With all sacred thoughts, you can develop the accrued merit of the past.
0: Present, rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore, the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్
0: అందుకున్నటువంటి గ్రేస్ను ప్రేమను ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ డు,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, Get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే చేస్తూనే చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you really try to achieve that?
0: దొంగ ఉండినాడు.
1: There's a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he'll be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: Really he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is over. రేపటి దినం
0: నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage. Baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకున్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి రేపొమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: ద ప్రిజనర్ సేడ్, సర్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to
0: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగం నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: పోనీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease.
0: You
1: may
0: have another disease.
1: Then you need another medicine later.
0: మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రావాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగం నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not

0: తండ్రి మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: యు టేక్ మెడిసిన్ నౌ సో దట్ యు డోంట్ నీడ్ ఎనీ మెడిసిన్ లేటర్.
0: జన్మం వచ్చిండే దేనికోసము?
1: వై ఆర్ యు బోర్న్?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: నాట్ టు బి బోర్న్ అగైన్.
0: అది సరైన ఆన్సర్.
1: దట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: వై డు యు అపియర్ ఫర్ ఎగ్జామ్?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు డోంట్ అపియర్ అగైన్.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం ఫెయిల్ కావటం, పరీక్ష పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: ఇఫ్ యు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లేటర్, వై?
0: ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో హావ్ టు నో ది ఆన్సర్స్ క్లియర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: ఎ స్మాల్ వర్డ్,
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: వి సే దట్ ఐ కమ్ ఎవ్రీ డే.
0: నిత్యం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఏ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: నిత్యము మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: నిత్యమైనటువంటిది
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: సత్యమైనటువంటిది
1: దట్ విచ్ ఇస్ ట్రూ.
0: త్రికాల భాగ్యమైనటువంటిది
1: విచ్ ఇస్ ఇండివిజువల్.
0: మూడు కాలములందు మారినటువంటిది
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: నిత్యము
1: దట్ ఇస్ నిత్యం.
0: ఇంత గొప్ప అర్థంగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినము గా మనం భావిస్తున్నాం.
1: ఇట్ హస్ గాట్ సచ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత every small word has got infinite meaning behind.
0: Vidyarthulara,
1: students,
0: mana jeevitam anetundi paramarthika jeevitam.
1: Our life should be spiritual.
0: Kaani ippudu manam jeevichedi vyavaharika jeevitam.
1: But we lead a worldly life.
0: Kaani deeni phalatamu pratibhasikamu.
1: But the result is one of mistaken identity.
0: Paramarthikamu,
1: spiritual,
0: vyavaharikamu,
1: worldly,
0: pratibhasikamu.
1: And that mistaken identity,
0: ekatvanni manam chudali.
1: We should know the unity of the three.
0: దీనినే త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ త్రికూటం.
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి. ఇది వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్ ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ దే బోర్న్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: దే బోర్న్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ ఈ వాట్ టేస్ట్ ఇస్ దేర్?
0: ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమార్థికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వి ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఓషన్ ద వేవ్ అండ్ ద ఫోమ్.
0: అప్పుడే ఇది సముద్రం అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ ఇట్ ఇట్స్ ఎ వేవ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandamu.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, BA BA.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ, BA BA.
0: బి ఫస్ట్ బి బ్లిస్ బీయింగ్.
1: ఫస్ట్ బి బీయింగ్.
0: Being.
1: Being.
0: A. Awareness.
1: A. Awareness.
0: B. Bliss.
1: B. Bliss.
0: A. Anandam.
1: A. Ananda.
0: Chusava. Sat Chit Ananda Swarupamainatundi E Baba.
1: Baba is the very embodiment of Satchidananda. Being, awareness and bliss.
0: Prati Manavuni Endukudanu Ee Naku Naligintiyoka Tattvam Untunnayi.
1: in every man, in every creature.

0: There is this
1: spirit of Satana.
0: We see many people die in front of us.
1: Kani nenu untanu ani namuthunnadu.
0: But one feels that he is permanent.
1: Anaga ade being cheptundadi. Mare neevu chachetunte vaadu kaadu.
0: You are not.
1: Ee deham potundadi. Neevu chaavavu.
0: It's the body that dies, but not you, the spirit.
1: Kanukane atma satyamainatundi, nityamainatundi.
0: So this atma is permanent truth. It has no death.
1: Aite.
0: However.
1: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
0: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
1: అంటే ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: దేహం చావకుండా ఉండాలా? కాదు. దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
0: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్, వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
1: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
0: దేర్ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
1: పునరపి జననం, పునరపి మరణం. అది కాదు మనకు.
0: ఇది లైఫ్ షుడ్ నాట్ బి ది రిపీటెడ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: ఒడ్ల గింజ ఉంటుండాలి.
0: హియర్ యు ఫైండ్ ఎ ప్యాడీ.
1: ప్యాడీ,
0: ప్యాడీ.
1: ఈ ప్యాడీని మట్టిలో వేస్తే,
0: ఇఫ్ యు జస్ట్ సో ఇట్ ఇన్ సోయిల్,
1: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం.
0: యాస్ ప్యాడీ గ్రెయిన్స్ ఆర్ సోన్ దే గ్రో అగైన్ అండ్ అగైన్.
1: ఆ హస్క్ తీసివేసేయండి.
0: రిమూవ్ ద హస్క్.
1: మట్టిలో పెట్టండి.
0: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
1: పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే.
0: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్, ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
1: రాదింక జన్మ.
0: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
1: హస్కే మన యొక్క అభిమానము.
0: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
1: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
0: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
1: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
0: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్
1: ఆనందాన్ని అనుభవించు.
0: బి బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్
1: బ్లెస్. ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct
1: a house.
0: As you leave this world, you must go
1: empty-handed. You cannot
0: take even a minute
1: thing. If there
0: is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: The body will not be kept in this house where which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: The spiritual knowledge is supreme of all the forms of
1: knowledge. ఈ లోక సంబంధమైన విద్యలు అన్ని కూడా కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: The secular knowledge is just like a small lake.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: All rivers merge ultimately in an ocean.
1: సముద్రము ఆధ్యాత్మిక విద్య.
0: Ocean is spiritual knowledge.
1: నదీనాం సాగరోగతిహి.
0: All rivers merge in ocean.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: Rivers don't go anywhere.
1: అయితే
0: however
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: However every river should have certain bunds.
1: దీనికి గట్టు లేకపోతే
0: without bunds
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్ మరూన్ అండ్ డ్రౌన్.
1: చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటది.
0: ఇట్ ఇస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద
1: అది ఏ అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. సంశయం కాకూడదు.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది 8 అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ 8 లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు?
0: Who can imagine what is kept in store for you at what moment? At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time.
1: Jagrata, jagrata, jagrata.
0: Therefore, be careful every moment.
1: Mee vice chancellor chepparu.
0: Your vice chancellor said.
1: Adi Shankarla vishayame chala baaga chepparu.
0: He also explained Adi Shankara's
1: thought. Kaladi aneetundi chinna gramamlo puttinatundi vaadu.
0: He was born in a village by name Kaladi.
1: Kaani atani peetadhipatiga chesinappudu.
0: But when he is made head priest.
1: Adi Shankarlaku etti ahankaramu ledu.
0: Adi Shankara had
1: etti
0: no
1: mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kaani tarvata vachinatundi varikanta kudu madhyamadhy varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హి వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హి అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్ వన్ సైడ్ అండ్ అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating, be careful.
1: Tu poyaru o shankarla vara ee ahankaraniki avakasam ivvadu, jagrata jagrata jagrata jagrata ani aa pyuns hecharistu vacharu.
0: It only means they were cautioning him, never be egoistic, be careful.
1: Adiye meelo kudunu atti jagrata undali.
0: You should have that kind of caution.
1: Bhagavantuni naamam anetvanti okka thread tho,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thraduto,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly,
1: kanukane ee naamam anetundi thradu naalukane anetundi gootaniki chakkaga katteste bhagavantudu.
0: And therefore this rope of God's name tied up to this tongue tightly. And God's name is rope. And God is form. And it is the tongue that is the post here. So you have to tie up this tongue. The tongue.
1: Rasagni.
0: Knows the taste.
1: Madhura priyatam.
0: Can speak sweet words.
1: Hitam tvam.
0: In a palatable way.
1: Paramam vadami. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను,
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్.

0: ఆ మధురాక్షం ఏమిటి తెలుసునా?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి.
1: దట్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: The word Madhava has got lot of meaning.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: He is the master of this illusion.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: The master of wealth.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు.
1: The master of this nature.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ if that item, the food partaken, is bitter and tasteless, it will be spit out.
0: Inka deeni yokka chama.
1: Forbearance.
0: Chama satyam.
1: Forbearance.
0: Chama vedam.
1: It is Veda.
0: Chama dharmam.
1: It is dharma.
0: Chama yogam.
1: It is yoga.
0: Chama yajnam.
1: Yajnam.
0: Chama sarvasvambu sarvalokamulandum.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka naluku maatrame untundadi.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెగిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఏ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల మెత్ తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈజ్ లీడింగ్ ఏ లైఫ్ సాఫ్ట్ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్
0: సాఫ్ట్ మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుకు ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుకు ప్రమాణం దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, విల్ నాట్ గో రౌండ్ ద రూమ్ టు రూమ్ లైక్ క్యాట్ అండ్ ర్యాట్.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నిల్చుకుంటుంది. కానీ అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈజ్. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out. దాని
0: గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లే జిహ్వే రసగ్నే మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: How noble, how great you are.
0: కనుకనే అట్టి నోబెల్ ప్రైజ్ మనం పొందాలి.
1: So we should get that noble prize of that type.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవముతో సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటూ వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: We should recognize unity in diversity.
0: అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది.
1: Then only our lives should be redeemed.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ఏ ఉంటుండకూడదు.
1: There is no dualism.
0: A man with a dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: ఈ హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: You should never be half blind.
0: ఉంటే పూర్తి బ్లైండ్ గా ఉండు.
1: Let you be totally blind.
0: లేకపోతే పూర్తి దృష్టిని పెంచుకో.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind పెట్టుకుంటే ఇటు ఇటు పోతావు అటు పోతావు.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: the other side. Itu vaipu ee kannu choodaledu.
1: And this eye cannot watch what is happening the other
0: side. Sar sar ki kaaki itu vaipu tipputu untadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga choodaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్. చెంచలత్వం
0: అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: ఇదమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

मीरा के प्रभु उदय विहारी।

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulaku kudanu susthiramaina shanti baddhatanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragati ni pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchita bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ స్వప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: If one investigates the reason behind this fall is that his heart is full of selfishness and self-interest.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతయు కూడాను తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow-mindedness and selfishness.
1: ఈనాడు తెల్లవారు లేవగానే అభ్యంగ స్నానములు ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఇంటి యందు కొన్ని తీపి వస్త్రములను అనుభవిస్తూ వస్తున్నారు.
0: Right from the dawn, we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కాని బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కాని తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy. But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our heart, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: యుగములు గడిచినప్పటికీ జగములు కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలమునకా కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: is supposed to be.
0: Developing the animal trait.
1: రాక్షస కృత్యములను పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature.
1: భారతీయ సంస్కృతి,
0: the culture of Bharat,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity, but there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరుచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad-mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings are latent, immanent man. He is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will
1: never
0: come
1: back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమనందు కూడాను కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదర్పదమనాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His,
1: వేలాది ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాకపు పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ది ఏన్షియన్స్, ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్,
1: కలిసి మెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్,
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ అస్ టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different opinions.
1: ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is the human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that happens to be his goal.
1: అతి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడాను ఇంతవరకు కూడాను పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయులకు శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure. పరిమితమైనటువంటిది.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: he also worships.
1: ఎన్ని జపములో ఆచరిస్తున్నారు,
0: he does penance.
1: ఎన్ని తపములో ఉన్నచున్నారు,
0: and he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములు ఉన్నవి.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani anandamandulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure and happiness that we experience today
1: కేవలము పరిమితముతో కూడినటువంటివి.
0: Is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందముతో కూడినటువంటివి కాదు.
0: all the happiness that he passes through cannot be rated as bliss. In fact, they are all under certain limitations.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తి పాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ది వెల్త్ దట్ యు అమాస్
1: విల్ ఆల్సో బి లిమిటెడ్. ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడా మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ద బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్
1: సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యూ ఓన్లీ ఏ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడ నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దాట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to God.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation for dharma.
1: మూలాధారము విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుడియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమును రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హూ ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: Shudra community takes care of the agriculture.
1: కాలమంతయు ఊరక గడపనేలా.
0: Why should you waste your time?
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: The main quality that God has gifted us is this.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వి హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యు యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వి కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రము నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: Pranamunainanu sulabhanga vadalavachunu kani ee krutagnyatanu manam maravakoddu.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: Enni upakaramulo pondutunnamu.
0: We receive help from every quarter.
1: Enni sahayamlo andutunnamu.
0: In fact, we receive all service.
1: Kani manavudu danini కించిత్ కూడాను తలంచటం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ అండ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: ఆల్ హిస్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ సెల్ఫ్.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితం అన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ లీడింగ్ సచ్ ఫూలిష్ లైఫ్ టుడే.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్లా చెప్పాలి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద హ్యూమన్ వాల్యూస్?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికమంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: one has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transform the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకుంటే తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform into divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటున్నాడు.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని అని భావించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వము దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: love. ఏ రాజ్యమైనా కాని,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కాని,
0: whatever state,
1: ఏ దేశమైనా కాని,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కాని,
0: any region,
1: ఏ లింగమైనా కాని,
0: any time,
1: ఏ వ్యక్తి అయినా కాని,
0: any person,
1: కాని మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality. We should keep it in our view.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: And we should never waste our time.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami etti varu nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu tana hrudayam nundi Ramakrishna Govinda Narayana ani bhagavat namamunu uchcharistuntado,
0: the one who repeats chants his name wholeheartedly,
1: athane nijamainatundi manavudu.
0: He is a true human.
1: Manavudanaga parishuddhamaina hrudayam kalavadu.
0: Human being meant the one who has got pure heart.
1: పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: And out of this pure heart, he should chant the sacred name of God.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: Such a man is a
1: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters.
1: అది లౌకికమైన యొక్క వృత్తులు.
0: That's all worldly tendency.
1: దాని యందు నాకే మాత్రము లక్ష్యం లేదు.
0: And he is not a true man, is not centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
0: It's all temporary happiness.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
1: దీనిని మనసులో ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: Narada holding this view,
1: Swami
0: said, Swami,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే,
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాత్తుకును కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇంటింటికి చూసినా భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించిలోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: వి కాదు నిజమైన భక్తి.
0: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్
1: హార్ట్ సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్
1: ఉదరంలోకి చేరి
0: రీచ్ స్టమక్
1: అది జీర్ణించిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ఇట్ డైజెస్ట్
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ అండ్ ఎసెన్స్ సప్లై
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: అండ్ గాడ్స్ నేమ్ ఇన్ ద హార్ట్
1: కన్నుల్లో చేరాలి.
0: He should get into the
1: eye.
0: నాలుకపై
1: చేరాలి.
0: And dance
1: in ముక్కులో చేరాలి.
0: And nostrils.
1: చేతుల్లో చేరాలి.
0: Hands.
1: పాదముల్లో చేరాలి.
0: Feet.
1: సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: The divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity, as it gets into the eye, it entertains the sight of divinity.
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins the human activity. మనం
1: వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet. చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పని కావించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: కనుక చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కానీ నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ రౌండ్.
1: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తువు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు.
0: హీ మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాస్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you are having that axe on hand?
1: కాదు స్వామి, కాదు కాదు.
0: No, no, not for
1: violence. ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటి ఆ నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణాస్.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీఈస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాన్ని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ర్యాన్ ఆల్ ద వే.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు.
0: దెన్ హీ వాస్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హీ కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తెలియదు. కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: She is a devotee.
1: Kani vatvakaram samayam lokala na krishnudu bujinchutunna samayam lokala krishnaani pilchindi.

0: ప్రహ్లాదుడు కనిపించాడు.
1: దాన్ ఈ కేమ క్రోహ
0: ప్రహ్లాద హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవక తెలియట
1: ఇట్ ఈస్
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
1: ప్రహ్లాద వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్
0: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
1: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్
0: కానీ నీ యొక్క పని ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్
0: నారాయణ నామస్మరణ చేయటం వల్ల?
1: By just chanting his name.
0: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ గాడ్స్ రెస్ట్లెస్నెస్.
0: మీ తండ్రి గారు నేను ఏనుగుకే సమయం లోపల
1: ఎట్ ఎవ్రీ టైమ్
0: నారాయణ అన్నాడు.
1: యు సెడ్ నారాయణ
0: కానీ నారాయణే ఏనుగు కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు.
1: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
1: దిస్ ఇస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
0: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
1: And therefore I should kill him, he said.
0: Inka moodavadu evaru unnaru?
1: Who is the third one?
0: Okadu unnadu Naradudu.
1: There is one person, Narada.
0: Atanu tamburu teeskuntadu.
1: He has tamburu.
0: Narayan Narayan Narayan ani smaristunnadu.
1: He goes on repeating Narayana's name.
0: Kani atani swartha bhaktiye kani parathamainatuvanti oka prema bhakti kadu.
1: His devotion is not spiritual, it is utterly selfish.
0: Atanni champali annadu.
1: So I should kill him.
0: తనకు భయం ఏర్పడిపోయింది.
1: దెన్ హి వాస్ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్
0: ఇది నా అహంకారం ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
1: హి సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
0: మీరా ఉన్నది.
1: దెన్ మీరా
0: ఆ మీరా
1: దట్ మీరా
0: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ ఇతరు గిరిధర నాగర్ ఇతరు నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
1: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
0: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది. అది
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
0: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి.
1: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
0: ఈ విధంగా తగులుతున్న చేత
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
0: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
1: అండ్ హీ రీచ్ వైకుంఠ.
0: స్వామి
1: స్వామి
0: అన్ని విచారించాను.
1: ఐ ఇన్వెస్టిగేటెడ్.
0: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పాడు.
1: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
0: నువ్వు చాలా పొరబడుతున్నావు నారద.
1: అండ్ విష్ణు సెడ్ భగవంతునిపై
0: ఉన్నటువంటి ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
1: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
0: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
1: యు థింక్ దట్ యు ఆర్ మేకింగ్ గాడ్ రెస్ట్లెస్.
0: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
1: ఇన్ ఫ్యాక్ట్ మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్ హ్యాపీనెస్.
0: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
1: గాడ్ షుడ్ బి హ్యాపీ బ్లెస్ఫుల్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్
0: లైఫ్. కూడాను మనసుకు కానీ దేహంలో కానీ సంభవించకూడదు.
1: షీ షుడ్ నాట్ బి పుట్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఫిజికల్ ఆర్ మెంటల్.
0: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: యు ఆర్ ఎ ట్రూ డివోటీ ఇఫ్ యు సీ గాడ్ హ్యాపీ ఆల్ ది టైమ్.
0: అప్పుడు నారదుడికి గుర్తించాడు.
1: దెన్ నారద రికగ్నైజ్డ్
0: స్వామి నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
1: యు హావ్ గివెన్ మీ దిస్ టాస్క్ సో యాస్ టు కిల్ మై ఈగో.
0: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు
1: That's the history of bhakti.
0: Enni pavitramaitvati kadalthono
1: it has got full of sacred stones.
0: Jayastanta kudunu vyapti gavinchukuntu vachindi.
1: And it has spread the message to the
0: mukhyanga entati bhakti undinappudikini భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్ వీ షుడ్ నాట్ మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
0: లోపల బాధపడినా అది నీకు బాధనే.
1: ఇఫ్ గాడ్ ఈస్ డిసప్పాయింటెడ్ డిస్ప్లీజ్ విత్ యూ యూ విల్ బి హర్ట్.
0: కనుక నీ భగవంతుని సుఖమే నా సుఖము.
1: సో గాడ్స్ హ్యాపీనెస్ ఇస్ మై
0: హ్యాపీనెస్. నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
1: మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్.
0: రెండింటికి ఏకత్వాన్ని భోవించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ బౌత్.
0: ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: All are one.
0: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
1: వీ షుడ్ రికగ్నైజ్ ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ది హార్మనీ ఆఫ్ ది టూ.
0: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు.
1: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో.
0: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
1: హీ ఈజ్ ఆల్వేస్ సెల్ఫిష్.
0: తన సుఖమే తన సుఖము.
1: హీ థింక్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
0: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
0: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడీమెంట్
0: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
1: అండ్ దట్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఆ ప్రేమని ఏ మాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లవ్.
0: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
0: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
1: దిస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
0: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను
1: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని
1: ది సీక్రెట్ కల్చర్
0: అన్ని దేశాలకు కూడా

0: చేస్తూ వచ్చారు.
1: హాస్ బీన్ ప్రొపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
1: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
0: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
1: God is not merely one.
0: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
1: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
0: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
1: వి షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరమ్ లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
0: భగవంతుడు ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
0: మానుష రూపేణ
1: గాడ్ ఈస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
1: God is in human form.
0: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి గుర్తించుకోకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
1: But we go on criticizing him, forgetting his true form.
0: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
1: We make fun of others.
0: అప్పుడు చెప్పింది వేదం.
1: Then Veda tells.
0: ఎవరిని దూషిస్తున్నావు?
1: Whom are you accusing?
0: ఎవరిని పూజిస్తున్నావు?
1: Whom are you ridiculing?
0: మొట్టమొదటి యోచన చేసుకో.
1: If you think well.
0: నీ ద్వేషం దూషిస్తున్నావు అంటున్నావు.
1: You think you are hating your enemy.
0: నీ ప్రేమికుని కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
1: You go on criticizing the enemy.
0: కాదు కాదు కాదు.
1: No, not so.
0: నిన్ను నీవే దూషించుకోవటము.
1: You are criticizing yourself.
0: నిన్ను నీవే హింసించుకోవటము.
1: And you are hurting yourself.
0: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
1: In fact, the God whom you worship is in you.
0: ఎదుటి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునేవాడే అవుతావు.
1: If you accuse the man in front, it amounts to accusation of yourself.
0: ఎదుటి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
1: If you love the other man, you love yourself.
0: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
1: Therefore, we should not accuse anybody. So it comes back to you.
0: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
1: If you ridicule anybody, understand that you are criticizing God. దైవము
0: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
1: God is omniscient and omnipresent.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
1: Whomsoever you salute, namaskara, it goes to God. It is the main aim in the goal.
0: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
1: If you respect anybody in all humility, it reaches God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
1: If you deny anybody, it amounts to total denial of the divinity.
0: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
1: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
0: దూషించుకోవటం.
1: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఉగాది.
1: Today is Ugadi.
0: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
0: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
1: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
1: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
0: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
1: ది ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
0: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
1: దట్ డే విన్ ది హార్ట్ ఇస్
0: పవిత్రమైన భావములను పెంచుకొని,
1: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
0: ప్రేమతత్వమును నింపుకొని,
1: విత్ ఫుల్ ఆఫ్ లవ్
0: త్యాగభావం పంచినప్పుడే,
1: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్
0: నిజమైనటువంటి ఉగాది.
1: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
0: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
0: షర్ట్
1: the shirt is worn.
0: Kani enta kaalam adi kottadi.
1: How long does it last?
0: Lepati kadi paatade.
1: It becomes old by tomorrow.
0: Adhe reethi gane.
1: Similarly.
0: Ee naadu oka newspaper lo chadutunnamu.
1: Today we go through the newspaper.
0: Kani chadina paper e chadivi evaru kuda chadalaru kada.
1: You don't read the same old newspaper.
0: Ee naadu chadinatundi paper repu waste paper aipothundi.
1: Today's newspaper is tomorrow's waste paper.
0: Kani
1: but
0: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికి చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
0: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
1: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు us.
0: ఈ జన్మం మనం అనుభవించాము.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: సారీ, ఇంకా
1: దట్స్ ఆల్.
0: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ హ్యావ్ ది నెక్స్ట్ లైఫ్.
0: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ అనదర్ న్యూస్ పేపర్.
0: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
1: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్
0: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
1: God, you have given me this newspaper
0: today.
1: I went through all experiences. I don't want the same old paper again. I don't want next life. And let me not have rebirth.
0: పునరపి జన్మం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారి కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
1: ఆది శంకర సెడ్, మ్యాన్ ఈజ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ లైయింగ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ అండ్ పాసింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: ఈ శంకరుల వారు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: In fact, Shankara is all
0: one
1: and he has composed all
0: slokas.
1: And he noticed a person sitting under a tree near the shore of Ganges. And one person was writing the rules of grammar. And he was not mindful of the many people, passers-by.
0: శంకర్ల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని
1: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్
0: తాను గంగా స్నానానికి వెళ్తున్నాడు.
1: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
0: కాని చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుక్కుంకరణి దుక్కుంకరణి దుక్కుంకరణి అని స్మరిస్తున్నాడు.
1: ద స్కాలర్ సిట్టింగ్ అట్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్కుంకరణి.
0: చూచాడు శంకర్ల వారు తాను బాలుడే అప్పుడు.
1: And Shankara was quite young at
0: that time. మంది శిష్యుల్లో ఒకరిని పంపించాడు ఏమి చదువుతున్నాడు చెప్పమని.
1: And he sent one of his disciples to know.
0: గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
1: And the disciple reported the scholar was repeating the rules of grammar.
0: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ల వారికి చెప్పాడు.
1: The same thing was reported to Shankara.
0: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
1: And then Shankara went.
0: నాయన ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
1: What is the essence of all that you read?
0: అని చెప్పి
1: And he said so.

0: He said, "Oh foolish man, chant the glory of God, Govindam. Oh foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Nee dukrum karane netu dani smaristunnav. Idi anchamalo neeku ye matram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat His name.
1: Nee bhagavan bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చారు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆది శంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వి డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్ అండ్ అగైన్
1: జకరేసయన్
0: and to lay in mother's womb again and again. Life after life.
1: Bahu dustare.
0: It is so difficult to cross this ocean of life.
1: Pahi murari.
0: Oh God, be graceful unto me. Help me to cross this life.
1: ఏమిటి ఇదంతా?
0: What's all this?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: In the world many
1: ఎన్నో చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందానికి చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తువాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మనాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనం చేత కాదు.
0: Not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. హృదయాన్ని పవిత్రము గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందరిని ప్రేమించు.
0: Love all.
1: అందరిని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందరిని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు కాదు,
0: it is impossible.
1: కనుకని మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: On this day ఉగాది, what should we do?
1: ఈ నాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: We should do any activity beginning from this day as to make our heart
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ నీడ్ టు గో
1: బ్యాక్. ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుంది.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: సో డో నాట్
1: పాస్ట్ ను తలంచవద్దు.
0: డోంట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చింతించుకుంటురా.
0: లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద
1: ప్రెజెంట్. ప్రెజెంట్ ప్రధానమైనటువంటిది.
0: ద ప్రెజెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ద ప్రెజెంట్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: కనుక ఏంటి, నీ ప్రెజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుడు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ది న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
0: వి హావ్ గాట్ ఫెస్టివల్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్.
1: కావాల్సిన అన్ని పండుగలు ఉంటున్నాయి.
0: వి గట్ సో మెనీ ఫెస్టివల్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only will be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా నీ ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులు పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: It's a New Year's Day of Tamilians.
1: Madras నుంచి చాలా మంది వచ్చినారు.
0: Madras, many people have come here.
1: ఈ మద్రాస్ ఈనాటి మద్రాస్ కాదు ఇది.
0: Madras is not of today.
1: అనాది కాలం నుండి కూడాను
0: since long
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: Madras happened to be the capital.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: We know the states have been bifurcated later.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనూ వియోగం లేదు.
0: And Swami has not separated
1: himself. నాకందరితోనూ సంయోగమే.
0: Swami is always after a union.
1: All are one. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: కనుకనే ఆ మద్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: And in fact rich people buy drinking water.
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీ చేయనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking water.
1: ఆరోగ్యాలు పవిత్రమైనటువంటిగా కాపాడుకొని
0: and see that they maintain their health.
1: తరతరములకు నువ్వు దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life,
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: దిస్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మద్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఈస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: this is new year's
1: pavitramaina bhavamulaku pavitramaina phalathamle vastuntayi.
0: The sacred feeling will give good result.
1: Kanukane manamu prati pani kudanu pavitramaina hrudayamto chesthe takshaname pavitramaina phalatham vastundi.
0: If you are motivated by sacred thoughts you will have wonderful result.
1: Diniki evarnu manam sachyanga teesukonakkaledu.
0: In fact you don't need any evidence.
1: Nene sachyam.
0: Bhagavan is the living proof here.
1: Nenu chesetundi prati pani kudanu
0: every task of Bhagavan
1: nishwarthanga chestanu
0: is totally selfless.
1: Swartham anetundi ye pakkana ledu.
0: There is no trace of selfishness in him.
1: Anni paropkara nimittame chesetundi
0: everything for the benefit of the society.
1: Ee satyanni chaala mandi gurtinchukovataniki prayatninchadam ledu.
0: This truth is not realized by many.
1: Edo phaltham kosam chestunnaru anukuntaru.
0: They think that is done
1: with some naakoche phaltham emi ledu. Naakoche phaltham okkate
0: only one.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: When all are happy, Bhagavan is extremely happy.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: ఒక్కసారి చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్ బి ఆఫ్
1: ప్రేమతోనూ జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: మానండి. పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్. ద్వేషమైనటువంటి వాడు కూడా చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హిమ్సెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏటిది
0: What is that?
1: Bharatiya samskruti yandu pradhanamaitvanti ghattamu.
0: That is the main principle according to Bharatiya culture.
1: Paropakara punyaya papaya parapeedanam.
0: It is a merit if you help others. It is a sin if you harm others.
1: నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ 10 టైమ్స్ మోర్.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: దిస్ వి షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
0: ఫ్రమ్ దిస్ డే వి షుడ్ ప్రేమమయులైపోయి
1: ప్రేమ హృదయులైపోయి
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్
1: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.

0: ಇರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಭವರೋಗನಾಶಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರವೇದನ ಪ್ರದ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಪವರೋಗನಾಶಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥ ದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ.
1: ಇಟ್ಸ್ ಓನ್ಲಿ ಡಿವೋಷನ್ ದಟ್ ಗಿವ್ಸ್ ಯು ರಿಯಲೈಸ್ ದ ಪರ್ಪಸ್ ಆಫ್ ದ ಸ್ಪಿರಿಚುವಲ್ ಪಾತ್. ಇಟ್ ಇಸ್ ದ ಡಿವೋಷನ್ ದಟ್ ವಿಲ್ ಹೆಲ್ಪ್ ಯು ಟು ಕ್ರಾಸ್ this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatini ulara,
1: embodiments of love, students, boys and girls,
0: prachina kalam nundi bharata deshamu aadhyatmika tattva prabhavamto సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హ్యాస్ బీన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ద మెసేజ్ ఆఫ్ డివోషన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, meditation or any ritual.
0: Bhakti anaga bhagavantuni paina gala premane bhakti.
1: Devotion means intense love for God.
0: Karma phala samsargam cheta kalishtam kalushitam kaanatvanti yokka nischala nirmala nisvarthamainatvanti premane bhakti.
1: That which is not polluted by the consequences of your own action, that which is pure, unsullied, crystal clear, is the spirit of devotion.
0: Itti premaku yetti nibandhanalu levu.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku yetti haddulu levu.
1: This love is boundless.
0: మానవుని నుండి కేవలము ఆవిర్భవించేటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి.
1: ఇన్ఫాక్ట్ డివోషన్ ఈజ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఈజ్ దాట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛలతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాల, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? యూ షుడ్ డిజైర్ గాడ్, నథింగ్ వరల్డ్లీ.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఈ సంబంధం కాదు.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vaanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavamu nundi aavirbhavinchetuvanti oka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: కష్టసుఖములందు కాని బాధల యందు కాని ఆనందమునందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ లాసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడు కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీ ఈజ్ నాట్ వరీడ్.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారణములు ఎందు సన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ he did not entertain any other thought other than the repetition of God, name of God.
0: Dharmajudu maatrame kaadu dharmajudu dharmapati ainatundi draupadi kudanu ilanti ekatva bhavanto krishna namaskaram chestu undedi.
1: Not only dharmaja here, his wife draupadi also thought of krishna incessantly with one pointedness.
0: Arjunudu pandavulu chappina tarvata aayaka అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: వేరస్ ఇస్ వై ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ సో సాడ్.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of hesitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిందేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా మగవారందరూ ముం బాణప్రయోగోప సంహరణ్యాయుధ విద్యలన్నీ ద్రోణాచార్యు చే అభ్యసించేది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: ఉత్తరాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యస్థుతులను ఖండింపగన్ పాడియా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమా కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకును పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హి హస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: విడుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: నిన్ను విడువగనేలా.
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్.
0: సంపుడిట
1: కిల్ దెం.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిది పోటున్న శిరం భిన్నము చేసేది చూడు నిందరున్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెం ఐ యామ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెం.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్కీర్తి వెరింగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Artha, verachina vani.
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vani.
1: The one who has lost all his
0: strength. Nitramaya marachina vani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vani. Saukhyamuga madhyamudravina vani.
1: The one who is intoxicated.
0: Kaumudai nilchina vani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmamu kaadu paluguna anindi.
1: Is not righteous to kill such a person.
0: Intati tava putrunu champinappatikini Draupadi ye maatram kodanu Ashwatthama paina krodhamu poochupaledu.
1: Draupadi was never angry with Ashwatthama, though Ashwatthama killed her sons.
0: Dharmajudu Draupadi pandavullo pradhanamaitunti yokka rattamulu vanti vaaru.
1: In fact, Dharmaja, Draupadi, Pandavas are precious gems.
0: Ilanti Krishna tattvani ame aneka paryamulu chintistu varnistu undetundi.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Krim Krishnaya Govindaya.
1: Krim Krishnaya Govindaya.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ స్వాహ
1: స్వాహ
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభుభక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: Draupadi has demonstrated to the rest of the world.
0: Dharmajudu kudunu chaala akshatinchetunti vaadu.
1: And Dharmaja also had such an intense devotion.
0: Ye chalamaina kudunu Krishnuni dooshinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Leka visugu chendina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
1: హి వర్షిప్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అంటే ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: Hrudaya manasarovaram nundi kudanu aavirbhavinchinatundi yokka prema jalame ee yokka aananda bhasmamlo pinchetundi.
1: Therefore devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: దేర్ఫోర్ వేద సేస్ దట్ యు షుడ్ ఆఫర్ ద లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం
1: ద లీఫ్.
0: ఏమిటి ఈ పత్రము?
1: వాట్ ఇస్ దిస్ లీఫ్?
0: విల్ల పత్రమా?
1: ఇస్ ఇట్
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: వాట్ లీఫ్? ఇస్ దట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్, వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ when the body would drop down.
0: కనుకనే పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, ద My body is like a leaf I offer unto you.
0: ఇదే సరియైన పత్రం నీకు.
1: This is the proper leaf I can offer.
0: బిల్వ పత్రము.
1: బిల్వ leaf.
0: తులసి దళము.
1: తులసి
0: leaf. ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: I am offering such leaves.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I am offering
0: back. హృదయమును సృష్టివే ఈసే నాకు.
1: Oh God, that heart you have
0: మరి దానినే అర్పించు మహిత మూర్తి.
1: Oh God, I offer that heart
0: to you.
1: What else I am to offer to worship you?
0: అందలకింటూ అందుకోవయ్య నీవని.
1: I offer all my humble salutations unto your feet.
0: Swami, నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves would satisfy you?
0: నా దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: Then the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: హృదయ పుష్పము.
1: Heart is the flower.
0: బజారులో తిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కారడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: అవన్నీ ఎల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
1: If you bring such flowers, they fade out by evening.
0: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
1: Whereas my heart is a flower that would never fade away.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: It's so pure.
0: పరిపూర్ణమైనటువంటిది.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: It's full of fragrance.
0: నా ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: And it's full of nectar of love.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము.
1: Then the fruit.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: What sort of fruit?
0: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
1: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to a tree.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము.
1: Then the water.
0: తోయము అనగా ఏమిటి?
1: What is this water?
0: Tap water, లేకపోతే river water, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద భాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said tears of joy, that is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనములు పెట్టి చూచింది.
1: ఇది సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ యూ టు వెల్త్. నో.
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
1: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వసడు.
1: And in fact he submits to all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying Rukmini followed Satyabhama.
0: నారదుడు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరైన తూకము. నామమునకు రూపమే సరైన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగము.
1: So for Krishna's form the correct weight would be his name.
0: నాది రూపుకే లేదు. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హాస్ గాట్ ఎ డిఫరెంట్ ఫార్మ్, వేర్ హాస్ నేమ్ ఇస్ ఫార్మ్లెస్. వాట్ ఇస్
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: ఫర్ ఎ ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ఫార్మ్ దేర్.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: దెన్ షీ హెల్డ్ ద తులసి లీఫ్.
0: పత్రము
1: ఎ లీఫ్,
0: పుష్పము
1: ఎ ఫ్లవర్,
0: ఫలము
1: ఎ ఫ్రూట్,
0: తోయము
1: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వశుడవుట సత్యమేని.
1: ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ ఓ గాడ్ దట్ యు వుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు డివోటీ,
0: తులసి దళమునకు తూగుదుగాక.
1: లెట్ యు వే, లెట్ యు బ్యాలెన్స్ టు ద వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
0: వేసింది పాపం.
1: హి కెప్ట్ ది తులసి లీఫ్ దేర్.
0: కృష్ణాని వేసింది.
1: వైల్ సేయింగ్ కృష్ణ,
0: కృష్ణనామం కృష్ణుని సూచించి సరియంగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణాస్ నేమ్
0: తులసి
1: వెయిట్ ఆఫ్ కృష్ణాస్ ఫామ్. అండ్ తులసి లీఫ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రా వెయిట్.
0: ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: కనుకనే భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడు.
1: యూ కెన్ క్యాచ్ గాడ్ బై యువర్ డివోషన్ బై నాట్ ఇన్ ఎదర్ వే.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: నథింగ్ ఈక్వల్స్ డివోషన్.
0: అట్టి పవిత్రమైన భక్తిని ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: But sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని ఎందు కూడాను
1: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్చక్రములు అంటారు.
1: They are called షట్చక్ర.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాళ్ళు అనేక రకములుగా ఉంటున్నారు.
1: There are many people that give varied interpretation.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: Among these షట్చక్రాస్ six two are most important.
0: హృదయ చక్రము
1: వన్, హృదయ చక్రం.
0: రెండవది సహస్రార చక్రము.
1: నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: ద సహస్ర చక్ర ఇస్ ద లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్ లోటస్.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వము చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ దిస్ వీల్ టు
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
1: నేచురల్లీ యుల్ హ్యావ్ గాడ్.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: ది షట్చక్రాస్ హావ్ గాట్ 8 పెటల్స్.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రంలో.
1: అండ్ దిస్ చక్రాస్ హావ్ గాట్ దిస్ ఈచ్.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ 8 దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక 1000 దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: దో దేర్ 16,000 గోపికాస్
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ టు గాడ్.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
0: భగవంతుడే.
1: గాడ్ ఇస్ ద మాస్టర్.
0: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: బై ద కమాండ్ ఆఫ్ లార్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ రైట్ టు కలెక్ట్.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్
0: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
1: షీఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకని అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాములు.
1: Rama is Sitapati, the master.
0: Pati agnam telusukokunda
1: without knowing the command.
0: Amanu Ravanudu donginchukoni poyadu.
1: Ramana abducted her.
0: Pati agnam minchi amanu teesukoni povatam cheta kaalem em anupinchadu.
1: Since he has taken her, kidnapped her without permission of Rama, what happened to him?
0: Anni kashtamalaku guri ayipoyadu.
1: He suffered all losses.
0: తరాతురికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ సెడ్,
0: రావణ
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
0: ఈమె సీతా మాత
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు, తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ, హౌ హావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా నీ ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను,
1: all the 16,000 gopikas,
0: shodha kalastho nindinatvanti oka paramatmani oka sottude,
1: they are the property of God himself.
0: Sahasrara padmamulu anni kudanu,
1: all the 1,000 petal lo
0: lotus dalamanto kudinatvanti oka aakaramule,
1: they have got that very form of the flowers.
0: Idi ye yogulanta,
1: this messages
0: ee ashtadalamulu praram denni aashrayinchukoni,
1: they are after this 8 petal
0: sahasrara padmamulo praveshinchi,
1: they have gone into the 1,000 petal one,
0: taragani aanandanni anubhavincharu,
1: and they enjoyed
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మం నుంచి వచ్చింది.
1: అండ్ దిస్ ఎక్స్టసీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1,000 పెటల్డ్ వన్, సహస్రార.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి ఒక దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ సచ్ సార్ట్ ఆఫ్
0: దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి ఒక ఆనందం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అష్టదళములు యందు అష్టరాణులు అని పెట్టాడు.
1: ఈ 8 పెటల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: ద 1,000 పెటల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్, 16,000 గోపికలు.
0: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్, ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
0: కమలముల యొక్క అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక
1: సో
0: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
0: కర్మ ఫలరహితమైనటువంటి యొక్క పరమశాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్, ఇన్ నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: అండ్ యూ షుడ్ సీ దట్ దేర్ నెక్టర్ ఆఫ్ యువర్ లవ్.
0: నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ కమలనేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక
1: సో

0: హృదయమునంతా కూడాను రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that the nectar of your love. You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: Experience bliss.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
1: గోపికాస్ యు హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ విదౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడాను బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink. They sacrificed
0: everything. నిరంతరం లోపలే వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధా సార్,
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
0: Vedasaramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
1: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugabosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi. Pata Padu Ma Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out there.
0: ఈ విధంగా పాడతావు.
1: వేదసారమంతదీసి. How do you sing? You collect the essence of Veda.
0: నాద బ్రహ్మ ముగను మార్చి.
1: And you convert it into sound of Brahman.
0: తిరుగమోసి.
1: And you fill it up there in flute.
0: గాన రూప ముగను మార్చి. పాట పాడు కృష్ణ.
1: అండ్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు మెలోడియస్ మ్యూజిక్.
0: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదుకు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు
1: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
0: కొమ్మలు తుంచాడు.
1: అండ్ హీ దే జస్ట్ ప్లక్ ది బ్రాంచ్.
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
1: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ఫ్లూట్.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెమ్.
0: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
1: యాజ్ కృష్ణ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్,
0: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యూజిక్.
0: ఇంకా నాకు చాలు.
1: దిస్ ఇస్ ఎనఫ్
0: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
1: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
0: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తునికి ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
1: యాజ్ ద డివోటీ ఆఫర్స్ హింసెల్ఫ్ టు గాడ్, సో ఆల్సో గాడ్ ఆఫర్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: తద్ భవతి.
1: యాజ్ ఈజ్ ద ఫీలింగ్, సో ఈజ్ ద
0: రిజల్ట్. మన ఫీలింగ్ ఎంత ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్, సో ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్ టు.
0: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
1: ఇఫ్ యూ రిపీట్ ద నేమ్ ఆఫ్ గాడ్ అగైన్ అగైన్, గాడ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ యూ డివోటీ డివోటీ లైక్ దాట్.
0: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
1: గాడ్ హ్యాస్ నో అదర్ థాట్.
0: భక్తునికి భగవంతుని చింతనే.
1: డివోటీ థింగ్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతునికి భక్తుని చింతనే.
1: గాడ్ థింగ్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
0: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
1: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
0: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.

0: ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానంలో భరించారు, అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్ లైస్ ఇన్ యువర్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క ఆహారము.
1: దట్ ఇస్ అవర్ ఫుడ్.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
1: పాండవ చాంటెడ్ They did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ee sainyamu ivanta kuda next.
1: Relations, battalions of army come next.
0: Pandavulu last.
1: Pandavas, we come in the last.
0: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
1: దట్ వాస్ దేర్ ఫీలింగ్ యాజ్ దే వర్షిప్డ్ కృష్ణ.
0: కౌరవులు అట్ట కాదు.
1: కౌరవస్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఫస్ట్ కౌరవులు.
1: వి కమ్ ఫస్ట్ కౌరవులు.
0: నెక్స్ట్ రిలేషన్స్.
1: నెక్స్ట్ రిలేషన్.
0: లాస్ట్ కృష్ణుడు.
1: కృష్ణ కమ్స్ ఇన్ ద లాస్ట్.
0: లాస్ట్ లాస్ట్.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost,
0: L-O-S-T. దేవుడు ఫస్ట్.
1: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation.
0: జగత్తు జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్తు.
1: జగత్.
0: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
1: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈస్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ
1: in spite of all penance and worship and meditation
0: sacrifice daivatvanni manam aashrinchali.
1: We should be after surrender ourselves to
0: permanent God. Daivatvanni manam aashrinchinappude shashvatamaina aanandam kuda labhyamavutundi.
1: Then once you surrender to the principle of permanence, then you'll have permanent results.
0: అనిత్యమైనటువంటి దాన్ని ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫీమరల్ థింగ్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం అసుకం లోకం.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫీమరల్ అనిత్యం
0: భజస్వమాం అన్నాడు.
1: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
0: ఇదంత అనిత్యము అసుకము.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: రేపు పోతుంది.
1: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు.
1: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
1: the sweetness in the divinity,
0: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
1: the principle of love in divinity,
0: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: Can never describe in a specific
0: ఎంత వర్ణించకూడదు. అది తనివి తీరినటువంటిది.
1: అండ్ యూ కెనాట్ సాటిస్ఫై
0: తనివి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు నారేట్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
1: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమ ఋషివనం లోపల
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
1: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
0: forest. ఒక పండినటువంటి పండుని చూచింది ఈ ద్రౌపది.
1: ద్రౌపది saw a very big fruit.
0: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
1: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit for
0: him. వెతుకుంటూ అర్జునుడు వచ్చాడు.
1: And Arjuna came in search of them.
0: కొట్టాడు అమ్ముతో.
1: And he had hit that fruit with an arrow.
0: పడింది.
1: It fell on the ground.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: Arjuna was making an attempt to
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
1: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది ముగ్గురు చేరారు.
1: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
0: కదిలించలేకపోయారు.
1: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: ధర్మజు కదలదు, నీది సంకల్పం లేనిది గడ్డిపోతాయను.
1: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్?
0: కారణ అకారణ. తిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున, అది ఎరుంగరు, అది గలంగరు, బుధము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు అని కృష్ణ అనుకున్నాడు.
1: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు, నకులు, సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ, నకుల, సహదేవ రీచ్డ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాజ్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గజబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాజ్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ షేక్ ద
0: ఫుట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హీ జాయిన్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రమూ చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచ పాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద
0: హెవీ రూప్. చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్, ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమ ఋషి స్టార్టెడ్ మూవింగ్.
0: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమ ఋషి హాస్ బీన్ డిపెండెంట్.
0: అమృత ఫలము,
1: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
0: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
1: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్, ఐ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమ ఋషి
1: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ జస్ట్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టి వేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ afraid of situation.
0: Krishna, ఇంతకాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: You saved us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: At all circumstances you have helped us.
0: నీవే తప్ప నీ తప్పరెంబరి ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
0: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లార్న్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
0: ఫలం కోరిందే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me.
0: మానవ సంచారం నేను.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
1: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramanik pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
1: You go there.
0: Nenu vachin tarvata ee daniki meeru jawabu cheppakandi.
1: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi anna.
1: Observe silence.
0: Ji jagrata, jagrata annadu.
1: He said, be careful, careful.
0: Pandavulu vellaru.
1: Pandavas went.
0: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమ ఋషి సేజ్ ఆస్క్, హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక అబ్రాహ్మణ ఆసన్నమాయ అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ ద అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్.
0: తక్షణమే,
1: ఇమీడియట్లీ.
0: ఋషి ఆశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి, ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో, ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: యాజ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ద రిల్మ్స్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సేజెస్ అండ్ హీ వాస్ కృష్ణ వాస్ రిసీవ్డ్ బై రోమ ఋషి అండ్ సెడ్, వాట్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఐ హావ్, హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కొక్కరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Rama Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadiki kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadiki kuda namaskaram chesetappudiki ee Rama Rishiki chaala aashcharyam vesindi.
1: Rama Rishi was very much surprised watching this scene.
0: విష్ణు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడాను పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these Pandavas.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా దొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and
0: peace. మూడు పర్యాయం శాంతి అంటారు.
1: Why do you repeat this word peace thrice?
0: భౌతిక శాంతి.
1: And then at the physical level.
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace.
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
1: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన అన్నాడు.
1: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
1: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్.
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
1: ఓ సేజ్
0: అండర్స్టాండ్
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ హాఫ్ మై పరాధీనుడను. ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
1: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
1: Therefore, I have become a slave to my devotee.
0: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
1: I am under the control of my devotee.
0: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
1: Then Rama Rishi could understand the greatness of Pandavas.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
1: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: కనుకనే పాండవులు కట్టగడపటి వరకు happy life, healthy life, peaceful life.
1: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life. స్వర్గంలో
0: ప్రవేశించేంత వరకు కూడా వీడు హెల్తీ గానే ఉన్నారు.
1: They were so healthy until they entered the doorstep of the very heaven.
0: ఈ అమృత ఫలం యొక్క
1: the meaning of this fruit.
0: అనుగ్రహానికి పాత్రులైనారు.
1: And they also earned the grace of Krishna.
0: ఋషి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు.
1: They also got the blessings of this age.
0: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
1: If you have got the steady devotion for God, you can achieve
0: it. మనకు దాసుడిగా వస్తుంటాడు.
1: And God himself runs after you as a slave.
0: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
1: These things you come across at the time of Krishna's incarnation.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
1: Battle was going on.
0: 9th దినము,
1: on the 9th day,
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: Bhishma took an oath.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
1: By tomorrow's evening, I'll kill all Pandavas.
0: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
1: ద్రౌపది felt so sad.
0: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
1: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
0: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
1: యూ వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
0: చూస్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్.
0: నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
1: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
1: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
1: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
1: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది,
1: ద్రౌపది,
0: ఇప్పుడు చాలా మంచి సమయం.
1: ఇస్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
1: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్.
0: ధర్మమూర్తులైన పాండవులను నేను ఈ విధంగా శపించాను.
1: In fact, I have cursed the Pandavas, the very embodiment of
0: Dharma.
1: And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying the sound
0: sleep.
1: And that was Bhishma.
0: Draupadi to cheppadu.
1: And he
0: told Draupadi, ippudu nee poi tachchaname paadala paina padu unnadu.
1: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
0: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
1: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
0: Ee Draupadi ki rajakumarthu kadagane aayaku kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
1: Draupadi being the princess, she too had footwear that makes sound. She was marching. Krishna stopped her in the middle. If the sound of the slippers is heard by Bhishma, he will notice who is coming. So leave your slippers here, he said. As she dropped, and Krishna took off the cloth above over his shoulder and bundled
0: up.
1: He said, Draupadi, you first go. Draupadi went there, noticing Bhishma moving restlessly.
0: He fell.
1: As she touched the feet of Bhishma, he could notice the bangle. Noticing the bangles there, immediately said that you live long with your husband. Oh, she said, it's enough. She immediately got up. Bhishma noticed this.
0: Draupadi.
1: What
0: Draupadi? ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: Draupadi, at this hour you are here, who taught you this knack? Who told you this?
0: Grandfather, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
1: Grandfather, who else can tell me?
0: పితామహుడు నీవు.
1: You are the grandfather.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: There's only one who tells me the procedure.
0: అదే కృష్ణుడు.
1: He's Krishna himself. కృష్ణుడే
0: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: Therefore he brought me here.
0: అది జరిగిందంతా చెప్పింది.
1: He told what all that had happened.
0: ఉండగానే కృష్ణుడు వచ్చాడు
1: ప్రవేశించాడు. In the meantime Krishna arrived there.
0: ఒక తట్టు ఆనందించాడు.
1: He was happy on one way.
0: పాండవులను రక్షించడం చాలా మంచిది అయింది.
1: It's very good that Pandavas.
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: Because they are righteous.
0: దేశానికి ఆదర్శపురుషులు.
1: They are ideal.
0: పరమ భక్తులు.
1: They are great devotees.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
1: What else? What more I want other than?
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: So Bhishma, one of wisdom, also started telling.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: As he walked, he was tired and sad.
0: ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: Krishna, have you brought any food for me to eat?
0: What
1: is that you are carrying on your shoulders? Please pass on.
0: In
1: the time of the battle, is it my job to carry food for you? To protect Draupadi, I was carrying her slippers now. Then he opened that cloth, the two slippers fell on the ground. Bhishma started shedding tears. Swami, you really submit yourself to your
0: devotee.
1: To protect Draupadi, to protect husbands, you also carried the slippers. To protect the devotees, God is prepared to do any hard, mean
0: task.
1: God has no difference like mean and low or high.
0: He is
1: sure to do anything that he will. Protecting the devotees is his chief aim.
0: చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
1: పాండవర్
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
1: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణంకొచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేసుకుంటూ.
1: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఈ సౌండే.
1: As is his sound, so is there his sound.
0: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరిచపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరిచపిస్తుంటావు.
1: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
0: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
1: So reaction, reflection, resound are the very personification of God.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: The nature of God is not possible for anybody to understand.
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: You cannot say God has done this simple task, the
0: gigantic
1: task. To protect devotee, God will do anything.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
1: When there is no devotee, where is the question of God?
0: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది గొప్పతనం చేసేది కూడా భక్తులే.
1: Is only devotee who praises God.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
1: There's so many
0: are here. వచ్చారు.
1: Why are you here?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: You may know one answer.
0: మీ దగ్గర లేనిది,
1: that which is not in you.
0: మీ ఇంట్లో చిక్కనిది,
1: that you can't get at home.
0: మీ గ్రామంలో దొరకనిది,
1: that which is not available in the vicinity. That which is not in you, that which is not in the vicinity is here. Is here, here, therefore you have come.
0: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: But you are not invited here.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not in you is the love for Sai.
0: ఇంట్లో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not at home is Sai's love.
0: గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not there in home town is Sai's love.
0: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం నేను వచ్చారు.
1: The Sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
1: So you have come here to attain that you do not have.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
1: That you get it and return.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
1: Fill your hearts with this love.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
1: When there are no devotees, where is Baba?
0: Baba లేకపోతే భక్తులు ఎక్కడ?
1: When there is no Baba, where are devotees?
0: బాబాకు భక్తులకు సన్నిహిత సంబంధ బాంధవ్యము ఎడబాయనటువంటి సంబంధము.
1: Baba and devotees are intimate. They are inseparable.
0: అవినాభావ సంబంధము అన్యోన్య ఆశ్రయము.
1: They are interdependent and intimate.
0: నా యొక్క ప్రాణమే భక్తుడు.
1: And Bhagavan's very life is a devotee.
0: Baba.
1: And devotee's life is Baba himself.
0: Iruvurdi oke praname.
1: And life is one.
0: Kanukane ee bhavani meer artham chesukoni meer ekkada undinappudiki Baba rakshistune untuntadu.
1: With this feeling you may be anywhere. Baba will certainly protect you.
0: Kanuka దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
1: Devotees at any point of time will never suffer.
0: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
1: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
1: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
1: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
0: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
1: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్. ప్రపంచం యొక్క
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
1: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
0: కానీ మీరు కదలకుండా ఉండాలి స్థిరంగా.
1: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి.
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ద వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
1: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
0: దైవాన్ని మాత్రం మరువకండి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
1: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
0: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: నువ్వు జగించునే కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి.
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో.
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి.
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్.
0: మంచి పన్నీరు నిర్మోసి పెంచుచున్నా.
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ దిస్ సెంటెడ్ వాటర్
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ.
1: Will ever the onion give it up its own smell?
0: Vidyarthula,
1: students,
0: manavattam manavalannannu divyattam uddeepimpavalannannu motta modata sharira manasika aadhyatmika balamannu abhivruddhi gavinchukovali.
1: For the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level, and the spiritual.
0: Manushya janma kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti yokka jeevitamunu anubhavinche nimittamai vachinatunti kaadu.
1: The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తూనే ఉన్నవి.
1: Your experiences are equally experienced by all birds and bees around.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: Then what is this speciality in the human life?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The life of a human is the rarest of all.
0: Deni endu durlabham.
1: In what sense?
0: Neevu bhujincheetundi aaharam pashuvulu bhujistunnayi.
1: The food you partake is equally partaken.
0: Neevu koreetundi vaibhavamulu pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: All the comfort and happiness that you desire is equally liked by animals.
0: Neevu koreetundi oka bandhu priti pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: The love and attachment towards your relations is equally there among.
0: Enduku meeku ee chaduvulu?
1: What for this education?
0: Ee chaduvula valla labhinchetundi okka vijnanam emti, prajnanam emti, sugnanam emti?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: Idi kevalamu potta kooti kosam.
1: It's only to help us to carry out a living.
0: Idi kaadu manavatvaniki moola lakshanamu.
1: That's not the quality of mankind.
0: Idi kaadu divyamainatundi manavuni okka lakshyamu.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante pachipachi mrugadulu kuda nu karmalu aacharistune unnai.
1: If it's merely one of action, we find that animals and birds
0: karakiranadi avayavam dwara aacharinchetundi karmalu karmalu kaadu.
1: It's not the action that we do with the physical body.
0: Manasikanga బుద్ధిపూర్వకంగా విచక్షణ జ్ఞానమును పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు డిస్క్రిమినేట్ ఎక్సర్సైజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అండ్ దెన్ యాక్ట్.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశుకర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారం చేయాలి.
1: When we start any action for that matter, we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: Endukanaga
1: the reason.
0: మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది.
1: The human life has got the divinity within.
0: అనంతమైనటువంటిది.
1: It's infinite.
0: అప్రమేయమైనటువంటిది.
1: It doesn't, it has no comparison.
0: అట్టి దివ్యమైన భవ్యమైనటువంటి మానవత్వాన్ని పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame.
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: Human society is bound by action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు?
1: Where from we get them?
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: It is divine, that's all pervasive.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: Out of the divinity came first the sound of space.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: Out of the space we have the air.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: Then that led to fire.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: Thereafter water.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: And then finally we have the earth.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: We have the crops out of earth.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: We have all the food out of these crops.
0: ఈ పదార్థం నుండియే మానవత్వం ఆవిర్భవించింది.
1: And the man is the result of the food.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: Therefore human birth, the human physical body is the result of the food part.
0: అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: They grow on earth.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: And earth is the result of water.
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: Water is born out of fire.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: The fire originated.
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: And the air is the result of the space.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనది.
1: And the space came out of Brahman, the divine.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరి అయిన సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three, annam, food, ananda, the bliss, Brahman, the divine.
0: Annamto prarambhamaina manava jeevitamu anandamto antyam kavali.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: Anandame brahma tattvamu.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: దట్ ఇన్ఫినిట్ బ్లిస్, వేర్ ఫ్రమ్ యు గెట్
0: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
1: వేర్ ఇస్ ఇట్?
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ మియర్లీ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానమనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వం ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడింది.
1: దేర్ఫోర్ ఇట్స్ ద విజ్డమ్ దట్ కన్ఫర్స్ బ్లిస్ అండ్ దట్ ఎనేబుల్స్ us టు క్యారీ ఆన్ లైఫ్ సర్జర్న్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఇన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వి హావ్ ఇస్ ఆల్సో మొమెంటరీ.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును, స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ ఎనీవే.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డు యూ వాష్ ఇట్ థ్రైస్ అ డే?
0: తిన్న కడిపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డు యూ ఈట్ థ్రైస్ ఎ డే?
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంక తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: యూ డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ ఆర్
0: జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను

0: మాటి లోకమున మృగగ నేల శ్రీపరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం.
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కెన్ షో.
0: కానీ ఇంకా ఈ జ్ఞానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుకనే చెప్పిన విషయాలే మీకు చెప్పి దాని జీర్ణము గావించి జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore, things must be repeatedly told, retold, and emphasized, so that will be assimilated, digested, and that we translate into action.

0: ఎంత కాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయంతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ we just spend waste of time in gossip.
0: మనం తీసుకుంటున్నాము.
1: How many things that we hear?
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము.
1: How many degrees that we
0: get? ఎన్ని గ్రంథములో చదువుతున్నాము.
1: We read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము.
1: We know many.
0: ఏమి ప్రయోజనం?
1: What's the use?
0: ఎంతవరకు నీ ఆచరణలో పెట్టావు?
1: To what extent do you practice? Nothing.
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు.
1: Not even a fraction.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: The food served on the plate in order to eat it and the hand must be given some work.
0: నీవు చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: All the education that you received and the degree that you received, it will be
0: ఆచరణలో దీని ఏం ప్రయోజనం?
1: What is the use of education that's not put into practice?
0: కాలం వ్యర్థము.
1: It's all time waste.
0: తిండికి చేటు, భూమికి బరువు.
1: It's just a burden to the entire earth and waste of food.
0: అది కాదు మనం చేయవలసినటువంటి.
1: It's not that we are supposed to do.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: We should know the circumstances in society.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: You should have all the needed capacities with all the education that you receive here to correct
0: the samasyalanu teechutuku vidyarthule tagina samarthulu.
1: Students are right people to correct the problem.
0: Atta samarthulayetundi okka vidyarthulu ee naadu asamarthulai poyutunnaru.
1: Such eligible people, deserving people, have become undeserving.
0: Vaaridi
1: each one is selfish.
0: Evaru swaprayojanam vaaridi
1: and with all selfish
0: pashuvula vale varu jeevinchukuntu ee okka swaprayojanani kosam జీవితాన్ని గడుపుతున్నాము.
1: We lead the life of an animal out of full of selfishness.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: This is not the quality of education.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: Human life is gifted so that we'll set an
0: ideal.
1: What type of ideal?
0: మానవ ఆదర్శాన్ని.
1: It is the ideal of a human.
0: నిన్న చెప్పాను మానవుడు అంటే ఎందుకు పుట్టాడు. What is the purpose of life? మరణించినటువంటి యొక్క చెవులు పిల్లికైనా కూడా వెల ఉంటుండాలి.
1: ఈవెన్ ఎ డెడ్ రాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: బట్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బికమ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడి నుంచి వచ్చాం?
1: Where from you have come?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: Go back to the place of origin. Know yourself.
0: నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: You should reach your destiny.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయంలో.
1: That is the thing that we are supposed to know.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించాలి.
1: In order to know this truth, we should recognize the inherent divinity.
0: ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి.
1: In fact, God is everywhere.
0: ప్రపంచమంతా దైవమే.
1: The whole world is divine.
0: ప్రపంచమంతా ఆనందమే.
1: The whole world is bliss.
0: దుఃఖం అనేదే లేదు.
1: There's no misery whatsoever.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు?
1: Then why are you miserable?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: Why are you grief stricken?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: Why do you drown yourself in mean desire?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ nor liberation or attachment either.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: What for is the body given?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో సత్ప్రవర్తనలో సదాలోచనలో సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్కుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయ ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఇస్ వన్ ఆఫ్ యాక్షన్
0: కర్మయోగి. ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: ద బాడీ ఈస్ టెంపరీ బట్ ది ఇన్డ్వెలర్ ఈస్ పర్మనెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి.
1: వాట్ ఇస్ ద పాత్ టు నో ది ఇన్డ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: బట్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగడిపటికి యాజ్ఞవల్కులు లేచారు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐల్ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam jnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bharyalu anukuntanu, nannu kuda neevu bharyaga chesukokundu?
1: You have only two wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒక తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు.
1: ద వన్ హూ హి గాట్ అప్.
0: జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నది.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నాడు.
1: హి సెడ్ ద విజన్ ఆఫ్ ది నాన్ డ్యూయాలిటీ

0: ఒక తమ్ముడు ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు?
1: The one who has got all observances that one is the father-in-law, one is mother-in-law, the wife, therefore the one who understands this principle of oneness is of wisdom. In the meantime, the whole assembly was taken by shock.
0: Ayya, Yajnavalka, neevu vishayavasamnu gopyanga anubhavistunnavu.
1: Oh Yajnavalkya, you are experiencing all the worldly things.
0: Neevu guttuga anubhavinchetvanti samasta bhogamunu kudanu bazaarlo kukkalu kuda anubhavistunnayi. Deeniki daariki unna vyathyasam emiti?
1: All the pleasure and the comfort and the worldly desires that you experience are also equally experienced by words and
0: dogs.
1: One is open secret, other one is just the secret.
0: మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: పండిత సమదర్శనః.
1: Is only a scholar pandita who should have equanimity.
0: సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ నీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ శ్రీచరణమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతానా భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరూ.
1: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్, ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడాను బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైరిదేశం గార, ఊరింగి ఆగరవేశం గార, సముద్రకి తెరయేశం గార, నారికి గుణవేశం గార, సముద్రకి అలవేశం గార, చంద్రమనే గగనకి చంద్రమనే శృంగార అన్నింది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌస్
0: అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్స్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ after 21 days.
0: కర్మయోగి జ్ఞానయోగి రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజులకు పట్టము ఇవ్వాలి.
1: జనక ది ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారం చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్ స్పిరిచువల్
0: అతనికి వైదేహి అని పేరు.
1: దేర్ ఫోర్ హీస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేశాన్ని పాలించేటువంటి వాడు. దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: వైదేహి మీన్స్ హీ హాస్ నో బాడీ అటాచ్డ్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టం అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హీ సెడ్ గార్గి ఈజ్ ద ప్రాపర్ వన్ టు అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
0: చూశారా ఇంత గొప్ప సభలోపల ఎటువంటి మహాజ్ఞానవంతకుడు ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి హూ వాస్ ద డిజర్వింగ్ వన్. All everything is body.
0: జ్ఞానం అందరికి ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
1: God is one to everybody. The destiny, the goal is one.
0: ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
1: There's no difference as man.
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదం లేదు.
1: There's nothing young and old.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏదీ లేదు.
1: There's no difference on grounds of age or community. There's nothing left caste or the state.
0: Unnadi okkate.
1: Only one thing that is
0: ekam satvipra bhuda vadanti ekaatma bhavame nijamaina gnanamu.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of wisdom.
0: Adi sulabhanga labhinchetundi kaadu.
1: It's not that easy.
0: Kaani manam prayatnam cheyali.
1: Yet we must make every effort.
0: Nadustu nadustu unte gramma gamyam ucchetam.
1: As we start walking, you can reach the destination.
0: Anagana nagaraga mati seyiluchunundu.
1: By repeating again and again, you can
0: see. Inaga inaga vepatiyanundu.
1: By chewing and eating.

0: again and again, even neem would be sweet. By just grinding, even the sandal could be reduced raw.
1: Oka diamond nu kuda nu cutting chestu vachinappude daniki viruvu perigipothu
0: vastundi. Even when the diamond is cut, it shines more brilliantly.
1: Tintu untunte vepu aaku kuda nu tiyaga maaripothundi.
0: As you go on eating, even the neem leaves would turn sweet.
1: Paadtu untunte kuda paatalu kuda manaku vachesthayi.
0: As you practice singing more and more, you can see.
1: Puttinappude manam paatalato manam prarambham kaaledu.
0: We have not born singing at the beginning.
1: Anni kuda nu sreyohi gaanam abhyasa nana dhyanam vishishyate dhyanat karma palatyag tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and then practice.
0: Everything we get out of practice, walking, talking, writing, reading.
1: Practice.
0: So even for this we should practice.
1: Motorcycle tokkalanti enta practice chestunnaru.
0: To ride the motorcycle, don't you?
1: Enni dabbalu tintunnaru.
0: You also sometimes sustain
1: injury. Entamandi mokalu gayamayipothundadi.
0: Many people
1: enni thoolu kinda padipothunnaru.
0: Many times they fall.
1: Ee vidhamaina ainappudikini varu maarutunnara?
0: Do they give up riding?
1: Kaani ee duradrishtavasathi emito? ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింది ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ వన్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
1: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
0: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
1: కాదు
0: నో,
1: దీనినే మనం సాధించాలి.
0: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
1: ఎందుకోసము? హృదయం అనే యొక్క గమ్యము.
0: బికాస్ దిస్ ఇస్
1: హృదయం అనే యొక్క జన్మము.
0: దిస్ ఇస్ ది
1: హృదయం అనే యొక్క లక్ష్యము.
0: దీస్ అవర్ ఎయిమ్.
1: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించిన ఆరంభం.
0: వెన్ వన్స్ వీ అచీవ్ దిస్ ఎయిమ్,
1: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
1: కష్టము కలిగిన వేళ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
1: ఎంతో బాధపడతారు.
0: వీ ఫీల్ వెరీ సాడ్.
1: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వి రియలీ ఎంజాయ్.
1: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
0: దెన్ వై షుడ్ యూ ఫీల్ సాడ్ దెన్? వై ఆర్ హ్యాపీ?
1: లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
0: వితౌట్ ద డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
1: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యూ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యూ బ్లేమ్ మీ లేటర్.
1: పాపం బహుపరు చేసి
0: యూ కమిట్ ఎ సిన్
1: ఫలమాపద కలిగిన రోసి
0: అండ్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
1: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు.
0: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ
1: కాసిన కడుచేదు కాయాలు తినలేక
0: అండ్ అట్ ద టైమ్ యూ కాంట్ గెట్
1: దోషము నా పైన దోషి వాదింతురు.
0: యూ బ్లేమ్ మీ లేటర్.
1: ఇది ఆ మానవత్వము.
0: ఇదండి హ్యూమన్ లైఫ్.
1: వేసుకునేది విషమిత్తనాలు.
0: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: మంచి మధురమైనటువంటి ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాదిస్తుంది.
0: యాజ్ యూ కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
0: It's just against the law of nature.
1: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
0: యాజ్ ఈస్ ది సీడ్ సో ఇస్ ది ఫ్రూట్.
1: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనం నాటుకో.
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ సో గుడ్ సీడ్స్ ఇన్ ద బిగినింగ్.
1: లేదు.
0: నో,
1: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం. ఈ యొక్క సంసారం.
0: యూ ఎట్ ద బిగినింగ్ ద ఫ్యామిలీ లైఫ్ ఇస్ బ్లిస్ఫుల్.
1: ఏమిటి ఈ ఆనందము?
0: వాట్ ఇస్ దాట్?
1: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను.
0: స్వామి టోల్డ్
1: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
0: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మినిట్ టు మినిట్.
1: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దీర్ఘదినానికి పెరిగేటువంటిది.
0: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై
1: డే. గోడ కట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి అందు.
0: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
1: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
0: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రేజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
1: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టమున.
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద వన్ హూ డిగ్స్ ద వెల్ డీప్ ఎనఫ్ హీ గోస్ టు ద
1: బావితో వేటుంటాడు. బావితో పాటుగా కిందికి పోతుంటాడు.
0: ద వన్ హూ డిగ్స్ ద వెల్ హీ గోస్ టు ద బాటమ్.
1: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోతుంటాడు.
0: దేర్ ఇస్ ద వన్ హూ కన్స్ట్రక్ట్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ మోర్ అండ్ మోర్.
1: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధీని మనుష్యలోకే.
0: సో ఎయిదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్.
1: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు.
0: సమ్ సపోర్ట్
1: ఏం చేసేది, ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
0: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లై.
1: పక్క స్టంట్,
0: ఇట్స్ ఎ పక్క స్టంట్.
1: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
0: రియలీ ఇఫ్ హి డజంట్ లైక్, వాట్ ఇస్ దట్ ఎనీవన్ కెన్ డూ?
1: ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా?
0: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీవన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్?
1: చాలా తన దోషమే తన యొక్క ఇది.
0: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్.
1: తన సంతోషమే స్వర్గము,
0: యువర్ హ్యాపీనెస్ ఇస్
1: తన దుఃఖమే నరకం.
0: యువర్ మిజరీ ఇస్ హెల్, యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్.
1: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
0: యువర్ ఓన్ మిజరీ, యువర్ ఓన్ అన్హ్యాపీనెస్.
1: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం.
0: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం.
0: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్.
1: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
0: వి షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్.
1: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్,
1: ఎక్కడ చూసినా కూడాను,
0: ఎవ్రీవేర్,
1: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైన అశాంతి చెలరేగిపోతుండాలి.
0: ఇన్ ఆల్ కంట్రీస్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే,
0: ఇన్ ఆర్డర్ టు
1: ప్రశాంతిని పెంపొందించాలంటుంటే,
0: డెవలప్ పీస్,
1: పవిత్రమైనటువంటి భగవత్నామాన్ని మీరు చాటించాలి.
0: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్.
1: వీధి వీధి,
0: ఎవ్రీ స్ట్రీట్,
1: ఇంచి ఇంచి,
0: ఇంచ్ బై ఇంచ్,
1: భగవత్ యొక్క చింతన మనం చేయాలి.
0: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ గాడ్.
1: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
1: ఇప్పుడు మీరు చూడండి,
0: వాచ్,
1: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడా గాలిలో చేరిపోతుంది.
0: As we do bhajans, the sound, the vibration,
1: cheripothunda leda aneetundi anumananiki oka kaaranamu.
0: You may doubt, the reason is
1: Delhi lopala edo airline lo maatladutunnaru.
0: Someone is speaking there in Delhi.
1: Delhi lopala radio lo maatladutunnaru.
0: He is just speaking there at the radio
1: station. Delhi lo maatladedi prashantanimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi?
0: What all that is broadcast over there, there in Delhi, you hear even here in Prashant.
1: ఈ గాలి యొక్క విద్యుత్ శక్తి తరంగములో చేతే చేరి వచ్చింది.
0: That's all the sound vibrations present in the space that make you hear.
1: అంతకుడును ఈ యొక్క తరంగముల చేతనే, గాలి యొక్క తరంగముల శక్తి చేతనే చేరి వస్తున్నాయి.
0: So everything comes out of the vibrations that spread everywhere.
1: కనుకనే మనం పవిత్రమైన పేరు చెప్పుకుంటుంటే ఇదంతా గాలిలో చేరిపోతుంది.
0: When we chant the sacred name of God,
1: ఆ పవిత్రమైన గాలి కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్.
1: గాలిని మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడాను పవిత్ర భావాలే వస్తుంటాయి.
0: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
1: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్, నేచురల్లీ హావ్ టు ఇన్హేల్.
1: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ హావ్ థాట్స్.
1: ఎట్టి మంటనో,
0: యాజ్ ఈస్ ది ఫ్లేమ్,
1: అట్టి పొగ.
0: So is the smoke.
1: Yetti pogano,
0: as is the smoke.
1: Atti megamu.
0: So is the cloud.
1: Yetti megamu,
0: as is the cloud.
1: Atti varshamu.
0: So is the rain.
1: Yetti varshamu,
0: as is the rain.
1: Atti panta.
0: So is the crop.
1: Yetti pantano,
0: as is the food.
1: Atti vanta.
0: And so
1: aipu. Karukane mana vantakoddi mana yokka buddhi pothunnayi. Anduvalle food to head to God.
0: Therefore, Bhagavan refers to these three: food, head, and God.
1: మంచి ఫుడ్ కావాలి.
0: We should have good food.
1: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
0: The health is most important for students.
1: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
0: And you should be very careful regarding the food.
1: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
0: Don't eat anywhere you like.
1: సాత్వికమైన ఆహారం అంటారు.
0: We speak of sattvic
1: food. పాలు, పెరుగు, పండు ఇవన్నీ సాత్వికమంటారు.
0: We say the milk,
1: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
0: And if you just beyond the limits, it becomes tamasic.
1: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే between 5 and 6 దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
0: In order to have pious thoughts, have bath between 5 to 6.
1: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అన్నారు.
0: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఈస్ డివైన్ బాత్.
1: తరువాత 6 to 7 ఈ మధ్య లోపల చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
1: తర్వాత 8 to 9 మధ్య లోపల చేసింది రాక్షస స్నానం అన్నారు.
0: ఇఫ్ ఎనీవన్ టేక్స్ ఎ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఈస్ ఎ డెమన్ బాత్.
1: కనుకనే బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
0: Therefore, auspicious hours of the early hours of the morning, we develop pious thoughts.
1: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఈట్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ కూల్.
1: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఈట్ యెస్టర్డేస్ లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఫుడ్.
1: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
0: There should be oil, enough of oil.
1: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఈట్ దట్ ఫుడ్ వితౌట్ ఆయిల్.
1: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడా ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
0: బట్ డాక్టర్ సే ఇఫ్ యు కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
1: డాక్టర్ వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
0: బట్ ఇఫ్ ది వెరీ డాక్టర్ టేక్స్ కేర్ కొలెస్ట్రాల్
1: బాడీలో కొంతవరకు ఉండాలి.
0: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టెన్ ఎక్స్టెండ్ ఇన్ ది బాడీ.
1: ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులంతా ఉండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టెన్ మెజర్.
1: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నాట్ కన్సూమ్
1: ఆయిల్ ఉండాలి.
0: దేర్ షుడ్ బి ఆయిల్ టు ది ఎక్స్టెండ్ నీడ్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దేన్
1: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
0: వాట్ ఈస్ దట్ పై
1: మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది.
0: ఇప్పుడు ప్రిపరేషన్
1: చాలా మంది పెండింగ్ లోపల జరిగేటువంటి వాళ్ళు బాగా భోంచేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఈట్ ఏ లాట్ ఇన్ వెడ్డింగ్.
1: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం అక్కడ స్థలం
0: in order to eat more and more they start speaking so that some air would be left అది సమోర్ అకామడేషన్.
1: ఆహారం భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి. అది సాత్వికం.
0: వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్, వాట్ ఇస్ పాయస్ ఫుడ్? యూ షుడ్ ఫీల్ యాజ్ లైట్ యాజ్ ఇన్ ద బిగినింగ్.
1: పోయి కూర్చుని సమయం పరిగెత్తిపోయి కూర్చుంటాము, లేచే సమయంలో లేయలేము. ఇది సాత్వికం కాదు, తామసికం.
0: వైల్ సిట్టింగ్ అట్ ద డైనింగ్ టేబుల్ యూ ఆర్ ఇన్ హరీ టు గో టు గెట్ అప్ యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్
1: తినవచ్చు అనేటువంటి డౌట్ ఉండినప్పుడే మనం లేయాలి.
0: యూ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ టైమ్ వెన్ యూ కెన్ స్టిల్ అఫోర్డ్ టు ఈట్.
1: ఆ విధమైనటువంటి సాత్విక ఆహారం లోపల పవిత్రమైనటువంటి దీని లోపల కొన్ని కూరగాయలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టెన్ వెజిటబుల్స్.
1: ఆకుకూరలు చాలా మంచిది.
0: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
1: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
0: We have got many varieties of vegetables.
1: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వెజిటబుల్స్.
1: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదు నేను చెప్పకూడదు.
0: ఇఫ్ భగవాన్ టెల్స్ us openly, we may or may not eat at all.
1: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది.
0: There is present a very small chili.
1: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు, చక్కని కారం ఎగుతుంది.
0: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
1: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
0: And today, because of the menu, or a small chili is so large today.
1: Merapkai anta tinna kudru kinchittaina kudru okka kaalam raadu.
0: Even if you eat the whole lot of it, it is not hot at all.
1: Inte kaadu ivanni ekkada perugutunnayi.
0: Where do they grow?
1: Mana rogalakanta moolakaranam ide. Ee prabhutvam kudru kannulu musukoni edi gurtinchadam veelledu.
0: It's only the way how we grow vegetables that respond to the
1: Bengaluru daggara pothe mana kooragalanta chustam.
0: Then Bengaluru you find
1: cauliflower inta peddaga untuntadi.
0: You find a gigantic size cauliflower.
1: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
0: అండ్ ఇస్ ది పంకిన్ సో బిగ్ యాస్ దట్.
1: కానీ ఏ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ?
0: బట్ హౌ డు దే గ్రో?
1: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
0: సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ దిస్.
1: ఆ వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
0: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
1: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: Bhagavan doesn't understand how we eat all that stuff.
1: Prabhutvani kuda telusu ee vidhamaitu jalam upayogapadutunnarani.
0: Government also knows pretty well how drainage water is used.
1: Vallu okadunnapothile edu tineseestunnaru aakalaipothundani.
0: After all, they are also
1: heba rogalu moola kaaranam. Ee cancer lu heart attack lu ivanni raavadaniki ee kooragayale moola kaaranam.
0: For the heart attack and the cancer, the vegetables are responsible.
1: దాని పైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
0: We also apply the pesticides.
1: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
0: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
1: టౌన్ వండ్ అనేంత కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని బుడికిస్తారు.
0: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
1: పల్లె ప్రజలకు ఏమాత్రము తెలియదు.
0: ద విలేజెస్ డోంట్ నో.
1: అట్టే కోసి వేస్తారు.
0: దే డైరెక్ట్లీ టేక్ దెం హోమ్.
1: పురుగును చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
0: అండ్ దేర్ ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద ఫిష్.
1: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
0: బట్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
1: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింత ప్రవర్తిస్తున్నాడు అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
0: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
1: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
0: సో ది సీక్రెట్ థాట్స్ ఆర్ టోటల్లీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
1: ఆర్ కమింగ్. అత్యవసరం చాలా.
0: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
1: పాలు
0: అండ్ ద మిల్క్.
1: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
0: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
1: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
0: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈస్ నాట్ అవైలబుల్.
1: నీరు పోయటం మంచిదే.
0: అఫ్ కోర్స్ ఆక్వా ఈస్ నెసెసరీ.
1: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
0: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
1: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: ఇస్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
1: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
0: బట్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
1: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
0: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిక్స్ ఆఫ్ వాటర్.
1: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
0: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దాట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
1: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్ అండ్
1: చపాతి. ఎందుకోసం అనగా
0: వై
1: ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, సిద్ధం చేయాలి.
0: సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
1: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
0: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ థాట్స్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్.
1: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ పవర్
1: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు కూడా అందిస్తుంది.
0: విత్ ఆల్ ది మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఎంగ్జైటీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి, ఈ మాంసాహారము చాలా చెడ్డవి.
0: The non-vegetarian diet is very bad.
1: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకు వస్తాయి.
0: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ది అనిమల్స్
1: అనిమల్ మ్యాన్
0: దట్స్ అనిమల్ అండ్
1: మ్యాన్ పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
0: ఇఫ్ ది మ్యాన్ ఈట్స్ అనిమల్ ఫుడ్ హీ ఆల్సో బికమ్స్ అనిమల్.
1: ఈ విధంగా ఇంతే కాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పని.
0: స్మోకింగ్ ఆల్సో ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
1: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే
0: వాట్ హ్యాపన్స్,
1: కొన్ని విధములైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
0: ద లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
1: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఇది ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్ ది బ్లడ్ ఇస్ ప్యూరిఫైడ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్.
1: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
0: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్స్.
1: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
0: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దిస్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్.
1: ఈ విధంగా ఉండటం చేత దీంతో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి చాలా దేహం అంతా.
0: దేర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
1: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
0: And they become very thick and hard.
1: ఈ గట్టిగా అయిపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు.
0: When there the pipes become thick, it's not possible for the blood circulation.
1: Palpitation తగ్గిపోతుంది.
0: That leads to the palpitation problem.
1: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
0: అండ్ ద స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
1: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూస్తుంటారు చాలా. నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డి నాట్ సీ.
1: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
0: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్
1: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకు?
0: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటెడ్?
1: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
0: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ ఫర్ 1 crore per day
1: పర్ డే
0: పర్ డే 1 crore
1: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ వారు చూడటం లేదు.
0: ద గవర్నమెంట్ ఇస్ మై
1: ప్రాణాలే లాస్ అయిపోతున్నాయి.
0: అండ్ లైఫ్స్ ఆర్ లాస్ట్.
1: అంతేకాదు ఎక్కడ మీరు గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
1: ఒక చిన్న ఉదాహరణ మీరు
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: మీరు తాగకండి. ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అనే గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేస్తుంది.
0: You don't smoke.
1: తెల్లని బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
0: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
1: స్మోకర్ ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత మాలిన్యం చేయదు?
0: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ?
1: యాసిడ్ ఉంటుండాలి.
0: దట్స్ యాసిడ్ దేర్.
1: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
1: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
0: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
1: శారీర మనస్సుకు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్
1: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
0: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
0: దెన్ ఎట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ బి నో డౌట్స్ దేర్.
1: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
1: ఈ ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతున్నాయి.
0: అండ్ ద ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
1: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలు అంతా వస్తున్నాయి.
0: అండ్ ఇట్స్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎజిటేషన్.
1: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇట్స్ ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుక మనము ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
0: Therefore, we should exercise utmost caution in respect of our eating habits.
1: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
0: We should have that kind of health which doesn't make you take any medicine anytime.
1: మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: whether you believe it or not,
1: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
0: భగవాన్ in 2 months time will be 71.
1: ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు.
0: హీ హాస్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
1: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ హిస్ హెల్త్.
1: ఏదానైనా కూడా నేను ఎదుర్కోగలను.
0: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ.
1: అంటే శారీరకంగా మీతో పాటు నేను, నీతో పాటు మీరే.
0: బట్ హౌఎవర్ హీ ఇస్ ఇన్ అవర్ మిక్స్.
1: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
0: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: మితాహారం.
0: That's limited food.
1: ఆహారం విహారము.
0: And food and habits.
1: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
0: Among students, there are bad habits.
1: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
0: We should totally wipe them out.
1: నేను మానవుడను అనేటువంటి యొక్క దుమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నేను సాధించడానికి ప్రయత్నించాలి.
0: One should say with all the emphasis and says that I'm a human being.
1: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
0: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being.
1: Ten times
0: you should say that.
1: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
0: All these thoughts come because of the food and habits.
1: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
0: So in spiritual path you should reach heights.
1: అప్పుడు ఈ జగత్తులో వ్యాపించినటువంటి దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
0: Then only the fear will be completely taken away.
1: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి.
0: మీరందరూ
1: దేవతలే.
0: You are all divine. Everyone is divine.
1: కరకని బ్రహ్మే ఎక్కడున్నానంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మాన్.
0: If anyone says where is Brahma, you say I am Brahman.
1: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
1: అభ్యాసం కూడా చేయాలి.
0: యూ షుడ్ కల్టివేట్ ఇట్.
1: అందుకోసం నే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించి.
0: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యూ దట్ యూ ఆర్ బ్రహ్మన్. ఐఎమ్ బ్రహ్మన్.
1: నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐఎమ్ బ్రహ్మన్, సర్టన్లీ యూ విల్ బి బ్రహ్మన్.

ಏಕ ಕಾಂತಿಯೋಗಂಬು ಮನಸ್ಸು ನಿಲಿಪಿನ ಪುಡೇ

0: ഇതിനപ്പുടെ മഹി തുടങ്ങുന്നു മനസ്സു നിളിപ്പിനപ്പുടെ മഹി തുടങ്ങുന്നു.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred. If he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Shaddarshanamul endu nyaya darshanam vaiseshika darshanam sankhya darshanam ainadi.
1: In Shaddarasanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayana kunti ye yoga manu. Anadikala manundi. Anubhavistu. Jagattunaku. ప్రచార ప్రబోధములు చేయుచూ వచ్చారు.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: This has got something to do with అష్టాంగ యోగ.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనేటువంటి పేర్లతో ప్రచరిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ ఎయిట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead, or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: Manavudu ye vishayamunu telusukonavalanannanu danini paripurnamainatuvanti yokka shraddha chetanu vishwasam chetanu danini parisilana gavinchavalasi vastundi.
1: If man is to know anything, he should investigate with all sincerity and full faith.
0: Kevalam shraddha leka విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: Without sincerity and without this investigation inquiry, he cannot know.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా
0: కందమూలాదులు భుజించి కారణములు ఎందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా, థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని, సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసం జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: They also had feelings that this yoga is not meant for householders and ordinary people, that it is for renunciants who spend time in solitude.
0: Kani idi satyamu kadu,
1: but this is not true.
0: Samanyamaina manavulake ee yogam atyavasaramani kudanu ee naati parishodakulu dwara prapanchamulo pracharam sariputu vacharu.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రి పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ, హీ స్ట్రగుల్స్ హార్డ్ and thus exerts more of work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్ర లేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure,
0: heart
1: diseases.
0: ఈ విధమైన యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earnest pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థము కాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరము యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tava sarvasvamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhan chestu vacharu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatunti yokka javabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America
0: physiology professor
1: a physiology professor
0: aneka vidhamainatundi parisheelanu chestu vachadu
1: he experimented in different ways
0: indulo
1: here
0: sariyainatundi yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoddani atyanta pattudalato ee parishodhanalu sagistu vachadu
1: he determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton cane.
1: He is
0: cotton cane.
1: Cotton cane.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatundi yokka javabunu gurtinchi
1: he could recognize the correct answer.
0: Idi patanjali yogamu yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided Through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Taruvartha, ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognize this truth,
0: yokka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson, ఈ ముగ్గురు కూడాను ప్రొఫెసర్స్ ఒకదానికొకటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: The three professors conducted experiments in opposite directions.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: He has no faith in yoga.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is his own mistake that made him stop.
0: Sutramanandu, chitta vrutti nirodhakaha.
1: The control of the
0: senses. Chitta vrutti arikattinappudu, entaki vijayanni ayinappudu sadhinchavachunu. Ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu vaaru nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటలు మనము గాఢ నిద్రలోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవునికి నిద్ర అత్యవసరం.
1: నిద్ర deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనల చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండినా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకోవడం వల్లని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీరక ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, పెంచి ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: ఆల్ ఫెల్ సో సాడ్ బికాస్ మ్యాన్ లూజెస్ హెల్త్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: Today the heart diseases and blood pressure are more and more.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: the mental worry,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకపోకుండా పోవటము,
1: non availability pure oxygen,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడాను లేకపోవటము,
1: the absence of good environment,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: Because of these reasons man suffers from ill health.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: To maintain his health, he wastes all his money.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైనటువంటి ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good food.
0: ఈ విధముగా అనేక విధములుగైనటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశములయందు
1: So today among foreigners,
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is it the food?
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: రెండు నెలలు యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time, they gained perfect health.
0: ఆరోగ్యాన్ని పొందటమే కాదు ఆనందాన్ని కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: They were not only healthy, they were very happy.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: They developed keen interest on yoga.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా,
1: as they were practicing yoga,
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్ కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాట్లు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్ హేట్రెడ్ టువర్డ్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశం.
1: ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి.
0: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లారబుద్దుగా పెంచి కృష్ణుడి యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్సెల్ఫ్.
0: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
1: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
0: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
1: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వరీడ్.

0: గుట గుట చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతీ.
1: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
0: కానీ దేవకీదేవి విచారపడుతూ వచ్చింది.
2: బట్ దేవకీదేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
0: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
2: వన్ డే షీ

0: When you were drinking the milk from Putana, I could not see you.
1: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
0: Bound by all ropes, I could not kiss your stomach.
1: Prasava vedana paduta na palivantu.
0: I only suffered the pangs of delivery.
1: నీదు ముచ్చటల్ బడుట యశోదవంతు.
0: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
1: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొనివి తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కానీ, లేక కాపాడుకున్నట్టు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ,
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: Observance of discipline is the chief aim of yoga, is explained by Patanjali.
1: Nasreyo niyamam vina.
0: Without discipline there is no welfare.
1: Ee yogamulaku konni niyamulu kuda untunnayi.
0: Yoga has got certain discipline.
1: Deeniki mitaaharam hitaaharam kuda undali.
0: The good food and the limited food.
1: Hitaaharam hitamu mitanga untundali.
0: It should be limited.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఇస్ నాట్ టేకింగ్ టు అకౌంట్ దీస్ టూ ఫ్యాక్టర్.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: ది హంగర్ ఇస్ ఎ డిసీజ్.
1: అన్నము ఒక ఔషధం.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
1: దప్పి ఒక రోగము.
0: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
1: నీరు ఒక ఔషధం.
0: Water is medicine.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: Today we rely on the taste of
1: food. పదార్థం యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: We are not understanding the value of the material.
1: కనుకనే ఈనాడు విదేశీయులందరూ కూడాను
0: today all

0: ఫారినర్స్
1: ఈ విధమైన నియమములు పాటిస్తూ
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్
1: కారము ఉప్పు పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: దే ఆర్ ఆల్సో రెడ్యూసింగ్ ది క్వాంటిటీ లైక్ సాల్ట్ చిల్లీ అండ్ సో ఆన్.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: ఫర్ భారతీయస్ దే లైక్ టామరిండ్ వెరీ మచ్.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టామరిండ్ స్పాయిల్స్ బ్లడ్.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వి డెవలప్ అలర్జీ.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: బికాస్ ఆఫ్ అలర్జీ ది స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలీజ్ టామరిండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు. చింతపండు అంటే ఏమో తెలియదు.
0: సో ఫారినర్స్ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్. దే డోంట్ నో లైమ్
1: లైమ్ లైమ్.
0: దే మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారం ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ ప్రాక్టీసింగ్ ఈటింగ్ దిస్ లిమిటెడ్ ఫుడ్.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే
0: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ సీక్రెట్ యోగా
1: నరములంతా కూడా బలహీనత అయి
0: నర్వ్స్ బికమ్ వీక్
1: బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత
0: ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి ఎట్ హై రేట్
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: మ్యాన్ విల్ డెవలప్ అజిటేషన్స్ మోర్ అండ్ మోర్.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము
0: ద రీజన్ ఫర్ ది మెంటల్ అజిటేషన్స్
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద బ్లడ్ ప్రెషర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము
0: ద కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈజ్ రెస్ట్లెస్నెస్
1: విశ్రాంతి లేకపోవటం కారణము
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: ఈ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడా అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta
0: out of yogic practice
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu
0: this in Germany
1: Witten aneetundi vaadu parishodham chestu vachadu.
0: Witten conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినములకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: మెమరీ,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: ది ఎంకరేజ్మెంట్ మెంటల్
1: బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైనటువంటి మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషులపైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి
0: ఎ స్టూడెంట్
1: అన్ని పరీక్షలు ఎందుకు తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
0: ఎ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది టీచర్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత
0: ఆఫ్టర్ 3 మంత్స్
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks tetchukunnadu.
0: He got very high marks.
1: అనే జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంటుండాలి.
0: మీనింగ్ మెమరీ పవర్ ఇంక్రీస్డ్.
1: ఈ యోగాభ్యాసం చేత నిజమైన మానవత్వాన్ని నిరూపణ చేస్తూ ఉంటుండాలి.
0: దిస్ యోగిక్ ప్రాక్టీస్ విల్ ప్రూవ్ ద హ్యూమన్
1: లవ్ క్వాలిటీ. చిన్న చిన్న విషయంలో కూడా అతను జగడాలు వేసేటువంటి స్వభావం.
0: హి హస్ గాట్ ది క్వాలిటీ టు ఫైట్ ఇన్ సిల్లీ మ్యాటర్స్.
1: అలాంటి విద్యార్థి పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: Such students also will be extremely peaceful and use very polite, soft words.
1: ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడాను ఎప్పుడూ చెప్పి ఎరుగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: Such student led his life with all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరాలు అతను.
0: The father of the student is aged 70 years.
1: అతను కూడా యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he's 50 years old.
1: కేవలం యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you do yogic exercise.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానినొకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you'll have a proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation
1: and exhalation. ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్,
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: The 3 are పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకం అనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: You should never do that by just reading the book without the help of an experienced teacher. It's dangerous.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: కీపింగ్ క్లాక్ దేర్,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is nothing like any kind of limit like that.
1: ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చేయాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: ఎంతసేపు నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: ఈ మూడు సమకాలంలో ఉండాలి.
0: All these 3 should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు, ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never gasp.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ.
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి, ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపున మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్,
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: వి రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్.
1: ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ
0: When there are any mistakes in the process,
1: lungs debatintundi.
0: Lungs will be spoiled.
1: Inte kaadu.
0: Not only this,
1: brain kudanu kontha affect avutundi.
0: The brain also will be affected.
1: Kanuka idi chaala sukshmainatundi mari intlo manam abhyasam chestu vaste enta kashtapadinappudiki manaku shrama anetundide undadu.
0: If you practice all the subtleties, however well you may exert, you don't feel.
1: Kontamandi parigettutu untuntaru.
0: Some will be running.
1: Parigettina tarvata కుక్కలుగా దేట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ దే గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ ద బ్రెత్ షుడ్ బి సేమ్.
1: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యం అవుతుంది.
0: దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ యోగిక్ ఎక్సర్సైజ్.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగులు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: Extra pani kudanu velutuntaru vaadu.
0: Later also they go.
1: Endukosam potuntaru?
0: Why do they go?
1: Paapamu samsaram lopala kharchulu adhikam kavatam cheta ee kharchulu bharinchukune nimittamai adhikamainatundi panulu kuda chesi dani sampadinchukune kosam prayatnam chestuntaru.
0: As the expenses are very high to maintain the family, they do additional job.
1: Alanti vaaru alisipoyi vachi భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: బికాస్ ఆఫ్ టైర్సమ్నెస్ దే డోంట్ ఈట్ ఫుడ్.
1: పడి నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు.
0: దో హీ లైస్ డౌన్ హీ డజంట్ గో టు స్లీప్.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: దెన్ హీ కన్స్యూమ్స్ ఇన్ టాక్స్.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడా పాడైపోతుండాలి.
0: దేర్ ఫోర్ ద న్యాచురల్ స్లీప్ ఈజ్ ఆల్సో లాస్ట్.
1: కనుక దీనికి ఈనాడు సరి అయినటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: ఇన్ ఫారిన్ కంట్రీస్ ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ విల్ బి బోర్డ్.
1: సరి అయిన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: దట్స్ నాట్ ప్రాపర్ యోగా, దట్ ఇస్ రోగా డిసీజ్.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: ద ట్రూ యోగా వీ షుడ్ టేక్ ద పతంజలి ప్రిన్సిపల్ ఎ స్టాండర్డ్.
1: ఈ యోగము
0: దిస్ యోగా
1: కేవలము ఒక సాంఖ్యముతోన
0: Either with Sankhya,
1: Vaisheshikamutona,
0: or Vaisheshika,
1: Nyayamutona, kudi undali.
0: It should be in combination with Nyaya, Vaisheshika or Sankhya.
1: Nyayamu.
0: Nyaya.
1: Deniki yanta, yantaku yanta, anetuvanti nirnayanni teesukovali. Ade kumbhakarechaka purakamulu.
0: It should take into account how much is to be inhaled, how much is to be exhaled.
1: Deniki chakkaga aadavariki sarina artham kavalante, pappu entaro, uppu anta vesthe pappu nilandaliki veelu kaadu.
0: To make the ladies understand easy, you need the salt, they are basing on the amount of dal.
1: Enta uppu daniki taginattuga veyali.
0: You should put the salt basing on the dal you take.
1: Etti vantaku etti mantalo antavarike untundali.
0: You should have the flame appropriate to the preparation.
1: Enta udiki imidipoye samayalo pedda manta pedithe maadipothundi.
0: At the time of boiling state you should not have more fuel.
1: Biyamanta udiki inka kontha ide samayalo mantanu teesi veyali.
0: After the boiling state of the rice, you should withdraw the flame.
1: This is one type of shastram.
0: This is the science of cooking.
1: Karuka ee vidhangane ee pranayamam kudanu oka shastram untundali.
0: Similarly, this
1: adi ye nyayanni patinchali.
0: So for breathing exercise, you should observe nyaya.
1: Tarvata vaisheshika.
0: Next to vaisheshika.
1: Vaisheshika managa anupadartham yokka vibhagamu.
0: Vaisheshika meant the separation
1: of atom. Oka anuvuku mariyoka anuvuku enta bhedam untundadi.
0: What kind of difference is there between atom and atom?
1: ఈ ప్రపంచమంతా అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm.
1: అణువులో రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atoms.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి.
0: How the atom should be present in what quantity.
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: Chinna udaharanam.
0: A small example.
1: Oka pedda bhavi untundadi, leka kolanu untundadi.
0: Here there is a big well or a lake.
1: Aa kolanlo oka rayi manam visiram.
0: Suppose you felt stone into the lake.
1: Akkada oka chinna ala prarambhamaindi.
0: There starts a wave.
1: Aa ala enta varaku potundadi?
0: To what extent does it go?
1: అంతవరకు మాత్రమే నీ కళ్ళలో కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలను ఉందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the mind.
1: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you felt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు, చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: తరంపేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you will have bad looks through the eyes, you will have bad hearing through the ears.
1: కనుకనే మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings, the waves emanate.
1: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నచ్చినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: Today when you say, I see bad, I listen to bad things, I do bad things, they are not from outside.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: This truth is taught by Patanjali Yoga Shastra.
1: నీ మనసు చెడ్డలు అన్ని కూడా చిత్తంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరూ కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కానీ చెడ్డకి కానీ నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కానీ ఈ యోగమునంతా కూడా యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటం.
0: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతేకాదు పరిగ్రహము తీసుకోవటం కూడా మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా, సర్వత పాడి పాదం తస్తోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కండకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే, అలాంటి ప్రార్థన పురస్కరించుకొని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనను నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: Those that pray, Swami, don't you see my difficulties? There they find the two eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడా భగవత్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్
1: ప్లీజ్ గాడ్. పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్,
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్.
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హీ విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్. టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ అంటు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: He says, I'm offering my eyes, but he offers flower.
1: Srotram samarpayami.
0: He says, I'm offering my ear.
1: Nee yokka manchi shravanamu nenu vinali swami. Nee yokka matanu vine nimittamai naaku ee srotramulu untunnayi ani aa srotrani bhagavad shravanam lopala ankitam cheskovali.
0: He should dedicate his listening by listening to sacred things and divine things.
1: Srotram ivatam ante kosi ivatam kaadu,
0: not cutting off the ear.
1: ఆ యొక్క స్తోత్రము అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ, ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడా సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swamini chustunnare kani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ద సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్, వై డోంట్ యు కమ్ టుగెదర్, వై డోంట్ యు లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
1: శివ శివ శివ శివయనరాధ, మీ చింతలెల్ల బాపుకోనమన్నరాధ, మీ చింతలెల్ల బాపుకోనమన్నరాధ.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety? Shiva
1: metti jagamanta tirigeru o chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: పని మానేసి నిమాలు పలుమారు మీరు కని కని చనియును తనివిలేదు.
0: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్.
1: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
0: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
0: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారి కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై లిమ్.
1: మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
0: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరగా పాదముల మీకు కష్టముల.
0: ఓ ఫీట్, యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టాండ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్.
1: పాదములు భగవంతుని యొక్క స్థానంలో ఉండాలంటే ఏమాత్రము నిలవదు.
0: ద ఫీట్ డోంట్ లైక్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్.
1: ఒక బస్ స్టాండ్ లోపల గంటలు గంటలు గంటలు గంటలు క్యూ లోపల నిల్చుకొని ఉంటుంటారు.
0: దేర్ ఇస్ ది బస్ స్టాండ్, హి స్టాండ్స్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్.
1: సినిమా దగ్గర అవర్స్ అవర్స్ క్యూలో నిల్చుకొని ఉంటుంటారు.
0: దేర్ ఇన్ సినిమా థియేటర్ హి స్టాండ్స్ దేర్ ఇన్ ద క్యూ.
1: భగవంతుని దేవాలయంకి వస్తే తక్షణమే లోపలి విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్లిపోవాలి.
0: బట్ వెన్ హి When it's a matter of temple, he should be let in immediately. He should come out immediately.
1: సత్యమైన అనిత్యమైనటువంటి విషయంలో అది తొందరపాటు మనకు వస్తుంది.
0: He is in a hurry in respect of
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: That we have all the
1: patience. ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: But now we should change.
1: అది యోగము.
0: That is called yoga.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి ఏది చెడ్డ.
0: వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: This is called happiness.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: What is the meaning?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్. ఏది
0: సంతోష? హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఈ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఇంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ యు థాట్
1: ఓవర్ తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద
1: హార్ట్ హెడ్ హ్యాండ్. ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: దేర్ ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ అండ్ యూనిటీ అమంగ్
1: యూనిటీ యూనిటీ యూనిటీ
0: దేర్ షుడ్ బి యూనిటీ అమంగ్ సెన్సెస్.
1: దాని వల్లే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
0: సో స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏమిటి ఆ మ్యాన్కైండ్?
0: వాట్ ఈస్ దిస్ మ్యాన్కైండ్?
1: హృదయము,
0: ద హార్ట్,
1: వాక్కు,
0: వర్డ్,
1: చేతుల పని,
0: అన్ యాక్షన్,
1: మూడింటి యొక్క ఏకత్వం,
0: ద హార్మనీ.
1: కనుకనే అప్పుడే దీని యూనిటీ వలనే
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ
1: మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: విల్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ వల్లనే
0: అవుట్ ఆఫ్ ప్యూరిటీ
1: డివినిటీలో ప్రవేశిస్తాము.
0: దెన్ వీ కెన్ స్టెప్ ఇన్ టు డివినిటీ.
1: ఎప్పుడు ఈ డివినిటీలో మనం ప్రవేశించామో
0: ద మూమెంట్ వీ స్టెప్ ఇన్ టు డివినిటీ
1: ఎనిమిటీ దూరం అయిపోతుంది.
0: యు విల్ బి అవే ఫ్రమ్ ఎనిమిటీ.
1: కనుక ఈ డివినిటీని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము.
0: పతంజలి యోగ సూత్ర గివ్స్ యూ దిస్ డివినిటీ.
1: కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థి విద్యార్థినీయులు కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకుని భరించుకొని దానిని నెట్టుకుని తట్టుకుని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: Therefore, youth, men and women, in times of anger, difficulties, they should be able to tolerate.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటారు.
0: It may find it difficult.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: As you practice, gradually it becomes habit.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశ్చాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణం ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: రైట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఫైండ్ ఎనీ చైల్డ్ రన్నింగ్,
1: దొగ్గాడటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుక క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ వీ షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for
1: rishis. దేహము ధరించిన ప్రతి మానవుడి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ అ బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్
1: హెల్తీ లైఫ్. అప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ నాట్ స్టడీలీ.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యు డు నాట్ నో
1: ఇన్హేలేషన్
0: దట్ యు డోంట్ నీడ్.
1: కనుక మీద కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి,
1: అది ఏ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి మిద్దె పైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద
1: టెరెస్. ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడు.
0: He used to watch single star.
1: Okke chukka rendo chukka kanipinchukodu.
0: Only one star, he didn't look at the another.
1: Adiye dharana, okka vastu paina drushti nilipatame dhyana dharana.
0: Dharana meant single pointed attention.
1: Ee dharananu abhyasam chesin tarvata dhyanam chaala sulabhanga manaku vastundi.
0: When you develop this single pointed attention, you can proceed to meditation.
1: Kaabatti edaina oka deenni roopalu nu pettukoni,
0: keeping one form,
1: aa roopamlo kurukulo edo oka point paina nee drushtini pettukoni danne chustu untundi.
0: You concentrate on one point, you start staring at it.
1: Adi dharana.
0: That is dharana.
1: Aa dharana kramakramena kudanu dhyananga roopondutundi.
0: Dharana gradually shapes into meditation.
1: Kanuka
0: so
1: idi chaala shramayainatundi sadhana kaadu.
0: Is not
1: chaala sulabhamainatundi sadhana.
0: Is not difficult process. Very easy.
1: Swami inta sulabhanga cheptunnadu maaku chaala kashtam anukuntaru.
0: You feel that Swami puts it very easy, but it's difficult.
1: Adi teeni samayamlo kashtam anipinchukuntundi.
0: You call it difficult because you do not know.
1: Oka gulabi rekhanaina kuda nalapatam konje kashtam avutundi.
0: It may be difficult.
1: Dharana cheyatam anta sulabham.
0: Dharana is so easy.
1: Ee uchvasa nishwasamulu kuda bigavettadam chaala sulabham.
0: The breathing exercise is very easy.
1: Meeru nammina namakapoyina,
0: believe it or not,
1: nenu ee sadhana eppudu cheyaledu.
0: Swami never did this sadhana.
1: Kaani
0: but
1: ఒక్క క్షణమైనా ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: Body is just an instrument.
1: ఆ యోగ శక్తి చేతనే,
0: because of yogic power,
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదైపోతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: If anything is cursed, it comes to a standstill.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: the heart. Ake kaadu evarikaina kuda ee vidhanga jaragadaniki avakasam untundali.
0: Not only to me, it's possible to everyone.
1: Kaaranam emalaga sarvulu yendu daivame.
0: The reason is God is in everyone.
1: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu untunnatundi aatma okkate.
0: In this body, that body, in all bodies, the self is same.
1: Meeru dehanni pratyekanga meeru bhedam pettukokandi.
0: You don't have differences in this body.
1: Anniti yendu untunnatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
0: That self is one. Develop that idea.
1: Udrekalaku,
0: agitation,
1: kopalaku,
0: anger,
1: ahankaralaku,
0: ego,
1: asuyaku,
0: jealousy,
1: avakasam ivvakandi.
0: Now give scope to
1: something. Adi vachana chi nenu pasivu kaadu nenu manushini.
0: When they come, I am not animal, I am human being.
1: Ee anger, ego, jealousy ivanni kudunu kopataapa asuya dammamlanni kudunu pasivu yokka lakshanalu.
0: Anger, ego, jealousy, they are animal qualities.
1: Nenu pasivu kaadu,
0: I am not animal.
1: I am not animal. I am God. I am God.
0: I am not animal. I am God.
1: ee sadhana okkadanni meer chakkaga meer nilabettukondi konni dinamul lopale meer entano prashanthini pondutaru.
0: If you take to such practice, we will have that peace.
1: Ee deham bhagavantuniki oka mandiramu.
0: This body is the temple of God.
1: Deho devalaya prakto jeevo devasanatanah anduvalle cheppindi ee deham anetundi devuniki mandiramga untundadi.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్ వే.
1: మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యూ గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడులు, పందులు, కుక్కలన్నింటి వదులుతామో మనము?
0: బికాస్ యూ గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్.
1: ఇంటి ఉంటున్నాయి,
0: సో హియర్ ఆర్ దోస్.
1: కానీ ఈ ఇంద్రియాలు దేనికోసమని?
0: వి హావ్ గాట్ ది సెన్సెస్ వాట్ ఫార్?
1: మన దీనికోసం, మనం అనుభవించే కోసం పెట్టుకున్నాము.
0: ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సేక్ ఎక్స్పీరియన్స్.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని బజార్లో పోయేటువంటి అన్నింటినీ మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ గాట్ ది సెన్సెస్ ఆఫ్ ది డోర్స్, వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వీ షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కను.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత,
0: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్,
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ టు ఎనీ.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: బికాస్ దేర్ స్కోప్ ఫర్ ది సీక్రెట్నెస్.
1: అబ్బో మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గెట్ ఇస్ ద పాయింట్ హౌ కెన్ హౌ మ్యాన్
1: మానవుడే దేవుడు.
0: మ్యాన్ ఇస్ గాడ్.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది? ఒక్కటే.
0: ఇన్ ఆల్
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక ఈ మానసు దేహము, మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: ట్రూలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: ఎక్స్ట్రా పైసా, ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 5th discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankar samadukha sukachami. Ahankara mamakaramulu దూరము చేసుకొని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పోస్ that he is dear to me who does not have egoism, attachments, and who can treat with equal-mindedness joy and sorrow.
1: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas, this is impossible.
1: Nitya jivitamulo షోడశోపచారములచే దూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ the grihasthas, the members of the people who are following the family path, to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara, which has been explained, would be very difficult for an ordinary sadhaka.
1: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
1: Mana yokka tattvamu daivam yokka aatma bhinnamuga ga chuchinanta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we differentiate our own principle from the command and the order of the Lord himself.
1: Daivam yokka ekatvamu మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ వీ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
1: స్వశరీరం స్వయం జ్యోతి, స్వశరీరం స్వయం జ్యోతి, స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకునిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యు రికగ్నైజ్ that God is dwelling in the form of jyoti and flame in all bodies and all people, it would be possible to control our egoism and also our attachment.
1: Sasariram swayam jyotihi. Ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self effulgent flame is residing in our own bodies.
1: Swarupam సర్వరక్షణం, ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ is a part and parcel of our very form.
1: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
1: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింకింగ్.
1: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఎ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్, యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
1: ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ ద సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
1: బయట ప్రపంచంలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: బయట ప్రదేశములో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: బహిర్దృష్టిలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అస్ సచ్.
1: మా లోపలని,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
1: మా అంతరాత్మ ఎందే,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
1: మా దివ్య భావము నుండి,
2: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
2: ఇన్ సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
1: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
1: దేహమనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
1: కనుకని మానవుని యొక్క శరీరం నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని.
2: హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
1: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్.

0: recognize that this great effulgence of the Lord resides inside the man himself beyond ignorance, which is very clear.
1: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
0: We have to make efforts to find the immortal Lord in the mortal body itself.
1: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మయందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
0: We have to make efforts to find out the Lord in these very five elements: earth, water, air, fire, and sky or space.
1: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
0: You find the diamonds in the earth and not on the top of a tree.
1: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది, కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
0: In the same way, you find the diamond of the Lord, the God, within man himself and not outside of him.
1: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
0: With the help of the teachings and the preachings of great people, we have to make efforts to find God within ourselves.
1: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
0: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
1: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్.
1: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
0: ఇట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్.
1: దైవము ఊరేగించేటువంటి రథము.
0: దిస్ ఈజ్ ఎ చారియట్ విచ్ క్యారీస్ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
1: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
0: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్, He is being taken in procession in this particular chariot called body.
1: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కాని లేక అశుద్ధముతో నింపుకోవటం కాని ఇది తగనటువంటి పని.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
1: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
0: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
1: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
1: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
1: కారణమేమనగా దేహం దేవాలయంతో జీవో దేవు సనాతన.
0: ది రీజన్ ఈస్ దాట్ దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
0: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
1: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గము ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము భావించుకుంటున్నాం.
0: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
1: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
0: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
0: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
1: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఒబ్టెయిన్డ్ ఈజీలీ బై అస్.
1: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
1: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన

0: ఒక్కొక్క జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు, ఇఫ్ యు వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ద రాంగ్ వే, ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
1: ఇట్ ఈస్ అవర్ ఎక్స్ట్రాడినరీ గుడ్ ఫార్చ్యూన్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బర్త్ ఆఫ్ మ్యాన్.
0: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను, నష్టములను, దుఃఖములను కొంతవరకును తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
1: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సీక్రెట్ బోట్ విచ్ విల్ హావ్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ సో దాట్ విల్ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార సేఫ్లీ.
0: ఈ యొక్క సాగరం నందు భయంకరమైనటువంటి ముసళ్ళు, ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: ఈ యొక్క ముసళ్ళు, తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
1: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
0: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహమోహచ్చిల్లినటువంటి ముసళ్ళు, తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్, లాస్ట్ గ్రీడ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ దే ఆర్ కంపేర్డ్ టు ది క్రోకడైల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ట్రబుల్ ద మ్యాన్.
0: ఈ సంసారం అనేటువంటి సాగరము చాలా అగాధమైనటువంటిది.
1: దిస్ ఓషన్ ఆఫ్ సంసార ఈజ్ అన్ఫాథమబుల్.
0: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
0: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
1: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
0: ఎప్పుడు సుఖము లభిస్తుందో, ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ బి పుట్ టు సారో.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను, దుఃఖముల చేతను, కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
1: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూఆర్ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్స్ ది బెస్ట్ మెథడ్ ఈస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: స్వశరీరి స్వయం జ్యోతి అన్నిటూ అన్ని శరీరములు ఎందుకు కూడాను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
1: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
0: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు, వ్రతములు, భజనలు, యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను, సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
1: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్, భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుస్తుణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
1: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
0: Eeta vachche anta varaku manaku oka munaga bendlu leka tires tubes ilanti manaku kontha sahayakariga untayi.
1: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
0: Eeta nerchukunna taruvata ee yokka sahayakarmalu sahayakriyalu ఈ సహాయ పదార్థములు మనకి ఏమాత్రం కూడా అవసరం ఉండదు.
1: వన్స్ యూ లర్న్ స్విమ్మింగ్ ది ఎయిడ్స్ విల్ బి ఆఫ్ నో యూస్ టు యూ.
0: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
1: All these types of rituals are necessary until probably we understand the meaning of Gita.
0: Gita yokka pavitramainatundi rasa swaroopanni manam gurtinchukunna tarvata ee yokka prakriyalanni kudanu manaku keva nirupayoganga gocharistayi.
1: Once we understand the sweet essence of Bhagavad Gita itself, all these rituals will be looking very trivial.
0: భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
1: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఈ ఆరు విధములైన అర్హత్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
1: ఇట్ హాస్ ఆల్సో టాట్ దట్ యు హావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: ఇట్ ఈస్ ఈజియర్ సెట్ దాన్ డన్.
0: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వెన్ వుడ్ ఇట్ బికమ్ ఈజీ అండ్ సింపుల్ వన్స్ యూ రికగ్నైజ్ దాట్ ది సేమ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ హీస్ ఓన్లీ యాక్టివేటింగ్.
0: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
1: బిఫోర్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యు మే డూ దే విల్ బి దే విల్ నాట్ బి గివింగ్ అ సాటిస్ఫాక్షన్.
0: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
1: స్వీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్ వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
0: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
1: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
0: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
1: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
0: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనము దూరం చేతుము ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్ జెలసీ ఎన్వీ అండ్ anger etc. you would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
0: compassion
1: love etc.
0: kanuka mottamota bhakti ee bhakti anekunte vishayam lopala kevalamu manavuni yokka vishayam emito bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
1: In the very first place we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
0: Bhagavantuni pai gala anuraktiye bhakti.
1: Bhakti, devotion refers to the love of the Lord.
0: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
1: Describing devotion as love for the Lord looks like a very big
0: kanuka bhagavantuni endundinatundi oka bakaram anetundi jeeva shaktini అనురక్తి అంటున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
1: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వలెంట్ సంస్క్రిట్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఇఫ్ దీస్ టూ ది క్యారెక్టరిస్టిక్
0: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
1: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ we get the capacity to sacrifice, we get the love, and we get everything that is necessary added into us.
0: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి.
1: లవ్ మే బి కంపేర్డ్ టు లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
0: యాజ్ఞవల్కుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువు నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
1: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూఎవర్ ఈజ్ లవింగ్, హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
0: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ సమ్ భవరోగ.
0: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
1: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
0: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధం.
1: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫార్ ద డిసీజ్ ఆఫ్ హంగర్.
0: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
1: వెన్ వీ గివ్ ది మెడిసిన్ ఆఫ్ ఫుడ్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్, దిస్ డిసీజ్ డిసపియర్స్.
0: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
1: We think that this is really an enjoyment.
0: Sanchabacha paramanamulato kudinatundi aaharamu bhujinchatamu maha bhogamani bhavistunnamu.
1: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
0: Kaadu kaadu, ee rogamulaku aushadami.
1: But it is not true. It is
0: konni aushadamulu aneka vidhamainatundi okka aushadamulu mix chesi dani bhujistuntaru.
1: Sometimes medicines are in the form of a mixture which contains
0: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగమునకు పంచ భక్ష పరమాన్నముడు ఇవన్నీ కూడాను ఒక మిక్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
1: ఫార్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వీ గెట్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎ డిఫరెంట్ వెరైటీ టేస్టీ టైప్స్ ఆఫ్ ఫుడ్, బట్ దట్ ఇస్ ఓన్లీ ఎ మెడిసిన్.
0: దాహము,
1: థర్స్ట్,
0: ఇది కూడాను ఒక రోగమే.
1: దిస్ ఇస్ ఆల్సో ఎ డిసీజ్.
0: దీనికి చల్లని పానీయం అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది.
1: వెన్ యూ గివ్ కోల్డ్ డ్రింక్ దిస్ డిసీజ్ ఇస్ క్యూర్.
0: ఇదే విధముగానే ఈ అర్షద్ వర్గములు కామ క్రోధ రోగ మోహం అనుమాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే.
1: ఇన్ ది సేమ్ వే దిస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్, యాంగర్, హేట్రెడ్ అండ్ ఈగోయిజం,
0: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
1: ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ బికమ్ మెడిసిన్.
0: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కానీ ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
1: మ్యాన్ హస్ బీన్ థింకింగ్ రాంగ్లీ దట్ హీఈస్ ఎంజాయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్.
0: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
1: హెస్ బీన్ టీజ్డ్ బై ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ అంటిల్ వి రికగ్నైజ్ ద రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీ హూ ఇస్ గాడ్, వీ హావ్ టు బి ఎ లిటిల్ కేర్ఫుల్. అండ్
0: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం సల్పుతూ ఉన్నాం.
1: ఆల్ ది సాధనాస్ హావ్ బీన్ డన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
0: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
1: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హావ్ బీన్ లెర్నింగ్ ఓన్లీ త్రూ ద బాడీ.
0: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
1: ద ఎక్స్ట్రాడినరీ స్పెషాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్సో బీన్ లెర్న్డ్ త్రూ బాడీ.
0: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
1: టేకింగ్ బాడీ ఆఫ్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
0: పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
0: పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
1: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మెన్స్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: కనుకనే ఈ దేహం అనేటువంటి క్షేత్రం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఇన్సిస్టెంట్ సర్చ్ అండ్ సీరియస్ సర్చ్ అండ్ ఫైండ్ గాడ్ ఇన్ ది బాడీ.
0: సీక్ సీక్ అండ్ ఇట్ షల్ బి ఫౌండ్ అన్నాడు.
1: It is said, seek, seek, and you will find it. It shall be found.
0: Manam vetki vetki vetki vetki danilo praveshinchinappude andulo aa swaroopanni manam darshistamu.
1: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
0: Aneka padarthamu unnatundi gadilo kudunu manam praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
1: For example, if you go to a room where a number of articles are kept, only when you search you'll be able to get the article which you want.
0: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
1: Without searching you will not get the article which you want.
0: Talupu tattinappude lokalo unna yajamanudu talupu terustadu.
1: Only when you knock at the door, the inside master will open it.
0: అడిగినప్పుడు అమ్మాయినా బువ్వ పెడుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్, ఓన్లీ వెన్ యు ఆస్క్ షీ సర్వ్స్ యు ఫుడ్.
0: కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
1: Therefore you have to ask and ask, knock at the door and knock, and then you have to search and search, seek and seek.
0: మనము తడుతున్నాము ఇప్పుడు తలుపులు.
1: We have been knocking at the door.
0: ఏ తలుపును తడుతున్నాము విచారించుకోవాలి.
1: You have to just search and find out which particular door are you knocking at.
0: Achha talupunu torutunnama, bandhana talupunu torutunnama.
1: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
0: Kevalamu daivamu nivasincheetundi talupulanu manam tattatam ledu.
1: We have not been knocking at the door where God is residing inside.
0: Dayyalu nivasincheetundi talupulanu manam tattutunnam.
1: We are knocking at the door where the devils are dwelling.
0: Evarini manam aashrayistunnamu.
1: Whom are we approaching and taking shelter in?
0: Adasyam cheta, anuragam cheta, anurakti cheta, mana pottanu chuchi inta pattadu annam pettetundi jaganmata ayinatundi daivam yokka deenini aashrayistunnama, adugutunnama, leka dayyalanu manam prarthistunnama, alpulanu prarthistunnama anetundi satyanni gurtinchali.
1: We have to recognize the truth. Whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her, or are we asking for food with the devil who is merciless?
0: Daivanni darshistunnamu,
1: we are looking at the Lord,
0: kaani daivatvanni prarthinchadam ledu,
1: but we are not asking the divinity itself.
0: Manam daivanni kudanu loka sambandhamainatundi yokka vyamohalanu prarthistunnamu.
1: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
0: Kalpavrukshyam daggariki velli kevalam kaafi podini aashrayistunnamu.
1: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
0: Kaadu kaadu, kalpavrukshyam daggara kalpataru daggara manamu oka vidhamainatundi yokka jeevitamunu saarthakamga avinchukoneetundi paratattvanni manam prarthinchi andinchukovali.
1: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంది.
1: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
0: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహమే దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
0: ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఆవించుకోవాలి.
1: ఇఫ్ వీ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
0: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
1: And in what way should we aspire for the Lord?
0: Mandalo marigina matakai leduda amba amba ani arachinatlu.
1: It is in the way that a calf will be crying most heartily for the mother which has gone along with the herd of cows.
0: Bhakta vasina kanta viraha vedana sokki moola moolala dagi moolginatlu.
1: Like a chaste woman who has lost her husband and who cries on account of the suffering.
0: Aakali chetanu allaadu chunnatti nirupeda akshamku adiginatlu.
1: Like a person who is hungry, who is suffering from the pangs of hunger, asking for
0: bidalu lekanu allaadu chunnatti aavedana padutunnatundi vaniki ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
1: In the same way, a person who does not have children will be aspiring for a child and praying for a child with the God. In that particular fashion, we have to
0: today
1: with a full of devotion,
0: tadatmik tattvanni anubhavistu,
1: feeling oneself with the Lord and praying,
0: daivatvamulo ekam kavadaniki taginatvanti paritapamunu pondali.
1: Identifying himself with the Lord, he has to just pray for him.
0: కాని ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
0: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
1: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్, అండ్ ఇన్ ది వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
0: మనోమాటలు రెండు కూడాను ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ సింక్రైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ది వర్డ్ ఇన్ యువర్ మౌత్, ఇట్ బికమ్స్ ప్రేయర్.
0: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్, ఇట్ బికమ్స్ వర్షిప్.
0: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
1: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్, యూ బికమ్.
0: కనుకనే మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్, సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్.
0: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా?
1: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్
0: పాయింట్. మనసు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
1: Thought, word and deed are going in three different directions, but there is no unity between them.
0: Kanukane manam ee naadu mahatmulaga maaratalledu.
1: Therefore we are not becoming mahatmas these days.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam.
1: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
0: Kanuka ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
1: All these things will not work with God.
0: Yat bhavam tad bhavati hiyani yakti tattvamo atti phalitamo untuntadi.
1: Your thoughts will bring you the results.
0: Yakti pindyo atti rotte.
1: The size of the cake depends upon the quantity of flour.
0: Yakti tindyo atti threpu.
1: Your hiccup depends upon the food that has just taken.
0: Yakti bhavamo atti bahyam.
1: And whatever we are feeling is reflected in the way that we talk.
0: Kanuka manamu bhavamunu parishuddhamuga unchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyali.
1: In the very first place, therefore, we have to try to purify our own feelings.
0: Parishuddhamainatundi premanuga manam teechiriddukovali.
1: We have to make our love pure.
0: Chamatattvani manam abhivruddhi parchukovali.
1: Chama. We have to just develop forbearing.
0: క్షమకు మించినటువంటిది మనకు మరొకటి జగత్తులో లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
0: క్షమ సత్యము.
1: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ఈస్ రైషియస్నెస్.
0: క్షమ వేదము.
1: ఇట్ ఈస్ వేద.
0: క్షమ అహింస.
1: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
0: క్షమ సర్వము.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
0: క్షమ దయ.
1: ఇట్ ఈస్ కంపాషన్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక, అనగా ఓరిమి,
1: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్,
0: ఈ ఓరిమిని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ బి ఏబుల్ టు
0: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇన్ టు టెన్షన్.
0: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
1: This anger is rather dangerous.
0: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింపచేస్తుంది.
1: This anger is going to ruin the very life of man.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మ నిపించుకున్నట్టు చేకూరుచుమి.
1: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
0: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
1: నాట్ ఓన్లీ దాట్, హీ వుడ్ లూజ్ హిజ్ ఓన్ వెల్త్ ఆల్సో.
0: తనకుండర గౌరవము దగ్ధము చేయును.
1: ఆల్ ది ఆనర్ దట్ హీ ఎంజాయ్స్ విల్ బర్న్ టు యాషెస్.
0: తన వారలకు ఎడసేయును.
1: అండ్ ఇట్ విల్ బ్రింగ్ సెపరేషన్ ఫ్రమ్ ది పీపుల్ హూ ఆర్ దేర్.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ పీపుల్ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: కనుకని ఈ కోప తాప ఈశ్వర దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు
1: కృష్ణుడు. Krishna has been teaching the principle of love and the need for cultivation of it, because this particular hatred, jealousy and such other bad traits are going to be very harmful.
0: Prema dveshanni erugadu.
1: Love does not know
0: prema swarthaniki pravesham ivvadu.
1: Love does not allow selfishness to enter.
0: Prema evarini aashrayinchadu.
1: Love does not take shelter in
0: prema nirantaramu ichchute gaani puchukunta undadu.
1: Love knows only giving and does not know receiving.
0: Kanukani ee prema tattvame daivattam.
1: Therefore, love is God.
0: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ టు అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్ పర్టికులర్.
0: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండంటను లేకపోతే పెట్టమాక్స్ లైటో మనకు అక్కరలేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుడు చూడాలి.
1: If you want to see moon, there is no need for the help of a torch light or some candle light etc. In the light of moon itself you will be able to see moon.
0: Kanuka daivanni manam pondavalanante daivam prema swaroopudu.
1: If you want to acquire and reach God, God is the very embodiment.
0: Prema swaroopunni pondalanukunte prema aadharamtone pondachunu kaani japa tapa jhana ivanni kuda manaku akkarledu.
1: Only on the basis of love you can reach God, because he is the very embodiment of love. There is no need for
0: meditation. ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
1: బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జపతప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
0: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
1: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
0: కనుక జపము తపము జ్ఞానము భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
1: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా విల్ మేక్ యువర్ విల్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ మేక్ యువర్ విజన్ క్లియర్ సో దట్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ సీ ద లార్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి సాధనలు పవిత్రమైన ప్రబోధలు మనం కొంతవరకు ఆలకించి దానిని అర్థం చేసుకుని ఆచరణీయంగా ఉంచినప్పుడే మనము ధన్యులమవుతామనేటువంటి సత్యాన్ని ఈనాడు మీరు గుర్తించాలి.
1: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దాట్ ఓన్లీ వెన్ వీ లిసన్ టు సచ్ గ్రేట్ వర్డ్స్ అండ్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ దెమ్ క్లియర్లీ అండ్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ దెమ్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సాత్వికం గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: Swami has been providing this opportunity, at least for 1 hour we can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సదాజీవం జీవయేవం సదాశివం వేత్యైక మనయోర్వస్తు ఆత్మజ్ఞ నచేతరా శివయేవం సదాజీవం జీవయేవం సదాశివం వేత్నైక మనయోర్యస్తు ఆత్మజ్ఞో నచేతరా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavatvamu chala dullabhamainatundi.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఇస్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా యందున్నటువంటి ఆత్మనే సర్వుడు ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ to realize the divinity within.
0: Manavani yandu panchakosamulu kalam.
1: The man has got five sheaths.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya.
1: There are five sheaths: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్, ద షీత్ ఆఫ్ విజ్డమ్, ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇండివిజువల్ ఈజ్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈజ్ డివైన్. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవుని ఎందుకు నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ in all of the living beings is explained, interpreted by man.
0: Aithe sarva jeevulu endukudunu moham aneetvadi undi.
1: However, there is this attachment moha in all of the beings.
0: Kani manavudu maatrame mohamunu chayamu gaavinchukoni mochamunu pondutu vachadu.
1: But it is only man who can just reduce his attachment moha kshaya and work for moksha or liberation.
0: Kanukane manavude devudu.
1: And hence human being is divine himself.
0: Itti daivattam anetundi okkati endu kaadu anekattamlo kudanu daivatvanni nirupistu vachindi.
1: And this in fact proves the divinity present in the multiplicity or diversity.
0: Mayaku sattva rajo tamo gunamulu moodu mooladharam.
1: For the illusion, the foundation happens to be the three attributes, the inertia, the emotion, and that of pious.
0: Mohamunaku dhaneshana dhareshana putreshana ee moodu kudanu mooladharam.
1: For illusion, the primordial principles, foundations happen to be the attachment towards money, the wife, and the progeny.
0: Rajoguna sattvika rattamunu kudanu nirmoolamu gaavinchukunna tarvata vaadu manavudu kaadu. Maya tana daggare undadu.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: ఇఫ్ హి వాంట్స్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ ఇల్యూషన్ ఆర్ డెల్యూజన్ హి షుడ్ కట్ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: సో లాంగ్ హీస్ బౌండ్ బై ది త్రీ అట్రిబ్యూట్స్ హీస్ డ్రౌన్డ్ ఇన్ ఇల్యూజన్.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: mohamunu ye reetiga manam tyajinchali?
1: How to give up this attachment?
0: Dhaneshana dhareshana putreshana ee moodu rahitamainatundi yokka manasuke ee yokka moham nirmoolam avutundi.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: Kanuka manavuni endunnatundi maya tattvamunu మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత.
1: గీతించేవాడిని
0: చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాణ్ణి నేనే అని.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను, కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
0: Kanukune antarpahichata sarvavyapya narayana sita.
1: And hence the principle of God is present inside and also outside.
0: Agnilo kalchinatvanti yokka inapa mukkanu lokala veedi unnadi, baita veedi unnadi.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kaadu.
1: Here not two positions.
0: Antarbhavam nandu unnatundi atma tattvame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల నుండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: But all that we say outside is a reflection of the inner self.
0: లోపల రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there's no reality within, there cannot be reflection.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది.
1: Reality is within.
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: Reflection is outside.
0: ఈ సౌండ్ లోపల ఉన్నది.
1: There is sound inside.
0: సౌండ్ లోపల ఉన్నది.
1: The sound
0: బయట ఉన్నది.
1: Sound inside and resound outside.
0: Action లోపల ఉన్నది. Reaction బయట ఉన్నది.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క సంబంధము.
1: The combination of action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: ఇట్స్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అవుట్ వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: And today world population is 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: Population has gone.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: Population has increased.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But innate desire for liberation is on the decline.
0: ప్రాచీనులయందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: In ancient good old days, there is pining, yearning for liberation.
0: 75% ee vidhamaina vaanchalato jeevinchutu vachevaru.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: Ee naadu 20% kudanu mochapeccha kaligala vaaru leru.
1: In today's population, not even 20% desire liberation.
0: Kaaranam emiti?
1: Why?
0: Bhautikamainatundi vaanchala cheta,
1: the worldly desire,
0: bhautikamaina vidyala cheta,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీనికోసమని
1: ఫర్ లివింగ్
0: కోటి వేషములు వేస్తూ
1: దే అండర్టేక్ మెనీ వేస్.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: ఆల్ హిస్ నాలెడ్జ్, ఆల్ హిస్ అటెంప్ట్స్ ఆర్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగిపోతుంది.
1: ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్ ఆర్ బెల్లీ విల్ నాట్ హెల్ప్ యూ టు అటైన్ లిబరేషన్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ ఇన్కల్కేట్ ద డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: ఇన్ఫాక్ట్ ఇట్ లీడ్స్ టు బాండేజ్.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్డ్ డిజైర్ ఫర్ లిబరేషన్. వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటిది మోహము.
1: This kind of moha attachment is there in beasts and birds. Should we study for the reason? Do you need any practice for
0: them?
1: Earlier days, people have sacrificed these two. Because of modern education, the attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపముగా మారుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ హౌ ద డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాపనింగ్.
0: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: ఆనాటి విద్య నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ gratitude to the preceptor or teachers for having helped their living.
0: Guru darshana roopamlo pala varu korinadanta icchetunti varu.
1: They also offered whatever the guru teacher wanted.
0: Aa naati teachers ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: How are the modern students?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్ అభివృద్ధి అయిపోయింది.
1: The education has progressed a lot.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: కూడు పెట్టిన వారిని కుల ద్రోహి.
1: In fact, they will ruin the very man who helped his living.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: He will make fun of the very teacher who taught him.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: He will harm the fellow who helped him.
0: ఇదే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: Is this a progress?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: It is very peculiar.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: That's why it's gulf between the education then and now.
0: కొంతవరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: If there's slightest of the difference, we can improve.
0: పూర్తి మార్పు జరుగుతూ వచ్చింది.
1: Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధమద సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we acquire?
0: ప్రాచీన ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడనేటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And from the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీరవిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learned archery.
0: కాని మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: గురువును స్మరించడము వీళ్ళు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడప్పటికీ
1: ఫైనల్
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జున్ జతలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అమ్మును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అమ్ము వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విడిచాడు.
1: Not one arrow, five arrows.
0: ఐదు కూడాను ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: అర్జునా, watch this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw ఏకలవ్య.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును వదలింది?
1: ఆర్ యూ ద సేమ్ పర్సన్ హూ షాట్ దిస్ ఆరో?
0: అవును సార్ అన్నాడు.
1: హి సెడ్ యెస్ సార్.
0: నీకెవరు గురువు?
1: హూ ఇస్ యువర్ టీచర్?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: హి సెడ్ మై టీచర్ ఇస్ ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య ఇస్
0: నేను కాదు, నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టాడు, ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి, నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి, ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరివిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్, ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షరస్వీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Anadu grandhamule levu.
1: There were no books at all.
0: Anadu paperle levu.
1: And there nothing was.
0: Anadu books te kaadu.
1: No books then.
0: Note nundi vachetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharam ga daivame swaroopude aksharam.
1: Akshara, imperishable, is God himself.
0: Aksharam swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ దట్ అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నా గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్క్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
1: మిస్టేక్,
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ది డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఓ సర్ వాట్ డు యు వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: I want the thumb to be offered.
0: Anaga right hand thumb ichcheyamannadu.
1: He wanted the thumb of the right hand.
0: Appudu ee ekalavyudu ampunu vadaladaniki veetaku veelu kaadu.
1: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
0: Appudu jagatunaku arjunade ampunu ichinattu vaadu avutadu.
1: And then Arjuna will stand first.
0: Athaniki michina vaaru evaru undaru.
1: No one can excel him there.
0: Ee vidhamga Arjun perunu abhirthi cheppinche nimittamai ekalavyuni dakshinaangushtam andichadu.
1: In order to see that Arjuna will have a very big attitude.
0: Guru unlo yetti dosham undina poyini.
1: There may be any mistake in it.
0: Kaani shishyudu dosha rahitudiga vachadu.
1: But here is the disciple without any mistake.
0: Meeku em kavalu swami annadu.
1: And he said, oh,

0: అర్జున్ పేరును అభివృద్ధి తెప్పించే నిమిత్తమై కేకలముని దక్షిణాంగుష్టం అందించాడు.
1: In order to see that Arjuna will have a very big name, Ekalavya offered it to him. Ekalavya was a disciple then. He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand. When he did so, because of the fact that he has offered his thumb, the thumb of the right hand is given.
0: ఎరుకు విలి విద్యకు హీనుకి హీనుడయ్యే.
1: He lost all the expertise in archery.
0: ఇంక విలి విద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలు అవుతుంది.
1: When he lost the thumb of the right hand, how can he shoot an arrow there?
0: బాణ సంతాన లాగు అభంగమయ్యే.
1: And in fact, he has humiliated himself.
0: ఎరుకు విలి విద్య హీనుకు హీనుడయ్యే.
1: He has lost all the benefits of the knowledge.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు.
1: ఆఫర్డ్ హింసెల్ఫ్ టు హిస్ గురు.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే,
1: ఎట్ ఎనీథింగ్ బి దేర్,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: the mantra is whispered in the ear, and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
0: Idi kaadu,
1: this is not money.
0: Adi guru nandu vatsalya buddhi adhikanga undetundi.
1: The gurus then in those days had full of affection.
0: Gurumula yandu shishyulaku priyamainatundi okka kumara bhavam undetundi.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ కామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్, వన్స్ ఓన్ సన్ ఇస్ ఎ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఎ టీచర్ ఇస్ ఎ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రులు కావాలి.
1: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
0: యత్ భావం తత్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్, సో ఈజ్ ది కాన్సిక్వెన్స్.
0: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకో ద్రోహం చేయరా?
1: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్, హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్.
0: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్, సో ఈజ్ ది రియాక్షన్.
0: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: So then comes the reaction. You cannot escape.
0: Kana,
1: hence,
0: manamu pavitramaitunte oka guruvulku shishyuluga undali.
1: We should be sacred disciple students.
0: Ee naati vidyarthulanta kevalam vidya nimittame manu kaalamunu vyartham cheyakoddu.
1: We should not waste our time only for acquiring knowledge.
0: Guruvulu oka tripti nimittame manu kaalamunu sadvinayam cheyali.
1: We should make use of time to satisfy gurus.
0: Kanuka ye okka dani kudunu సమత్వం ఏర్పడాలి.
1: దేర్ షుడ్ బి ఎన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భం లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాలీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాలీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
0: కానీ వాలీ తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్.
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు,
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి unless one excels him.
0: Samana shakti undinattu vaadu evariki kuda vijayam sadhinchaledu.
1: The one that equals him can never win.
0: Kanukane Chitramukha parvatam paina undinattu yokka sugrivuniki evvaru sahayam ledu.
1: Sugriva had none to help him.
0: Hanumantudu maatrame sahayam unnadu.
1: Only Hanuman helped him.
0: Aa Hanumantuni pilichadu.
1: He called Hanuman.
0: Ee reethiga manam ee okka varini jayinchali.
1: How can we conquer Vali?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచర్.
0: కాలకర్మ

0: తన కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: ఇట్ ఇన్ అప్రోప్రియేట్ టైం ఎట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
0: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
1: వెయిట్ ఫర్ ద రైట్ టైం.
0: ఏనాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: ఇద్దరు రక్తాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, their faces were full of
0: వారి ముఖంలో కెలికలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికి
1: when they saw such beings,
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ ఐ మీన్ హనుమాన్
0: నా అన్న ఏమైనా మారు వేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించవలసి.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
0: నేను వెళ్లి వస్తాను.
1: ఐ విల్ గో అండ్ టెల్
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: But they were speaking truth.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: And one said, I am Rama. And the other one is Lakshmana.
0: నేను దశరథ కుమారులము.
1: We are the sons of Dasharatha.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని.
1: Based on the command of the father.
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: We are just conducting like this as per the desire of the stepmother.
0: మేము అరణ్యవాసము, తన కుమారునికి అయోధ్యవాసము.
1: I am to spend time in exile and her son is to be coronated.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: as we are moving about in the forest.
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: Someone abducted my wife.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: We are just roaming about in search of her.
0: ఆ సత్యాన్ని విని
1: having heard this
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్, హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి యందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: చెప్పి స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvuni bujala paina kuchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digetappudiki meeru chusetappudiki sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnattu baada nirmoolam ayipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Partake some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హార్మ్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ
0: షుడ్ ప్రొటెక్ట్. దేహమును ఒక్క ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి
1: సో సేయింగ్
0: వాళ్ళు చాలా బలవంతుడు.
1: వాళ్ళు ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చెప్పి అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామా హ్యాస్ గాట్. that mighty power or not.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: He took him to some distance.
0: Rama.
1: Rama.
0: ఇది ఏ వృక్షము?
1: What tree is this?
0: ఇది కేవలము.
1: It's just fig tree, forest fig tree.
0: అవి చాలా బంకగా ఉండినటువంటివి.
1: They're very strong.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: They're very mighty trees.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: All the six of them are in a line.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అమ్ము.
1: As my brother Wali shot an arrow, the arrow pierced through the two of the trees at the
0: switch. ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: If anyone excels him in this art of archery, I'll be his, going to be his friend.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: Yes, Rama to shoot an arrow.
0: రామును ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants. Sugriva fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: Who is he? God himself.
0: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుడిని.
1: Rama, right from this day, I am your slave.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టి వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క ద్వేషాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: ప్రాచీన
0: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముని.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదంపాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్. డౌట్స్
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణములు చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్
0: ఇంటెలిజెన్స్. గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చు.
0: ఎన్ని తెలివి తేటల నుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ ద వర్చు ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
0: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ ఎ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: He cannot, he did not become a servant. With all the capacities, abilities, Karna lost the battle. One should earn the grace of God.
0: Dharma anugrahaniki paathru kavali.
1: One should follow the path of Dharma and earn the grace.
0: Dharmamu, daivamu, rendinti yokka ekattvam koodinappude veediki balam koodanu sambhavistundi.
1: When once God and righteousness go together, he will be strong.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: గర్ల్స్ అండ్ బాయ్,
0: ముఖ్యంగా మీరు గ్రంథమును పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానికి గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేన్ని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతాయి.
1: విత్ ఆల్ ది శక్తి పవర్, వితౌట్ భక్తి డివోషన్, ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుల యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్,
0: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయంలో కూడాను
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
1: ఎవ్రీ ఐడియా, ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకు అందరికీ తెలుసు, మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్, యు నో హీస్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
0: మీ వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాళ్ళే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్, ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఈస్, వాట్ వర్చ్యూ హీ హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విధ విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హీ వాజ్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి,
1: అండ్ హీ కాంకర్డ్ ఆల్.
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో కాంకర్ ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య. తాను ఎత్తైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: వన్ డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి, నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఈస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్, యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని,
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్,
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయనా నీకేం కావాలి?
1: హి ఆస్క్ వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు. ఈ గుణములు,
1: ఈ ఆస్ డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: మరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను. ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యు, బెటర్ యు గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దానికి లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్, హూ ఆర్ యు?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ శీలం పోతనే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: lose your kingdom.
1: Why should I be with you when there is no
0: character?
1: Therefore, I will also leave along with your
0: character. After
1: some time, a greater one of valor came out of
0: it. And his commander-in-chief.
1: His commander-in-chief. And he came out of him.
0: Why are you
1: leaving?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యు లాస్ట్ వార్.
0: నేను సన్యాసిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానని.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్ట కడపడి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రే
0: నారాయణ నారాయణ నారాయణ.
1: He prayed to Narayana.
0: Narayana.
1: Narayana.
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: I don't want this kingdom.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: Not the army.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: I don't want this kingdom. I don't want the warriors. I don't want anybody. I want my character back.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోదని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ దేర్ ఫోర్ ఐ లవ్డ్ హిమ్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెంట్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ హి రియలైజ్డ్.
0: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: దేవేంద్రుడు
0: కూడా తీసుకున్న వాడు కూడాను అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసి ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సాక్రిఫైస్ హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్ ఎర్లియర్. కనుక
0: మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్లుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్ ఈజ్. దీనికి
0: మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తరువాత ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిది అవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్ యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అతి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదటి మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ బిగ్ బుక్ యూ షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: In that very big book of the world, అన్ని
0: సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: Spiritual heart.
1: It is the spiritual heart.
0: అదే నీ గురువు.
1: Spiritual heart is your guru.
0: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
1: Have one friend.
0: Who is your friend?
1: Who is your friend?
0: God is your my friend.
1: God is your friend. God is
0: కనుకనే God ని ఫ్రెండ్ గా తీసుకొని హృదయాన్ని గురువుగా తీసుకుని ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
1: హావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ది హార్ట్ యాజ్ యువర్ టీచర్, అండ్ ద వర్డ్ ఇస్ ఎ బుక్.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక.
0: రాజకీయ పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువును నువ్వు చలు చలము కూడా జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా నీ వదలకుండా వెంట పెట్టుకో.
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
0: సర్వదా సర్వకాలేశం సర్వత్ర దైవ చింతనం.
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్ ఆఫ్ టైమ్
0: గంట గంట ఇంట కంట ఉండి అన్ని విధానాలు నిన్ను సంరక్షిస్తాడు.
1: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.
0: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకనొక సమయం లోపల స్వార్థపరులే.
1: All other friends of the world are selfish.
0: స్వార్థ సప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్ ఆఫ్ దేర్ సెల్ఫిష్.
0: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అట్ ఆల్.
0: ఆశించడు.
1: అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశ అతని ఏంది లేవు.
1: హి హాస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his friend.
0: Jali galinatunte ko bhagavantunni new friend ga teesko.
1: Have God with jali compassion as friend.
0: Atani property ne adi love is jali.
1: And God's property is jali compassion love.
0: Adi endemaitunte prema.
1: That's not of love.
0: Atti prema unnatunte oka property ekkada untunda cheppandi.
1: That property of love, where is it available?
0: Vidyarthulara.
1: Students.
0: Meeru ee naati nundi ee sariyina bhavamulu abhirudhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలిటేషన్
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మను.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్
0: పరిచయం పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that is good for you.
0: Anni na manchi kosam ani
1: everything is good for me.
0: Doctor puttanappu vaste katti isukoni putta vastadu.
1: When you have got the stomach complaint, doctor will operate.
0: Kani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ. అదే విధంగానే
0: భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో,
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యూఆర్
0: నా ఆత్మని సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైన మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హి సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కా.
1: యు షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెను రా.
1: వన్ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెను రా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు.
1: The mother and the child at all times together.
0: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలందు.
1: The children and mother together.
0: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
1: They should think of God, think His glory and work for the
0: kingdom. కనుక మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
1: You should be servant to the servants
0: of God.
1: Don't be a servant to others.
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
1: The whole world will serve you then.
0: ఆశకు దాసుడైన జగమంతరికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are a servant of everybody.
0: జగమంతయు నీకు దాసులము.
1: When once you give up desire, the whole world will be your servant.
0: నీ డిజైర్స్ అంతా కూడా దైవం పైన పెట్టుకో.
1: Therefore let all your desires be directed towards God. Nothing is more.
0: దైవం సర్వ విధములకు మీకు రక్షించి,
1: God will protect you in every way.
0: సర్వ విధములకు మిమ్మల్ని కాపాడి,
1: and he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: గోల్డెన్ ఏజ్.
1: And this is a golden
0: age. ఈ వయసును మీరు పవిత్రం చేసుకో, అపవిత్రం చేసుకోకూడదు.
1: Never make it unsacred.
0: ఈ పవిత్రతను, ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have given, you have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many
0: people. You
1: know what sort of...
0: And here you have got the thread,
1: making
0: it a bundle.
1: You are just rotating, revolving the
0: thread in a bundle. You have
1: completed
0: one round. Then once
1: you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
0: వదలకుండా గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి,
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: కింప హేమధారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
1: Secular knowledge for living, spiritual knowledge for liberation.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ జీవితం వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యు టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కానీ ఆధ్యాత్మిక విద్య,
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్
0: యువర్ హార్ట్. పంటలు కూడా మన హృదయంలోనే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: వన్ ఇస్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: కట్టగట్టు లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హెస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: వెన్ వన్స్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right.
1: It has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవ నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

0: one might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, intervert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanam anantam.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantam.
0: Wisdom itself is infinite.
1: Satyamanu chupunade jnanam.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistunnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedamaniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, moodunu nenenani గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ, వేద, వేదాంగస్ అండ్ వేదకర్త.
1: కాని నిత్య సత్యమును గుర్తించుకునలేక, పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకునలేక, లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి అవాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వరల్డ్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడి అయినటువంటి పదముల చేత విపులూకరముచ్చి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుచున్నవి.
0: వేదాస్ హ్యావ్ బీన్ మేకింగ్ అవైలబుల్ ద ఎక్స్ట్రాడినరీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: రుక్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫల్జన్స్.
1: అయితే యజ్ఞయాగాది కృతువుల చేత పారమాత్మిక తత్వమును అర్థం చేసుకుని దివ్యత్వము పొందవలనని వ్యక్తి ఆశీస్సించి తద్వారా యజ్ఞములకు ప్రారంభిస్తూ వచ్చాడు.
0: But man has started performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సుశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అథర్వణ వేద.
1: అయితే అథర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అథర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అథర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అథర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అథర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అథర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అథర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అథర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కాని ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అథర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచించే గుణమున్న ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్, జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: The three worlds have been existing on the basis of dharma, nyayam, justice, and satyam, truth.
1: Itti pavitramainatti yokka satyanni prabodhinchinatundi vedamulu yokka tattvanni manamu chaala alachyavarustunnamu.
0: We are being very indifferent to Vedas, which are being described in such sacred truths.
1: Ee vedamulu aneka vidamulainatti yokka అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటినే శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, the fourth one is Upanishads.
1: Mananatrana sammilitamainatundi mantram aneetundi satyanni sulabhamaina margamulo andistu vachindi.
0: The truth has been expounded in these mantrakas, which say that by repeating them you get the efficacy and the results.
1: Daivatvanni gurinchinatundi sambhashana jariginappudu kaliginatundi padamule anaga matale mantramuluga marinavani viswasistu vachindi.
0: They have also believed that the dialogue between gods have found themselves in the form of mantras.
1: ఇది బ్రహ్మచర్య స్థానమునకు సంబంధించినదిగా బోధిస్తూ వచ్చారు.
0: This has been described as suitable for brahmacharya ashram.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: In the life of man, this is a very important foundation.
1: గృహస్థ, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య
1: గట్టిగా ఉండినప్పుడే పైనటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దాట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస are entirely dependent upon brahmacharya.
1: Kanuka jeevitamulo brahmacharya samayamulandu tana yokka jeevitamu mantramayamuga marchukovali.
0: During the stage of brahmacharya, therefore, one has to follow this mantras, one has to follow this particular path of mantras.
1: Mantram anaga oka pavitramaina jeevunadi gattiga undinappude painunnatundi moodu yokka antasthulu kudanu badramga nilchagalavu.
0: Only when the foundation is strong, the three-storied

0: follow these mantras. One has to follow this particular path of mantras.
1: Mantra managa oka pavitramainati yokka palukulu.
0: Mantra refers to a sacred word, utterance.
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: These are the four types of sins which tunnel
1: ఈ నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: Mantram has also taught that one should save himself from committing these four types of sins.
1: తన జీవితములో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
0: If one observes this discipline in the brahmacharya stage, the future for him would be full of happiness and joy.
1: రెండవది బ్రాహ్మణము.
0: The second one is brahmanaka.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి?
0: How to make use of these mantras?
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: What is the impact of these mantras?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: What results do these mantras give?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫర్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ is a very important one and a very sacred one.
1: ee guhastha dharmam yokka kartavyanni chakkaga nirvartinchi kramakramina vanaprasthamlo praveshistadu.
0: Man, after discharging his duties in grihastha ashram properly, he will enter into the next stage of vanaprastha ashram.
1: ee vanaprastham yokka tattvamunike aranyakamulu ani cheptu vachindi.
0: For veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ and making use of the rest of the life for his own welfare and
1: aranyamulayundu kalamunu gadaputu pavitramainatunti yokka paramatma chintanu salpinatunti varu kanuka veetiki aranyakamulu ani peru vachindi.
0: As these are associated with a life spent in forest, thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugavadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: ఇవి చాలా చిత్ర విచిత్రములు.

0: ఇవంటి యొక్క అర్థములు కూడి ఉంటున్నవి.
1: దేర్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫార్ ది అటరెన్సెస్ ఇన్
0: ఉపనిషత్. ప్రధానమైనటువంటి యొక్క పదము సత్.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఉపనిషత్
0: ఈ సత్ అనేటువంటి పదము సత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది.
1: దిస్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ సత్.
0: ఈ సత్ అనగా
1: ద మీనింగ్ ఆఫ్ సత్ ఈస్
0: కూర్చునుట,
1: సిట్టింగ్,
0: కదలుట,
1: మూమెంట్,
0: నిర్మూలన చేయుట,
1: డిస్ట్రాయింగ్,
0: ఆశ్రయించుట,
1: అప్రోచింగ్ అండ్ టేకింగ్
0: అని అనేక విధమైనటువంటి అర్థములున్నవి.
1: ఆల్ దీస్ మీనింగ్స్ ఆర్ అవైలబుల్ ఫార్ దిస్ వర్డ్ సత్.
0: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకుని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ విల్ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
0: దీనికి ముందు ఉప, మీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ బిఫోర్ దిస్ వర్డ్. వన్ ఈజ్ ఉప, ది అదర్ ఇస్ మీ.
0: ఉప అనగా సమీపము.
1: ఉప మీన్స్ నియర్ బై.
0: మీ అనగా నిష్ఠతో.
1: మీ మీన్స్ విత్ ఫెయిత్ అండ్ విత్ ఇంట్రెస్ట్.
0: ఈ మూడింటిని మనం చేరినప్పుడు ఉపనిషత్ అవుతుంది.
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ త్రీ వర్డ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ ఉపనిషత్.
0: వేదవేత్తకు సమీపమునందు నిష్ఠతో కూర్చునుట అని దీని అర్థం.
1: దట్ మీన్స్ సిట్టింగ్ నియర్ బై విత్ అర్నెస్నెస్.
0: ఈ కూర్చుని ఏమి చేయటం?
1: బై సిట్టింగ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ?
0: ఈ వేదవేత్త బోధించినటువంటి విద్యలన్నిటిని ఏకాగ్ర చిత్తుడై హృదయమునకు హత్తుకున్నట్టుగా ఆలకించటం.
1: బై సిట్టింగ్ నియర్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ వేద, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
0: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక, విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
1: ఎరుక ఆర్ అవేర్నెస్, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
1: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈజ్ చేతనము.
0: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ డు యూ గెట్ చేతనము?
0: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
0: లోకమ్ములు, లోకస్తులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
1: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
0: జడము, చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
1: బట్ యు ఫైండ్ ఇన్ మ్యాన్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
0: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ మ్యాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ మోర్ ఎక్స్ప్రెసివ్ వే కంపేర్డ్ విత్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: సామాన్యంగా చూచున్నది కన్నులు, విన్నది చెవులు, మాట్లాడుతున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
1: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్ అండ్ టంగ్ విచ్ టాక్స్.
0: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
1: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
0: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
0: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
0: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ఇంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును, ప్రకటితమును గావించుతున్నవి.
1: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్ సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
0: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
1: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిజ్ విజన్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
0: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
0: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణ అంతర్ముఖము గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
1: If one can control the senses and interwork them, he would be able to develop consciousness in a greater measure.
0: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
1: This consciousness is found in
0: ఈ మహనీయులు కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
1: That is found more so in divinity itself. In fact, divinity
0: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణం ఏమిటి?
1: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example for this.
0: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
1: There are small bulbs here.
0: ఆ స్తంభంపైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: On the pillars there are more powerful bulbs.
0: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: In the middle and the center there are the most powerful bulbs.
0: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
1: There are here flood lights which give very powerful light.
0: Kani anninti endu unnatundi current okkate.
1: But the current and electricity is common in all these
0: bulbs. The voltages vyathyasamga kanipinchavachchu.
1: Because of the difference in voltage there is difference in light.
0: Kanuka sarvulu endu sarva jeevulu endu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam paina aadharapadi untuntadi.
1: Consciousness which is found all around expresses itself in differently depending upon to what extent one is having awareness.
0: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kudanu konni karanamlu untunnavi.
1: This consciousness is covered by certain reasons.
0: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
1: There are 6 types of covers and obstacles for this.
0: Veerine aaru dongalu ani kudanu bodhisthu vachindi vedam.
1: Veda has described these as 6 types of thieves.
0: Kama, krodha, lobha, moha, mada, matsaramu.
1: These are desire, anger, greed, pride and arrogance.
0: Ee yokka arishadvargamlo maatrame kaakunda ashta madamulu kudanu dinni arikattutu untunnadi.
1: Not merely these 6 types of enemies, but there are 8 types of pride, mada.
0: Kula madabu.
1: The pride associated with
0: gap. Bala madabu.
1: Associated with strength.
0: Yavana madabu.
1: Associated with youth.
0: Saundarya madabu.
1: Associated with beauty.
0: Vidya madabu.
1: Associated with
0: dhana madabu.
1: Associated with wealth.
0: Rajya madabu.
1: Associated with kingdom and power.
0: Tapas madamu.
1: Associated with tapas and penance.
0: Ee 9 vidhamulainatundi madamunu kudanu aavarinchatam cheta ee prakasham aneetundi danini manam anubhavinchalekapothunnamu andukolekapothunnamu.
1: When all these types of pride cover us, we have not been able to see the light properly. We have not been able to enjoy it.
0: Kanuka manam itti chaitanyamunu sarvatra ekatvanga manam anubhavinchalananna ee aatmatattvanni vishwasinchi ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యు వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ 6 ఎనిమీస్.
0: కానీ ఈ యొక్క మదతత్వములు అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
1: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
1: All these get their strength, derive their strength from
0: mana poshana nundi ye perugutu vachinatuntivi.
1: All these have grown from our defects and flaws.
0: Kani manavalane putti manavalane perigi manavalane abhruthi ayipoyi manavalane bhadistunnavi.
1: They are born in us, they grow from us and they derive strength from us and they are giving us trouble.
0: Ee naati yokka sankethika vigyan shastramanandu meeku telisinatunti visheme.
1: You know certain things which are explained in terms of technology these days.
0: Aneka mandi vaigyanikulu tama yokka buddhi kushal chetanu telivi chetal chetanu vidya sampatti chetanu aneka vidhamainatundi yokka konni balavattaramainatundi yokka aayudhamulanu astramulanu konni yantramulanu kodanu srishtistu vacharu.
1: A number of scientists by making use of the skills, the intelligence and all their capacities have been able to produce very destructive weapons.
0: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం
0: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
1: హైడ్రోజన్ బాంబు
0: ఇవి ఎవరు సృష్టించారు?
1: హూ హాస్ క్రియేటెడ్ దీస్?
0: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే.
1: ఆల్ దీస్ ఆర్ ది క్రియేచర్స్ ఆఫ్.
0: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు?
1: హూ హాస్ గివెన్ ఎ షేప్ ఫర్ దిస్?
0: మానవుడే.
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఇట్.
0: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానమునందు నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఎ షేప్, హూ హాస్ గివెన్ ద పవర్, హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటం బాంబు. బట్ ది సేమ్ ఆటం బాంబ్ ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటం బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
0: అదే విధముగానే ఈనాడు మనము మనయందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
1: జస్ట్ యాజ్ ఆటం బాంబ్ టుడే ది ఆల్ దీస్ సిక్స్ ఎనిమీస్ అండ్ ఎయిట్ ప్రైడ్స్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అస్ అండ్ హావ్ డిరైవ్డ్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam anti emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. Tatti manavuni endu undinatvanti yokka divyatvame na endu untunnadi. Sarva manavulu kudano samanatvame. Jati mata bhedamulaku e matramu kudano avakasam ledu.
1: All people belong to only one caste. And that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: అందరు ఒక ప్రభు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
1: ఇఫ్ యూ టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
0: ధనము మానవునికి అవసరమే,
1: వెల్త్ ఈస్ నీడెడ్ ఫర్ మ్యాన్,
0: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
0: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
1: ద ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
0: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
0: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
1: ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
0: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
1: The blood pressure for the human system is 126/80. This is perfect.
0: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
1: On the other hand, if it is 90 and 130,
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురు చూడలేదు.
1: Similar is the case with our eyes. They can see limited light.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురు చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
1: If the eyes were to see excessive light, retina gets burned.
0: ఇదే విధంగా ప్రతి అంగం యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
1: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
0: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
1: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
0: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇన్ ఎ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
0: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
1: అట్ విచ్ పర్టికులర్ టైం, వే అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
0: 9 చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
1: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హ్యావింగ్ 9 హోల్స్
0: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పునుగు జమ్మాజీలు పుట్టబోవు.
1: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ దిస్ బాడీ మే సఫర్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాడ్స్.
0: కడుపులో ఉన్న మలము కడమెల్ల ఎముకలు.
1: దిస్ కన్సిస్ట్ ఆఫ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
0: అరసి చూడ పైన మురికి తోలు.
1: ఇఫ్ ఓన్లీ ఎగ్జామిన్ దిస్ ఇస్ కవర్డ్ బై డర్టీ స్కిన్.
0: ఎప్పుడు ఏ విధంగా మరణిస్తుందో.
1: వెన్ అండ్ ఇన్ వాట్ ఫారం యు ఆర్ గోయింగ్ టు గెట్ డెత్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ దీని తమాషలు తోలు బొమ్మ అన్నాడు.
1: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారమునకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
1: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
0: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
1: Then consciousness which is inherent in you will shine with all effulgence.
0: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kuda untunnadi.
1: Consciousness is prevalent in all the three states of waking.
0: Stula sukshma karana mahakaranam endu kuda ee chaitanyam untunnadi.
1: In stula sukshma and karana and mahakarana states also you are having this consciousness.
0: Moodu kalamulu endu moodu lokamulu endu మూడు గుణములు ఎందుకు ఇది ముమ్మూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్
0: చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: If you want to experience and have a vision of such sacred divine consciousness,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: But you will have to make an effort to uncover the covers which are hiding this consciousness.
0: ప్రణతి నూనె వత్తిగలదు దీపపు వెలుగు కలుగున.
1: If you are having a container, oil and wick, will you be able to get light automatically like that?
0: Kaani muttinchu vaadu oka undali kada.
1: There is need for one who can light the lamp.
0: Poovulu soodi daramundi pushpamala tanaguna.
1: There are flowers, there is thread and there is needle.
0: Would it urcheetundi vaadu oka undali kada.
1: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
0: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
1: You have got gold and you have got gems. But can you, would there
0: కానీ చేసేటువంటి కంసలి ఒకటి ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: విద్య గలదు బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ఎడ్యుకేషన్ అండ్ యు హావ్ గాట్
0: గురువు లేక లభ్యమగున.
1: బట్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ ప్రిసెప్టర్ విల్ యు బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్.
0: పుస్తకంలో చూస్తుంటే ఏ బి సి అక్షరాలు ఉంటున్నాయి కానీ ఫలానది ఏ ఫలానది బి ఫలానది సి అని చెప్పేటువంటి గురువు ఒకటి ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటావు దేనిని బి అంటావు. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి. అతనే మార్గదర్శకుడు.
1: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫాబెట్స్ బట్ దెర్ ఈస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫాబెట్ ఈస్ ఏ విచ్ ఆల్ఫాబెట్ ఈస్ బి. వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
0: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
1: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
0: Atti anubhavagrudainatvanti sarvagrudainatvanti oka margadarshakunni manam vetukovadaniki tagina krishi cheyali.
1: There is need to find a person who is experienced, who is omniscient, who can show us the path.
0: Divya vyaktini pondeetvanti margamule veda shastra itihasa puranamulu.
1: Vedas, శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
1: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
0: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
1: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
1: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
0: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
1: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
0: అందరూ గురువులని మనం భావించరాదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీచర్.
0: గురుతత్వాన్ని చక్కగా గురుతెరిగినటువంటి వాడే కావాలి.
1: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
0: గురుత్ అనగా ఏంటి? తెలుసుకోవటము.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
0: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఏ విధంగా తెలుపుతుందాది?
1: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
0: ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుపుతుంది.
1: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
1: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
1: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆత్మతత్వ, దెన్ ఓన్లీ వీ మే కన్సిడర్ ఎవ్రీ.
0: పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరీతనం.
1: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
0: Aakupatcha pachulanni chilukala vela palukuna.
1: All the birds which are green in color, can each one of them be described as a parrot?
0: Purugula pai paaraadadu, puvula pai paaraadadu, purugulu tummegalaguna.
1: All the insects which move on the flowers, can you describe them as bees?
0: పులి చర్మము కప్పినట్టి గాడిదత పులియగున.
1: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్, కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్?
0: కనుక అందరిని కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
0: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
0: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
0: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
1: ది టైప్ ఆఫ్ విజన్ ఆఫ్ ద వరల్డ్ దట్ యు గెట్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ దట్ యు వేర్.
0: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ హార్ట్ బికమ్స్ సాచురేటెడ్ విత్ లవ్,
0: ప్రేమ లేకుండా సర్వం బ్రహ్మమయం అంటే పదంలో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
1: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యు మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ we have to make an effort to understand
0: andaru kuda chaitanya swarupule.
1: You are all forms of consciousness.
0: Kanuka mottamota ee chaitanyamunku addu tagilinatvanti vatini, addu undinatvanti vatini kontha varaku nu manam kramakramena dani toliginchukotaniki krushi cheyali.
1: We have to make an effort to remove the obstacles and the covers which hide this consciousness.
0: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: We desire something, but our actions betray our desire.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: We have to undertake such types of sadhana which will be in tune with our own desires and our own goals.
0: విలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు.
1: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
0: పిప్పిగొట్టి రసము పీల్చకుండా.
1: ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్,
0: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పిగొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. కానీ ఓ చెరుక నాకు రసం, ఈ చెరుక నాకు రసం ఇంటి ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
1: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
0: కానీ మనం ఆ స్థితిలో లేదు.
1: But we are not in that state.
0: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 పౌండ్లు ఎక్కిపోతాం. అంత మనం ఊపిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్,
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
1: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్ బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
0: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి?
1: If any person criticizes or censures me, what is it that is going to happen to me?
0: నాకు ఏమీ ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
1: I have not lost anything and I am not hurt.
0: ఒకడు వర్ణించినా నేను పెరగను.
1: If any person praises me, I am not going to be different.
0: Nadi, nadi.
1: I am myself.
0: My, na tattvam nade.
1: My principle is
0: na satyam nade.
1: My truth is mine.
0: Eppudu manaku bhayam aarambhamavutundi? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: When do we get fear? Only when there is some defect, only there is some fault. Only there is something which is not
0: ilanti doshamu lenatundi samayam lopala em ochina manam bhayapadinakkarledu.
1: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
0: Aa vidhamainatundi dishakti ni manam sampadinchukovali.
1: You should develop that kind of power of dhi.
0: Aa vidhamainatundi aatma shakti ni manam avritti parchukovali.
1: You should develop that kind of atmic power in
0: you. Naya maatma balahineena labhyaha annaru. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
0: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం అనే నీ సర్వబలము.
1: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ in the power of ఆత్మ.
0: అది లేనటువంటి వాడే అదరటం, బెదరటం.
1: Only that person who doesn't have this atmic power gets frightened.
0: ఆ విధమైనటువంటి యొక్క ధీ శక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power you can enjoy
0: everywhere.
1: Wherever you are,
0: అడవుల యందున్న,
1: whether you are in the forest,
0: ఆకాశమునున్నా,
1: whether you are in the
0: పట్టణమునున్నా,
1: whether you are in the city,
0: పల్లెనున్నా,
1: whether you are in the
0: గుట్ట మీదనున్నా,
1: whether you are
0: నట్టేటబడి ఉన్నా,
1: whether you are
0: ఎక్కడున్నా గాని నీ చైతన్యం నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంది. నిన్ను అన్ని విధములు కూడా సంరక్షిస్తుంది.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: కనుకనే చైతన్యమున కోసమై మనము ప్రాకులాడనక్కర్లేదు.
1: Therefore, there is no need for
0: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
1: There is no need for searching for consciousness somewhere.
0: అది నీలోనే ఉంటున్నది.
1: It is inside you.
0: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
1: All that you have to do is to remove the obstructions which cover this consciousness.
0: జగత్తంతా బ్రహ్మనే.
1: The entire world is full of Brahman.
0: సమస్త పదార్థములు బ్రహ్మనే.
1: Every object is full of Brahman.
0: సర్వస్వరూపం కూడా నువ్వు బ్రహ్మనే.
1: ఎవరీ ఫార్మ్ ఇస్ బ్రహ్మన్.
0: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
1: దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ ఉపనిషత్స్.
0: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఇస్ విల్ హావ్ టు మానిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్
0: అస్. ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
1: హౌ కెన్ వి మానిఫెస్ట్ దిస్?
0: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
1: ఇన్ వింటర్ యూ పుట్ ఆన్ ఎ బనీన్ ఇన్ సైడ్,
0: దానిపైన ఒక షర్ట్ వేసుకుంటాం.
1: యూ వేర్ ఎ షర్ట్ ఆన్ దాట్,
0: దానిపైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
1: ఆన్ దాట్ యూ వేర్ అనదర్ కోట్.
0: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్, నా హృదయం నాకు కనిపించలేదే అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
1: వెన్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ డ్రెస్, యూ విల్ సే ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ మై ఓన్ బాడీ అండ్ మై ఓన్ చెస్ట్. హౌ కెన్ యూ
0: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ రిమూవ్ ది కోట్ విచ్ ఇస్ సో థిక్.
0: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
1: సెకండ్ యూ రిమూవ్ యువర్ షర్ట్ ఆల్సో.
0: ఆ పైన బనియన్ కూడా తీసేసేయి.
1: అండ్ దెన్ యూ రిమూవ్ ద బనియన్.
0: నిన్ను నీవు చూసుకో, నీ చెస్ట్ నీకు కనిపిస్తుంది.
1: దెన్ యూ ట్రై టు టేక్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ చెస్ట్, యూ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ ఇట్.
0: అదే విధంగా ఈనాడు తమో గుణం అనేటువంటి దట్టమైన కోటును కప్పుకుందాం మనము.
1: ఇన్ ద సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్ఫ్ విత్ దిస్ తమో గుణ,
0: రజోగుణం అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకుందాము.
1: వీ హావ్ ఆల్సో కవర్డ్ అవర్ సెల్ఫ్ విత్ రజోగుణ విచ్ ఇస్
0: ఈ షర్ట్ మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమనేటువంటి థిన్గా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాము.
1: వీఆర్ ఆల్సో కవరింగ్ అవర్ సెల్ఫ్ విత్ ఎ థిన్.
0: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్, మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: When your heart is covered by these three gunas, how can you get a
0: vision of the Lord?
1: Therefore, in the first place, remove the
0: rajogunam teesivey.
1: Then you remove rajoguna.
0: Aapaina satvikam kuda teesivey.
1: Then you remove even sattva guna also.
0: Appude nee aatma tattvam neeku kanipistundi. Ivi nee vesukunnatvanti drasule.
1: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
0: Nee vesukunnivi teesivey ante inka unna danini nee cheyalekkaledu.
1: All that you have to do is whatever you have worn on your atma, you
0: do that. అది ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
1: Then you will be able to get atma as it
0: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: For getting a vision of it, there is no need for making any extra effort.
0: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
1: You have developed these three gunas.
0: పెంచుకున్న గుణములను చించివేయి.
1: All those gunas which you have developed, you remove them.
0: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
1: Then you will be able to get a vision of your own.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: Even for this, grace of God is essential.
0: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: For getting the grace of God, you have to undertake sadhanas.
0: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
1: When the negative and positive join together, then only you will be able to enjoy.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా, ఎన్ని సాధనలు చేసినా, ఎందరి మానవులు దర్శించినప్పటికి నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నువ్వు అనుభవించలేవు ఆనందాన్ని.
1: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
0: అయ్యో, నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే, నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
1: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
0: Ayyo, Tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane na badalu teeralede anukunte ela teerutayi?
1: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
0: ఈనాటి భక్తి ప్రపత్తులంతా కూడా ఈ తుచ్చమైనటువంటి ఒక ప్రార్థనలతో నిండి ఉంటున్నాయి.
1: The devotion and surrender of today is full of this kind of low.
0: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
1: All that you have to desire is desire God.
0: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
1: Everything else will be given to you.
0: ఇది కావాలి అది కావాలి అని ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: You go on asking one thing or the other, you would not be able to get God.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Our efforts must be to win the grace of God.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: All that we should desire is only God.
0: కారణం ఏమనగా నీవు కూడాను దైవమే.
1: The reason is you are yourself God.
0: నిన్ను నీవు కోరుకోవటమే.
1: You will be seeking your own self actually.
0: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
1: Trying to deceive God is deceiving your own self.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ యు రియలైజ్ ట్రూత్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కాన మన యొక్క అల్పభావనలను అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ to give importance to these low, mean, small, little things of the world and thus lose God who can add everything unto you.
0: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
1: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
0: chadulendukanu sangati marachi ఉదరపోషణకై ఉరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుంటే ఓ సదమత బయే సదమల బొమ్మ. ఎదుటి గొప్ప చూచి ఏడుస్తున్నాము.
1: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్
0: చదువెందుకనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
1: యూఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఉదరపోషణకై ఉరుకులెత్తుతున్నాము.
1: యూఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఏ లైవ్లీహుడ్.
0: ఇది ఆ చదువుల యొక్క సారము.
1: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా. గొప్ప చదువరి నేనంచు తిరుగకురా. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా. సద్గుణ నడకలే సారమురా.
1: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధపడుతున్నాను. కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో. నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐఎమ్ గివింగ్ యూ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: By knowing that little bit that has to be known in order to get to know everything, that little bit, if one gets to know, by means of which one gets to know everything, one who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
2: Kalamuche Maraka, Charitrache Mayaka, ప్రళయం వచ్చినను తరుగక, సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: దట్ ట్రూత్ విచ్ హ్యాస్ లాస్టెడ్ ద రావేజెస్ ఆఫ్ టైమ్, విచ్ హ్యాస్ ఓవర్కమ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్టరీ, అండ్ విచ్ హ్యాస్ విత్స్టూడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ డెల్యూజన్, which has held its own against the process of creation by not growing up, by not diminishing, that truth indeed is this ancient Indian culture and tradition.
2: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిది సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this sanatana dharma.
2: వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును, అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మం ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
0: It has been the firm belief and conviction right from ancient times of people that just as the many splendored brilliance and splendor of the diamond is there for all to see, so also has this culture been thriving and flourishing and sparking in all its brilliance. And it has also been compared to the many petaled lotus which in its full bloom state radiates fragrance of this supreme knowledge.
2: Sanatana dharmamunaku neeti seelamule punadulu.
0: For this sanatana dharma, morality, ethics are the supports.
2: Adhyatmikame ayu pattu.
0: And the spirituality is the very life breath.
2: Premani జీవితమునకు ఆరాధనయనియు.
0: ఇట్ ఈస్ లవ్ విచ్ గివ్స్ యూ దిస్ సెన్స్ ఆఫ్ లాంజింగ్.
2: సత్యమే ప్రాణమునకు శ్వాసయనియు.
0: అండ్ ట్రూత్ ఈజ్ లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
2: విశ్వసించినటువంటి వ్యక్తులే భారతీయ ప్రవక్తలు.
0: అండ్ ఆల్ ది సుప్రీం వన్స్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కంట్రీ ఆర్ వెరీలీ దోస్ హూ హావ్ హెల్డ్ హై సచ్ నోషన్స్ అండ్ ఐడియాస్.
2: ఇట్టి అనేక ప్రవర్తనలను కన్నటువంటి దేశమే భారతదేశము.
0: అండ్ ఆల్ దట్ ఈస్ దట్ యు సీ దట్ మానిఫెస్ట్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ ఐడియాస్ ఈజ్ దిస్ కంట్రీ భారత్.
2: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ దివ్య శుభోదరను ప్రపంచమునకు అందించి ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు కల్పించి భారతదేశమునకు దేదీప్యమానమైనటువంటి యొక్క జ్యోతులు వెలిగించినటువంటి వారు ఈ యొక్క ప్రవక్తలు.
0: These great personages and personalities, right from those times till now, have been holding high these lofty ideals as a beacon light so that the entire humanity could be benefited.
2: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
0: These people also have the firmly rooted conviction in God.
2: కాని ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. One goes by what goes on in this material world in terms of luxury, comfort and convenience, and losing in the process the main goal and aim of life.
2: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
0: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
2: ఇలాంటి హృదయరహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు.
0: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
2: ఈ నాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవ సమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నారు.
0: Wherever you look around you today, you find ideas centered on building a new society.
2: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి కానీ ఆచరణలు ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
0: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
2: నిత్య జీవిత అవసరాలు,
0: all your day-to-day conveniences and requirements,
2: భోగ భాగ్యములు,
0: your comforts and luxury,
2: ఆర్థిక సంపత్తి,
0: material possessions,
2: ఇవన్నీ కూడాను ప్రతి మానవునికి కూడాను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయాలు.
0: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
2: ఇవి మంచిది.
0: Certainly this is laudable.
2: కానీ ఆ విధంగా సల్పటం సాధ్యమా?
0: But is it possible to bring about such a state of affairs?
2: ఆస్తి పాస్తులు, భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునేకాము, కానీ ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు.
0: ఇట్ మైట్ బి పాసిబుల్ దో టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ యోర్ వెల్త్, యోర్ మెటీరియల్ పొజిషన్స్, యోర్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీ, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ యోర్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్?
2: ఆశలను సమానంగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందికే దిగజారుతాయి.
0: సో దీస్ స్లోగన్స్ విచ్ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ఓన్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ విల్ లీడ్ యూ టు ఎ స్టేట్ ఆఫ్ డిస్పాండెన్సీ అండ్ డిస్పాక్.
2: సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కానీ ఈ సమాజ వాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ సర్టన్లీ నెసెసరీ అండ్ మేబీ ఆల్సో లాడబుల్ దట్ యూ లుక్ టు ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిటింగ్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
2: కారణమేమనగా మానవుని యొక్క తిండి తీర్థములు,
0: ద రీజన్ ఇస్ దట్ మ్యాన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్
2: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
0: వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్,
2: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
0: వేర్ ఆర్ ఆల్ దీస్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఎమినేటింగ్ ఫ్రమ్,
2: సమస్త పదార్థములకు ఏది మూలాధారమో,
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దట్
2: ఆ శక్తిని భగవంతుడు అని విశ్వసిస్తూ వచ్చారు.
0: దట్ primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
2: అతి ఆధారమైనటువంటి భగవంతుని విస్మరించటం చేతనే ఈనాడు కరువులు, కాటకాలు, యుద్ధములు, అల్లకల్లోలములు, అనేక విధమైనటువంటి అశాంతులకు గురి కావలసి వచ్చింది మానవత్వం.
0: You have forgotten such a God, the giver and protector. So it is that today man is up against scarcity, wars, chaos, agitations, trouble and what not.
2: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి కాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టియా అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గో డీప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. ఆల్ దీస్ మెటీరియల్ పొజిషన్స్, ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ జాయ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ మ్యాన్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రూట్, and what is the nature of these?
2: Manavudu nelanu kalpinchukunnada?
0: Is man able to create and bring to the fore this earth?
2: Jalamunu sutippagalugutunnada?
0: Can he create water?
2: Galini pattagalugutunnada?
0: Can he hold wind?
2: Intiye kaadu karayandu ugni kudanu agni karana kalchakunda nilpagalugutunnada?
0: There is this fire very much latent in wood.
2: మగనవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
0: And can he bring this fire to the foe? What you eat, can he convert
2: it to blood? కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him to bring fire to the foe to digest this food into blood. They are beyond him and it is somebody else who
2: సర్వము కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
2: ఇట్టి సృష్టిని ఏ వ్యక్తి గుర్తించునో అటువంటి వాడే వ్యక్తి అని చెప్పడానికి అర్హుడవుతాడు.
0: One who recognizes this truth behind this creation, he can be classified as a true being.
2: పురందరదాసుకుడను వీధికుడను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.
0: పురందరదాస would go to every street, to every nook and corner of this town and sing that everything is God.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాది గట్టి నీరు పెట్టి రక్షించినటువంటి
1: క్లాసిఫైడ్ యాజ్ ఎ ట్రూ బీయింగ్.
0: పురందరదాసు కూడాను వీధి వీధి కూడాను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాదిగట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ ఇస్ ప్రొవైడెడ్ ద పీకాక్ విత్ దిస్ వండర్ఫుల్ డిస్ప్లే ఆఫ్ కలర్డ్ ఫెదర్స్? హూ ఇస్ ఇట్ దట్ హస్ గివెన్ ద ప్యారట్ విచ్ ఇస్ గ్రీన్ ఎ బీక్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వములో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find this sense of unity that is very much there in all humanity.
0: విశ్వ శ్రేయస్సును కోరేటువంటిది మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములో, బుద్ధిబలములో భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: Siddhantamulo bhedamulu undavachunu.
1: There could be differences of opinion also.
0: Telivitetalalo bhedamulu undavachunu.
1: In degrees of intelligence, there could be differentiation.
0: Gunamulu endukudunu bhedamulu undavachunu.
1: In terms of the qualities that one has, also a
0: Kaani,
1: difference maybe.
0: Kaani okka dani endu matram etti bhedamulu ledu.
1: But in respect of one thing, there is no distinction.
0: Srushti vidhanam matram sarvulaku okkate.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరూ కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine atma.
0: భగవద్గీత ఎందుకని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని, సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifests as the Ancient One.
0: Mamai vamsho, andari endu undinatundi daivamsame.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వములో భుజబలమును, బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred. అలాంటి పరిస్థితులు
0: జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు,

0: సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తరిగినటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు ధర్మవంతుడు న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి.
1: Because there were few things that had to be attended to.
0: అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job, and Krishna handed over these to such people.
0: ఇదియే ధర్మ సంస్థాపనలో ఉండినటువంటి ఒక రహస్యం.
1: This is the secret of this statement of dharma samsthapana, upholding of dharma.
0: Kanuka samajam yokka chemaanni kaani desam yokka kalyanamunu kaani koreetuvanti vyakti tana yokka shakti samarthyamulu kodanu mottamodata gurtinchukovali.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru poornima aneetuvanti yokka peruto ఈనాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: టుడే ఆన్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఎ గ్రేట్ జాయ్.
0: ఏది నిజముగా గురు పూర్ణిమ?
1: వాట్ ఇస్ దిస్ విచ్ కెన్ బి కాల్డ్ ఎ ట్రూ
0: గురు పూర్ణిమ అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఆఫ్ దిస్ గురు పూర్ణిమ?
0: కేవలము ఆషాఢ శుద్ధ పూర్ణిమ మాత్రమే గురు పూర్ణమనియా?
1: ఇస్ ఇట్ ద పూర్ణిమ విచ్ కమ్స్ ఇన్ ఎ పర్టికులర్ మంత్?
0: ఇది కేవలం లౌకికమైనటువంటి యొక్క వ్యవహారమునకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఐడియా ఈజ్ ఓన్లీ వాట్ గోస్ యాజ్ ఫర్ ద వరల్డ్ ఈస్ కన్సర్న్డ్.
0: దీనికి అనేక అర్థములు కూడాను మహనీయులు కల్పిస్తూ వచ్చారు.
1: అండ్ గ్రేట్ పీపుల్ డౌన్ ద ఏజెస్ హావ్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్.
0: వ్యాసుల వారు ఈనాడే బ్రహ్మసూత్రమును రాయుటకు మొదలు పెట్టినటువంటి దినమని కూడాను దీనికి ఒక అర్థం.
1: ఇట్ ఈస్ ఫెల్ట్ బై సమ్ దట్ ఆన్ దిస్ డే వ్యాసా ఎంబార్క్డ్ ఆన్ హిస్ రైటింగ్ ఆఫ్ ద బ్రహ్మసూత్రస్.
0: బుద్ధుడు కూడాను సత్యమును గుర్తించిన తర్వాత సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow. Everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా ఇక్కడను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండట చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురుదినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekuchinatvanti yokka mahaniyudu vyasudu kanaka vyasa purnima ani kudanu din peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ye sthayiki chendinattunte varamani manaku maname nirnayam chesukovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself whether we are qualifying for these.
0: Bhagavad Gita lo unnatunte shishyudu narottamudu.
1: In the Bhagavad Gita, the shishya is narottama.
0: Bhagavad Gita lo unnatunte guruvu purushottamudu.
1: And in the Bhagavad Gita, the guru is the purushottama.
0: Inka Bhagavad Gita lo unnatunte shishyudu mahatmudu.
1: అండ్ ద శిష్య ఇన్ ద భగవద్గీత ఈజ్ ఎ మహాత్మ.
0: గురువు పరమాత్ముడు.
1: అండ్ ద గురు ఈజ్ పరమాత్మ.
0: భగవద్గీతలో ఉన్నటువంటి శిష్యుడు ఆదర్శప్రాయుడు, ఆదర్శమూర్తి.
1: అండ్ ద శిష్య ఇన్ ద భగవద్గీత ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్, ఐడియల్ ఇన్
0: గురువు అవతారమూర్తి.
1: అండ్ ద గురు ఈజ్ ద వెరీ అవతార.
0: శిష్యుడు పాత్రధారుడు.
1: ద శిష్య ఇన్ ద భగవద్గీత ఈజ్ వన్ హూస్ హోల్డింగ్.
0: గురువు సూత్రధారుడు.
1: హీ జస్ట్ ది ఇన్స్ట్రుమెంట్ అండ్ గురు ఈజ్ ద వన్ హూ ఇనిషియేట్స్ ఎవ్రీథింగ్.
0: ధనుద్ధరుడు.
1: ద శిష్య ఈజ్ ద వన్ హూస్ హోల్డింగ్ ద బౌ.
0: గురువు యోగీశ్వరుడు.
1: అండ్ ది గురు ఈజ్ ద యోగీశ్వర.
0: ఇలాంటి గురు శిష్యుడు యొక్క సంబంధమే సరైనటువంటి గురుత్వాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ కాంబినేషన్ ఆఫ్ గురు అండ్ శిష్య విచ్ ఇలస్ట్రేట్స్ ద బెస్ట్ వాట్ ఎ గురు అండ్ శిష్య షుడ్ బి లైక్.
0: కనుకనే ఆనాటి శిష్యుడు నాకు మానవత్వం అనేటువంటి ఒక కర్తవ్యం ఉన్నదని వెర్రవీగలేదు.
1: సో ఇన్ దోస్ డేస్ దిస్ శిష్య నెవర్ బికేమ్ ఆరోగెంట్ దట్ ఐ హావ్ ఎ రోల్ టు ప్లే.
0: కరిష్యే వచనం తవా అన్నాడు. నీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అన్నాడు.
1: ఐ షల్ ఒబే యువర్ కమాండ్, దిస్ ఇస్ వాట్ ద శిష్య సెడ్
0: అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు.
1: సో ఇన్ దిస్ వే there was a symbolic gesture on his part when he threw away his bow.
0: Ahankaram undinanta varaku kudanu guru chikkadu.
1: This bow is indicative of one's ego. So long as you have it, your guru won't be yours.
0: Guru chikkina ahankaram undadu.
1: Once you get your guru, there is no place for ego in you.
0: Kani duradrishtavashattu ee naadu alanti guru shishyulu manaku labhyam kavatam ledu.
1: Unfortunately today we can't come across such gurus and such shishyas.
0: Lobhi guruvulu somara shishyulu adhikamaipothunnaru.
1: What we have is these gurus are misers and the shishyas are the lazy ones, lazy logs.
0: Kevalamu chevulo mantramu chetulo dabbu.
1: It is like giving a mantra in the ear, holding out the palm.
0: Idi kaadu gurutvaniki sariyinatundi arthamu.
1: This is not the true meaning of guru.
0: Gurutvam anaga గోకాకు చెప్పినట్టుగా అజ్ఞానం అనేటువంటి అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ప్రశాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ వన్ హూ రిమూవ్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫిల్స్ యూ విత్ ద స్ప్లెండర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
0: కానీ ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు.
1: బట్ టుడేస్ గురుస్ దే టెన్ టు ఇంక్రీజ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: ఆశలను పెంచుతున్నారు.
1: దే టెన్ టు ఇంక్రీజ్ యువర్ డిజైర్స్.
0: అహంకారమును విజృంపజేస్తున్నారు.
1: అండ్ దే ప్లే టు యువర్ సెన్స్ ఆఫ్ ఈగో అండ్ అరోగెన్స్.
0: తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు.
1: యాజ్ అ రిజల్ట్ ద శిష్యస్ ఆర్ లూజింగ్ వాట్ లిటిల్ దే హ్యావ్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుండాలి.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్.
0: ఆధ్యాత్మిక సంపద క్షణక్షణములకును అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనమైపోతుండాలి.
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఇస్ డిమినిషింగ్.
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్.
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను, గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం.
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వి షుడ్ ట్రై టు సీ వాట్ ద శిష్య ఇస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గురు ఇస్.
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు.
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ.
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది.
1: ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఎ రివర్.
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు.
1: హీ వాజ్ ఎ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్. హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్. సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడీ.
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
1: Under a tree he spotted two individuals.
0: Akkadiki velli chuchinappudu okadu gruddi vaadu okadu kunti vaadu.
1: When he went closer and saw these two people, he found one was a lame person, the other was a blind person.
0: Vaaru iddari yokka abhiprayanni teeskoni nadin daatutakai prayatninchadamu chaala pramaadam.
1: Now if he goes according to what they have to say, it could be extremely risky to cross this river.
0: Karanam em anaga kunti vaadu kunti vaadu nadina daatutaku saadhyam kaadu.
1: The reason is as simple as this: the lame person cannot cross the river, a blind man is out of the question.
0: Asalu nadine chudaledu.
1: And as for the blind man is concerned, he can't even see the river.
0: Deeni yokka antaratham em anaga shastra gnanam lenatunti vaadu కుంటివాడు.
1: The inner meaning of this is, one who does not have any scholarship of any sort, he is like this lame man.
0: అనుభవజ్ఞానము లేనిటువంటి వాడు గుడ్డి వాడు.
1: And one who has no sense of experience of anything is this blind person.
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటేనా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము.
1: So if we go by what the lame man has to say, we can't cross this river of this samsara.
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము.
1: సో ఇఫ్ యూ మేక్ అక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్, దేర్ ఇస్ హోప్ ఫర్ అస్ దట్ వీ షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసి అనుభవం లేకుండా ప్రయోజనం లేదు.
1: వన్ మే
0: అనుభవం ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్. ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్ర జ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వమునే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్. సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క పరిపూర్ణత్వం మనకు లభించవలనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్, సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి అంత కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: వీ మైట్ హ్యావ్ స్కాలర్షిప్ ఆల్ రైట్, but with this ego firmly in us, we cannot really hope to know anything worthwhile.
0: Guru vaagnanu sirasthavahinchali.
1: We should obey the command of the guru.
0: Guru aneetunte vaadu kevalamu oka alaram time piece vatti vaadu.
1: Guru is like the alarm time piece.
0: Adi jagrataga ajnanam nundi lepi tana yokka kartavyanni nirvartinchukuneetunte yokka jagratana andistundi.
1: This time piece wakes you from your state of sleep, your ignorance, and awakens you into your responsibilities and duties.
0: Guru kevalam margamunu chupagaradu maatrame kaani nadachavalsinatundi shishyuni yokka baadhyata.
1: Likewise, the guru may at best show you the way, but the one who has to walk the way is the shishya.
0: Ee naati guruvulanuga kevalamu edo oka vidhamainatundi kashaya vastramulu dharinchi mantramulu upadeshinchi edo konni grandhamulanu బోధింప చేయడానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యూ హ్యావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిజ్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీ ఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తనను కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏమాత్రము ఉండరాదు.
1: He should not have any petty mindedness or miserliness.
0: అతని యందు అసూయ భావము ఏమాత్రము అంకురించరాదు.
1: In him there can't be any traces of jealousy.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: He should have this equanimity of purpose.
0: అసూయనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: What does the word jealousy mean? Jealousy does not just mean that you can't tolerate what the other one is having.
0: ఇతరుల యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: A person who's jealous is one who looks for shortcomings in others.
0: అందువలనే భగవద్గీత యందు అర్జున, నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు.
1: ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్, అర్జున, డోంట్ స్టార్ట్ లుకింగ్ అట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
0: నీవు అనసూయుడు కమ్ము కానీ అసూయుడు మాత్రం కారాదు.
1: You cannot be this jealous person. You are one who is devoid of jealousy.
0: సామాన్యమైన మానవుల యందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అశూడైనప్పుడు దైవము యందు కూడా నువ్వు దోషములను వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now what do you make of these people who try to look for shortcomings in God himself?
0: మానవుని యొక్క సమస్త దుఃఖములకును మూల కారణము అసూయని.
1: So here the primary cause for all is this asuya or jealousy.
0: ఈ అసూయను మనం ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం.
1: Remove this jealousy in you, you'll secure grace.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges
0: న్యాయము,
1: in teaching,
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్. దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: వన్ హూ డస్ నాట్ ఈవెన్ లుక్ అట్ ది మినిమమ్ థింగ్స్ ఇన్ లైఫ్ హీ బికమ్స్ ఆరగెంట్ హీఈస్ వెరీ ప్రౌడ్. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaniki kalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow for him?
0: Ee vidhamainatunte sandehamulu prati manavulaku kalugutune untuntayi.
1: Such doubts are what assail a man of today.
0: Kani tatkalikamainatunte oka palitavulu maatrame manam aadharam chesukoni daiva bhakti yandu deenini సమన్వయం చేసుకోరాదు.
1: Now we should not go by what transpires in a world thus. We should not confuse this with what is in a higher state of affairs.
0: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కానీ దైవత్వమునకు ఏమాత్రం కూడాను సంబంధించినటువంటివి కాదు.
1: These things as you see around them are purely circumstantial for the present. You cannot link it to God in any way.
0: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: అవర్ ఓన్ కాండక్ట్, అవర్ ఓన్ థాట్స్, అవర్ ఓన్ ఐడియాస్, దీస్ వీ షుడ్ ట్రై అండ్ చెక్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ.
0: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
1: సో గురు ఇస్ వన్ హూ కాషన్స్ యూ.
0: శిష్యునకు, శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
1: హీ ఆస్క్ ద శిష్య, డూ యూ నో వై ద ఐస్ హ్యావ్ బీన్ గివెన్?
0: అన్నీ చూచేటందులక
1: is have they been given so that you may see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Devadi devudau kailasuni choochi endukura.
1: They have been given so that you could see for yourself the very God whom you talk about.
0: Ponduga paadamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
1: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
0: Kaadu kaadu.
1: No, no.
0: భగవంతుని సన్నిధికి చేరేటువంటి నిమిత్తమై ఇచ్చాడు.
1: దే హావ్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ వాక్ టువర్డ్స్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: తెలివినిది ఇచ్చినది ఎందుకు తెలుసా? కలిమిని సంపాదించుటక.
1: వై హావ్ యు బీన్ గివెన్ దిస్ డిగ్రీ ఆఫ్ బీయింగ్ క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్? ఈజ్ ఇట్ ఫార్ వెల్త్, దట్ యు మే గెట్ వెల్త్?
0: కాదు కాదు.
1: నో నో.
0: నగ్న సత్యం ఎరుగేందుకురా?
1: It's been given so that you could understand the basic truth.
0: దైవము యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
1: To understand the truth of God, that is why it's been given to you.
0: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా?
1: Do you know why these studies and skills in education have
0: been given to you? పద్యము పాడుటక లేక చదువుటక?
1: Is it for attaining scholarship? Is it for singing and composing?
0: గుణశీలుడవై స్వార్థము తీసి సంఘ సేవలు చేయుటకోయ్.
1: దే హావ్ బీన్ గివెన్ సో దాట్ యు మే బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్, యు మే త్రో అవే యువర్ సెల్ఫిష్నెస్ అండ్ యు మే సర్వ్ అదర్స్.
0: నిజముగా విద్యల యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడా మనల్ని బాధించవు.
1: If you really understand the meaning and scope of what we call education and these skills, we won't come across the difficulties that we are encountering today.
0: Mana yokka matalanu sarinaatuga manamu upayogapettali.
1: Our words should be utilized properly.
0: Daivam yokka gunaganamalanu varninchadaniki prayatninchali.
1: We should try and sing the glory and attributes of God properly.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురువే అవసరం లేదు.
1: ఇన్ దిస్ వే ఎవ్రీ ఫ్యాకల్టీ గివెన్ టు us ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఇట్ హస్ బీన్ గివెన్ అండ్ దెన్ వీ డోంట్ నీడ్ ద గురు.
0: మర్మ మెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: వన్ హూ హాస్ అండర్స్టుడ్ దిస్ సీక్రెట్ ఫర్ హిమ్ హిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గురు ఇట్ హస్ బీన్ సెట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజా హ్యాడ్ దిస్ టు సే.

0: భగవంతుని యొక్క గుణగణములను కాని, భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు, వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజు సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతనా,

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhamarapotana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they've all been given.
0: Atti daivatvanne eenadu marachi manamu ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: దే హావ్ బీన్ వౌచెఫ్ టు us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికం నందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దేర్ వాజ్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ,
1: ది మున్సిపాలిటీ.
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని, వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba koshanaatmai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalam tailamto antinchi daniki chuttu oka vidhamainatundi glass nu pettetundi varu galiki ee vidhamainatundi oka tondarlu kalakkunda undalani.
1: In those days there were no electric lamps. What we had were these oil lamps with the wick, and they had to be a glass shield to guard it from
0: atanu prati jyoti daggariki velledi janaki jeevanaram karongi tumarikam janaki jeevanaram karongi tumarikam ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: Now this sadhaka, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, "O Janaki Jeevanaram, I am doing your work, I am doing your work."
0: Aneka vidhulu ropala ee vyakti ఏ యొక్క జ్యోతిని ఎంటిస్తున్నాడో ఆ వీధి మాత్రమే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేటువంటిది.
1: నౌ దాట్ పర్టికులర్ స్ట్రీట్ విచ్ వాస్ బీయింగ్ ఇల్యూమిన్డ్ బై దిస్ సాధక యూస్ టు రేడియేట్ యాజ్ కంపేర్డ్ టు అదర్ స్ట్రీట్.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: నౌ దిస్ ట్రూత్ ది మున్సిపాలిటీ పీపుల్ గాట్ టు నో. They realized this. They saw
0: అన్ని దీపములు కూడాను మనం సమానమైనటువంటి రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకు పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: All the lamps have been made in the same way. What then is the reason for this extra light that is coming in this
0: పరమ భక్తుడు తన కర్తవ్యాన్ని భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ వచ్చాడు కనుకనే ఇక్కడ జ్యోతులు కూడాను దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చాయి.
1: The simple reason is, he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yedavata adiyu kantarattham emtanaga sarva karma bhagavat prityartham anetunte reetiga manamu aacharinchinappudu prati karmalu endu kudanu enni vidhamainatunte phalitamulannenu sukamulaina aanandainaina manam pondadaniki avakasam untundali.
1: So all said and done, the truth is that once we do everything by way of doing it in the form of God, for serving God, everything gets transformed in its own way into a form of worship.
0: Kanuka manamu kevalamu japa dhyanamulu maatrame odana sadhanaka mana bhavinchi vaati endu maatrame shraddhanu manam abhivruddhi parchukotam idi sariyainatundi sadhana kaadu.
1: It is not a true sadhak's idea of doing japa and dhyana as the only means of worship.
0: Edi chesina, edi chusina, edi vinna, edi talachina సర్వం కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావనలతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: it is not enough if the heart gets purified.
0: Purity, purity, purity. Mana goka kudanu ee purity ni gurinchi chakkaga cheppadu.
1: Now you talk about this purity. Even now Gokak was talking about this purity.
0: Parishuddhamu parishuddhamu. Parishuddham undinanta matramu manaku phaltamu phalistunda.
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved something?
0: Oka addamu parishuddhangane untundali.
1: Here is a mirror which is clean.
0: Aa addamu lopala mana pratibimbamu parishuddhanga kanipinchavachchu.
1: In that mirror our image also could be clean and neat.
0: Parishuddhamuto paatu sthirattvam kuda untundali.
1: In addition to being pure and clean, there should be this steadiness associated with it.
0: పరిశుద్ధముగా ఉంటుంది, ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది.
1: The mirror might be clean, but if it is shaking, your image also shakes.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: So in addition to being clean, there should also be this steadiness. Then your image also will be steady.
0: కనుకనే slow and steady win the race అన్నారు. అని హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తుంటారు.
1: దేర్ ఆర్ మెనీ హూ సే దట్ మై హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ దే స్టార్ట్ బిల్డింగ్ ఆన్ దాట్.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: యువర్ హార్ట్ మైట్ బి ప్యూర్.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure or right, but
0: it should confidence. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: It should also be steady, and this will be possible if you have your confidence. This is the
0: పత్తి నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: Now we may have this devotion all right, but if you're not steady, we cannot get the ananda which is in the normal
0: వ్యక్తికి కూడా నువ్వు కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉంటుండాలి.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: అట్టి నిర్ణయాల్లో మనం ఏనాటు నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏ మాత్రం కూడాను ముందంజ వేయలేము.
1: If we can't have something definite thus, we cannot proceed further.
0: అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాము నిర్ణయించుకొని వస్తుంటారు.
1: Even an avatar has a certain decisions made in tune with them.
0: కొన్ని హద్దులను కూడాను నియమించుకొని ఉంటుంటారు.
1: He also has his own limits and limitations.
0: కృష్ణుడు వచ్చాడు, దేని కోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు.
1: Krishna had come, why? For the sake of three things.
0: ధర్మ సంస్థాపనాప్తాయ సంభవామి యుగే యుగే.
1: One of the first resolve is for the sake of upholding dharma from
0: యుగాది మాసుచ,
1: to confer liberation and all.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్.
0: యోగక్షేమం వహామ్యహం.
1: ఐ షాల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమమును నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ, టు అప్హోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాములు కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు, తాను నీవాడని ఒక పరియన ఏవాడైనా ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వారిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు.
1: అండ్ ద థర్డ్ వన్ ఇస్, ఇఫ్ సంబడీ వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐఎమ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీఈస్ ఆర్ వాట్ హీ వాస్, ఐ షాల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదు అన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is. I shall take care of everyone and all.
0: Atani prati okka divyamainatunte shakti swaroopulu kudanu aa vidhamainatunte konni pratignalatu teeskoni vastuntaru.
1: So
0: vaaru danini maatrame ee vidhanga kudanu maarpulu cheyakunda chuchukuntuntaru.
1: In this way all divine beings come down with a certain set of resolutions and they would not stray from these.
0: Swami yokka prema tattvam kudanu alantide.
1: So also is this love, the nature of love of Swamis.
0: Swami yokka prema నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామి's love is unsullied, it's pure, it is selfless.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామికి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామి's hand is always above, never below to receive anything.
0: ఇంతే కాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో once a person says, swami, I am yours, I shall take care of him forever, irrespective of what he becomes after that or what he does, even against my own interests.
0: Aithe swami navadu ani visheshinchinatundi varu konni kashtamulaku konni dukkhamulaku konni vicharamulaku guri avutuntaru kada, ivi swami varu anukunnappudu variki kashtam enduku sambhavinchali ani kuda kontha prashna raavachunu.
1: Now there might be a question. Once I have said I am Swami's, why should I experience these difficulties, these sorrows, these moments of grief? One Swami is mine and I am Swami's, why should I experience
0: aite,
1: these?
0: Ivi taamu chesukuneetundi yokka karmala yokka phalitanga vastunnayi.
1: But what you should know is, these moments of difficulties and sorrows are a result of your own actions.
0: తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should also make an effort to know how you should conduct and behave yourself.
0: నాయన నీకు 100 సంవత్సరములు ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరములు ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టు నెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైన ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing, live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years but you will be lame forever.
0: Kaluka aayupyokka pramanamunu puraskarinchukoni tana pravartanu kudanu sakramamainatundiga teechi diddukovali.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: Kaluka nenu motta motta oka maata ichina tarvata vaaru naaku dveshulu kaani nenu vanne vaarini dveshinchanu.
1: Once they give me their word that I am, that they are mine, they might hate me afterwards but I'll never hate them.
0: Varu nannu parihasinchinappudiki varini nenu premistune untanu.
1: They may ridicule me but I shall continue to love them.
0: Na maata nenu katta kadapati varaku kudanu nenu poshinchukuntu vastanu.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: Yenatikaina varu gurtinchi ee margamlo praveshinchadaniki punchukuntaru.
1: And one day or the other, they are soon going to realize this truth and come round.
0: Kala karma kartavyala cheta konni vidhamainatundi marpulu jaragavachunu.
1: Due to the force of circumstance and time and place, a few changes might come about.
0: Shashvitalu kadu.
1: But these changes are fleeting, they are not permanent.
0: Kanuka nenu aa yokka pravartanu puraskarinchukoni naa manasu kuda nannu maarustu nenu ponu.
1: So I don't go by these changing attitudes on your part. I don't change my own.
0: ఇది నా రెండో ప్రతిజ్ఞ.
1: This is my second resolve.
0: ఇంకా మూడోది ఏమిటంటే, ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు, ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ, ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను.
1: The third resolve is, once I embark upon a certain venture, knowing full well that it is for the good of all, it is of immense benefit to all, to the society and to the country at large.
0: ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
1: Come what may, come. Whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: మూడు నా ప్రతిజ్ఞలు.
1: These are the three resolutions.
0: ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు.
1: A step that is taken forward will never come back.
0: ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను.
1: Once I give a certain commitment, I don't take it back.
0: నాది ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు.
1: And the third thing is, I only give, never take anything.
0: ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని ఫలింప చేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను.
1: దీస్ ఆర్ ద రిజాల్వ్స్ దట్ ఐ హావ్ అండ్ టిల్ ఐ ఫుల్ఫిల్ అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్ ఆన్ దీస్ ఐ షాల్ నెవర్ లెట్ గో ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నువ్వు కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కాని ఆశలు మాత్రం కాదు.
1: It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and holding out ideas. Your hopes and aspirations may be there today, may disappear
0: tomorrow. జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever, who may come, who may not be around or may go. ప్రతి
0: వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును ఫలింప చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ సెట్ ఆఫ్ ఐడియల్స్.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: వన్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్ ఇన్ ద
0: అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: దే షుడ్ ట్రై టు బికమ్ నోబుల్ సోల్స్.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: దే షుడ్ ఆల్సో ట్రై టు లుక్
0: ఫర్ హ్యాపీనెస్. ఆనందం ఒక దైవత్వం నుండి తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: దిస్ సుప్రీం హ్యాపీనెస్ దట్ యు సీక్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దిస్ బ్లెస్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ, ట్రై టు మేక్ యువర్ మైండ్ ఫుల్.
0: నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బికమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ దెన్ కెన్ వీ హ్యావ్ దిస్ హోల్నెస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సన్.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: దిస్ ఈజ్ హోల్, దట్ ఈజ్ హోల్, విత్ ఇన్ దాట్, విత్ ఇన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ద హోల్ ఆర్ ఎ హోల్ ఫ్రమ్ ద హోల్, ఇట్ స్టిల్ ఈజ్ హోల్, నథింగ్ ఈజ్ డిమినిష్డ్.
0: సమస్తము పూర్ణమే.
1: Everything is this wholesomeness.
0: Kani mana yokka drishti inta pavitramga lekapovatam cheta sarvamu shunyamga kanipistundadi.
1: Because we do not have this broad vision and outlook, everything looks
0: shunyam aneetundi jagatlo ekkada ledu.
1: Everything looks aimless and purposeless. Actually speaking,
0: purname purname purname,
1: actually there is nothing in the world that you can say is nothing. Everything is full, everything is everything.
0: Kanuka manam manavattam aneetundi roopamlo divyatvanni manamu ప్రకటింపజేయాలి.
1: సో ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ట్రై టు షో ద డివైన్ స్పార్క్ దట్స్ ఇన్ యూ.
0: మానవుడు పవిత్రుడు, పవిత్రుడు.
1: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ ఎంటిటీ.
0: ఈ పవిత్రము అనేటువంటిది పదము లాటిన్ భాషలో నుంచి ప్రారంభమైంది.
1: నౌ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ పవిత్ర ఈజ్ టు బి ట్రేస్ టు దిస్ లాటిన్ లాంగ్వేజ్.
0: ఈ లాటిన్ భాష లోపల విర్ర అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది.
1: ఇన్ దిస్ Latin language, this word vir has given rise to this pavitra.
0: Vir anaga manavudu ane artham kuda.
1: In this Latin, vir means man.
0: Vir anaga manavudu, manavattam pavitramu.
1: And vir means
0: pavitramu dani yokka gunam.
1: Vir means man, and the nature of this man is sacredness.
0: Manavuduga undi manavattam lekapothe prayojanam ledu.
1: Being a man, if you do not have this manliness,
0: మానవుని కంటే మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది.
1: యూ షుడ్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, వితౌట్ దాట్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యువర్ బీయింగ్. కనుక
0: ఈ మానవత్వం ఏమిటంటే పవిత్రము అని.
1: సో వాట్ ఈస్ దిస్ హాల్ మార్క్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్? ఇట్ ఈస్ దిస్
0: ప్యూరిటీ. ఎట్టిగా ఉండాలి, మనము చేసే పనుల్లో పవిత్రము, తలచే తలుపుల్లో పవిత్రము, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
1: దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ ప్యూరిటీ షుడ్ బి షోన్ అప్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ డీడ్ ఆఫ్ ఆస్.
0: దేహం ఒక పాత్ర.
1: దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ వెసల్.
0: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
1: ఆల్ దీస్ లింబ్స్, ది సెన్సెస్ ఆర్ లైక్ ద హోల్.
0: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి ఎందు కూడా పవిత్రమే రావాలి.
1: ఇన్ దిస్ వెసల్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ క్వాంటిటీ కాల్డ్ sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: Oka paathralo paayasam nimpite ekkada randram kottina aa paayasame raavali kaani maroka padartham raavadaniki veelledu.
1: Like you have a sweet juice, this paayasa, in a vessel, you drill a hole somewhere, you must get paayasa out of that hole.
0: Kanuka motta motta manavattam ante emtante pavitramu aneetundi satyanni manam ee naadu gurtinchali.
1: So the fundamental truth that you must recognize today is man means sacredness.
0: Ye cheriyalu endukani apavitram raakoodadu.
1: There should be no trace of impurity in any work, any action of yours.
0: Adhe nijamainatundi manavattu.
1: If you can do that, then you are truly
0: man. Atti manavattani manamu abhruthi gavinchukunnappude divyaatma swaroopalamai pothaam.
1: Once you become pure thus, then యూ కెన్ రియలీ బి కాల్డ్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్ ఆత్మ.
0: ఒకటే అయిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ వన్.
0: వ్యావహారికం పారమాత్మికం అనేటువంటి భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్లీ అండ్ బియాండ్ ద వరల్డ్లీ.
0: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
1: దేర్ బి నథింగ్ లైక్ దాట్ అండ్ దిస్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావచ్యతే.
1: Everything becomes that is whole, this is whole. From the whole, only a whole can be derived. Everything is whole and everything is full.
0: అప్పుడే మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
1: Only then will we experience the joy of this totality of our own perception.
0: Guru, gu anaga andhakaram, ru anaga tannivarana, guru anaga ajnana andhakaram nu roopamaapeti oka ananda sampurnamainatundi dinam guru purnima ani.
1: That is the true guru purnima day. So guru purnima is that state where you have no trace of ignorance. There is no darkness in you. Everything is brilliance. Everything is splendor. Splendor in the nature of your having understood your sacredness of purpose and thought.
0: Ye jo mantra nichinatvanti guruvulku pada poojalu ee dakshinalu pradakshinalu ivanni cheyatam kaadu guru purnima yokka antarattham.
1: The significance of a day like guru purnima does not consist in trying to do pada pooja of those people who give you a mantra for something or trying to worship them.
0: Mana yokka hriday tattvanni పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు అన్ఫోల్డ్ ద హార్ట్ ఆఫ్ యోర్స్, ట్రై టు బ్రాడన్ ఇట్.
0: కాన ఈ పవిత్రమైనటువంటి యొక్క గురు పూర్ణిమ దినము మనము దివ్యత్వాన్ని కొంతవరకును చింతించి మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So on this sacred day of Guru Purnima, we should try to recognize our own divinity, try to further our own purity and try to reach out to the Atma.
0: Inka konni vishayalu manamu sahajanga nitya jeevithamlo gurtinchavalsina unnai. Manam bhaktulamu bhaktulam ani bhavistunnam.
1: Now there are other things that do come to us in our day-to-day existence.
0: Bhakti kelinatvanti gurtulu emiti?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: Oka japamulu cheyatama kaadu.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: Jnanam cheyatama kaadu.
1: Is it doing dhyana? No.
0: Bhajanalu cheyatama kaadu.
1: Doing bhajan? No.
0: Inke vidhamainatundi oka satkaryamulu cheyatama kaadu.
1: Or doing good deeds? No.
0: Shodashopacharamulanta untuntai ivanni kuda nu bhakti chinamulu kaadu.
1: Or trying to serve others and elders? Is it that? No.
0: Ivanni pavitramaina karmalanu cheppavachchu.
1: These no doubt are sacred
0: acts. Charyalanu cheppavachchu.
1: There are sacred actions no doubt.
0: Aithe భగవంతుని పైనటువంటి కలిగినటువంటి పూర్ణ ప్రేమ తత్వం మనకే నిజమైన భక్తి అని పేరు.
1: ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ భక్తి ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ యూ హ్యావ్ ది టోటాలిటీ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛన ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా భక్తికి సంబంధం కాదు.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti.
0: నీవే శాస్త్రం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితము ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యూ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్. దెన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దట్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యూ షుడ్ ట్రై టు సీక్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ. హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీఈస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ట్రూత్. సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము.
1: హీఈస్ వెరీలీ గాడ్. త్యాగరాజు సెడ్
0: ఎలాంటి వాడు దైవమంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఇస్ దిస్? ద వన్ హూ డస్ యాజ్ హీ సేస్.
0: ఆ చంద్రార్కముగా ఉండి కీర్తిని పొందినటువంటి వాడు.
1: వన్ హూ హాస్ సెక్యూర్డ్ లాస్టింగ్ ఫేమ్ ఇన్ నేమ్.
0: ఆచంద్రార్కంగా కీర్తిని పొందినటువంటి వాడు. అలాంటి యొక్క కీర్తిని మనం కూడా ఆచంద్రార్కంగా ఉండాలి.
1: సో సచ్ ఎ ఫేమ్ ఇన్ నేమ్ వీ ఆల్సో షుడ్ ట్రై టు యాస్క్.
0: ఆడిన మాట తప్పనిటువంటి వాడుగా ఉంటుండాలి.
1: హీ డస్ నాట్ put aside what he has said. We should become
0: pavitrudu
1: like
0: annadu.
1: Such a man has been said to be sacred or pure.
0: Inka konni vishayalo manam yochin chesukunte deeniki aarogyamu annaru.
1: Now there are other things like health.
0: ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం.
1: హెల్త్ ఈజ్ అన్ ఇండెక్స్ టు యువర్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యములకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: నౌ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ హెల్త్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ హ్యాపీనెస్ ఆన్ ద అదర్?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: నౌ దిస్ వర్డ్ ఆరోగ్య అగైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరిజిన్
0: ఆంగ్లో సాక్సన్
1: ఇన్ ది ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్.
0: దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిండాలి ఈ ఆరోగ్యం.
1: దిస్ వర్డ్ ఆరోగ్య ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్
0: హేగిన్.
1: హేగిన్
0: హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు.
1: నౌ దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ టోటాలిటీ ఆర్ హోల్ అండ్ సేక్రెడ్నెస్.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం.
1: నౌ వాట్ ఈస్ ఇట్ దట్ షుడ్ బి హోల్ అండ్ ఫుల్? ఈజ్ ఇట్ ద లిమ్స్ బై దెమ్సెల్వ్స్? నో, ద మైండ్, ది బాడీ అండ్ ఆల్ యువర్ సెన్సరీ పర్సెప్షన్స్ అండ్ ద ఆత్మ. ద మైండ్, బాడీ అండ్ ద ఆత్మ షుడ్ బి లింక్డ్ టుగెదర్.
0: పరిపూర్ణంగా ఉంటుండాలి.
1: All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కాని ఏ విధమైనటువంటి ఒక రోగములు కాని అవకాశం ఉండకూడదు.
1: In this body there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుండాలి.
1: So this body also should have this degree of health.
0: మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుండాలి.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కాని ఏ దుఃఖములు కాని ఏ విధమైన కష్టములు కాని ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివే కాని శాశ్వతమైనటువంటివి కాదు.
1: Because all these come and go, they do not remain permanent. They are like passing clouds.
0: కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానమైపోతుంది.
1: A sorrow, for instance, certainly you may be experiencing it, but today it will come, after a few days it might go, it's not going to remain with you forever.
0: ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏ మాత్రము లక్ష్యం చేయము.
1: So once you have grasped this truth that nothing is permanent, you will never succumb to these sorrows and griefs.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అన్నారు వేదమునందు. చంద్రమా మనసో జాత అనగా ఏమిటి? ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదస్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: దిస్ మూన్ దట్ షైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే, దేర్ ఆర్ దీస్ క్లౌడ్స్.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివే కాని చంద్రునికి ఏమాత్రమో సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దేల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the Atma, which is a lasting entity.
0: దీన్ని మనము పరిశుద్ధం చేసుకోవటానికి కాని ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiating, radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి? పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: ఇలాంటి పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మని మనం గుర్తించాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద outside and let it radiate and be a splendid one.
0: Mamai vamso jeevaloke jeevabhoota sanatana hani andare endukudanu bhagavantuni yokka amsame unnadane antu vishwasanni dridham cheskoni evvarini badhinchakunda ఎవరిని కూడాను నొప్పించకుండా చూసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: బీయింగ్ ఫర్మ్లీ హ్యావింగ్ దిస్ బిలీఫ్ దట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ గాడ్ రిసైడ్స్, దే ఆర్ బట్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద వన్ అండ్ సేమ్ గాడ్, ఇట్ ఇస్ ద డివైన్ స్పార్క్ దట్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్, సీ టు ఇట్ దట్ యు డోంట్ హర్ట్ అదర్స్, యు డోంట్ ఇంజర్ అదర్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: వన్స్ వీ కెన్ పుట్ సచ్ ఐడియాస్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్ దెన్ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్ భక్తస్.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ద పూజా రూమ్ దే ఆర్ వెరీ మచ్
0: జ్ఞానమందిరంలో ఉండినంత వరకు, పూజ రూమ్ లో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile, smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasa, another form of anger.
0: చెప్పినట్టుగా ఎప్పుడు కూడాను సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయం శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయం చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయం చెప్పొచ్చును కదా, మూడు పర్యాయములు ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti 3 times. Why only 3 times? Why not 4 or 5 or less?
0: Adi bhautikam, adi daivikam, adhyatmikam ga shanti, sharirikanga shanti, manasikanga shanti, aatmaritiga shanti. Ee moodu kudunu shantanga undinappude manam sariyinatti purnatvanni pondagaliginattu anmavutam.
1: The significance of saying shanti 3 times is peace, the bodily peace, the mind peace, and peace to the atma. Peace reigning in all these 3 levels of our existence, body, mind and atma.
0: ఎందుకు కూడాను మనము ప్రశాంత చిత్తులై ఉండాలి.
1: So in all these 3 components we should be peaceful.
0: శరీరము మార్పు చెందేటిది,
1: body is something which changes,
0: జీర్ణించేటువంటిది,
1: which also decays,
0: దహించేటువంటిది,
1: and which gets be burnt.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్ బి సారీ.
0: వారో మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్. వి క్లెయిమ్ అవర్సెల్వ్స్ టు బి భక్తాస్. కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty?
1: One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.
1: Now there is this heavy downpour outside.
0: వర్షములో కుండను పెట్టాము.
1: And we have put these earthen pots.
0: కానీ ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: కుంభవర్షం కూర్చున్న కుండను బోల్డ్ నుంచి పెట్టేస్తే ఒక్క చుక్కైనా మనకు లభించదు.
1: There may be a heavy downpour, all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన
1: transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.

0: these thoughts upside down. Not even one drop will get into that.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ, ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైన కొన్ని మనకు లభిస్తాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వీ మే బి డూయింగ్ సాధనాస్, వీ మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వీ ఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్, ఆల్ దీస్ విల్ బి ఫ్యూటైల్.
1: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
0: Rather than this, you have your thoughts on God. You talk about God, but your mind is on your slippers. Your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: So true sadhaks are those who will try to understand these things in the proper way and try to put them into their own daily sadhanas.
1: Manavudante kevalam shariram kadu, manase.
0: Man does not, is not to be equated with the body.
1: Manasante emiti? Kevalam aalochanalu yokka cherikani.
0: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
1: Aalochanalu ante emiti? Mana pravartanalu yokka phaltamule.
0: What are these thoughts? They are results of our actions.
1: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
0: సో ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్డర్.
1: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
0: Today you bemoan the fact that the country and the world is not what it ought to be. The reason, man is not what he should be.
1: Manavuni pravartana manchiga untunte desham undavalsina reethigane untundi.
0: If the actions of man were perfect and in order, everything would have been all right.
1: Kanuka motta mota mana pravartanu mana nadatalanu mana aacharanni sakramain reethiga manam teechididdukovali.
0: So first and foremost, try to rectify and correct our own thoughts, our own actions.
1: Ee vidhamainatvanti oka cheryalu sakramainatiga undi సాత్వికమైనట్టుగా ఉండి సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
0: సో ఇఫ్ అవర్ థాట్స్, ఇఫ్ అవర్ వర్డ్స్, ఇఫ్ అవర్ డీడ్స్ ఆర్ టు బి సాత్విక్, ఇఫ్ దే ఆర్ టు బి ప్యూర్ అండ్ ఇఫ్ దే ఆర్ టు బి గివింగ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ వి షుడ్ ట్రై అండ్ సెంటర్ అవర్ థాట్స్ ఆన్ గాడ్. Try to do everything with God at the center of things.
1: నోటితో పాటు హృదయాన్ని కూడా చేర్చి మనము దైవ చింతన చేయాలి.
0: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
1: మనం పాడుతున్న సమయంలో తపల ఒకవైపున, శృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకుని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
0: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
1: Adhe vidhangane notito paata,
0: in the same manner the song from your lips,
1: hrudayamto bhavamo,
0: and the thoughts from your hearts,
1: aatmato aanandamo, moodintini ekam chesinappude triputi aipothundi,
0: and the bliss from your atma. Bring these three together, that's the three pointed point.
1: Moodintini ekam chesi manam bhajan cheyali.
0: Try to bring them together, then do your bhajans.
1: Ante kaani tapala sariga vestunnara leda mana stuti sariga unde leda ani paata vaadukuntu stuti vaipuna manasu pettukoni untaru. Ee vidhanga paadite prayojanam ledu, moodu ekamai povali.
0: But rather than do that, you try to be singing all right, but you have an eye on the tablist, whether he is playing the tabla well or not.
1: Bhajana ani cheptu vacharu.
0: You should not divide your attention thus way. Totally
1: immersed. Itihi sankirtanam annaru. Sankirtananaga emti? Ekaantanga హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే.
0: భజన్ ఈజ్ సంకీర్తన్. వాట్ డస్ దిస్ మీన్? ఇన్ సాలిట్యూడ్ యూ ఓపెన్ అవుట్ యువర్ హార్ట్ టు గాడ్ అండ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: అప్పుడే మద్భక్త ఎత్ర గాయంతి ప్రతిష్టామి నారదాన్, ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ట అయిపోతుంటానన్నాడు.
0: వెన్ యూ సింగ్ దాస్ ద లార్డ్ సెడ్, ఓ నారద, ఐ షాల్ గో అండ్ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేరిన్.
1: కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయడానికి పూనుకోండి.
0: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై విత్ దిస్ ఫీలింగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.

0: ప్రేమ స్వరూపులు వారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం నందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడి యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: Ganadipa ani hecharinchadi vedam.
1: Veda refer to this title Ganadipa.
0: Ye ganamulu ivi sura ganamula asura ganamula.
1: What are these ganas? Are they demonic or angelic?
0: Sura ganamulu.
1: They are one of the angels.
0: Ee ganamulu ekkada untunnavi?
1: Where are they?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఈజ్ ఇంద్ర.
0: ఈ మనసు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఈజ్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వం నందే ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఈస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Vinayaka has been referred to in Rigveda, Narayanaka Upanishad, Taittiriya Upanishad and Shrutis.
0: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్ పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ సెడ్ గణపతి ఇస్ సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: Kanukane prakrutiye parvati.
1: Nature is parvati.
0: Purushude Ishwarudu.
1: Purusha is Ishwara.
0: Ee prakruti purushulu yokka sambandhame ee yokka manavattam ane vyaktitvam.
1: Human individuality is the combination of the divinity and the nature.
0: Kanuka vinayakudanaga parvati putrudu Ishwarudu ekkado untunnadu. పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ వెన్ వి ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్ ఎల్స్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: ఆల్ ఫెస్టివల్స్ ఆర్ మెంట్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ మీనింగ్ అండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి? ఎలుక వాహనమేమిటి?
1: వాట్ ఇస్ దిస్ వినాయక హ్యాస్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ ర్యాట్ హ్యాస్ హిస్ ఛాంపియన్.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: ర్యాట్ ఈస్ కాల్డ్ మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక ర్యాట్ symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ఎ ర్యాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ అ మాస్టర్ హూ డిస్పెల్ ద డార్క్నెస్ అండ్ టేక్ యూ టువర్డ్స్ లైట్.
0: ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడాను చెప్పవచ్చు.
1: హియర్ ద ర్యాట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వాసనస్ ది క్యారెక్టరిస్టిక్స్.
0: అనగా ఈ యొక్క మూషికము వాసనను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్ ప్రొసీడ్స్ బేసింగ్ ఆన్ దిస్ క్వాలిటీ ఆఫ్ స్మెల్.
0: అనగా కోరికలు వాంఛలు అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెంట్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూస్డ్,
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను, కోరికలను, అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: Samasta dukkamulanu, samasta badhalanu, samasta kashtamulanu dooram gaavinchukoneetunti vaadu vinayakudu.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: Vignamulaku shatruvu vinayakudu.
1: Vinayaka is enemy to all obstacles.
0: Vignamulanu ye maatram kodunu cherchetunti vaadu kaadu.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక విల్ కిల్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక కన్ఫర్స్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సృష్టి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్, ద ఫుల్ఫిల్మెంట్ అండ్ ది ఇంటెలెక్ట్.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: వాట్ ఇస్ దిస్ ఫుల్ఫిల్మెంట్ హియర్?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: వెన్ మైండ్ ఇస్ ప్యూర్ యుల్ హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ అక్వైరింగ్ విజ్డమ్.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కాని వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటున్నది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aaviritho udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka,
1: not on this,
0: bhadrapada masamulo vacheyatvanti ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్, ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ ఇన్ ది బాడీ.
0: నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner significance.
0: Bharatiyulu ye karmalu acharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru acharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi yokka aadhyatmika antaratham koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi nadiche nadaka palike paluku యోచన చేసేటువంటి యోచన ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్స్యూమ్డ్, ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలు అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల
1: Is it textual knowledge?
0: Kaadu kaadu. Prapanchamulo sarvamu vidyane.
1: In this world, everything is knowledge.
0: Nadachadamu oka vidyane.
1: Walking is knowledge.
0: Maatadam oka vidyane.
1: Speaking is knowledge.
0: Navvatam oka vidyane.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: సిట్టింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: ఈటింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: మూవింగ్ అబౌట్.
0: యోచించటం ఒక విద్యనే.
1: థింకింగ్.
0: అన్ని విద్యలే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కల్కనే సమస్త విద్యలకుడును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives one information. పాటు
0: విజ్ఞాన జ్ఞానము కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానముతో పాటు రసాయన జ్ఞానము కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also
0: ఈ రసాయన జ్ఞానముతో పాటు శృంగార జ్ఞానము కూడా ఉంటుంది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానముతో పాటు లలిత కళల జ్ఞానము కూడా ఉంటుంది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kuda oka vidyale.
1: All forms like the architecture.
0: Itte sarva vidyalaku kuda
1: dance, they're all education.
0: Nayakudu ayinatundi vaadu vinayakudu.
1: Vinayak is the master of all forms of knowledge.
0: Vidya anaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: Kevalam grandhamuto chadivetundi maatrame vidya kaadu.
1: It's not the one that you merely go through.
0: Adi kevalam chaduvu.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతయకును ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయకును విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire, is full of this
0: విచారము విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisirana gnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayak is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎట్ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యూ కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్ వినాయక.
0: జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: Those flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుని పూజ చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping so?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్డ్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: ద చారిట్ ఇస్ ద మ్యాన్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka desamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva deshamulaku sarva manavulaku sarva kalamulakunu sambandhinchinatundi vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaathamto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దేర్ నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: హూ వన్ హూ లాస్ట్.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: The Nandi, the bull is brought there as a witness.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: This Nandi, the bull is favorite of Shiva.
0: నందివాహనుడు ఈశ్వరుడు.
1: Ishwara has this bull as the child.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: Though Ishwara lost the game, Nandi declared that he won.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి కర్స్ దిస్ నంది బికాస్ స్టాండింగ్ గివింగ్ ఎ రాంగ్ జడ్జ్మెంట్.
0: ఏ విధంగా శపించింది?
1: వాట్ వే షీ కర్స్ హీ కర్స్
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ ఎన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదముల పైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: ఐ అటెడ్ ద లాయ్ ఓన్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రిస్పెక్ట్.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: నంది ప్రేయర్ ఫర్ ద పాండన్.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాజ్ పాండన్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్.
0: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్ డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యూ ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా విమోచన అవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యు ఆఫర్ దాట్ యు లైక్ మోస్ట్ యు విల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైన ఆహారము గరిక.
1: దెర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకొనియే మానవుని ఎందుకును ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యు జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యు లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దాన్ని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యు లవ్ ఇంటెన్స్లీ బెటర్ యు ఆఫర్ టు గాడ్.
0: అతి ఆర్పణే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యు ఆఫర్ యు షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now ప్రయాగ
0: అనగా ఏమిటి?
1: What is ప్రయాగ?
0: కాశీ అనగా ఏమిటి?
1: What is కాశీ?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన క్షేత్రమే కాశీ, దేహమే కాశీ,
1: బాడీ ఇస్ కాశీ.
0: ఈ కాశీ మధ్య లోపల గంగా ప్రవహిస్తూ ఉంటుంది.
1: ద గంగెస్ ఫ్లోస్ అక్రాస్.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: దిస్ గంగెస్ ఇస్ ద విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: టూ అదర్ రివర్స్ యమునా సరస్వతి భక్తి డివోషన్ శ్రద్ధ సిన్సెరిటీ మర్చ్.
0: శ్రద్ధ జ్ఞానము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
1: ప్రయాగ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ట్రినిటీ ద డివోషన్ విజ్డమ్.
0: మన యొక్క హృదయ స్థాయమే
1: ప్రయాగ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్.
0: కాబట్టి హృదయానికి పవిత్రమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఆఫర్ స్వీట్ ఫ్రూట్స్ టు అవర్ హార్ట్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: అన్ఫార్చునేట్లీ ది ట్రెడిషన్స్ హావ్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: ప్రయాగకు పోతున్నారు,
1: దే గో టు ప్రయాగ,
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మకి అర్పితం చేయమంటారు.
1: దేర్ ది ప్రీస్ట్ టెల్ యూ ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: యోచన చేస్తారు అక్కడ.
1: హిల్ బి థింకింగ్
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్
0: ఈట్ టైం. లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: ఆఫర్ ఎదర్ వెజిటబుల్ ఆర్ ఎ ఫ్రూట్ టు గాడ్.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: సమ్ విల్ టేక్ టైమ్ అండ్ సే వాట్ ఇస్ ఇట్ దట్ ఐ లైక్.
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోడ్.
0: ఈ బిట్టర్ గోల్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోడ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలం ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దాట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్. నీ
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే
0: ప్రేమనందున్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్ బట్ యు ఆఫర్ అనదర్.
0: భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి. ఇష్టం లేనిదే వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: ద ఫెలో హూ వాంట్స్ వెల్త్ వెల్ హి గెట్స్ ఆల్ పవర్టీ.
0: ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆఫర్ గుడ్ హోల్ హార్టెడ్లీ యుల్ హ్యావ్ ఇన్ టర్న్.
0: చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: యాజ్ యు ఆఫర్ బ్యాడ్ యు గెట్ ఇన్ టర్న్ బ్యాడ్.
0: కనుకనే భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అదే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: ఫర్ సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్స్వరూపము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: ద నేమ్ ఆఫ్ గాడ్
0: ఎక్కడ సత్యమో అక్కడే భగవంతుడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: దేర్ఫోర్ వర్షిప్ ట్రూత్.
0: సత్యభావం అర్పితం చేయండి.
1: ఆఫర్ ట్రూత్ఫుల్ ఫీలింగ్.
0: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
1: బికాస్ ఆఫ్ దీస్ థాట్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ ట్రూత్. బ్రహ్మైవ
0: భవతి.
1: ద నోర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: యాజ్ యు ఆఫర్ సో విల్ బి ది రిజల్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్స్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: యూ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: యూ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ దట్ రీజన్ దట్ యు వర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపరమెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
1: హి కన్ఫర్మ్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకని భక్తులు ప్రార్థించినటువంటి దాని అంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హింసెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురుడు.
0: నా హస్తం సోకిన వారంతా భస్మమైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ విత్ హిస్
0: హ్యాండ్. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మమైపోదురు గాక అని ఆయన అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: యాస్ వాట్ డు యు వాంట్?
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నాడు.
1: హి సేడ్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నాడు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి ఆయన కడుపులో చేరిపోయాడు.
1: హి సేడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇన్ టు స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
0: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?
0: Telusu eppudu Eesharudu ee vidhamainatundi okka vichachana gnanam lekunda andariki varalu ichi aneka vidhamuluga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Eeshwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati naaku telusu nuvurkunda annadu.
1: He said, Parvati, I know, be silent.
0: Nee intha dikki poi nenu teeskoni vastanu annadu.
1: Better you go home, I'll bring him.
0: Atan daggara nandi undi.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: The Nandi was decorated.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: It shaped in the form of an ox.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: విష్ణు లీలా మానస విగ్రహుడు.
1: Vishnu is the very form of the mystery.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్ వేస్.
0: బజారులో వెళుతుంటే ఆ మేళమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బో.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలాసేపు దీనిని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాస్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హీ సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నన్ను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: Therefore you should keep up your promise and grant me what I ask for.
0: తప్పక ఇస్తానన్నాడు.
1: Israel certainly give it.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: He said give me Ishwara present in your stomach.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణు తప్ప మరొకరికి తెలియదు.
1: This truth is only known to Vishnu, no one else.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి
1: గణాసుర fell at the feet of Vishnu.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికీ తెలియదు.
1: హి సేడ్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యు ఓన్లీ.
0: నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే
1: వాట్స్ దట్?
0: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి.
0: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యూ పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్ ఐ విల్ సెటిల్ ఇట్.
0: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం.
1: ది హెడ్ ఆఫ్ ది గణాసన.
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్.
1: దే ఆర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది
0: సర్వుని యందు ఉండినటువంటి యొక్క దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is atmic quality.
0: Atare anni ganamulaku naathudu.
1: He is the master of all ganas.
0: Ganamulu pratyekanga ekkadano levu.
1: They are not separate.
0: Aidu karmendriyamulu aidu gnanendriyamulu ee dasendriyamule ganamulu.
1: The ten senses cognitive and cognitive they are gana.
0: Ee dasendriyamulakanta nayakudainatundi manasse ee okka శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and siddhi.
0: ఈ బుద్ధికి జ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటికూడను పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to be the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడాను మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the master of the intellect we will be happy, we will be blissful.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: వి షుడ్ ఆల్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: వి షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం ఇంద్రియం
0: అడుగు భాగం. ది
1: బాడీస్ ఆఫ్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: బాడీస్ మ్యాటర్
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇది కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ ద
0: ఇంటెలెక్ట్. బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: Therefore we should have proper intellect.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: The one with good intellect is the one of wisdom.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
1: The purity of the intellect is the fulfillment, acquisition of wisdom.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: The stories of Vinayaka are very mysterious.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ వినాయక,
0: కుమారులకు కూడాను ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
0: ఎవరు ఈ త్రిలోకములను కూడాను తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: ది వన్ హూ గో అరౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ.
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్యం
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖం, సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్, మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ద మ్యాటర్ అండ్ డివినిటీ.
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: దేర్ కెనాట్ బి నేచర్ వితౌట్ గాడ్, దేర్ కెనాట్ బి గాడ్ వితౌట్ నేచర్.
0: ప్రకృతి పరమాత్మ యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని.
1: ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.

0: పరమాత్మ యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: Therefore the universe is the combination of nature and God.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka has recognized the truth. If he goes round the parents, it amounts to going round the world.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర is coming very fast.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: He saw that Subramanya Swami coming, then he went round his parents. He said, "Father, I return."
0: Parvati navutu undali.
1: Parvati was smiling.
0: Devirani telivitetalu enta sulabhanga nivu tappinchukoni pothunnav, ee knack-u oka crack-ga marchukovaddu anindi.
1: Parvati said, "You are very intelligent. Don't convert this knack into crack."
0: Kanaka ee knack-nu sarainatvanti oka divya bhavamulo nivu upayoginchukovali.
1: Make use of all this knack to have divine thoughts.
0: Appude Ganapati dinnanta gurinchi cheppadu. Talli, ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: దెన్ గణపతి సెడ్, మదర్, ఇట్స్ నాట్ నాక్, ఇట్స్ సుప్రీం ట్రూత్.
0: ముల్లోకములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ ది త్రీ వరల్డ్స్?
0: భూత, భవిష్యత్, వర్తమాన కాలం అన్నారు.
1: హూ సే ది పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: భూలోకం, భూర్లోకం, స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ది ఎర్త్, భూర్లోకం,
0: పాతాళ లోకం, భూలోకం, స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ది పాతాళ, హెవెన్ అండ్ ఎర్త్?
0: ఈ మూడు లోకములు చుట్టూ, మూడు లోకములు యందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore when once you offer to God, everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక, సర్వులు కూడా నిన్ను అనగా పూజింతురు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదటి వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation
0: of పెళ్లికైనా మొట్టమొదట వినాయకుని పూజిస్తారు.
1: Every act we pray.
0: ఏ శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: For all auspicious occasions we pray
0: to Vinayaka. సర్వ కార్యములకు ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: For all human activity the one who should pray to is Vinayaka.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
1: Then where is he? Whom should you pray?
0: బయట లేడు వినాయకుడు.
1: Vinayaka is not in the outer world.
0: నీ హృదయ స్థాయి.
1: He is in the altar of your heart.
0: కనుకనే ఎక్కడ ఉన్నాడు? నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: We say thumping our chest that he is here as a
0: witness. నీ కాన్షియన్స్.
1: That is your conscience.
0: అదియే నీ యొక్క విట్నెస్.
1: That is your witness.
0: అదియే నీ సాక్షి.
1: That is your eternal witness.
0: మనం ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చెయ్యాలి.
1: Whatever you may do, your conscience to stand as a witness.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: We should not speak only to
0: others. ఒకరిని తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: Not to submit ourselves.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: You can escape anyone, but you cannot escape from God.
0: ఎవరినైనా నీవు మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేవు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for
0: the body. ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న, ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: Don't feel proud of yourself because of beauty.
0: ఎంతకాలం ఈ యూత్?
1: How long this youth stand?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: How long this youth?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: Then whom do you pray?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్.
0: మోగును మడతలబడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్.

0: ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ అండర్స్టాండ్ దిస్
1: అదే రీతిగాని ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించాలి మన సంకల్పమును పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి
0: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్
1: అది వినాయక చవితి యొక్క పరమార్థం
0: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక
1: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
0: Without understanding
1: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
0: వి బ్రింగ్ ద డాల్
1: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
0: టు దిస్ ఐడల్ ఐడల్ మేడప్ ఆఫ్ మడ్ వి ఆఫర్ ఆల్ ద డర్టీ
1: మనకు అవసరం లేనటువంటి భగవంతునికి ఇచ్చి
0: వి గివ్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ
1: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైన పొందుతున్నాము ఇది పెద్ద వడ్డీ వ్యాపారం
0: బట్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వీ లైక్ But it's just a bargain.
1: కాదు మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
0: It's not the business that we are supposed to undertake.
1: భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
0: Oh God, what I am supposed to offer is the one which is sacred.
1: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
0: You think well in this
1: world. పశువులు ఉంటున్నాయి.
0: Here animal.
1: ఆవు ఉంటుండాలి.
0: Is a cow.
1: ఆవుకు మనకు పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
0: We just feed it with grass.
1: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
0: We offer also the
1: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది
0: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్
1: పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి
0: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్స్
1: కానీ ఈనాటి మానవుడు
0: బట్ మ్యాన్ టుడే
1: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు
0: బట్ హీ కీప్స్ టు హింసెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్స్
1: ఇది కాదు
0: is not there
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి
0: we should offer that what we like most
1: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము
0: we go on asking god i want this god
1: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది
0: then when do you have this right to ask
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది
0: when you act that way that would please god that you have the right
1: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మలు నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు
0: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from Him.
1: మొట్టమొదటి భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
0: Therefore, we should do that would please God.
1: అప్పుడు భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
0: Then God will give you in turn what you like.
1: ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
0: This truth is well explained by Vinayak.
1: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
0: Vinayak is the master of life.
1: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
0: You should never be bound by your selfishness.
1: స్వార్థాన్ని త్యాగం చేయి.
0: Sacrifice yourself.
1: పరార్థాన్ని చేపట్టు.
0: And then take the spiritual end.
1: దివ్యత్వాన్ని అనుభవించు.
0: Experience divinity.
1: ఇది నిజమైన వినాయకు యొక్క తత్వము.
0: This is the true nature of Vinayaka.
1: కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఏలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ దట్ వినాయక్ హస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ ఎ రాట్ యాజ్ ద చారియట్
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
1: సరస్వతికి వాహనం ఏమిటి
0: వాట్ ఇస్ ది చారియట్ ఆఫ్ సరస్వతి
1: సరస్వతికి వాహనం స్వాన్ హంస అంట
0: ద చారియట్ ఆఫ్ సరస్వతి స్వాన్
1: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుందా అంటే ఎట్లా పోతుంది
0: హౌ కెన్ షీ మూవ్
1: ఈ సరస్వతి అంటే ఎవరు
0: హూ ఇస్ సరస్వతి
1: సరస్వతి వాక్ దేవతా స్వరూపిణి
0: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్
1: సరస్వతి
0: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి
1: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ ద బేసిస్
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది
0: వెన్ యూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్
1: బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు
0: విదౌట్ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ అండ్ బ్రీతింగ్ అవుట్
1: వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు దీనికి వాహనము
0: దేర్ ఫోర్ ఫర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ప్రిసైడింగ్ సరస్వతి హ్యాస్ ద స్వాన్
1: వాక్ దేవతా స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు
0: దేర్ఫోర్ సరస్వతి హ్యాస్ ది స్వాన్ అండ్ ది చారియట్
1: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో
0: వేదాంత హ్యాస్ సో మచ్
1: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో
0: ఇట్ హస్ గాట్ ది ఇన్నర్ సీక్రెట్స్
1: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు
0: బట్ వీ డోంట్ గో బై ది సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్
1: హంసని ఎక్కి వెళ్లిపోయింది సరస్వతి
0: సరస్వతి మూవ్స్ అబౌట్ విత్
1: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్
1: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి
0: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
1: భగవంతునికి ఏది ఇష్టం లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీథింగ్
1: తన యందే ఉంటున్నవి
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్
1: హిమ్ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు
0: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్
1: మీరు ఎక్కువ మాట్లాడకండి
0: Don't talk too much.
1: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
0: Do your duty.
1: దైవ చింతన చెయ్యి.
0: Think of God.
1: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
0: These things are not thought for his own sake.
1: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
0: Whatever is said, whatever is done, it's for you.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: Know this truth first.
1: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
0: This for my good.
1: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
0: Swami said repeat.
1: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
0: Whatever may happen, it's for my good.
1: కథ మీకు చెప్పాను.
0: Swami said a story.
1: ఒక రాజు ఉండేటువంటి వాడు.
0: The king.
1: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడాను ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకుని బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
0: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetables.
1: Sugar cane.
0: The sugar cane.
1: కాని ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
0: One day king wanted to cut the sugar cane himself.
1: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
0: While holding it, he had cut it with a knife.
1: వేలు తెగిపోయింది.
0: Well, his finger was cut.
1: రక్తం కారుతుండాలి.
0: బ్లడ్ వాస్ బ్లీడింగ్
1: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
0: ది మినిస్టర్ సా దిస్.
1: చేతులు కట్టుకున్నాడు.
0: హి ఫోల్డెడ్ హ్యాండ్.
1: మహారాజా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇది నీ మంచి కోసమే అన్నాడు.
0: ది మినిస్టర్ సెడ్, ఓ కింగ్, దిస్ హ్యాపెండ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
0: What? My finger is cut. Do you think it's for my good?
1: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
0: You are thinking of that.
1: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
0: You are thinking of desire.
1: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
0: Yes, you shouldn't be here anyway.
1: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
0: He called one soldier there and imprisoned the minister.
1: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
0: While he was getting into the jail, he said, this also for my good.
1: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
0: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
1: రాజుకు కొంచెం తల తిరిగింది.
0: ది కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
0: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వేలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
0: ఇంప్రిజన్మెంట్ ఇస్
1: మంచి అవుతుంది.
0: హౌ కెన్ దట్ హ్యాపన్
1: అని ఒక ఆలోచనలో మునిగాడు.
0: హీ వెంట్ ఆన్ థింకింగ్.
1: ఈనాటి రాజులకంతరు కూడాను తలపైన వజ్రవైడు రెమలకత మాణిక్య ఓమేదికి పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
0: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
1: ఎందుకంటే అందరూ కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు.
0: Because they live with all the help.
1: దానికోసమే మంత్రులు పెట్టుకోవటము.
0: Therefore they have ministers.
1: అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది.
0: He went.
1: ఒక 3-4 దినాల అయిన తర్వాత ఈ రాజు వేట మార్గమైపోయి అరణ్యానికి వెళ్తున్నాడు.
0: After 3 and 4 days, the king was proceeding on hunting.
1: రాజు సహాయం లేదు.
0: King had no helper.
1: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
0: Sipais, they don't sit in.
1: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు.
0: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
1: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
0: He went round.
1: అలసిపోయాడు.
0: Was tired.
1: ఎవరింత నీరు ఇచ్చేవాడు కూడా లేదు.
0: Nobody was there to offer water.
1: పండుకున్నాడు.
0: He sat under a tree.
1: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంత ఉంటారు, అడవి జాతి వారు.
0: The tribals there in the forest.
1: ఇంత కొడును చాలా గజదొంగలు.
0: They're thieves, big robbers.
1: వారికి ఒక పండుగ వచ్చింది.
0: That was a festive day.
1: ఆ పండుగ ఏమిటది?
0: What's that?
1: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
0: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
1: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
0: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
1: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
0: They saw the king lying there sleeping under a tree.
1: చూచారు ఆ దొంగలు.
0: Those thieves saw that.
1: అరే మంచివాడు చిక్కాడు.
0: He said they were happy.
1: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
0: Here is the body which is equal to a laddu to our deity.
1: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
0: They caught hold of him.
1: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్ళారు.
0: They have taken him to the king there.
1: సరే మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
0: He said yes, we could have a good body. Make preparations for tomorrow.
1: భోజనం పెట్టారు.
0: He was fed.
1: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
0: He gave him food.
1: ముఖం పైన అంతా కుంకుమ రాశారు.
0: And they applied kumkum on
1: his forehead. అంతా ఒళ్ళకంతా కట్టారు.
0: And so many
1: paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
0: The body was taken to the presiding deity, Mother Goddess.
1: అక్కడ తీసుకుని పోయి తల కొట్టేసే కోసమని.
0: He was ready to be beheaded.
1: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
0: There was priest.
1: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దానికి ఎలాంటి దోషము ఉండకూడదు.
0: Any offering to God should not have any defect or a mistake
1: there.
0: You cannot offer any handicapped body.
1: So they are
0: checking up this body now. They saw.
1: అంత చూచారు, వేలు దగ్గరకు వచ్చింది.
0: బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫింగర్స్,
1: వేలు కట్ అయిపోయింది.
0: ద ఫింగర్ వాస్
1: చీచీ చీచీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసారు.
0: దెన్ దే సెడ్ ద మదర్ గాడెస్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ వితౌట్ ఎ ఫింగర్. దే లెఫ్ట్ హిమ్ గో.
1: మంత్రి చెప్పినటువంటి వాక్ అతనికి మనసులో చేరిపోయింది.
0: దెన్ హి కుడ్ థింక్ ఆఫ్ వాట్ మినిస్టర్ సెడ్.
1: ఫర్ యూ అన్నాడు.
0: హి సేస్ గుడ్ ఫర్ యూ.
1: ఈ వేలు లేకపోవడం చేత ఈనాడు నా ప్రాణం బ్రతికింది.
0: As my finger is cut, I could be alive today.
1: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
0: So then he had full faith in whatever that minister said.
1: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది.
0: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
1: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
0: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హీ వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
1: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
0: ఓ మినిస్టర్, వాట్ యు సే దిస్?
1: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ద ఫింగర్ ఇస్ కట్, yes, is good for me.
1: ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుక పంపించింది.
0: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
1: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
0: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే దట్?
1: మహారాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నేను నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనం అయిపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
0: And the minister said, O king, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
1: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: నా ప్రాణం కూడా నువ్వు బ్రతికింది.
0: సో ఐ కుడ్ బి అలైవ్.
1: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది.
0: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
1: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
0: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
1: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే.
0: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యు అండర్స్టాండ్ ది డివినిటీ?
1: ఏది చెప్పినా ఏది చేసినా అంతా నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
0: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
1: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
0: వచ్చింది. దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్.
1: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పాత్.
1: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
1: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
1: కాదు కాదు,
0: నో,
1: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము,
0: ఆల్ ఓవర్
1: జీవనోపాధి నిమిత్తం కాదు.
0: All our education is for life.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for a living.
1: కానీ ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
0: But we struggle for a living.
1: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
0: But we should work for the ideal.
1: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: We should set an ideal.
1: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
0: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
0: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ఇన్ ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
0: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
1: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
0: If you commit anything, any mistake, he will caution you, don't do that.
1: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
0: బట్ యూ డోంట్ మైండ్, యూ డోంట్ పే హీట్ టు దాట్.
1: పోతున్నావు,
0: యూ ప్రొసీడ్.
1: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
0: అల్టిమేట్లీ యూ సఫర్.
1: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
0: బట్ ఇఫ్ యూ ఫాలో ది డిక్టేట్,
1: ఎంత బాగుపడతావు నీవు.
0: వెల్, యూ విల్ బి ఫైన్.
1: దీనిని పరిష్కరించుకుని ఫాలో ది మాస్టర్.
0: Basing on this, it is said, follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: So follow the master.
0: Follow the master.
1: Face the devil.
0: Face the devil.
1: Fight to the end.
0: Fight to the end.
1: Finish the game.
0: Finish the game.
1: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
0: This is the main aim of life.
1: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
0: First follow God.
1: దైవాజ్ఞను శిరసావహించండి.
0: Follow the command of God.
1: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
0: Never transgress.
1: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
0: That is the true protection And there's a proper protection and also special grace given to you.
1: ఇది ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
0: This is the power in the true love.
1: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు అందరూ పార్వతి పుత్రులే అనగా పృథ్వీ పుత్రులే.
0: Not only గణపతి, the son of Parvati, all of us, everyone is the son
1: అనేక
0: of Parvati.
1: చెప్తుంటాను.
0: Swami says repeatedly.
1: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ అని కలవరిస్తూ వచ్చాడు.
0: Krishna goes on repeating this name, Partha.
1: Partha anaga evaru?
0: Who is Partha?
1: Prithviputrude Parthudu.
0: The son of earth is Partha.
1: Kabatti oka Arjunudu maatrame kaadu.
0: Not merely Arjuna.
1: Andaru Prithviputrule.
0: All are the sons of Mother Earth.
1: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to know the truth.
1: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
0: When once you feel that Vinayaka is within you, you'll be all powerful.
1: పాశుపతాస్త్రాన్ని సంబంధించే నిమిత్తమై గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
0: టు అక్వైర్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవ అర్జున అండర్ టు పెనెన్స్.
1: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
1: ఏమిటి?
0: వాట్?
1: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
0: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఈస్ ప్రెసెంట్.
1: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి ఎన్ ఆబ్స్టికల్ for all his penance,
1: Kani,
0: he went to penance. Because of the power of his penance,
1: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
0: The fire went on burning these
1: ఈ విధంగా ఒక్కోదానిని ఒక్కోదానిని అధీనం చేసుకుంటూ వచ్చాడు.
0: And he went on conquering all the elements.
1: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
0: Arjuna could have full control over this.
1: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
0: He could have control of the wind.
1: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
0: Fire.
1: జలమును స్వాధీనం చేసుకున్నాడు.
0: Water.
1: శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
0: Sound.
1: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
0: Also sense of touch.
1: దేని వల్ల?
0: How?
1: తపశ్శక్తి.
0: It is the power of penance.
1: ఏమిటి తపస్సు?
0: What is this penance?
1: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
0: The unity of the three attributes is penance.
1: The proper study of mankind is man. Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: The proper study of mankind is man. The unity of thought, word and deed. అందుకోసమే
1: ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
0: But that is an ancient went on praising the nature of Arjuna.
1: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు విని అంటుంటే అర్జున అర్జున అర్జున అని అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
0: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
1: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పిన వారి విశ్వాసం.
0: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్.
1: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has got full control.
1: అట్టి దివ్య తత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
0: When once you think of the divinity, you'll be free from all ailments.
1: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
0: So Vinayaka is not ordinary one.
1: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం.
0: Is the manifestation of all.
1: అతనికంటే మరొక నాయకుడు లేడు.
0: There's no other master.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has no other master.
1: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం ఏ యొక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
0: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
1: ఎందుకు పాడాలి?
0: వై?
1: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
0: వి బిగిన్ విత్ ఓం.
1: ఇది ప్రణవము.
0: ఇట్స్ ప్రణవ.
1: ప్రణవం అనేటువంటిది ముందు వెనుక రెండు ఉండాలి.
0: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
1: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
0: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
1: ప్రణవం ఈనాడు లేకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
0: సిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్ దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
1: కనుక మొట్టమొదట ఓం.
0: So we should chant Om in the first instance.
1: ఈ తత్వంలో ఎప్పుడు మొట్ట రెండవది వినాయకత్వం.
0: The second is one of Vinayaka.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
0: When both are combined, our life will be redeemed.
1: భజన వినాశుత

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులకు గతులు దప్పే.
1: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్. వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్.
0: జాగు చేసిన కడకు ఏ గతియునవును.
1: ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఫర్దర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: The human values must be there in the education system.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: Acquire the భారతీయ culture.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: Acquire the dharma of Bharat.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా,
1: embodiments of love, boys and girls,
0: vidyaposhakulara,
1: emancipators of education,
0: vidyabhimanulara,
1: patrons of education,
0: aadhyatmik sampattiki nilayamaina ee bharat desamunandu dharmamu dinadinamunaku cheenichipovuchunnadi.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: అన్యాయ అక్రమ అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నది.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశములకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులు దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: డోంట్ యు ఫైండ్ ద పేరెంట్స్ ఫీలింగ్ సో సాడ్ if you are back, if you are backward in education.
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోయిలు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: if you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: ద మదర్ ల్యాండ్ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్, assembly of human beings.
0: Manavulu samskarimpa cheyatam ante emiti?
1: How to change, transform the human being?
0: Samskaram anaga oka pratyekamainatundi oka sadhana kaaneyadu.
1: Transformation is not a separate spiritual practice.
0: Nitya jeevithamulo aacharinchetundi oka tananchetundi oka durbhavamulanu tuschiryalanu దూరము గావించుకుని సద్భావమును సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ ద బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: Vidya yokka pramanamulu emiti?
1: What is the standard yardstick?
0: Etti vidya manavuni yokka abhyudayaniki sadhana kalugutundi?
1: What sort of education ensures progress of humanity?
0: Prastutapu vidya valla kaligeetvanti yokka prayojanam emiti?
1: What is the use of the present day education system?
0: Ee pancha tantramulanu ye manavudu పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించను వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person.
0: Vyakti yokka viluva kevalam vidya valane yerpadadu.
1: The value of a human being does not totally depend on education.
0: Deeniki jeevita sanskruti kudanu todu kavali.
1: The culture of life should also accompany.
0: Samskaram anaga emiti?
1: What do you mean by culture?
0: Manavattvamlo undinatvanti yokka divyatvani అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి ఒక గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించినటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant is that like a kite without a string.
0: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్ వేర్ దిస్ కైట్ వుడ్ ఫాల్, ఎదర్ ఆన్ బుషెస్ ఆర్ హౌసెస్ ఆర్ రెసిడెన్సెస్.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ ఇస్ యూస్లెస్ ఫేక్ వన్.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even
0: అనగా
1: by a beggar.
0: సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితుల యందు మానవుడుకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవం మార్పులు సంభవించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనపు యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: Even this day no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య, the education meant to know.
0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: This in English language, vidya, is called education.
0: Education.
1: Education.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: Education is the derivative of the Latin language, educare.
0: Educare అనగా ఏమిటి?
1: What is meant by educare?
0: వెలుపలకు తీవటము.
1: To pass on, to bring out.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఈజ్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఈజ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: along with living, it is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివి చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: just as the two wheels are essential for a cycle,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: For the chariot of human life, these two wheels are very essential.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందుండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందుండేటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ఈనాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి ఉందని విశ్వసిస్తున్నారు.
1: We have full faith that education is progressing in Bharat today.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: What is this progress?
0: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హ్యావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him,
0: మేలు చేసిన వానికే కీడు చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిట్రే దే హార్మ్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ హీ రిసీవ్స్ హెల్ప్.
0: విద్య నేర్పిన వానినే వెక్కిరించు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే మేక్ ఫన్ ఆఫ్ దేర్ ఓన్ టీచర్స్ హూ టీచ్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ టుడే.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పును తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of the
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsinadi sangha sankheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress
0: sarve loka hite rataha. సర్వే లోక హితే రతః.
1: అండ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: సర్వజ్ఞాన సంపన్నః.
1: యు షుడ్ హావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: సర్వే సమితా గుణైః. ఈ మూడు గుణములు విద్య యొక్క ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్.
0: చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
1: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిద్ధా గుణైహి. అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి యందు ఉండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెడ్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థుల యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి స్టూడెంట్? విద్యార్థిదా? కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడుదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there is no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ కమింగ్ అప్? నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కాని విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: Therefore, students should determine to grow along this royal sacred path.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజకీయమైనటువంటి యొక్క మార్గము.
1: The life of a student is like a royal path.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: my son is studying well,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: he is securing high marks
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks, is becoming.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసు.
0: దుర్యోధను యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: Ravana is expert in 36 forms.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ ఈట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హీ లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హీ ల్యాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హీ రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు
0: రామ. ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యలు ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి, ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలం పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు
0: డిఫరెంట్ మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ అండ్ షేర్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.

0: కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవటం పశుపచ్చి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి?
1: What education?
0: ఏ కళాశాలకు పోయినాయి?
1: Which college they?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
1: What university degree they received?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: Not merely filling the.
0: గుణమును పెంచుకోవాలి.
1: We should improve our quality.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను.
1: The modern students.
0: కలిమి, బలిమి, చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
0: కానీ కలిమి, బలిమి, చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణం

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: Neti vidyalu telivi tetalane penche.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpteen number of knowledge, without quality,
1: phalamadeemi vani viluvadeemi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Guname mana viluva.
0: Character is the chief value.
1: Atti gunam aneetundi viluvainaatundi danni ee naadu manam kolipoyi enni vidyalu nerchi prayojanam emiti.
0: Having lost the character, what is the fun of acquiring the
1: whole ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetundi anta degrees teeskuntunnaru.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ బై క్వైరింగ్?
1: ఏమీ ఫలితం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కేవలం సమాజం ఒక భారము.
0: ఇట్ ఇస్ అ బర్డెన్ టు సొసైటీ.
1: తల్లిదండ్రులకు వ్యధ.
0: ఆల్సో ఇట్స్ సఫరింగ్ టు పేరెంట్స్.
1: సుఖమా శూన్యమే.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐదర్.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: వి షుడ్ అక్వైర్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ది సొసైటీ.
1: సర్వే లోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుదీర్ఘమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: Society ki sahayam lenetundi oka vidyalu nerchi prayojanam ledu.
0: After all, the education is useless if you cannot render service.
1: Evvaru chusina swarthamu swarthamu swarthamu.
0: We find selfishness everywhere in everybody.
1: ఆ స్వార్థం ఉన్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: Unless the selfishness totally driven out, you cannot have sacred love.
1: విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకము లేని విజ్ఞానము,
0: and the wisdom without discrimination,
1: పాండిత్యము,
0: and scholarship without discretion,
1: మాధుర్యము లేని సంగీతము,
0: and the music without melody,
1: వినయము లేని విద్య,
0: education without humility,
1: క్రమశిక్షణ లేని సమాజము,
0: and society without discipline,
1: కృతజ్ఞత లేని స్నేహము,
0: and friendship without gratitude,
1: సత్యము లేని మాట,
0: and the word without truth.
1: ఇవన్నీ నిరుపయోగము లేదు.
0: They are all useless.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దిస్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము,
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
1: వివేకం లేని విజ్ఞానము,
0: అండ్ విజ్డమ్ వితౌట్ ఇండిస్క్రిమినేషన్,
1: వినయము లేని విద్య,
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయం అనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు. కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనము పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not an animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
0: If you are afraid of anybody,

0: You are just an animal.
1: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
0: And therefore it is animal that frightens, it is animal
1: that frightens.
0: We are human beings.
1: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: You should be fearless.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
0: Today we find fear, fear everywhere.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
0: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ సెంటర్స్ ఆఫ్ అజిటేషన్.
1: ప్రాచీన కాలం నందు విద్యలు, దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
0: లెట్స్ జస్ట్ లుక్ బ్యాక్ ది ఏన్షియంట్ కల్చరల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ది మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
1: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి దీన్ని నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
0: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
1: నాయన, నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
0: దే యూస్ టు క్వశ్చన్ దిస్, ఓ బాయ్ యు హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్, టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యు హావ్ సీన్ దేర్.
1: కొంతమంది అది పనికిరాదు, ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
0: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
1: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
0: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సర్ స్టూడెంట్స్.
1: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
0: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్ ఆర్ గుడ్.
1: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
0: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్
1: వాల్యూ. ప్రతి వృక్షము రోగములు నివారణ సాధించేటువంటిది.
0: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
1: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలిని అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
0: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
1: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
0: దెర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
1: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
0: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
1: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
1: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
1: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిజార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాం.
0: వి ఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ ఆల్మా మేటర్.
1: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
1: ఫ్రీ ఫీజ్.
0: ఫ్రీ ఎవరీ ఆస్పెక్ట్.
1: ఈ విధమైనటువంటి దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
0: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫ్. officials.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావం ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యుల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ద సీక్రెట్
1: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
0: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ లుక్ విత్
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యూ విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: What we should teach to students today is to talk in a limited way.
1: Talk less, more study.
0: Talk less, study more.
1: కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: We should develop this sort of a trend among students.
1: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కతూ నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: Though Bhagwan does not say openly and publicly, Bhagwan is extremely happy with the sacred thoughts among
1: chaala uttama bhavalu untunnayi.
0: There would have
1: inka kontha mandi pillalu talli dandrulu kuda nu bodhisthunnaru.
0: In fact, some students teach their parents,
1: tandri meer itta undakoddu, meer ee vidhanga pravartinchakoddu ani bodhisthuntaru. Vinay vidheyatto bodhisthuntaru.
0: A student teaches his own father with all humility and obedience, father, you shouldn't be like that.
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
0: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
1: ఏదిని నేను కోరటం లేదు.
0: In fact, Bhagavan does not expect anything from his students.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: Boys should get a good name.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి.
0: దే షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
1: ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
0: యూ షుడ్ ఎంజాయ్ దట్ పీస్ రాదర్ సింప్లీ అక్వైరింగ్.
1: ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
0: ఏ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
0: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్
1: వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
0: ఇంటెలిజెంట్ మ్యాన్ హ్యాస్ నో
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: ఎట్లొస్తుంది.
1: మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
0: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరియైనటువంటి అందము.
0: This blissful state is beauty to their life.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
0: This beauty is the one most important, and that is the nectar of human life.
1: దేహము యొక్క అందం కాదు ముఖ్యము.
0: Not the beauty of the body.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము.
0: That is really the
1: అది ఏ జీవిత మకరందము.
0: That is the nectar.
1: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
0: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
0: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
1: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
0: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
0: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
0: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
1: ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
0: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
1: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
1: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
1: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
0: So students should not consider earning money.
1: Guna sampadana kavali.
0: You should
1: gunamu leni chadu chadivina bratuke kaadu.
0: And Education without character is no life at all.
1: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
0: ఇస్ నాట్ ఎ హ్యూమన్ లైఫ్.
1: పశు బ్రతుకు.
0: ఇట్ ఇస్ లైఫ్ ఆఫ్ అన్ అనిమల్.
1: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇదే నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
0: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ హీ ఇస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్.
1: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది బ్రెయిన్ ది హెడ్ ఇస్ ఎంప్టీ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
0: ఇది ఏ కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున్నా.
0: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
0: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ బుద్ధుల
1: తలలుండే.
0: యు ఫైండ్ ది బ్యాడ్
1: విను చెవులుండే.
0: అండ్ ది ఇయర్స్
1: చూచు కనులుండే. పంచి చూచు కనులుండే.
0: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో.
1: పంచల విను మనసుండే.
0: అండ్ ద మైండ్ దట్ బిట్రే.
1: పంచిత గుణ చిట్టముండే.
0: అండ్ ద హార్ట్ దట్
1: వంచించే పలుకుండే.
0: అండ్ ద వర్డ్స్ దట్
1: ఈ వ్యక్తులు చూడగాని న్యాయం ఇక బ్రతుకదన్న.
0: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
1: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
0: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
1: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
1: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
0: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
1: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
1: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
1: అందరూ మానవులుగానే రూపొందుతారు.
0: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
1: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
0: He buffalo will have two horns.
1: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చున?
0: Do you think the horns of a he buffalo would value as much as the tusks of an elephant?
1: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
0: The value the tusks of an elephant is much more than
1: ఆకు
0: horns of a he buffalo.
1: చిలుకల వలె పలుకున?
0: Do you expect all green birds can speak like that of a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
1: ఏనుగంత బల్జి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
0: A pig may be so mightier like that of an elephant, but it can never be an elephant.
1: అధికారు ముఖ్యము. మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
0: Therefore, the human heart, which is
1: more important. హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
0: Make your heart sacred.
1: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
0: Speak divine words.
1: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
0: అండ్ అండర్టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
1: అందం. ఏమిటి?
0: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
1: దానమే అందము.
0: చారిటీ ఇస్ ద బ్యూటీ.
1: నోటికి అందమేమిటి? కంఠమునికి అందమేమిటి?
0: వాట్ ది బ్యూటీ టు యువర్ టంగ్?
1: దానికి మాటనే అందము.
0: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: సమాజాన్ని ఉద్ధరించండి.
0: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్. తోటి
1: మానవులకు సహాయం చేయండి.
0: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
1: ఇది నిజమైనటువంటిది.
0: This is the truth.
1: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
0: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: కనుకనే మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
0: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
1: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
0: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
1: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
0: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
1: నీకు గురువు కావాలా?
0: డూ యూ వాంట్?
1: నీ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
0: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
1: హృదయమే నీకు గురువు.
0: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
1: నీకు ఒక స్నేహితుడు కావాలా?
0: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్?
1: మంచి స్నేహితున్నాడు.
0: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
1: అతనే దైవమే నీ స్నేహితుడు.
0: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
1: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
0: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
1: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
0: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
1: అతని కాదు నిజమైన స్నేహితుడు.
0: He is not a true friend.
1: దైవమే నీ స్నేహితుడు.
0: God is your real friend.
1: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
0: Develop friendship to God with
1: God. ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
0: Examine everything in this world.
1: అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
0: Observe everything and receive good knowledge out of it.
1: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
0: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
0: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
0: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీని వల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
0: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
1: You society yokka income ni pracharam cheyaddu.
0: Never think of income out of the society.
1: చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: Put a question yourself like this: what sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
0: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
0: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
0: We have to find out that kind of education.
1: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: Never be bothered of this feeling what kind of a job you
1: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
0: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
0: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
0: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
0: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
0: It's not so.
1: కూటి కోసం కాదు విద్య.
0: It's not for food.
1: విద్య విజ్ఞానం కోసమని.
0: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: We should make every effort to acquire that.
1: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
0: We should move one among the people with all feeling
1: unity.
0: We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
0: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
0: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
0: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
0: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
0: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: Or else shut your mouth and sit down.
1: అంతేకాని అపకారం మాత్రం చేయవద్దు.
0: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
0: That's the greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
0: You know what's happening all the world over.
1: ఎన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
0: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
0: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటాడు.
0: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
0: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
1: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
1: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
0: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్
1: జీతానికి పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హీ వర్క్స్ ప్రపోర్షనేట్.
1: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
0: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
0: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయ ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్.
1: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
0: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
1: కష్టపడి పని చేయాలి.
0: వర్క్ హార్డ్.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
0: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్. అది
1: నీ కాన్షియన్స్ పవిత్రత.
0: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
0: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
1: మా విద్యా విధానం నందు,
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
0: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
0: there may be any type of student here,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
0: In a month's time, a student becomes an ideal student in our institution.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
0: They don't need long time.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
0: They develop pious qualities as to be ready to teach others.
1: సద్గుణములు,
0: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ఏ ముఖ్యమైనటువంటిది?
0: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
0: Without virtues, what is the fun of studying?
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
0: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
1: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు, అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
0: ద గర్ల్స్ After they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: అలా సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
0: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
1: Ninnu kanna thalli, mother-in-law.
0: Mother-in-law is mother-in-law.
1: Nee kanna thalli, mother-in-law.
0: Your own mother, physical mother, is mother-in-law.
1: Puchukunnatvanta mother-in-law.
0: And the other one is mother-in-law.
1: And law lo law.
0: There's love in law.
1: Ee law lo law.
0: And there's law in this law.
1: Kada rendittu kuda love e pradhanam.
0: So for both love is important.
1: కలుగునే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యు షుడ్ హావ్
1: ఆ కీర్తి మాకు తగినటువంటి ఆనందము.
0: దట్ గుడ్ నేమ్ మేక్స్ us హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
0: యు మే గో యువర్
1: డ్యూటీ సిన్సియర్లీ.
0: యు మే గో ఎనీవేర్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ మంచి ఆనందము.
0: దట్ గివ్స్ us హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
0: This is the message of Bhagwan that makes him happy.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: aneka mandi aneka vidhamuga ranks chestunnaru. Ranks,
0: you know, the students securing high ranks. Boys,
1: ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
0: హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫర్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
1: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
1: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: Nenu maa pillalni adigaanu, meerandaru kudanu 150 mandi kudanu first rank lo vacharu, nee photo lanta enduku paper lo vesukokoodu annanu.
0: Bhagavan asked them, since all the 150 stood in first rank, why don't you have your photographs published in newspapers?
1: Maa swami tripti kosam mem chadivam kaani paper lo veinchukovatam kosam chadavaledu annaru.
0: Boys replied, students replied, we have studied to please our Swami, not for publicity.
1: Aa maata vine naaku chento aanandam esindi.
0: That made Swami very happy.
1: Ilanti chinna pillalu endu ilanti pavitramaina bhavalu goppa viluvainaatundi gunamlu untunnayi anukuntadi vaaru tarinaatundi reetiga velupulaku techukovatam ledu.
0: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
0: Among children there are lofty ideals.
1: జగత్తంతా కూడా సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
0: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
0: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
0: You are the world within you.
1: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
0: So student does not need to be sad.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
0: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థుని ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
0: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
0: యు మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
0: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్డ్.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యు గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యు గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
0: శంకర్ ఆల్సో సెడ్.

0: యవ్వన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపటికి వాడడం నిశ్చేదించి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయం ఏమాత్రం కూడా వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ది లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనము ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్. యూ షుడ్ ఫేస్ ద లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు.
0: మరొక చిన్న విషయము,
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్,
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: చిల్లు చుండును మంచు తెలుపు కంటే మించియుండు. ఆకాశమున కన్నా అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు. ఆకాశమున కంటే అతి సూక్ష్మమయ్యుండు సర్వజీవులయందు బర్మియుండు. బ్రహ్మముందు కానిది ఇలను ఎదియులేదు. బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవులయందు సంచరించు. బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే. బ్రహ్మయే మీరు నీలోన బ్రహ్మయుండే. మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే. మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు. సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా.
1: It is shining more resplendently than the sun itself. It excels in whiteness, the whiteness of ice. It is subtler than the subtlest space, akasha. It is found in every human being. You are Brahma, and Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you? Oh, dear audience who have assembled here.
0: వెలుగు నేను వెలుగు నాలోనన్నది వెలుగు నేనే. నేను వెలుగును వెలుగులో నేనయుండు. వెలుగు నాలోనన్నది వెలుగు నేనే. నేనే వెలుగును వెలుగును నేనయుడు. అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము. బ్రహ్మమే అతడయవును. అతడే బ్రహ్మము. బ్రహ్మమే అతడయవును. బ్రహ్మమే అతడయవును.
1: ఇన్ మీ ఈజ్ లైఫ్. And I am light. I am essentially light and I am in light. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara.
1: Embodiments of divine Atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు.
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్.
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను,
1: పూజించవలెను. దేర్ఫోర్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆనర్ ఇట్.
0: దైవం మానుష రూపేణ. భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రీతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును.
1: God descends on earth in order to have an opportunity to make himself available to all people, to love them, to bless them and to grace them.
0: ఈ ప్రకృతి అంతా కూడాను కేవలము మండునటువంటి గుండు.
1: The entire nature consists of a mass of earth.
0: ఈ యొక్క మంట గుండుల్లోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
1: ఇన్ దిస్ పర్టికులర్ మార్క్ దెర్ ఈస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
0: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: In the same way, the principle of Brahma, the principle of Atma is found all over.
0: Ishavasyam idam sarvam yat kinchit jagat. Anaga bhagavantudu ee jagattunandu samasta padarthamulu yendu kudanu undinatuvanti yokka divya shaktiye.
1: God is found in all the objects in creation in the form of that energy and power.
0: అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కాని అన్యులు దీనిని గుర్తించలేదు.
1: Such divinity which is all pervasive can be recognized only by man and by none else.
0: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తానొక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
1: Man who wants to understand and recognize this, in the process may come across situations wherein he may be deluded.
0: ఈ నాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును.
1: Today it is possible to scientifically expound about the nature, about the world, about the society and about everything that you come
0: across. Tarkika ganadaru kudalu sadhinchavachunu.
1: It is possible to attain perfection in that particular one.
0: Manushyakaramu dharinchinatvanti yokka daivatvamunu kudalu aneka vidhamuluga vimarsinchavachunu.
1: It is possible to comment and criticize God in human form.
0: Kani ivi anni kudalu kevalamu kalpanalu matrame kani indulo yelaatram yematram kudalu emidi undadu.
1: But all this talk is only imagination. There is no truth in it.
0: Vacharudaina panditulu ee vidhamainatundi pragalpamunu cheppavachunu, kaani nijamaina divyatvanni ee manavudu kudalu inta varaku chudaledu chudabodu.
1: Scholars may make an attempt to explain these things, but so far no one has been able to see divinity in its fullness.
0: Ishwara yokka nija swaroopanni manavudu matrame, manava swaroopamunandu matrame గుర్తించడానికి సాధ్యమవుతుంది. కాని అన్య మార్గము ఎందుకు, కాని అన్య సాధనం ఎందుకు, కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేదు, గుర్తించలేదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్ నో అదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
0: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
1: వాట్ ఎవర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ illusion and his own imagination.
0: Oka yenugu bhagavantuni archinchadaniki aashinchavachu.
1: An elephant may aspire to worship God.
0: Adi tana prakriti swarupamunu puraskarinchukoni bhagavantuni oka pedda yenuguga nirminchukovachu.
1: In the context of its own form it may imagine God to be mightier than itself.
0: Ante kaani antakante inka veraka swarupani tanu nirminchukoledu.
1: It is not possible for it to imagine God in any other form.
0: Oka yenuka kudanu bhagavantuni archinchagori tama yokka prakrutini puraskarinchukoni bhagavantuni kudanu tanakante enno rettu brahmandamainatu yenukuga taanu nirminchukovachu.
1: Similar is the case with a rat. A rat may imagine God to be a million fold bigger than itself.
0: But ade vidhamugane manavudu kudanu తమ ప్రకృతిని పురస్కరించుకొని తాను కూడా మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్ని నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్న సాధ్యము కాదు.
1: Similarly, in the case of man, man can imagine and recognize God only in human form. Probably
0: మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడిగా గుర్తించుకోవడం తప్ప అన్య రూపంలో గుర్తించుకోవడం సాధ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూషన్ దట్ ఈజ్ మ్యాన్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ పదవులు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణన చేయవచ్చును.
1: People who are capable of articulation may describe God in a number of ways.
0: కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు.
1: Some scholars may describe God as one who cannot be understood by the mind, who cannot be grasped by imagination.
0: కేవలం ఇందులో పదముల యొక్క ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒత్తి నురుగి.
1: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
0: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్
0: డిఫరెంట్ వర్డ్స్. యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో.
0: అనర్థమే.
1: And it is only misunderstanding.
0: యదార్థమును కానేరవు.
1: One can never obtain the truth.
0: ఏ సమయమైందైనా కూడాను మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా ప్రశ్నించండి. అయ్యా,
1: whenever you get an opportunity, you can question any scholar about that.
0: అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని.
1: You ask him, sir, what is the meaning of apramaya?
0: అనగా ఎట్టి ప్రమాణములకును చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: అవాంగ్మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
1: He will describe him as అవాంగ్మానస గోచర.
0: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ దట్ ట్రాన్సెండింగ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ద మైండ్.
0: అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
1: ఓన్లీ దాట్ మచ్. బియాండ్ దాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రూవ్ అబౌట్ గాడ్.
0: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుల కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్డ్ టు ఎ పర్సన్ హూ ఈస్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈజ్ మచ్ బెటర్.
0: కారణం ఏమనగా ఈ అర్థములు సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
1: ది రీజన్ ఈజ్ ఈవెన్ అన్ ఆర్డినరీ మ్యాన్ కెన్ గివ్ దీస్ మీనింగ్.
0: కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు.
1: But an ordinary man keeps quiet, observes silence.
0: Tadwara samajamulo oka shanti yerpadutundi.
1: On account of that silence, there is peace in society.
0: Ee panditulu cheppetundi arthamulo valla samajamulandu oka vidhamaina alagalu yerpadutunnayi.
1: The type of description and interpretation given by the scholars can bring about lack of peace in
0: samajamuloni shanti ki viruddha parustunnaru.
1: It also takes away the peace in society.
0: Ee vidhamuga samajamulo undinatundi shanti bhadratanu కేవలము ఒక విజృంభింపచేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: సెక్యూరిటీ. ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలం పదములు వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వస్తున్నారే కానీ దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్, బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్, దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్.
0: భగవంతుడు సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్ సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కానీ
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కానీ ఇది అని చెప్పంగా ఎవరి వశము?
1: This is not Brahma. Who can describe Brahma?
0: ఈ జగత్తునందు కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: There is no human being who can confidently describe what God is.
0: కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతనే.
1: One may go on describing, but such description is only a human weakness.
0: పుష్పములో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలంలోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Like fire in wood and like oil in oil seed, the divinity is found all pervasive in every human being.
0: కాని ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్మేకమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: Not being able to understand this inner meaning and inner truth, people are externalizing their vision and they go on describing in terms of the things that they
0: try. ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనలను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానమును మరింత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాడు.
1: Descriptions given from ancient times are increasing ignorance of man.
0: పుట్టలకు పాలు పోస్తున్నారు కాని పామును చూస్తే చంపివేస్తున్నారు.
1: They are pouring milk in ant hills for the snake, but when they see the snake, they kill the snake.
0: సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరక ఒట్టు చిత్రముగను. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటక ఒట్టు చిత్రముగను.
1: The animals which help man in cultivation are being beaten mercilessly by man when he chooses.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
1: When he sees the bullock in the form of a stone, he goes on worshipping it.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
1: This is the type of philosophy that has been going on right from ancient days.
0: సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
1: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless ones.
0: ఆ కలిగొన్న మానవునికి పచ్చడన్నమైనా పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యమును రుచి రుచిగైనటువంటి నైవేద్యమును అర్పితం చేసుకుంటాడు.
1: Man who is not prepared to offer a morsel of food for a hungry soul goes on offering a number of items as naivedya to God.
0: ముడుపులంతును ధనమును మూటగట్టి
1: taking a lot of money as an offering to the God,
0: bichchaganiki vetukaina pettakunda,
1: not even giving a naya paise for a beggar,
0: venkateshini gundilo vesudu.
1: A miser goes to Lord Venkateshwara and goes on putting that particular thing in the hundi.
0: Idi mana prachina sampradayamani bhavistunnaru.
1: People think that this is also an age old tradition.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
1: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మోర్సల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ది బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము ఇది మన యొక్క కర్తవ్యం.
1: Is it our duty to hurt a living being and go on worshipping God?
0: ఆకాశమునందు వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి ఎంతైపోదో ఆత్మయందు లీనమై ఉంటున్నది.
1: Just as the wind is all pervasive in ఆకాశ in the sky, so also God is found in the entire human being.
0: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
1: For air, it is the sky which provides the basis.
0: Upadana karanamaga deni valla edi srishtimpabadutu unnado aa srishtimpabadeetundi kaakunda srishtinchetundi upadana karanam.
1: The upadana karana is one which provides the basis for creation of an object, but without being created by
0: the akasham aashrayam gali aashitam.
1: Sky provides shelter and it is the basis.
0: Galiki ఆశ్రయము ఆకాశము.
1: అండ్ ఫర్ ఎయిర్ ఇట్ ఈస్ స్కై విచ్ ఇస్ ద బేసిస్.
0: ఆకాశమునకు గాలి ఆశ్రయము.
1: అండ్ ఎయిర్ టేక్స్ షెల్టర్ in sky.
0: ఈ రెండుకును అవినాభావ సంబంధము.
1: There is a relation, mutual relationship between these two.
0: అన్యోన్యాశ్రయము.
1: They are interdependent.
0: అది ఏ భగవంతునికి మానవునికి ఉండినటువంటి యొక్క సంబంధం.
1: That is the type of relationship that exists between God and man.
0: కనుకనే ఆత్మ యందు తాను తన యందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్స్ హింసెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీ ఈజ్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఈజ్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ లైఫ్
0: ఈ జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది.
1: దెర్ ఆర్ ఫైవ్ ఫార్మ్స్ విచ్ హ్యుమానిటీ టేక్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్ దీస్ ఫారమ్స్ ఆర్ ఒబ్టైన్డ్.
0: ఒకటి నిత్యావతారము. నిత్యావతారము
1: వన్ ఈస్ నిత్యావతారం.
0: రెండవది విశేషావతారము.
1: సెకండ్ వన్ ఈస్ విశేషావతారం.
0: మూడవది అవిశేషాతార అవతారము.
1: ది థర్డ్ వన్ ఈస్ అవిశేషావతార.
0: నాలుగవది కేవలము లీలావతారము.
1: ద ఫోర్త్ వన్ ఈస్ లీలావతారం.
0: ఐదేది పూర్ణావతారము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ పూర్ణావతారం.
0: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీలావతార ఈజ్
0: అంశావతారం.
1: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని ఐదు నుంచి తొమ్మిది వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపము మాత్రమే.
1: ది అదర్ త్రీ నిత్యావతార, విశేషావతార, అవిశేషావతార ఆర్ ఓన్లీ పార్షియల్. ఇట్ విల్ బి బిట్వీన్ ఫిఫ్త్ అండ్ నైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒక పూర్ణావతారం మాత్రమే పదహారు కళలతో నిండి ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్.
0: అట్టి పూర్ణావతారమనే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
1: ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విత్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
0: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే.
1: ద సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార.
0: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు.
1: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్.
0: అంతేకాదు దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతను సాక్షాత్కరింప చేయటం లేదు.
1: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్
0: అండి ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్.
0: అట్టి పూర్ణావతారం అనే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
1: ఏన్షియంట్ పీపుల్ హ్యావ్

0: cannot be found or cannot give his vision in any different form for a human being.
1: Oka yelugu. You take a yeluga. Oka manavudu. Bhagava samudramulaku velli. తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
0: An elephant, a rat and a man may go to the ocean of grace and fill their cup with the grace.
1: ఎలుక మానవుడు కేవలం కొన్ని పాత్ర సమానులే.
0: Elephant, rat and man may be compared to vessels.
1: ఆ పాత్రను పురస్కరించుకుని ఆ దైవత్వమైనటువంటి జలమును నింపుకుని రాగలడు.
0: It is in the context of these vessels the grace of the Lord can be filled.
1: రూపమునందు భేదములు ఉండవచ్చునే తప్ప ఈ పాత్ర యందు ఉండినటువంటి యొక్క జలము భగవత్ తత్వమే.
0: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
1: కనుకనే సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావతిష్టతి. సర్వుని యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ హూ ఇస్ ఫౌండ్ in all human beings.
1: Andaru avatara swarupule.
0: Everyone is an aspect of avatar.
1: Daivanni vittukutuku mariki pratyekamaina pradeshamulaku ponakkaraledu.
0: It is not possible and not necessary to go to that place.
1: Prati manavunni meeru gauravinchandi.
0: Respect every human being.
1: Prati manavunni preminchandi.
0: Love every human being.
1: Ee prema anetundi oka shetyamuto pandinchukuneetundi panta kaadu.
0: Love is not one which can be cultivated and raised as a crop.
1: Prati ee same prema anetundi angatlo petti ammeetundi kaadu.
0: Love cannot be sold in the market in a shop.
1: Prabhu kaani samanya prajalu kaani
0: be it government or citizen
1: ahankaramunu vadali tyagamunu poolinappude prema aavirbhavistundi.
0: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
1: Nenu nenuga annunnanta varaku neevu kaadu.
0: So long as you identify yourself with the physical body, you are not you.
1: Neevu neevuga undunnanta varaku nenu kaadu.
0: Similarly, so long as you are separate from me,
1: neeku naaku indulo stalam ledu.
0: There is no room for you in me.
1: Unnadokkate hrudayambu.
0: There is only one heart.
1: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరు కాదది.
0: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ వే. దేర్ ఇస్ రూమ్.
1: లేక ఇది డబుల్ సోఫా కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
1: లేక ఇది మ్యూజికల్ చైర్ కాదు.
0: దిట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఒకటే అదే ఏకం తత్ విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి ఒక తత్వం హృదయమే.
0: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈస్ యువర్ ఓన్ హార్ట్.
1: ఆ హృదయము ఒక్కటే కాదు రెండు కాదు.
0: But that sacred heart is only one. It is not two.
1: Neevu nenu aneeti bhedamlu tejinchi
0: giving up the different feeling that you are
1: atvanni varinchi
0: and loving divinity
1: daivatvanni bhraminchi
0: loving unity and divinity
1: divyatvanni anubhavinchinappude neeve avatara purushudu.
0: When you experience divinity then you are yourself an avatara purusha.
1: Prema swarupulara మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని అజ్ఞానంతో చేరినటువంటిది కాని మనం భ్రమించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యూమానిటీ ఈజ్ వన్ విచ్ ఈజ్ నేచురలీ సబ్జెక్టెడ్ టు
1: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇట్ ఇస్ సెడ్.
1: ఇది దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
0: after having obtained this
1: human tattvani taru guttinchukunnataku prayashinchaga
0: if one does not make efforts to recognize one's own real nature
1: bahya prapanchamulandu bhagavantudu kannani bhramichukotam idiye oka pedda ajnanam.
0: If one goes on deluding oneself God is external to him, that is the greatest ignorance.
1: Kanuka kalamulu vyaktamu cheyaka
0: therefore do not waste time.
1: Kalamulu sarthakam gaadinchukoni
0: sanctify the time.
1: Kayamto karmalu aacharinchi
0: serve with your body.
1: Divyatvanni gurtinchadaniki prayatninchandi.
0: Recognize divinity all over.
1: Ee vidhamainatundi yokka manavatvanni manam gauravinchadaniki prayatninchandi.
0: Try to experience humanity in this particular way.
1: Nijamuga daivanni manam poojinchalanukunte manavaakaramtone poojinchandi.
0: If you do want to worship God, you can worship only in human form.
1: Ee aakaramunu manam bhraminchinappatikini ivi kevalam ivanni krutyamulainatundivi.
0: Any other form will be artificial for you.
1: ఇది కల్పనలతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
0: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
1: ఇది భ్రమలతో చేరినటువంటివి.
0: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
1: ఈ భ్రమను పోయేంత వరకు నువ్వు

0: మనకు సాక్షాత్కరించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్ యూ కెనాట్ రియలైజ్.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ దీస్ డెల్యూజన్స్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
1: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: Expounding in scriptures also God in different ways.
0: Upanishadulu Brahma sutramulu endukodunu ee bhagavat tattvani aneka vidhamuga varnistunnaru.
1: The divine principle has been expounded differently in Upanishads and Brahma sutras.
0: Kani ee vachaludu ee okka varnantone trupti padutunnadu kani ee varnakaranni taru gurtinchadaniki prayatnistam ledu.
1: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to experience
0: akaram yevu.
1: What is this particular form?
0: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
1: Suppose you think that you can see the form in God.
0: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: But it will be only the wrong form that you
0: నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో.
1: You consider your own form as divine.
0: నిన్ను నీవు గౌరవించుకో.
1: Respect yourself.
0: ఇతరులను గౌరవించు.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: నిన్ను నీవు ప్రేమించు.
1: లవ్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులను ప్రేమించు.
1: లవ్ అదర్స్.
0: ఇది నిజమైన ఆరాధన.
1: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైతే అజ్ఞానముకు గురి అయిపోతున్నాడు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ సచ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ హాస్ నాట్ బీన్ గివెన్. దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడు అవతరించడమే కాని
1: గాడ్ డిసెండింగ్ ఆన్
0: అంత్యమందటం కానీ ఉండదు.
1: గాడ్ లీవింగ్ ది బాడీ.
0: ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల అంటే కొంతకాలం నిలవచ్చును.
1: ద హ్యూమన్ ఫార్మ్ హ్యూమన్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్.
0: నీటి ఎందే పుట్టి
1: ఇట్ టేక్స్ బర్త్ ఇన్ వాటర్.
0: నీటి ఎందే పెరిగి
1: ఇట్ గ్రోస్ ఇన్ వాటర్.
0: నీటి ఎందు అణంగు నీటి పుడుగ.
1: ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్. దాట్ ఈస్ ది వాటర్ బబుల్.
0: నరుడు ఉద్భుతము.
1: Man may be compared to that water bubble.
0: Narayanudu neeru.
1: Narayana may be compared to water.
0: Satyamaina mata sai mata.
1: Sai's word is true.
0: Ee jalamunandu ee yokka neeti pudaku putti ee jalamunande tirigi jalamunande layam aipothundadi.
1: This water bubble takes its birth in water, it grows in water and it merges into water.
0: Manavudu kudunu antiye.
1: Similar is the case of man.
0: బ్రహ్మయందే పుట్టి
1: మ్యాన్ ఇస్ బోర్న్.
0: బ్రహ్మయందే జీవించి
1: హీ లివ్స్ ఇన్ బ్రహ్మ.
0: బ్రహ్మయందే లయమందుతున్నాడు.
1: హీ మర్జెస్ ఇన్ టు బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా భ్రమ కాలిగే బ్రహ్మ.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు.
1: యాజ్ వీ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: జీవితమంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్.
0: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతుంది.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: మమత్వం అనే భ్రమ, అహంకారం అనే ప్రతి ఒక్క మమత.
1: దీస్ టూ టైప్స్ ఆఫ్ డెలివరీన్స్ ఆర్ వన్ ఈస్ దట్ ఈగో ఐ అండ్ ది అదర్ ఈస్ ద పొజిటివ్ మైండ్.
0: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
1: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
0: విశ్వరూపములో ఉండేటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: God who is found in everything in the cosmos, in what form can you go on worshipping? What can you offer to him?
0: బ్రహ్మాండమంతట ప్రభలు సుంటెడి తనకు ఆలయమున మచ్చనలవియగునా.
1: God who is found in the entire cosmos, how can you construct temples for him?
0: Koti suryula kaanti meti galagina tanaku pramida dvipamu evaru pattagalaru.
1: For one who is resplendent equal to the resplendence of the shining of a million suns, how can you offer
0: kaina ajaharadulakaina అందని వాణిని ఏ రూపుని నించ ఎవరి తరము?
1: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ అ ఫారం వెన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు బి లెన్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
0: జీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: గాడ్ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
0: బ్రహ్మాండ మంతట బొజ్జలోనున్నట్టి పచ్చభోజ్యము తనకు పెట్టదగునా.
1: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, was, how can you give him any food?
0: Vasudha deri yuchunnadi, Sai Baba yanuchu.
1: The earth is describing as Sai Baba.
0: Vasudha deri yuchunnadi, Sri Rama yanuchu.
1: It is found in the form of Sri Rama.
0: Vasudha deri yuchunnadi, Sri Krishna yanuchu.
1: It is also found in the form of Sri Krishna.
0: Vasudha chepputunnadi, Jesus yanuchu.
1: Some people are describing him as Jesus.
0: Vasudha deri yuchunnadi Allah yatanchu.
1: Another thing is described even as Allah.
0: Vasudha cheputunnadi Zoroastra yanuchu.
1: Another name given is Zoroastra.
0: Vasudha cheputunnadi Sri Buddhundanuchu.
1: And earth has been describing him as Sri Buddha.
0: Intakantenu veredi erugaraya.
1: It is not possible to just say anything other than this.
0: Antakamu unnadokkate aatmayanu.
1: It is only atma which is found in all these forms.
0: Kanuka daivatvanni sarvakalamlo manu aaradhinchi sarvagyatvamto manu poojinchi samarthatvam sevinchukuneetundi ka bhavame mana yokka aaradhana.
1: Our real worship is worshipping God in all the forms and seeing God in all the forms.
0: Prema swarupulara.
1: Embodiments of divine love.
0: Bhagavantuni yokka pradhanamaina swarupam premale.
1: The most essential form of God is love.
0: Bhagavantuni yokka swarupam satyame.
1: His form is truth.
0: Adi paramanuvuna kante kuda athi sulabhanga sutrayi untundi.
1: Is subtler than the subtlest particle.
0: Kanukane truth is more fundamental than atom annaru.
1: That is why it is said truth is more fundamental than atom.
0: Scientists chala atom atom ani chala adi chala sukshmaina bhavistunnaru.
1: Scientist is considering atom as a very subtle.
0: Annintikante ati sukshmainatvanti satyam.
1: Truth is subtler than all these things.
0: Satyame sarvatra vyapinchinatvanti.
1: Truth is all pervasive, found everywhere.
0: Ati satyatva roopani manam gurtinchi aaradhana cheyatam atyavasaram.
1: We should recognize that truth which is found all pervasive and then worship truth as God.
0: Satyani kevalam vismarinchi
1: giving up
0: satya swarupani poojinchukunte maatramana taanu satya swarupudu kaaledu.
1: Worshipping truth only in a specific form, you will not be able to worship properly.
0: Kanaka satyanni manam palinchali.
1: We should observe truth.
0: Ee satyam nunchi aavirbhavinchinatvantide dharmamu.
1: Righteousness has emerged from truth.
0: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిది.
1: దిస్ రైచియస్నెస్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: తనకు తానే తృప్తి కల్పించేటువంటిది ధర్మము.
1: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We have to firmly believe and develop confidence in
0: tana conscience ki evaru kodunu viruddhanga povadaniki veelu kaadu.
1: No one can go against his own
0: viruddhanga povadame vikrutamu.
1: Going against that is the wrong path.
0: Dalini anusarinchadame sukrutamu.
1: Following this conscience is the correct path.
0: Kalukane nee conscience lo neevu sariyainatundi margamulo tripti nindipa cheyukotame sariyaina aaradhana.
1: Giving satisfaction and following your own conscience, that is the correct path.
0: Manasalo okati matalo marokati.
1: In mind there is something and in your word you are telling something different.
0: Idi divyatvamu sarihenitu sanihitam kaadu.
1: This cannot be closer to divinity.
0: Kanuka manasunandudi matanandunu kriyayandukudunu eka swaroopane dharinchu cheyali.
1: There should be synthesis and harmony between thought, word and deed.
0: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కాని
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
0: దైవం ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైన కృతివే కాని సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
1: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్స్. బట్
0: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
1: What is the meaning of God? It is totality.
0: Andari yendu undinatundi oka ekatvame ee nijamaina daivattvam.
1: Divinity is found in the form of unity with
0: prati vyakti yendu kodunu prema satyamu nindi untundadu.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: యూ కెనాట్ కమ్ అక్రాస్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కాని ప్రేమ మాత్రం ఒక్కటే.
1: లవ్ మే బి అలౌడ్ టు ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనే దైవం.
1: And that love alone is
0: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటిది.
1: దట్ లవ్ అలోన్ ఇస్ ఫ్రమ్.
0: ఆ ప్రేమకు విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవచ్చు.
1: డూ నాట్ ఫాలో ది పాత్ అపోజ్డ్ టు సచ్ లవ్.
0: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ God in all human forms, but recognize the basic truth that there is an underlying unity in all these human forms.
0: Karukane poojalu ennina cheyochu,
1: the worships may be different.
0: Poojalu okkate aneetundi satyanni gurtinchali,
1: but the underlying worship is only one.
0: Poojalu ennina undavachchu,
1: there may be different types of flowers,
0: kaani poojalu okkate ane satyanni gurtinchali.
1: Recognize the truth, but worship is one.
0: Ade vidhamgane aakaramu enniyo undavachchunu, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
1: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్ బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిటీ
0: మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
1: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
0: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి.
1: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఇస్ ఫ్రమ్ సమ్వేర్ అవే.
0: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
1: Have firm faith that you are yourself
0: God. మీరు మీరు దైవంగా మీరు భావించండి.
1: Consider yourself as God.
0: అప్పుడు నీవు ఎట్టి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు.
1: Then you are not likely to go on the wrong path at all.
0: దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి.
1: God always goes on the right path.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
1: Firmly believe that God is found in
0: you. ఈశా వాస్యం ఇదం సర్వం.
1: That is the meaning of ఈశా వాస్యం ఇదం సర్వం.
0: కనుకనే వాసుదేవ సర్వమిదం.
1: That is also expounded in another statement.
0: Eko vasi sarva bhutantaratma.
1: That is also the meaning of eko vasi sarva bhutantaratma.
0: Ee vidhamulu ga kudanu, ee vedamulu, uparishattulu, inni vidhamuga bodhinchutunnappatiki, deenini sariyainatundi reetiga manam arthamu telusukolaleka, kevalam panditya lopala mana jeevitanni paaru chesukuntunnamu.
1: Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path.
0: పాండిత్యమనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితులు కాలేరు.
1: పర్సన్ డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్ బై మియర్ అక్వైంటెన్స్.
0: గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రం పండితులు కానేరాడు.
1: బై గివింగ్ గ్రేట్
0: స్పీచర్స్ కంఠస్థము గావించినంత మాత్రం పండితులు కానేరాడు.
1: బై మెమరైజింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ హీ డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్.
0: పండిత సమదర్శన. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
1: A person with equal minded vision alone can be called
0: ఆ సమదర్శనం కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గము ఏమాత్రమును అవలంబించదు.
1: A person with that kind of equal mindedness will not be following different paths.
0: పండితులని కంకణములు ధరించవచ్చు.
1: They may have the kankanas to show
0: విలువైన శారములు కప్పుకొనవచ్చును.
1: They may be adorning themselves with shawls.
0: కర్ణకుండలాలు ధరించవచ్చును.
1: వైక్యమైనటువంటి
0: ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
1: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో బట్ దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దెమ్.
0: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కాని గ్రంథములు చదివేటువంటి ఎందుకు కాని దైవత్వం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
1: వెదర్ యు ఆర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యు ఆర్ రీడింగ్ ఎనీ బుక్ firmly believe that there is only one God and then you undertake any such activity.
0: నూరు మనం ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ టెలింగ్ అదర్స్ 100 థింగ్స్. ఇట్ ఇస్ బెటర్ దట్ యు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: కనుకనే ఆచారం ప్రధానం కాని
1: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
1: ప్రీచింగ్ అండ్ డిక్లరేషన్స్ ఆర్ నాట్ వెరీ.
0: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి కావలిస్తూ వస్తున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ లూజ్ ప్రీచింగ్ అలోన్
0: రాసినామో
1: వాట్ ఎవర్ బుక్స్
0: విషయంలో ప్రబోధించినామో
1: వాట్ ఎవర్ థింగ్స్
0: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
1: యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అపోజిట్ టు వాట్ యువర్ రిటన్ అండ్ వాట్
0: యువర్ ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
1: దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసీట్.
0: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
0: సర్వను ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
0: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
0: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
0: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇంటు అవతారం.
0: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: అన్ని అవతరించినటువంటివి.
1: ఆల్ పీపుల్ హావ్ డిఫెండెడ్ ఓన్లీ.
0: కానీ ఈ కళలు ఎందు మాత్రమే భేదం ఉంటుంది.
1: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
0: ఈ కళలకు మనం ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
0: సమస్తమైనటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
0: క్షణమునప్పుడు కలిగేటువంటిది
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
0: క్షణమునకు పెరిగేటువంటిది
1: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
0: ప్రేమ కానియర్
1: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
0: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
1: Love does not have birth, love does not have death.
0: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ బ్లాజమింగ్ అండ్ ఇట్ గోస్ ఆన్ షైనింగ్.
0: నష్టములకు
1: ఫర్ జాయ్ అండ్ సారో
0: లేక నింద నిష్ఠూరములకు
1: ఫర్ క్రిటిసిజం ఆర్ ప్రైజ్
0: లేక వర్ణనలకు
1: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్కషన్.
0: ఈ పొంగటము లంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ.
1: Getting elated and thinking that is not a true sign of love.
0: Kani konni vidhamainatundi labhanashtamulaku krungatam pongatam.
1: For when there is joy or when there is sorrow.
0: Dushana kushalaku krungatam pongatam.
1: For praise and censure.
0: Getting elated and krungatam pongatam.
1: For joys and sorrows. Getting elated and
0: sarina prema kane kaadu.
1: This is not correct type of love.
0: Eppudu kudu prema కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాది.
1: లవ్ ఈజ్ పర్మనెంట్. లవ్
0: అట్ ఏమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్షకు పోవాలి.
1: సెకండ్ డే హీ హాడ్ టు గో ఫర్ ఎగ్జామ్.
0: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి. జియో యోనో ప్రచోదయాత్తు. నా బుద్ధిని అభివృద్ధి గావించు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి హూ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
0: మళ్ళీ ప్రార్థించి వెళ్ళాడు.
1: And prayed that his
0: intellect tane yokka paper success kaledu.
1: Even on that day he could not do well in the exam.
0: Intiki vostane aa photo nu kuda teesi aa bureau lo padesadu.
1: The second day also he put that photo in the cupboard.
0: Re moodavu dinamu mathematics chaala kashtamainatundi oka subject ataniki.
1: The third day there was mathematics, which was a very difficult subject for him.
0: Idi ettaina kuda nenu pass cheyal anukuntani
1: he resolved that he should pass in mathematics.
0: Ramulu photo pettadu. పూజ చేశాడు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ రామ అండ్ హీ ఆఫర్ వర్షిప్.
0: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాప.
1: ఆన్ దట్ డే అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
0: తిరిగి వచ్చాడు కోపంతో. ఆ ఫోటోను కూడా ఆ బీరోలో పడేశాడు.
1: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబోర్డ్.
0: నాలుగో దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముట్టుంటాది అనేటువంటి విశ్వాసం చేప సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
1: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
0: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
1: ఈవెన్
0: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
1: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
0: అరటిపండు తెచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తు తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం.
1: హీ బ్రాట్ ఏ ప్లాంట్ ఇన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ది సన్ స్టిక్ అండ్ హీ పుట్ దెన్
0: అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరంలో వేసినటువంటి ఫోటోల వైపులో వెళుతూ ఉండాలి.
1: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబోర్డ్.
0: దీనికి కోపం వచ్చింది.
1: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
0: నా అదిష్టము నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ కథ ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు.
1: హీ సెడ్ దట్ ది స్మోక్ ఇస్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ మై విషస్. దిస్ యూ షుడ్ నాట్ గో దట్ సైడ్.
0: లోపల వెళ్ళినాడు, ఒక పాట పంచి తీశాడు, చించినాడు.
1: He went inside the house, tore a cloth and
0: chinna chinna mukkalu galinchi aa photo la yokka mukkulu kanta gatti kattettadu.
1: He tore them into small shreds and he tied against the nostrils in the photos of all those dots.
0: Mukkulu katti talupulu biginchadu.
1: After tying against the nostrils then he closed the cupboard.
0: Takshaname oka sugandham vachindi.
1: There was a perfume.
0: అక్కడ గాయత్రి సరస్వతి శ్రీరాములు అతనికి కనిపించినట్టయింది.
1: హి ఫెల్ట్ యాజ్ ఇఫ్ గాయత్రి సరస్వతి అండ్ శ్రీరామ అప్పియర్డ్ బిఫోర్ హిమ్.
0: ఆశ్చర్యపడ్డాడు ఈ విద్యార్థి.
1: హి వాస్ రాదర్ సర్ప్రైజ్డ్ అండ్
0: భక్తితో ప్రేమతో ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
1: వెరీ ఆఫర్ వర్షిప్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ విత్ లాట్ ఆఫ్ రెవరెన్స్ దే డిడ్ నాట్ అపియర్ బిఫోర్ మీ, బట్ ఐ వెరీ స్టార్టెడ్ పనిషింగ్ దెమ్ దే బిఫోర్.
0: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
1: టెన్ ఈ క్వశ్చన్ దెమ్ వెల్ ఓ స్వామి వెన్ ఐ ఆఫర్ వర్షిప్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెవరెన్స్ యూ డిడ్ నాట్ అపియర్ బిఫోర్ మీ, బట్ టుడే యూ ఆర్ అపియరింగ్ వై.
0: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం
1: మమ్మల్ని. అంటిల్ టుడే యూఆర్ థింకింగ్ యాజ్ లైఫ్ లెస్ అండ్ యూ ఆఫర్ వర్షిప్, బట్ టుడే యూ థాట్ దట్ వీఆర్ హ్యావింగ్ లైఫ్ అండ్ టైర్డ్ క్లోత్ అగ్నిస్ట్ అవర్ నాస్ట్రిల్స్ సో దట్ వీ మే నాట్ బ్రీత్ అండ్ యువర్ ఫీలింగ్ దట్ వీఆర్ హ్యావింగ్ లైఫ్ ఇస్
0: రెస్పాన్సిబిలిటీ. అంతరార్థం ఏమిటి? సజీవులే దైవ స్వరూపములు కాని నిర్జీవము కాదు, నిర్జీవులందు కూడా దైవత్వం ఉంటుందని.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్? ది సమ్మన్ సంస్థల సంబంధించి దట్ గాడ్ ఈస్ ఫౌండ్ ఇన్ లివింగ్ బీయింగ్, ఆల్దో ది లైఫ్
0: పదార్థములు ఎందుకు పరమతత్వం ఉంటుందని.
1: డివినిటీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ఆబ్జెక్ట్స్,
0: కానీ మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనినే మనం విశ్వసించాలి.
1: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ఈక్వల్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ ఆఫర్ వర్షిప్
0: మానవ సన్నిహితము.
1: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్,
0: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
1: హుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ ఫామ్.
0: ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
1: Only when we recognize this basic truth, our worship becomes true worship.
0: కనుకనే సర్వ మానవులు ఎందుకుంటూ ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
1: We should worship divinity which is found in all human beings.
0: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
1: This is the most important thing which you should recognize today.
0: రాములు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
1: రామ అండ్ కృష్ణ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే.
1: ఆల్ ది ఫార్మ్స్ విచ్ ఆర్ వర్షిప్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఆర్ హ్యూమన్ ఫార్మ్స్.
0: కనుక ఈ మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ.
1: దేర్ఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఇస్ టు వర్షిప్ హ్యూమన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఓన్లీ.
0: సర్వ జీవులకు మనం భగవంతునిగా విశ్వసించడం కూడా అత్యవసరమే.
1: కన్సిడర్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం శేషవం ప్రతిగచ్చితి అన్నాడు.
1: ఆఫరింగ్ నమస్కార్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గోస్ టు
0: కేశవం అనేటువంటి యొక్క పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి?
1: దెన్ వై ఇస్ ఇట్ దట్ ది వరల్డ్ కేశవ
0: ఇందులోనే సృష్టి స్థితి లయంలంతా కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ది క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్
0: కేశవ అనేటువంటి పదంలో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది.
1: ఇన్ ది వరల్డ్ కేశవ దేర్ ఆర్ త్రీ లెటర్స్ కా చ వ.
0: కా ఈశావ
1: కా ఈశావ
0: కా ఈశావ
1: కా ఈశావ
0: ఇది కేశవ. కా అనగా బ్రహ్మ.
1: కా రెఫర్స్ టు బ్రహ్మ.
0: ఈశ అనగా ఈశ్వరుడు.
1: ఈశ రెఫర్స్ టు
0: అనగా విష్ణువు.
1: వా రెఫర్స్ టు విష్ణు.
0: కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను అంతరాక్తం.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
1: బ్రహ్మ రెఫర్స్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
0: సంకల్పమే బ్రహ్మతత్వము.
1: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మతత్వం.
0: ఈశ అనగా ఏమి? హృదయవాసమే.
1: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
0: కనుక మన హృదయమే ఈశత్వము.
1: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
0: ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం.
1: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుక దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహంలో ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
1: దిస్ హ్యూమన్ బాడీ ఎంబాడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
0: యంత్రము మన దేహమే ఒక యంత్రము.
1: మెషిన్
0: ఇందులో బాడీ ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
1: ఆల్ దీస్ లింబ్స్ మే కంపేర్ టు ఏ పార్ట్స్ ఆఫ్ ఎ మెషిన్.
0: కనుక మన దేహం ఒక యంత్రము.
1: That is why our body will be
0: described. Shwasam is a mantra. సోహం అదే మంత్రము.
1: అవర్ బ్రెత్ మీ కంపేర్ టు ఎ మంత్ర ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
0: సోహం ఇంకా తంత్రము, మన హృదయమే తంత్రము.
1: దెన్ తంత్ర అవర్ హార్ట్ మీ కంపేర్
0: యంత్ర మంత్ర తంత్ర స్వరూపము మానవ ఆకారమే.
1: దట్ ఈస్ వై హ్యూమన్ ఫారం ఈజ్ ఎసెన్షియల్లీ
0: అన్య స్వరూపములు
1: తంత్ర యంత్ర మంత్ర తంత్ర
0: కనుక అన్య స్వరూపములు కాదు, మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి మనం విశ్వసించాలి.
1: Firmly believe that human form itself is divinity and not the other.
0: ఈ మానవాకారంతో మనం చేయవలసినటువంటి సత్కర్మలు మనం చేయాలి.
1: We should perform all the activity which has been performed.
0: Human value, దైవత్వమే నిజమైనటువంటి మన వాల్యూ.
1: What is the meaning of human values? The divine values themselves are real human values.
0: అటువంటి విలువను మనం తెలుసుకోవాలి.
1: We should recognize these real values.
0: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
1: These values have not entered us as if for the first time.
0: ఈ ఏమతో పాటు అవి కూడాను ఆనాడే ఆవిర్భవించాయి.
1: Along with the body, all these values also have taken the
0: రాని మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలేకపోతున్నాము.
1: But depending upon our own requirements, we go on suppressing such human values.
0: స్వార్థమే దీనికి మూల కారణం.
1: The most important point which
0: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
1: Selfishness is responsible for this.
0: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
1: This kind of duality, the likes and dislikes,
0: ee ragadveshamulu chetaniye bhavarogam anekudini manlo prarambham avutundi.
1: On account of this you develop this bhava
0: garu. Ee rogamunu manam nivaranam chesukovalante,
1: if you want to free yourself from this disease,
0: bhajana bina sukha shanti nahi.

0: Sairam, dear listeners, the world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishwamandu ibudu velugundu chundunu Vishwamandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు, శీల సంపత్తికి, దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: For peace and for prosperity, this is their country.
1: భారతదేశమునందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన, అనుకూలమైన, ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamanu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గం నందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాక్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anuvirthi chestu aaradhan chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat desham nandu vicheetvanti gali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat desham nandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat desham ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా. గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There is nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరి పోవా వంట ఇంటి దిద్దుతూ వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా.
2: Taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో. ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ కృత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అది ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తాము ఉద్యోగాలు చేసి ఎంత ధనం సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి సరైనటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhinudu ayyensappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivideta gala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu, lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతనగూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: Idarku adarshavantamaina jeevithanni andistu vachindi.
2: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkukonukoni kudanu.
2: Even when she was caught by the rakshasa,
1: ye matramo jankaka kunkaka,
2: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
2: and she started always think of the values of her husband.
1: Ramani yokka patni సీత అయినందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్.
1: ఇంకా దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ హర్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత ఏమాత్రము జంకక కుంకక,
2: షీ నెవర్ ఫెల్ట్ అఫ్రైడ్.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: అండ్ షీ స్టార్టెడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద

0: రిలేషన్షిప్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
0: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
0: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
0: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
0: The happiness that we derive from values which we practice is
1: not విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
0: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
0: You may have strength, friends and money.
1: కాని గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
0: But if you do not have good qualities, what is the use?
1: పురుషులకు కాని స్త్రీలకు కాని గుణమే గొప్ప ప్రధానము.
0: For men and women, it is virtue that is important.
1: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
0: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
0: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
0: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
0: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
0: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
0: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
0: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
0: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: So ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
0: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
0: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైన పరిస్థితులకు దాగిపోయింది.
0: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాలు కాదు.
0: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
0: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలం నుండి కూడా ప్రయోజనం లేదు.
0: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
0: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
0: యూ విల్ నాట్ గెట్ ఇట్ అవర్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
0: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
0: అలాంగ్ విత్ దీస్ గుడ్ క్వాలిటీ
1: యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
0: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
0: The most important thing for men and women is that they should develop a good
1: gunamaina
0: character.
1: Gunamaina lekundina enta pani chesi kodanu enta chaduvu kodanu prayojanam undadu.
0: If they do not have good qualities, what is the use of education and all that they strive for? Chaduvulanni
1: chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
0: వాట్స్ ది యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అంబు మానలేరు.
0: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అలాట్ అండ్ ఇఫ్ యు కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ది యూజ్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
0: యు ఆర్ స్టడీంగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియలీ స్టడీంగ్ ఫర్ ద ట్రూత్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువులేవు.
0: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
1: కరుగుని ఈనాటి చదువులన్నీ కూడా కేవలము
0: so today's education
1: పొట్టకూటి నిమిత్తమై పెళ్ళేరినటువంటివిగా ఉంటున్నాయి.
0: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
0: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
0: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరి అయిన కీర్తిని.
0: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
0: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.

0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద ఉమన్ ఆఫ్ ఇండియా హూ ట్రైడ్ టు ఆనర్ హర్ హస్బెండ్.
0: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాత కాదే.
1: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇలస్ట్రియస్ ఉమన్ ఆఫ్ భారత్.
0: కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి కాదే.
1: It's not Damayanti, great woman who got back everything for her husband.
0: Satpasagara vesti satmasalamana bharata data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalaki upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharata desamu anadi kalam nundi kudanu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharata desam.
1: India from times immemorial has been the guide and the teacher for everyone.
0: Karugane ee pavitramaina bharat desamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidhulu sampadinchindi.
1: So the pristine and pure land of bharat is a land of karma tyaga. It's called so.
0: Karmanu aacharinchali.
1: You have got to do your duty.
0: Karmane lekundina mana jeevitame jaragadu.
1: If we do not follow karma, our whole life is lost.
0: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time. That is not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి. సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి. ఎంత కర్మ విమోచన చేస్తున్నాము?
1: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
0: కాలం వ్యర్థం కావిస్తున్నాము.
1: You're just wasting the time.
0: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
1: You've got to use the time in the proper way.
0: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవైనా మనం చేయాలి.
1: If you have got the time, get into social work.
0: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
1: We have got to strive to help others.
0: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
1: For the sake of our land, we have got to make great sacrifices.
0: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
1: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
0: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
1: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
0: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: కర్మాని మనం సాధకం చేసుకోవాలి.
1: We have got to do our
0: కర్మనగా ఏమిటి?
1: What's the meaning of karma?
0: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనము ఒక క్షణమైనప్పుడు కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ.
0: కర్మకు కారణం అనిపించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడాను అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu. Ee muditi oka ekatvam chetane manavudu saathakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: ఇలాంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఈనాడు అందరు కూడా విస్మరించారు.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is something.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశమును సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: It is Indian culture that has been protecting the land of Bharat.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: What do you think is culture?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something that is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: You are saying that's the way of
0: life. కాదు ఇది.
1: It's not the way of life.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: Culture is not something which makes
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: The culture becomes tells the example to the whole world.
0: కనుక ఈ కల్చర్ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: You have got to use this culture as something exemplary and pure.
0: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
1: Many people have tried very hard to tell people about the culture.
0: కానీ బోధించని కానీ వినేటువంటి వారు లేరు.
1: But they speak, but there are no
0: విన్న వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
1: No use of speaking but not putting it in practice.
0: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: Even practicing you have got to see to it that it is done.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి కర్మను కూడాను చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: You have got to do every duty with a pure heart.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
1: Everything becomes useless if your heart is not pure and you do it.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అది ఏ గొప్ప ఫలం కాదు.
1: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: Today November 19th we call it the ladies day.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: What is the meaning of ladies day?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: You are thinking that that day there are some celebrations.
0: కాదు కాదు, మనం దినం అంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ని వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
0: ధనం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిస్ఆనెస్టీ.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
0: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own.
0: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
0: అతి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self-respect, he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: And having studied that way, he became so illustrious.
0: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: And in the end, he achieved the presidentship of America.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు?
1: Lincoln.
0: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: Because of his self-respect, he was able to earn such a high status.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: So there are many things that a mother should teach the son.
0: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
0: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములు అనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: That is to take away the bad qualities and then to develop in us more and more.
0: దీనిని మన సమాజమునందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: And that is how in society we call the satya dharma shanti prema.
0: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
1: Who is the one who is now looking after this?
0: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని.
1: Is anybody following satya?
0: Everybody talks. ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
1: The ideals we talk of are satya, dharma, ahimsa,
0: prema. ఒక దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి మాడున్నాడు మనలో.
1: Is there anyone at least in one day who adheres to truth?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ.
1: There is no use of just speaking.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: Have you ever been telling ourselves that we should do it?
0: లేదు.
1: No.
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: There are no nothing at all.
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: You're not doing dharma or satya.
0: అనాదికారం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: In the ancient times people were only speaking the truth in Bharat.
0: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
1: They were adhering to dharma.
0: ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
1: Whatever the circumstances they never forgot.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: They felt that
0: దీని గురించి మించింది లేదు మనకి.
1: The truth was the only thing.
0: సత్యాన్ని పలకాలి. ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
1: You have got to act in dharmic way. You know,
0: సత్యాన్ని పలకాలి గాని సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
1: You have got to speak the truth but you cannot translate it into action.
0: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and Bharatiya Sanskruti.
1: So it is said the proper study of mankind is man.
0: Talachinatundi talapu.
1: Whatever you think.
0: నాకు నుంచి వచ్చిన పలుకు.
1: Whatever words you speak.
0: రెండు కూడా క్రియ లోపల నీనం కావాలి.
1: And in action they should combine together.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: So you do not know how your thoughts go.
0: చెప్పిన పలుకుకు చేసే చేతనకు సంబంధమే లేదు.
1: There's absolutely no connection between your words and your actions.
0: కనుకని ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmaha.
1: You do not have any duty beyond truth.
0: Satyamuniki minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya truth.
0: Ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
1: With this very tongue which it speak the truth you are using it in a negative way by talking untruth.
0: Rasagni madhura priyatvam satyam hitam paramam vadami avarnayeta madurakshalani govinda damodara madaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
0: పరదూషణలోనే పోతుండాలి గాని ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
1: The tongue is always straying away into gossip and criticizing others. But not
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
1: That type of life you do not know to what
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born
0: atti,
1: again.
0: Deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanamu kaligetundi varu.
1: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
0: Eenadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharma abhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanamu penchukuntunnaru.
1: What is it they are doing? Only they are fostering their body.
0: Emti vaatu neetipuduga.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పుడుగు వంటి దేహం ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
1: How are you going to look after for such a long time? Can you?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
1: The body will just vanish in no time.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: Instead of always thinking of the body, we have got to think of the Atma.
0: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
1: It is my Atma which is looking after the whole
0: nation. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
1: The Atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుండాలి.
1: So the Atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: సో ఇఫ్ యు కన్సిడర్ దిస్ టు ద హోల్ నేషన్ విల్ బి హ్యాపీ అండ్ పీస్ కనుకనే
0: ఆత్మ మానవుడే మానవుడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ థింక్స్ దట్ ఇస్ ఆత్మన్ ఆత్మన్ హి ఇస్ ద రియల్ మ్యాన్
0: విసర్జించి
1: ఇఫ్ హి డజంట్ థింక్ ఆఫ్ ది ఆత్మ
0: మానవ తత్వమును బోధించకుండా
1: ఇఫ్ హి ట్రైస్ టు టాక్ అబౌట్
0: కాలమును వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి
1: వన్ హూ వేస్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్
0: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: November 19th is a very sacred day.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: whether you believe it or not,
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమమ్మాయి ఇస్
0: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: She is to speak to everybody with love.
0: పైకి వచ్చేది
1: she is to come upstairs.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్కతూరు చూచి మట్టాడుతుంటే
1: I have come with a lot of pain. Swami, will you please talk to me?
0: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: She could never withstand the sorrow of
0: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: She was full of compassion.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: So if you have got to get good name, you have got to say things.
0: ఉపకారం చేయాలి.
1: You have got to help others.
0: నేను ఎంతో కోపడుతుంటాను నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యూ కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
0: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ కుడ్ యూ స్పీక్ టు దెమ్ వన్ షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్
0: హృదయాన్ని మనం నిజంగా కూర్చుంటే దయా హృదయం అని.
1: సచ్ అ హార్ట్ ఇస్ అ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్
0: హృద్ ప్లస్ దయా హృదయం
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ఆ దయనే
0: లేదు ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru
1: and the true love which comes out of
0: it jivagne rasagne madura priyatvam maduramainatundi vaakki kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevitham saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swaroopulara
1: embodiments of love
0: mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
0: her. ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతన ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: We talk so much but we don't do it.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి దినం మనకు జరగవచ్చు కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: And you'll have to think today they are in difficulty tomorrow
0: I am adarshamainatundi matal cheta vaadini challabarchali hrudayanni.
1: So I may be in the same difficulty so talk to them sweet words and kind words.
0: Manam ee naati palukulu sarinatti palukule levu.
1: We do not speak properly
0: kadinamainatundi vakyamlu techukuntunnamu.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు మనసు మనం రేపటి దినం.
1: ఇఫ్ వి హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీ విల్ గెట్ హర్ట్ దట్స్
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: వి విల్ హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ యు హావ్ టు.
0: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You will have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths they'll
0: నిజమైన ముక్తి ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Mocham, mocham ante adi nijamaina mochamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mochamu.
1: One who gets rid of delusion is liberation.
0: Elanti paristhitulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manam vetukunti pokoddu.
1: We should not search for the bad
0: people. Inaadu itharu doshamulu ni vetukunti pothe repadu dinam nee dosham vetuke untaruntaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: Oka chinna drishtantam meeku teeskondi.
1: Now an example.
0: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste.
1: You said this person is like this. And you're pointing a finger.
0: Moodu velu ninnu chuptundi.
1: Remember, three fingers are pointing at you.
0: Moodu doshamu ninne chupistundadi.
1: So you have got three bad qualities.
0: Ee moodu ninnu dosh chupistundadi.
1: So when you point one finger, three fingers point at you.
0: Manam edo evaru doshamlo manam chupistunnam anukuntunnam gaani moodu doshamu neevu kuda neeku kanipistunnayi.
1: We think we are pointing at somebody, but your own defects.
0: Adi marchipokudu.
1: Your own defects are
0: being exposed.
1: You should not.
0: Hastasya bhushanam danam.
1: So you should not gossip or talk.
0: Hastasya bhushanam danam.
1: So that is not the quality
0: vakyam,
1: that you should.
0: Vakyam satyam.
1: So you should speak the truth.
0: Kantam ichinanduku daniki alankaram emiti.
1: What is the adornment for having been
0: necklace
1: born?
0: Necklace veskovatam kaadu.
1: It is not doing other things.
0: Kantam nunchi manchi palukule ade nijamaina ratnalu.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: హస్తస్య భూషణం దానం, దానం చేసినటువంటిదే అదే నిజమైన హస్తము.
1: When you give charity, that is a thing which is.
0: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
1: Charity is adornment for the hands.
0: హస్తం ఊరికి వ్యర్థం.
1: So if you don't do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్నులు చూస్తున్నాయి, కన్నులు చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and
0: kattilo enta vettuna telusna enta shakti unnado telusna.
1: You know how much power
0: anta shakti nanta manu vyaktam chestunnamu.
1: We should not waste away the power in our eyes.
0: 12 kotla velutirtho untundadi kannu.
1: In the eyes there are 12 crores of power.
0: Neeku chuchedi oka manishi kanipachchu.
1: You might see one person.
0: Kaani neeku teliyakunda ee kannu enno chustuntunnayi.
1: But without knowing, your eyes are seeing so many things.
0: Puramanta kodunu నమస్కారం, సూర్యో నమస్కారం చేసేవాడు కొన్ని శ్రద్ధలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యు వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుండాలి.
1: వెన్ యు డు నమస్కార టు ద సన్ గాడ్, యు
0: రియలైజ్ దట్ నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: వెన్ యు వర్షిప్ ద సన్ గాడ్, యువర్ ఐస్ బికమ్ మోర్.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డ అయిపోతాయి.
1: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాత్వికం చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆసక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుందని మోక్షము.
1: So in these very small things is liberation.
0: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావడం అని కాదు.
1: It is not
0: అదృష్టం. అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకనే మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see
0: everything. కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. అది అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని, సంతోషాన్ని.
1: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్
0: సీ. కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
1: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్, బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
0: అది నిజమైన అదృష్టం.
1: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
0: మా అదృష్టం కొద్దీ అన్ని వచ్చినా నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: Adrishtamu.
1: That is not fortune.
0: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: Adrishtam. Adrishtam. Adrishtam. Anaga kanipinchinatvanti adrishtam.
1: So that which you cannot see is a fortune that you have.
0: Kanuka.
1: Therefore.
0: Kanipinchinatvanti ento manam ente untunnayi.
1: We can see many things perhaps. But there are many things we cannot see also. Embodiments of
0: Bharata Desamu Yantu Gopadi.
1: Land of Bharat is a very, very illustrious one.
0: Bharata Desamu Yantu Dhanani Dichimi Kanjistundadi.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: Kevalam rupayi notlu kadu andinchedi.
1: It's not merely in terms of money.
0: Dhanamu. Ade vijnana dhanamu.
1: And that is the
0: Ade prajnana dhanamu.
1: That is the
0: Ade pavitramaina dhanamu. Ade sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: That the wealth of knowledge and truth and all these things.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: And in this land, wherever you go, there you find this fortune.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: It's not only giving it to you, it's handing it over to you.
0: అదృష్టవంతుడైన వాడు ఆ చేతినే వచ్చి పెడుతున్నాడు.
1: But the man who's unlucky is not able to take it.
0: మనం అంత కఠినులు కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men, and in the Upanishads, man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads, he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులనేటువంటి ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చాయి.
1: So in the Upanishad, man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words, and we are going in the wrong way.
0: అదృష్టం కాని దురదృష్టం కాని మంచి కాని చెడ్డ కాని మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
1: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: సమ్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ టు
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do, and we do not understand. What's the use of thinking now?
0: Munde nee jagratha padali.
1: You have got to be careful right at the start.
0: Aa kashtamlo guri kaakunda chuchukovali.
1: You have got to see that you do not lose that.
0: Anni daivanugrahame neeku saachi.
1: And God is the witness.
0: Daiva sankalpam anetundi goppa keerthini sampadinchetundi.
1: The will of God is something which brings great deed of faith.
0: Keerthini sampadinchukoni nilukkoni nijamainatundi jeevithanni saarthakam chesukondi.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: Neti nunchi manu ye pani chesinappudiki idi bhagavat prityartham bhagavat prityartham aneetundi bhavantho arpana chesukuntu randi.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: Appude nijamainatundi jeevitham meeku labhyam avutundi.
1: It's only then it's a true life that you can gather.
0: ee naadu manu sambandhinchukunnatundi dhanakanaka vastuvaanadulu kaadu.
1: It's not what you acquire, the wealth and all that.
0: Sugnana vijnana prajnanamle mana venta vacheetundi dhanakanaka vastuvaanadulu.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: Nityamaina satyamaina dhanaanni manu sambandhinchali.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is a true wealth, and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you have.
0: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలిగా తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్ అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: అందుకనే ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishads always tell us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ,
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina anta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes wrong.
0: Kabani vedamulanta ayin tarvathe upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadunaga empty upasamipena chedichetmadu upanishadtani anaga manaku samipanga untundi manaku sariyainatundi okka balanni andinchetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Karu atti నిజమైన శక్తిని మీరు సంపాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
0: Bhajan bina sukh shanti nahi. Shanti nahi.

भजन भी शांति नहीं जप जान बिना संयोग नहीं प्रभु दर्श बिना

0: मत नहीं भगवान बिना कोई अपना नहीं
1: Thank you.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దేర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతే అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha, ee vedamu anantamainatundi, vedhadamainatundi, apramayamainatundi, ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్, అన్ఫాథమబుల్, ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర, ద లార్డ్.
1: జ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamulaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకునలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్, ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and prosperity. This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: ఇది ఒక కాలమునకు కాని ఒక స్థానమునకు కాని ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకి సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యం కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. వ్యాస ఆర్ డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇది ఉపాసనగా మారుతుంది.
0: వెన్ మ్యాన్స్ యాక్షన్ గెట్ ఫుల్లీ మెచ్యూర్డ్ ఇట్ బికమ్స్ డివోషన్.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇది పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: Yeta vata karmopasana jnanamulu moodu kudanu okkate.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: Pushpamuga putti కాయిగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయి వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్ రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైప్డ్ ఫ్రూట్. ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్ బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్ రైప్ ఫ్రూట్ and becomes then gnana which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu acharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadina.
0: The epics and other scriptures or devised in such a way that man will find it easy to understand and practice action, worship and wisdom.
1: ఈ యొక్క వేదం యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: ద ఎండ్ ఆఫ్ వేద ఈజ్ ఉపనిషత్.
1: దీనినే వేదం యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడా మరొక పేరు.
0: ది నేమ్ వేదాంత ఈజ్ గివన్ టు ఉపనిషత్ బికాస్ ఇట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వేద.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టూ త్రీ కాల్డ్ యోగత్రయం అండ్ ఆర్ ఆఫర్డ్ టు ది మ్యాన్ కైండ్ ఫార్ మేకింగ్ ఇట్ ఈజీ టు ప్రాక్టీస్.
1: యోగం అనగా అర్పిత భావము.
0: Yoga means an offering. Feeling
1: మనం ఏ కర్మను చేసినా అర్పిత భావంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు అండర్టేక్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ అన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ అన్ ఆఫరింగ్.
1: భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గంను అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్ ఫార్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: ద నెక్స్ట్ యోగ ఇన్ దిస్ యోగత్రయ ఈజ్ ఉపాసన వర్షిప్.
1: భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: ది రియల్ ఉపాసన యోగ ఈజ్ లవింగ్ ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్.
1: ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గం అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్ ఫార్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా

0: loving the Lord from the core of one's heart with full love and with purity of three instruments.
1: Kevalamu abhishta siddhikai karya siddhikai laukikamainatunti bhramtulu siddhikai preminchitam prema kadu.
0: Love for the sake of fulfilling one's own desires, for fulfilling certain reasons and certain causes, and for satisfying the delusions of the world cannot be really called worship.
1: Prema nimittamai preminchali.
0: Love must be for its own sake.
1: Adi upasana yogam.
0: That is upasana yoga.
1: Inka moodavadi gnana yogamu.
0: The third one is gnana yoga.
1: Sarvam vishnumayam jagat.
0: The entire
1: anta bhagavati yokka swaroopame. Sarvulu yandu undinatuvanti vaadu bhagavantudu okkade.
0: Everything is the very form of God. It is God who dwells in every being.
1: Ekatma bhavame gnanam annaru.
0: Real wisdom is experiencing oneness of being, oneness of feeling.
1: Advaita gnaname nijamainatuvanti gnanam annaru.
0: Undivided and unfragmented wisdom alone is real wisdom.
1: Sarvulu yendu kudanu దైవత్వం అనేటువంటిది ఆత్మ స్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: In the unfathomable deep sea, a number of waves arise.
1: Okkokka ala okkokka roopamu dharinchi untadu.
0: Each wave has its own form.
1: Oka alaku maroka alaku ye matramu sambandham lenittuga kanipistundi.
0: One gets the impression that there is no similarity between one wave and another.
1: Kani anni alalu endu kudanu jalamu okkate.
0: But the water in each wave is the same.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్ చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలలు వంటివి.
0: In the same way, people may have different names, different forms, different beliefs and different actions. But they are all like waves on the ocean of Satchidananda.
1: Kanuka, Satchidananda samudramulandu, sarvulu kudanu, alalavanti vare.
0: All are like the waves on the ocean of Satchidananda.
1: Prati manavuni endu kudanu, satchit anandam anetundi, antarbhutamai untunnadi.
0: In every human being, there is a substratum and the very basis which is Sat, Chit and Ananda.
1: Inka Upanishadula nundi Bhagavad Gita aavirbhavinchindi.
0: Bhagavad Gita has emerged from Upanishads.
1: Idi kevalamu Shatkarmalanetuvanti margamulo idi maroka vidhanga lokaniki bodhistu vachindi.
0: This has taught to the world in the form of Shat Karmas.
1: Shadangamulu anetuvanti oka roopanni kudanu dharinchindi.
0: It has also taken the form of Shadankas.
1: 18 adhyayamulu Gita yandu.
0: Gita consists of 18 chapters.
1: 6 adhyayamulakanta kudanu oka Shakkamu ani peru pettu vachindi.
0: Each 6 chapters is given a name Shatkam.
1: 3 18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
0: A combination of these 3 షట్కాస్, 3 sixes

0: comes 18 chapters.
1: మొదటి షట్కము ఇది కర్మ మార్గము.
0: The first six chapters relating to the path of action.
1: రెండవ షట్కము ఉపాసన మార్గము.
0: The second six chapters are for worship.
1: మూడవది జ్ఞాన మార్గము.
0: The third one is the path of knowledge.
1: ఏ తర్వాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
0: The sums and substance of it is from Vedas, Upanishads, from Upanishads, Bhagavad-gita, and from Bhagavad-gita, a code of
1: Gita
0: action.
1: యొక్క సారమే మానవ జాతి.
0: A humanity is the essence of Bhagavad-gita itself.
1: ఈ జాతికి అభిమతము గీతనే.
0: This humanity should have attachment only for Gita.
1: అయితే గీత కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించినది కదా. ఇతర దేశముల వారికి కానీ, ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
0: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
1: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
0: This is not the property. Bhagavad Gita is not the property relating to only Bharata.
1: Yavat sambandhinchinatundi.
0: This is the property available for the entire world.
1: Idi Bhagavad Gita. Bhagavantuni yokka vakyam.
0: This is the word of the Lord.
1: Sarvulaku Bhagavantudu okkade.
0: There is only one God for all people.
1: Itti eka swaroopanni dharinchinatundi yokka Bhagavantunaku అనేక భావముల చేత, అనేక నామముల చేత అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
0: గాడ్ హూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ హ్యాస్ వన్ ఫార్మ్, డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ ఐడియాస్, దే ఆర్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేక నామ్.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ బట్ హీ హాస్ డిఫరెంట్ నేమ్స్.
1: కనుక దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: హిందువులు కాని, మహమ్మదీయులు కాని, క్రిస్టియన్స్ కాని, బౌద్ధులు కాని, పార్సీలు కాని, సిక్కులు కాని వేరువేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు, అందరికీ భగవంతుడు ఒక్కడే, ఒక్కడే.
0: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికి చెందుతుంది.
0: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికి చెందుతుంది.
0: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్, ఇట్ గోస్ టు వన్ గాడ్ and the same God.
1: Patralu veru vere,
0: pots are different,
1: kani pratibimbam okkate,
0: but the image is one.
1: Adhe vidhanga deham ane patra yandu aatma tattvam anetundi pratibimbam vidividiga kanipistu untundadi.
0: In this part of the physical bodies, the reflection and the image of atma appears to be different.
1: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై. సూర్యుడు ఒక్కడే కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
0: There is only one sun. There is nothing like a sun specially applicable to America or Britain or Pakistan ఆర్ ఇండియా ఆర్ చైనా.
1: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
0: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
1: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడిని భావించటము ఇది వెర్రితనం కదా.
0: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్ ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
1: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థమును కలిగి ఉంటున్నాయి.
0: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
1: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
1: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
0: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్.
1: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
0: వేద కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ త్రూ హియరింగ్.
1: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
1: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
0: ప్రిసెప్టర్స్ యూజ్ టు చాంట్ దిస్ వేద అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ది డిసైపుల్స్ యూజ్ టు గెట్ టు మెమరైజ్ దోస్ థింగ్స్.
1: గురువులు స్వార్థరహితులు.
0: ద ప్రిసెప్టర్స్ ఆఫ్ దోస్ డేస్
1: పరిశుద్ధ హృదయులు,
0: వర్ టోటలీ సెల్ఫ్లెస్ అండ్ ప్యూర్ హార్టెడ్,
1: పరతత్వ భావమును కలిగినటువంటి వారు.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ది గాడ్లీ డివైన్ ఫీలింగ్స్,
1: ప్రేమ తత్వముతో కూడినటువంటి వారు.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ప్యూర్ లవ్.
1: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితము గావిస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వర్ ప్రిపేర్డ్ టు డెడికేట్ దేర్ వెరీ లైఫ్.
1: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆల్సో వర్ ఇంప్లిసిట్లీ ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద ప్రిసెప్టర్స్ అండ్ మాస్టర్స్.
1: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడా చేర్చేటువంటి వారు కాదు.
0: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the master's.
1: Akara panchaka, akara panchaka.
0: There is five akaras.
1: Aristamulu kaliginatvanti yokka vyaktini aa guruvulu sahinchetvanti vaaru kaadu.
0: The preceptors never used to tolerate people who had these five defects.
1: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
0: దీస్ ఫైవ్ ఆల్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబెట్ ఆ.
1: మొట్టమొదటిది అలక్ష్యం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ అలక్ష్యం, ఇండిఫరెన్స్.
1: రెండవది అవినయం.
0: సెకండ్ వన్ ఈజ్ అవినయం, ల్యాక్ ఆఫ్.
1: మూడవది అహంకారం.
0: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
1: నాలుగవది అసూయ.
0: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
1: ఐదోదే అసభ్యం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
1: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఎ స్టూడెంట్ అట్ ఆల్.
1: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్.
1: అవినయము ప్రకటించకూడదు.
0: One should not show any disobedience or lack of
1: humility. అహంకారమనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
0: Ego is more dangerous.
1: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
0: Ego makes one forget oneself.
1: ఇంకా అసూయ.
0: Then jealousy.
1: ఇది మహా పాప స్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of very great sin.
1: ఇంకా అసభ్యత.
0: అసభ్యత.
1: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించటమే అసభ్యం.
0: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హీ లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
1: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.

0: A number of disciples collected with Vyasa.
1: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయన.
0: The first one is Vaisampayana among them.
1: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరస వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
0: Vaisampayana was one who sanctified by his life by observing, by having devoted approach, shraddha, obedience and humility, and always obeyed the commands of his master.
1: Sadgunambulu sadbuddhi satya nirati bhakti krama shiksha.

0: గుణములు,
1: గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలిజెన్స్,
0: సత్యనిరతి,
1: అడ్హరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్,
0: నేర్పునదే విద్య,
1: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్ అ సాల్వ్
0: విద్యార్థి నేర్వవలయు,
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
1: హీ లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
0: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత, కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
1: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
0: ఆనాడు గురువు బుధించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
1: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ద సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టేక్ టు ద స్టూడెంట్స్.
0: గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
0: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
1: Therefore there was unity and harmony in their
0: food feelings. Okkate kanuka head kuda okkati gaane undetundi.
1: As food is the same, the head and the thoughts were the same.
0: Kanukane itti aahara viharamulato paatu aatma tattvanni bhojinchetundi vare aanaati guruvulu gurukulamulu.
1: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
0: Ee gurukulamunandu యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇన్ టు దిస్ గురుకుల.
0: మహామేధాశక్తి కలిగాడు.
1: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
0: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
1: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
0: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
1: హీ వాజ్ ఏబుల్ టు మాస్టర్ ఈచ్ డేస్ లెసన్ దట్ డే ఇట్సెల్ఫ్ and give back whatever he is asked.
0: Itani yokka telivitetalaku guru chaala santasincheetunte vaadu.
1: The preceptor used to be very happy with his disciple by his for his intelligence and discipline.
0: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
1: All the other disciples used to say that this యాజ్ఞవల్క్య ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ హ్యాడ్ షార్ప్.
0: దీనితో యాజ్ఞవల్కునకు కొంత చిన్న బీజంగా అహంకారం ప్రారంభమైంది.
1: వెన్ పీపుల్ బిగాన్ ప్రైజింగ్ హిమ్ దిస్ డెవలప్డ్ ఎ స్మాల్ సెన్స్ ఆఫ్ ఈగో.
0: నా క్లాస్ లో నాకంటే ఇంకా గొప్ప మార్క్స్ తీసేవారు లేరు.
1: హీ గాట్ ద ఫీలింగ్ దట్ దెర్ వాజ్ నో అదర్ స్టూడెంట్ గ్రేటర్ దాన్ హిమ్. Who can score a higher
0: mark? అడిగిన ప్రశ్న అంతా కూడా నేను తప్ప దీనికి జవాబు చెప్పేటువంటి వారు లేరు.
1: దెర్ వాజ్ నన్ ఎల్స్ హూ కెన్ ఆన్సర్ ది ప్రిసెప్టర్స్ క్వశ్చన్స్ ఎక్సెప్టింగ్ మీ.
0: నేను ఓ గ్రేడ్ తీసుకున్నటువంటి వాడను.
1: ఐఎమ్ లైక్ ది వన్ హూ హాస్ టేకన్ ఓ గ్రేడ్.
0: అహంకారం బయలుదేరేటప్పటికి నిజంగా అది ఓ గ్రేడ్ గానే అయిపోతుంది.
1: వెన్ ది ఈగో డెవలప్స్ ఇట్ బికమ్స్ ఎ రియల్ ఓ గ్రేడ్.
0: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
1: What is the reality of this O grade? It is a zero grade.
0: Ikkada ahankaram prarambham ayyetappudiki yagnavalukunaku kontha alachyam kudanu andulo praveshistundi.
1: Once ego develops in yagnavalka, the indifference also developed in him.
0: Alachyamato paatu asabhyata kudanu andulo cherthu vachindi.
1: Along with the indifference, lack of manners and not observing the code also
0: చక్కగా గుర్తిస్తూ వచ్చాడు వైశంపాయనుడు.
1: Why Sampayana closely observed all these things in his disciples?
0: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణములైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
1: The preceptors were such that they would give up their life for the welfare and for the sake of the
0: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
1: Those preceptors used to give very severe punishment if the disciples were to stray away from the path and develop ego and lack of humility and such other bad qualities.
0: Siksha anaga ade vidya.
1: Siksha really means education.
0: Kevalam pustakalu chadavatam kaadu vidya.
1: Reading books or studying books is not education.
0: Guru aagyanu sirasa palinchi.
1: Obeying the command of the preceptor.
0: Guruvu aagnapinchinatvanti yokka dinini sirasa vahinchi.
1: Obeying and implementing all the commands of the preceptor.
0: Taanu icchetvanti yokka shikshanalanniti kudunu manasara swikarinchatame nijamaina vidya.
1: Accepting every punishment given by the guru, that is true education.
0: Kanuka idanni nuvu gurtinchinatvanti vaisampayanudu okanadu దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్యి నీవు పోవలసింది. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నీవు వెళ్లిపోవాలన్నాడు.
1: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ వైసంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్ You have forfeited the right to be here. You can go away.
0: Yenta premato tana ikka vidyalanu shishyunuku andinchado anta kathinamainatti vaakulato aa vidyalanu tirigi venuku teesukunnadu.
1: The master gave the disciple with so much of love all the education and training. With the same rigorous harshness he commanded him to leave the ashram and go away, and the punishment was also severe.
0: Tana gurtinchinatvanti yajnavalakudu తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
1: యాజ్ఞవల్క్య హూ రికగ్నైజ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్ వామిటెడ్ ఆర్ గేవ్ బ్యాక్ ఆల్ ది ఎడ్యుకేషన్ విచ్ హాడ్ లెర్న్డ్.
0: ఆ వమనమును తిత్తరి పక్షుడు భుజించాడు.
1: దిస్ వామిట్ వాజ్ ఈటన్ అప్ బై ది బర్డ్స్ కాల్డ్ తిత్తరి బర్డ్స్.
0: కనుకనే ఆ పక్షులు కూడాను ఈ యొక్క వేదమును ఉచ్చరించటం ప్రారంభించాయి.
1: ఆఫ్టర్ ది పార్ట్ ఆఫ్
0: తిత్తిరి పక్షుల నుండి కూడాను వచ్చినటువంటి శబ్దములు కనుకనే దీనికి తైత్తిరియోపనిషత్తు అని పెట్టారు.
1: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరియోపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
0: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
0: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
1: వన్ ట్రెడిషన్ ఇస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఇస్ ఆదిత్య ట్రెడిషన్.
0: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
1: వాట్ వాజ్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్. బ్రహ్మ సాంప్రదాయం దిస్ వన్
0: కృష్ణ యజుర్వేదము అన్నారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కృష్ణ యజుర్వేద.
0: తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క రియలైజ్ హిస్ మిస్టేక్స్ and he did great penance worshiping Lord Sun, giving up his food and drink.
0: Paschattapame prayachittam ani taanu paschattapamche ee vidhamenti prayachittanni anubhavistu vachadu.
1: Repentance cleans us one's sins and purifies one's heart. By this kind of repentance he was purified.
0: Ee paschattapam padina tarvata suryudu pratyakshamai వాజీ అని రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం. కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
1: రియలైజింగ్ దాట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హీ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్. షుడ్ నాట్
0: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
1: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
0: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సల్పేటువంటి వారు.
1: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
0: కనుక ఆ కుటుంబములకు వాజసము అని పేరు వచ్చింది.
1: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
0: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
0: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
1: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్
0: శుక్లయజుర్వేద. వాజస ఖండము అని కూడా మరొక పేరు వచ్చింది.
1: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
0: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
1: దిస్ ఆల్సో గాట్ ద నేమ్.
0: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
1: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాజ్
0: వాయు రూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాయుస స్కందం అని.
1: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాయుస స్కంద బికాజ్
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
0: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
1: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ డివిజన్.
0: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
1: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్
0: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
1: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇంటూ టూ కృష్ణ అండ్ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
0: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరియైనటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క్య వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out some truths.
0: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu surude vajis roopamunu dharistu vachadu.
1: As my ancients performed charity of food in the olden days,
0: kanukane
1: sun god

0: స్మరణయే అది. అన్నదానము కన్నా అధిక దానం బేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్?
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్?
0: జగదీతపము కన్నా సత్యశీలం బేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్?
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్?
0: జన సంగతి కన్నా చూడలాభం బేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ?
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటే నునరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటెను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది?
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటి.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లేర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఎర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్, రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: తిరిగి ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణంగా ఇస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి.
0: ఈ క్లాసులు అన్ని కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు ఎందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్,
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యు ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరి కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యు ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి సిద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యు మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్ డివోషన్,
0: స్వీకరించారు.
1: అండ్ యు హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే నాకు చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యు హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనప్పుడు మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యు మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యు హావ్ లెర్న్డ్ హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది ఐదు ప్రాణములు, వాటిని మీరు భద్రగా ఎప్పుడిప్పుడు కూడా చిన్న చిన్న కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద ఫైవ్ లైవ్ బ్రెత్స్ విచ్ హ్యావ్ లెర్న్డ్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నో
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ సెన్స్ ఆఫ్ ఆరోగెన్స్ అండ్ ఈగో ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ జెలస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
0: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: ఇఫ్ యు ఆర్
0: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఇన్ యూ, దెన్ యువర్ బిహేవియర్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ టు సొసైటీ.
0: ఈ 15 దినములు కూడా బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారం.
1: Dear students, the essence of the Vedas which you have learned during these 15 days.
0: సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ప్రమాణములను మదించి అందించినటువంటి సుధా నిధి.
1: This is the sweet nectarine essence which is of all the scriptures, all the Vedas, all the
0: near భవిష్యత్తు భావి భారతోద్ధారకులు.
1: You are going to be the well wishers of
0: మీరే భవిష్యత్తు యందు లీడర్స్ లీడర్స్.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
0: మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: యు షుడ్ ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ ఎన్ ఐడియల్.
0: సత్య మార్గములో ప్రవేశించాలి.
1: ఎంటర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: మనము ధర్మాన్ని ఆచరించాలి.
1: ప్రాక్టీస్ రైచియస్నెస్.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనల్ని ధర్మం రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ రైచియస్నెస్, రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను మీరు వీటిని ఏమాత్రం కూడాను ఉల్లంఘించరాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నాట్ వయలేట్ దీస్ థింగ్స్.
0: లోక సంబంధమైనటువంటి విద్యలు మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యూ మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వన్లీ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దీస్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ ఎర్నింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ వీటి అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని విస్మరించరాదు.
1: బట్ యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఆత్మ, విచ్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కరు ఆత్మభావాన్ని విశ్వసించి
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఆత్మ.
0: ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మములను ఆచరించి
1: ప్రాక్టీస్ దో దట్ రైచియస్నెస్.
0: వేదము కూడా ఇక్కడ నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: That means things which will have to be given up, things which will have to be followed.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
1: But unfortunately today we are practicing things which will have to be given up, we are giving up things which will have to be practiced.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is the greatest ignorance.
0: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
1: However much effort you have put into earn things,
0: oka chinna udaharanam,
1: one small example.
0: Neevu market ki vellavu, 5 rupayalu petti oka pedda maamidi pandunu konnavu.
1: You went to the market, bought a beautiful mango paying 5 rupees.
0: Idi naa dabbu tho konnatuvanti oka maamidi phalam.
1: I have purchased this mango by paying 5
0: rupayalu viluvidichanu.
1: I have given 5 rupees as the price.
0: Ani దాని తోలును విత్తనాన్ని కూడా నువ్వు తింటావా?
1: విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఈట్ ద స్కిన్ అండ్ ద స్టోన్ ఇన్ సైడ్ ఇట్?
0: కాదు కాదు, దాని యొక్క రసమును మాత్రమే నీవు స్వీకరించి దాని తోలు విత్తనాన్ని విసర్జించాలి.
1: యూ ఓన్లీ షుడ్ పార్టేక్ ద ఎసెన్స్ అండ్ ద జ్యూస్ ఆఫ్ ఇట్. ద స్కిన్ అండ్ సీడ్ విల్ హావ్ టు బి
0: థ్రోన్. ఈ జగత్ అనేటువంటి ఫలమునందు
1: in this world of in this fruit which may be world which we compare to the world,
0: దీనిని విసర్జించవలసింది విసర్జించాలి.
1: Give up those things which you have to be given.
0: స్వీకరించాలి.
1: Accept those things which you have to be accepted.
0: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్ దీస్ 5 థింగ్స్ అండ్ యూ హావ్ టు రిమెంబర్ దీస్ 5 థింగ్స్. సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: చెడ్డను వినవద్దు, చెడ్డను చూడవద్దు, చెడ్డను చెప్పవద్దు, చెడ్డను తలవద్దు, చెడ్డను చేయవద్దు.
1: డూ నాట్ సీ ఈవిల్, డూ నాట్ హియర్ ఈవిల్, డూ నాట్ టాక్ ఈవిల్, డూ నాట్ థింక్ ఈవిల్, డూ నాట్ డూ ఈవిల్.
0: విద్యార్థులారా, మీరు చాలా అదృష్టవంతుడు.
1: డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉండినప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ, ఈ కొంతమందికి మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము.
1: వెన్ దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ది స్మాల్ నంబర్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: కానీ లభించిన మీ అందు కూడాను, ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయులుగా నిలిస్తే అంతే చాలు.
1: I would be happy at least if a few people can become an ideal set of students.
0: ఎటువంటి అధికారమైనను మీరు చేయవచ్చును.
1: Accept any authority.
0: ఎలాంటి ఉద్యోగమైనను ప్రవేశించవచ్చును.
1: You can take up any job that you want.
0: ఎలాంటి వ్యాపారమైనా చేయవచ్చును.
1: You can even take up business.
0: ఎలాంటి వ్యాపారమైనా కూడాను సల్పవచ్చు.
1: You can even take up cultivation of
0: land. తప్పు లేదు.
1: There is nothing wrong with
0: that. కర్తవ్య కర్మలు ఆచరిస్తూ
1: while discharging your duties.
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యువర్ ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని అనాచరణకు, ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ ది డిఫికల్టీస్, ఆల్ ద గ్రీఫ్, సారో, సాడ్నెస్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్.
0: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
1: A person who has no faith in God cannot have faith in himself.
0: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే, తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే, దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్, ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ 100 రూపీ నోట్ విత్ దెమ్, దే హ్యాండ్ ఓవర్ దిస్ 100 రూపీస్ నోట్ టు ది ఫ్రెండ్ అండ్ సే,
0: తన 100 రూపాయలు తానే కాపాడినటువంటి ఒక అపనమ్మకంలో ఉండేటువంటి వాడు ఇతరులను మాత్రం నమ్మగలడా?
1: A person who does not have faith in his own,
0: ichina nimisham nunchi kudanu vaadu tirigi natistadu, ivudu istadu, ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return the money or not.
0: Manukane motta motta self confidence, aatmavishwasanni penchukovali.
1: Therefore, in the very first instance, you should have self confidence.
0: Self confidence manam abhirudhi pachukunnappude self satisfaction, appude manaku tripti kalugutundi.
1: Only when you have self confidence you can get self satisfaction.
0: Aa trupti enta dhanam ichina kodanu manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Atmavishwasam lekapothe trupti aneetundi undadu.
1: If you do not have self confidence you cannot have self satisfaction.
0: Asantrupti jujo nashtaha annadu. Asantrupti kaliginatundi vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problem, samsaro,
0: aatmavishwasamtone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self confidence.
0: Kanuka self satisfaction vachinda inka okkaru adugalekkaraledu, okkaru cheppanakkaraledu. Self sacrifice, thanu tyagam chestadu.
1: If you have that self confidence without any person telling you, you are prepared to make self sacrifice.
0: ee self sacrifice, ee tyagam chesina self realization akkade manaku labhistundi.
1: Once there is self sacrifice, the self realization dawns automatically.
0: Kanuka aatma sakshatkara nimittamai manam eppudu ekkado ee karanam chetano aneetundi bhramalanu manam visarjinchi ee yokka bhavamunu pavitramaina tyagamunu మనము ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
0: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
1: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్.
0: బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: ఏ గ్రంథమును మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తన ఎందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వాల్ క్లాక్ దేర్.
0: ఈ వాల్ క్లాక్ లోపల 3 పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: వన్ ఈస్ మినిట్స్,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: సెకండ్స్ హ్యాండ్,
0: రెండవది అవర్ ముళ్ళు.
1: అవర్ ది
0: ఈ సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు, అవర్ ముళ్ళు, గంటల ముళ్ళు.
1: The seconds hand, minutes hand and our hand.
0: దీనిని చక్కగా మనం పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఎంత సరి అయినటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: If we carefully observe them and inquire, great lessons can be learned from this.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇండ్లు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: When the second hand goes round the entire clock 60 houses, the minutes hand moves only one house.
0: చూసారా, మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు ప్రయాణం చేస్తే మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
1: When the second hand journeys 60 houses, minutes hand journeys only one house.
0: ఈ మినిట్స్ ముళ్ళు 60 houses అనగా 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only one house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనము కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చలుపుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ కంటిన్యూస్లీ అండర్టేక్ సీజ్లెస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వీ పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై వన్ హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్స్ ముళ్ళనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ if you can love God with all your heart, with all purity, then atma moves one house.
0: Aithe second mullu kadaledu manaku chakkaga kanipistundadi.
1: We can see the movement of second hand.
0: Nenu enni sankarmalu acharinchanu ani chakkaga total vesukovachunu.
1: You can total up the number of good deeds which you have done.
0: Minutes mullu kudanu నేను ఎన్ని విధములైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడా కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ హ్యాండ్ మూవ్మెంట్ సచ్ అస్ ఉపాసన ఆర్ వర్షిప్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
1: బట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కాని అవర్స్ ముళ్ళే గనే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ ది ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూవ్మెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. ఇఫ్ ది అవర్స్ హ్యాండ్ డజంట్ మూవ్, వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మూవ్మెంట్?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగం అవుతుంది.
1: Whatever good deeds you do, good thoughts you undertake, all that will become useless if you do not have firm self-confidence.
0: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా చాలు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, దాట్ వుడ్ బి గుడ్ ఎనఫ్.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనుక వాహనాదులు కను లేక నీ యొక్క విద్యా శిక్షాపత్తులు కాని ఏమీ చూడడు.
1: గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ వెల్త్, యువర్
0: పొజిషన్, యువర్ కులగోత్రములు కూడా తాను విచారించడు.
1: He doesn't even care to find out to which caste, to which
0: religion. ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధి అయి పెన్నిధి అయి ఉంటాడు.
1: He will be just beside them if they have love for him.

0: ഉണ്ടേ വിതുരുണിക്കൻ തട്ടി വിതരണമതിയുണ്ടേ തിമ്മണിക്കൻ തട്ടി തെരുവിയുണ്ടേ വാൽമീകിയവനി വംശമന്തലിവാടു പോനി വംശാന്നെ പറ്റി ഭഗവന്തുടു അനുഗ്രഹിസ്ഥാടേ വാൽമീകി ഏ വംശം വാടു കേവലം ഹണ്ടർ ബോയജാതിക്ക് സംബന്ധിച്ചിട്ടുണ്ട് വാടു.
1: If you think God looks to the lineage and the caste of a person, to which caste and lineage did Valmiki belong? He was a hunter.
0: ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: Nanda belonged to a very ordinary family.
0: చూడండి,
1: he doesn't care to look at
0: దర కుచేలుండెంత ధనము కలిగి ఉండే కుచేలుడికి ఏమి ధనం ఉంటుందది? ఏ అటుకులు కూడాను లేవు పాపం చేతుడు. అలాంటి కుచేరునికి సర్వ సౌభాగ్యములు కూడా అందించినటువంటి భగవంతుడు దేని చూచి అందించాడు? ఆ ప్రేమను చూచి.
1: వెన్ గాడ్ షవర్డ్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ వెల్త్ అండ్ కుచేలా, వాట్ వెల్త్ డిడ్ హీ హావ్ టు స్టార్ట్ విత్?
0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే,
1: వాట్ ఎక్స్ట్రా పవర్ డిడ్ ఎలిఫెంట్ కింగ్ ఎలిఫెంట్ హ్యాస్ గజరాజ హ్యాడ్?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే,
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: వీటిని పెద్దవాడు, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద్ వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: As they were extremely lucky ones, even in that young age.
0: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, ఆ శబరి ఏ శక్తి కూడాను లేదు పాపం. కందమూలాదులు భుజించి చెట్టమరగలు కూర్చొని ఋషులు బోధించేటువంటి విషయాలంతా కూడా ఏకాగ్ర చిత్తుతో విన్నటువంటి యొక్క వ్యక్తి ఆ శబరి.
1: శబరి వాట్ స్ట్రెంగ్త్ డిడ్ హీ హావ్? షీ ఆల్వేస్ సాట్ ఇన్ ది షేడ్ ఆఫ్ ది బుషస్.
0: ఏ కర్మలు ఆచరించినా గానీ భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: షీ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, నారాయణ హాస్ టేకన్ ది బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ రామ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ దశరథ టు ఒబే హిస్ కమాండ్.
0: ఆ శబరి అడవులకు వచ్చాడట శ్రీరామచంద్రుడు, అడవుల్లో సంచరిస్తున్నాడట శ్రీరామచంద్రుడు. నేను కూడా అడవిలో ఉంటున్నాను, ఎప్పుడైనా ఈ మార్గంలో వస్తాడు ఏమో అని ఇదే చింత నావేకం.
1: శబరి ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ రామ టు కమ్ దట్ వే. రామ మైట్ బి ఏబుల్ టు జస్ట్ కమ్.
0: ఇదే దీర్ఘ జపం, ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తనకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: Alasipoyi oka raati paina kurchunnappudu taanu chintinchedi, aa Sri Ramachandrudu ee adavulo sancharinchi taanu alasipoyi vachi ee raati paine kurchunte ee raayi enta garukuga untundali, కనుక దీనిని చక్కగా నునుపుగా చేయాలని ఒక రాతితో దాన్ని నుంపు చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానము, అదే తపస్సు, అదే జపం.
1: This is renunciation, this is penance, this is japa.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటే.
1: She would collect the small fruits there.
0: అప్పుడు కూడాను తన స్వామిని చింతించటము.
1: Even while partaking those fruits, she would think of
0: మా స్వామి ఈ మార్గములో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask her
0: kanuka
1: some food,
0: Shabaru chesinatvanti sarva karmalu kuda nu tapasuga maaripoyinayi.
1: An account of her love, whatever action
0: kevalam jhanam ante kannulu moosukoni dokkalu kottukuntu edo photo kosam kurchunnattuga kurchunte kaadu jhanam.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా కానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్,
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుడు నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్,
0: నీవే వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాననుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యూ హ్యావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourselves being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: ದೀಪಕೋ ಧರ್ಮ ಸುಪುತ್ರೇ ಕುಲದೀಪಕ ಸುಪುತ್ರ ಕುಲದೀಪಕ ಪಗಟಿಯೆಂದು ಸೂರ್ಯುಡು ಪ್ರಕಾಶಿಸಿತು. ಜೀವನಕ್ಕು ಜಗತ್ತನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಳು.
1: ಡ್ಯೂರಿಂಗ್ ದ ಡೇ ಟೈಮ್ ಇಟ್ಸ್ ದ ಸನ್ ಹೂ ಶೆಡ್ಸ್ ಹಿಸ್ ಲೈಟ್ ಅಂಡ್ ಹೆಲ್ಪ್ಸ್ ಆಲ್ ಆಫ್ ದ ಬೀಯಿಂಗ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಯೂನಿವರ್ಸ್.
0: ರಾತ್ರುಳ ಎಂದು ಚಂದ್ರನು ಉದಯಿಸಿ ಜೀವನಕ್ಕು ದಾರಿಯನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಳು.
1: ಇಟ್ಸ್ ದ ಮೂನ್ who shows the path to all of the beings in the night time.
0: Mullokamulu yendu kudanu sarva jeevulaku kudanu jeevitaniki aadarshanni andistu prabodhistu untundi dharmamu.
1: It is dharma, righteousness, that shows the light in the path all the time to all the three other worlds.
0: Kani kulamunaku jyotini yervinchi jeevitam yokka aadarshanni prapatinchi kuladeepukuruga nilcheetvanti vaadu suputrudu.
1: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
0: Idi ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
1: దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ అండ్ వరల్డ్లీ.
0: కానీ సగత్తు విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
1: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫర్ ఆఫ్ ఐడియలిజం.
0: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
1: బట్ దిస్ వన్ హూ డెమోన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీ ఈజ్ ది టైమ్ సెల్ఫ్.
0: అతని పేరే కాణాదుడు. కాణాదుడు
2: కాణాదుడు
0: కాణాదుడు.
1: His name is Kanada.
0: Itanu denini kanipettadu.
1: What is it that he discovered?
0: Anuraniyan mahatomahiyan. Prati anuvunandu kudanu daivame unde. Anuvunaku maraka peru daivamu ani peru pettadu.
1: Kanada named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
0: Tana janminchinappati nunchi maraninchinanta varaku kudanu paramanu paramanu paramanu ani anuvune smaristu vachadu.
1: Right from the birth till his death he went on thinking of the smallest particle, the atom.
0: Anu aneetundi lekunda ee jagat anedi kanipinchadu.
1: This world would not exist without atom.
0: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
1: Earlier this universe has no form.
0: సూర్యచంద్రాదులు లేరు.
1: Sun or moon.
0: ఆకాశ భూములు లేవు.
1: The space and earth.
0: నక్షత్రాలు లేవు.
1: Stars.
0: ఏదియు లేదు.
1: None existed in the past at the beginning.
0: అంత చీకటిగా క్రమకున్నటువంటిది.
1: Everything was pitch dark at the beginning.
0: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది పార్టికల్స్
0: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదుర్కొనిపోయినది.
1: ఇట్ కుడ్ కంబైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ హార్డ్ మ్యాటర్.
0: అది కుదించుకున్న చేతగా ఎక్కువ వేడి సంభవించింది.
1: బికాస్ ఆఫ్ ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ దేర్ జనరేటెడ్ హీట్.
0: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది హీట్ కేమ్ ఎ లౌడ్ సౌండ్.
0: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సర్వత్రా విజృంభించిపోయినది.
1: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: ఇది ఏ సృష్టికి మూల కారణం?
1: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
0: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
1: దిస్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
0: అనగా ఈ అంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
1: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
0: Aa pagalaminatvanti de shabdame pranavamu.
1: And the very primordial sound is pranava.
0: Adi e omkaramu.
1: That is omkara.
0: Adi e pranavanadamu.
1: And that is the primordial sound.
0: Idi pranavanadamu.
1: That is the first sound vibration.
0: Ee yokka pranavamu sarvatra nindinadi.
1: The sound vibrations are spread everywhere.
0: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
1: What was the origin of pranava? Omkara.
0: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
1: It started from this minutest particle.
0: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
1: You do not find anything beyond this minutest particle, the atom.
0: దీనిని పొందుటకు ఏది మార్గము?
1: What is the way to know that?
0: అనేటువంటి విషయాన్ని ఈ కానాదుడు విచారణ చేస్తూ వచ్చాడు.
1: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
0: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
1: ఫైనల్లీ హీ కన్క్లూడెడ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రైమార్డియల్ సింగిల్ సౌండ్.
0: ఇది ఏ ప్రథమ శబ్దము?
1: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ టు బిగిన్ విత్.
0: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
1: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
0: Ilanti satyamunu prabodhinchi
1: this truth was taught.
0: Sukshmamainatti anuvuna sukshmamaguchu
1: that God is smallest to the small.
0: Meti vastugunanduna meti yaguchu
1: and that is biggest to the big.
0: Sarvadanu sakshi ayyundu
1: that he stands as an eternal witness.
0: Ee pranavame daivamu. దైవమే ప్రణవం.
1: అండ్ దట్ ఓంకార్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
0: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
1: దిస్ ట్రూత్ వాజ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
1: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
0: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
1: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్స్ ది ఆటమ్.
0: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
1: దేర్ ఇస్ నో బాడీ, దేర్ ఇస్ నో మ్యాటర్, దేర్ ఇస్ నో మెటీరియల్ వితౌట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man never made an attempt to know the mystery of an atom.
0: Prachinulu kanipettinatvanti oka satya deepamulanu ee naati manavudu artham chesukonaleka haasyaspadanga bhavistuntadu.
1: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
0: Aa naati prachina rishulu లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
1: ఆల్ ద కంపోజిషన్స్ ద డిక్టా అండ్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ వర్ ఆల్ మేడ్ ఫన్ ఆఫ్ బై ద మోడర్న్ మ్యాన్.
0: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
1: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
0: కనుకనే పరమ సత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Though the supreme truth is latent within, immanent within you, you are not able to recognize it.
0: ఆనాటి పరమర్షుల యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
1: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
0: అది కాదు మనం.
1: That's not the fact anyway.
0: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
1: The sacred forms will have to be installed at the altar of our hearts.
0: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: The divinity that has got to be installed at the altar of hearts is neglected, is just taken in a little simple way.
0: కానీ ఇది ఏనాడు జరిగినటువంటిది?
1: When had this happened?
0: కానాదుడు అనేటువంటి వాడు ఏ కాలం వాడు?
1: Kanada, to which time does he belong to?
0: 20,000 సంవత్సరముల పూర్వము,
1: 20,000 years ago,
0: ఈ యొక్క కానాదుని విషయము జగత్తులో ఎంతనో ఉచ్చరించేటువంటి వారు.
1: The world knew well the spirit of Kanada.
0: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
1: Kanada recognized the value of the hydrogen and oxygen.
0: Hydrogen, oxygen, అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
1: He considered hydrogen and oxygen equal to the fire.
0: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
1: The fire finds a place in one of the two.
0: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
1: The other one extinguishes the fire.
0: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
1: This is the truth observed by scientists.
0: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
1: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
0: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి, ఆనందించి, అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But the principles of truth realized, experimented upon and propagated by the ancients are not recognized.
0: అణు ద్వారానే గుర్తించాలని ప్రవచించాడు.
1: And in fact, the atomic power has got to be known by understanding the principle of atom.
0: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
1: Atomic power, how is to be understood?
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical
0: eye. ఎక్కడ ఉన్నది?
1: Then where is it?
0: తినే తిండిలో ఉంటుండాలి.
1: It is there in the food that you
0: can chew. చూపులో ఉంటుండాలి.
1: It is present in your looks.
0: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
1: And also in the words that
0: you utter. నడకలో ఉంటుండాలి.
1: It is present all over.
0: సర్వత్రా ఉండినటువంటిది అది.
1: The atomic power is present everywhere.
0: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
1: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking on earth and food and water. He considers that it's separate from the life principle. And he considers it as a scientific principle and brushed it aside. But
0: the atomic process ఇది చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇస్ హైలీ సీక్రెట్.
0: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
1: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
0: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ కానాదా.
0: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
1: వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
0: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
1: We are leading our lives in the worldly materialistic way.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: a small illustration for this.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: శివాజీ ఒక మంత్రి
1: and his minister,
0: ఇరువురు చేరి,
1: both of them together,
0: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
1: They just went on to spend their evening time.
0: కానీ మార్గ మధ్యం లోపల,
1: on the way,
0: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
1: They came across a Buddhist monk.
0: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
1: What Shivaji did was, he has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
0: కాని మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
1: This was not acceptable to the minister.
0: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
1: Here lies an emperor and a Buddhist monk on the other. What a gulf of difference it is.
0: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
1: It is not proper on the part of the emperor to bow down at the feet of a monk.
0: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
1: He felt so sad and bad that he felt ashamed.
0: కానీ దీనినంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
1: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్ దట్
0: సర్వధర్మమును ప్రచారం చేసి సమస్త త్యాగమును చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
1: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫార్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
0: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
1: the time passed on like that.
0: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
1: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
0: ఒక దినము మంత్రిని పిలిచాడు.
1: One day he summoned the minister.
0: మంత్రి,
1: minister,
0: నీవు ఈనాడు నాకు మూడు తలలు తీసుకుని రావాలి అన్నాడు.
1: Shivaji wanted the heads, three heads, to be brought to him.
0: ఒకటి goat, మేక తల.
1: One is the head of a goat.
0: రెండవది గొర్రె తల.
1: One is the head of a sheep.
0: మూడవది మనిషి తల.
1: And third one the head of a human being.
0: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
1: Bring these three heads.
0: ఎక్కడికో వెళ్ళాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
1: He brought the three heads, the goat and the sheep and a human being from the cremation ground.
0: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
1: He brought it and said, here are the heads, O emperor.
0: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: The emperor wanted these three heads to be sold there in the market.
0: వెళ్ళిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
1: And the head of the goat was immediately purchased.
0: మేకతల కూడాను క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
1: The head of sheep was immediately bought.
0: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడాను కొనేకని రాలేదు.
1: In spite of long waiting, nobody purchased the head of a human being.
0: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
1: The minister returned and said, oh emperor, nobody is prepared to buy the head of a human being.
0: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
1: And emperor said, all right, give it freely to anybody there in the market.
0: తీసుకెళ్ళాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
1: The minister took the head of the human being, waited there in the market for a couple of days. Nobody was prepared to accept it, though it was given free.
0: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
1: Oh minister, you felt so sad when I bowed down at the feet of that Buddhist monk.
0: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరూ కొనరు.
1: Tomorrow when I leave this body, when I breathe my last, this head,
0: ఎవరు దీనికి విలువ ఇవ్వరు.
1: Nobody would recognize, accept it.
0: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపై పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
1: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist god.
0: ధనము వచ్చును పోవును ధరణియందు.
1: Money comes and goes on earth.
0: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
1: But the respect, the courtesy and the esteem would remain.
0: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
1: The righteousness and truth would remain permanently.
0: అది ఏ మానవుని జన్మకు సార్థకము.
1: That is the true redemption for mankind.
0: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
1: The body has got the value so long this soham, the life breath is there.
0: అది ఏ ప్రణవ శబ్దము.
1: And that is ఓంకార.
0: అది ఏ అటామిక్ ఎనర్జీ.
1: And that is atomic energy.
0: దీనికి శక్తి సామర్థ్యములు,
1: the capacities,
0: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కాని
1: the capacity is latent in an atom.
0: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
1: No one created it in particular.
0: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: This truth was propagated and taught by Kanada in the olden times.
0: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
1: Human being naturally, so long they are alive, he takes care of the body.
0: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
1: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
0: ఇదంత అణువు యొక్క శక్తియే.
1: In fact, the whole thing is the power of an atom.
0: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
1: No one can understand the secret of an atom.
0: అణుస్వరూపమే దైవ స్వరూపము.
1: God is present in the form of an atom.
0: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
1: And the very atom is the entire universe.
0: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
1: The atom is the space.
0: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
1: The atom is the sound.
0: చరాచరమంతయకుడును అణుస్వనే నిండి ఉన్నది.
1: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
0: కనుక ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
1: So we should not neglect the principle of an atom.
0: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
1: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
0: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
0: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
1: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
0: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoodadu.
1: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
0: Bhoomi tana chuttu taanu tirugutundi.
1: The earth revolves around itself.
0: Tirigi tana suryuni chuttu tirugutundi.
1: It also revolves around the sun.
0: Deeni evaru tipputunnaru?
1: Who is responsible for this rotation?
0: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
1: Why does it happen?
0: ఎవరు తిప్పుతున్నారు?
1: Who is the main cause behind?
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know this secret behind.
0: తన చుట్టూ తాను తిరగటం చేత,
1: because earth revolves around it,
0: జగత్తు కంటే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
1: We have day and night.
0: తాను సూర్యుడి చుట్టూ తిరగటం చేత,
1: as earth revolves around the sun,
0: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
1: We have got various seasons and the food.
0: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
1: They are not reasonless, in fact.
0: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
1: It is the divine will which is the main cause for all this creation.
0: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
1: It is God's master plan for the benefit of the world.
0: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
1: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు అంటే కేవలము ప్రాణము లేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
1: వీ కన్సిడర్ ది ఆటమిక్ పవర్ యాజ్ పాసివ్ డల్ అండ్ ఇనర్ట్.
0: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును, మానవుని యొక్క సృష్టిని, తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
1: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
0: అది ఏ దైవము,
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము,
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: అది ఏ ప్రాణతత్వము,
1: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే
1: ద లైఫ్ ప్రిన్సిపల్. ఇన్ ద స్మాల్
0: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి?
1: బట్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు డూ టు నో దిస్?
0: కానీ ఈ మైక్రోజెనాసి ప్రాసెస్ ఫాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
0: ఇది కాణాదు చెప్పాడు.
1: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
0: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
0: చూడండి, ఒక అణు అట్టుపోతూ ఉండాలి.
1: See here, one atom is moving right now.
0: దానిని మనం సంచరిస్తూ, దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: When once you are able to concentrate on the movement of an atom, you will be able to catch.
0: ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: You can catch hold of number of atoms in a fraction.
0: ఎన్నో పట్టాం.
1: In a fraction you can hold them in your fist.
0: వదిలితే ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
1: And then when you release your fist, they go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటాయి.
1: And the sound behind this omkara pranava and also this atomic principle,
0: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: And it all depends, the whole thing, life depends on this.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: Devotees pray.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: We may doubt the result of prayer.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish greatness.
0: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
1: You will have the mighty victory.
0: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
1: Impossible things can be made possible by prayer.
0: ఒక చిన్న విషయము.
1: A small example.
0: నేను ఏ మందు తీసుకోను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: నేను ప్రయత్నించను.
1: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: కానీ 10 దినముల నుంచి కూడాను ఇక్కడ పెద్దగా వాదింది.
1: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
0: నిన్నటి దినము నేను గమనించాను.
1: ఎస్టర్డే భగవాన్ అబ్జర్వ్.
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
1: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: Last evening, when Bhagavan was giving us a discourse during the valedictory function, he didn't know what he was speaking at that moment.
0: Kani lopala vellanu.
1: Bhagavan went inside.
0: Pandukunnaru.
1: And he just rested.
0: Ee bhaktulu yokka prarthanalanni ikkudanu kuppalu kuppalu vachayi.
1: All prayers of the devotees reached him.
0: Swami, repatiki guru ponu.
1: Bhagavan.
0: Repatikaina meer aanandanga sarainatu sthitini meeru maaku darshimpa cheyali.
1: Bhagavan, tomorrow is Guru Purnima. Be normal. We want to see you in your true form.
0: Tellavaru lechanu.
1: Bhagavan got up this morning.
0: Okka noppi ledu, okka baadha ledu.
1: No pain whatsoever.
0: Nenu nayam kavalani nenu sankalpinchaledu.
1: And in fact, he has not willed it so.
0: Kaani aa prarthana yokka phalitame ee vidhamainatundi yokka deeniki aanandaniki kaaranam.
1: The bliss of this day is the response to prayers.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: ఎట్ట మేము దర్శించేది తెల్లవారులేస్తారే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపైన పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేమ్ కావాలని.
1: ఇన్ఫాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒకటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ఫాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ బాడీ.
0: ఇది నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిజ్ బాడీ.
0: స్వార్థం నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుక కొర వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: Therefore, the same atomic power is present in every one of us.
0: ఈ అటామిక్ పవర్ ను కూడాను కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: We have to understand to some extent the mystery of an
0: atom. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: Since ancient times, we have been spending time concentrating, worshipping on a form and...
0: అవి కూడాను ఆవిర్భవించినటువంటివే అనే నుండి.
1: And in fact, they are also made out of these...
0: రామాను ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
1: And we keep a statue there and we go on praying.
0: కానీ ఆ రాముడు ఎక్కడున్నాడు?
1: Where is he now?
0: లేదే.
1: No.
0: కృష్ణాను ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం.
1: We have the statue of Krishna.
0: ఆ కృష్ణుడు ఉన్నాడా? లేదే.
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
1: We worship Ishwara, we don't see.
0: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు, అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవటం చేతనే సర్వము శూన్యమైగా కనిపిస్తుంటాయి.
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: విశాల భావమే సృష్టి.
1: The broad mindedness is creation.
0: సంకుచిత భావమే మరణము.
1: The narrow mindedness is literal death.
0: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
1: So long we are narrow minded, we should consider our life a death in fact.
0: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: We should be broad minded.
0: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should have broad minded.
0: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటారు.
1: And naturally we will find the vastness of the divinity.
0: ప్రాచీన కాలం నుండి
1: Since ancient times,
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కాణాదులు చాలా గొప్ప సాధన చేశారు.
1: కాణాదా did penance and followed spiritual paths.
0: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cheriki cheta manavatvam jeevisthuntundali.
1: The human life today is based on the material objects.
0: Anta swartha saprayojanam chodo jeevisthuntundali.
1: The modern life is full of selfishness and self interest.
0: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku ee maatramu artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace of
0: that. సాధన చేసుకోవచ్చును, ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును, అంటూ తప్పులేదు. కానీ
1: we may meditate, we may
0: chant. అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: We should not forget the nature of an atom.
0: ఆ అణువులందే ఉంటుండాలి సర్వము.
1: Everything is present within this atom.
0: కనుక ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: This atomic principle is verily in you.
0: మన దేహము అణువే.
1: The body is an atom.
0: మనసు అణువే.
1: So also mind.
0: బుద్ధి అణువే.
1: Intellect.
0: చిత్తము అణువే.
1: అంతఃకరణ
0: అణువే. సర్వము అణుమయమే.
1: So everything is but nothing but the combination of atoms.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very atomic principle is divine principle.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ.
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: భగవంతుడు ఏనాడు కూడా బాధపడడు.
1: గాడ్ నెవర్ సఫర్స్.
0: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: దేర్ ఫోర్ the bliss of the devotee is the bliss of God.
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
1: Therefore there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: కాని మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటది.
1: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యూ మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యూ a divine sacred path.
0: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
1: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
1: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
0: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికీ మీ ఎందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: We read many of the texts grantha, but we lose the very essence gantha.
0: కించిత్ మనం చదివినప్పటికి పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులు నీవు ఘనమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: పరమాణువుల్లో అణువు అయినటువంటిది.
1: ఇట్ ఈస్ స్మాలెస్ట్ స్టిల్ స్మాల్.
0: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
1: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
0: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ సీ హిమ్.
0: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
1: యూ డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యూ కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు గురు పూర్ణిమ.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: వాట్ షుడ్ వీ నో టుడే?
0: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
1: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ ఇన్ యూ.
0: ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
1: ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
0: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్ ఫామ్.
0: ఆ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: డోంట్ బి ఎ బెగర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: లెట్ us డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
1: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: వై షుడ్ యూ అండర్టేక్ ఈ
0: డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: In order to discharge your duty properly.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: You work in office for instance.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీస్ కు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: You should think of all the matters relating to your office there.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: You should not think of your family while sitting in the office.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్,
0: ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్.
0: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
1: just drop it there.
0: House work, house ke.
1: And you should limit your family
0: business
1: at
0: work,
1: home.
0: Business ke.
1: Business affairs.
0: Adhyatmik work, adhyatmik ke.
1: And in spiritual field, you
0: mix
1: should be
0: spiritual.
1: Because we mix things, we are confused and suffer.
0: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
0: అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే.
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన,
0: దుశ్శాసనున్నంత వరకు జీవించినటువంటి వారు.
1: And they are known today, even today.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు,
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
0: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
1: When once he touched the star Dhruva, the whole earth started moving.
0: దాంతో మరణం చెందాడు.
1: That ended his life.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: హ్యాస్ టు వర్క్ అండ్ డూ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
1: Such great people made all attempts to attain divinity.
0: Manamu alpulamainappudikini adhikamainatuvanti bhavanni pettukovali.
1: We may be small, but we should have big feelings.
0: Vishalamaina hrudayanni penchukovali.
1: We should be broad minded.
0: Ee vishalamaina hrudayam lopala vishalamaina daivattvam nindi untadi.
1: In this broad mindedness we can experience divinity.
0: Kabatti manishiki maranam undi kani manasuku maranam ledu.
1: Man has death but not the mind.
0: మనసుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: దేర్ ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్, ద రిజల్ట్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారంలో,
1: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెన్ లైఫ్స్,
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారంలో,
1: అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్ మైండ్.
0: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ cheap or low or neglect.
0: Anekamandi badalanu bharinchukolaleka,
1: many people could not bear suffering.
0: Pranaanni teesukuntuntaru,
1: they commit suicide.
0: Ee manasu untene inta badalu kada, ee manasunu maranichundam.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so
0: Kaani
1: they want to
0: chala paapamu.
1: But it is the worst of the sins.
0: Nu manasunu kaadu maranimpa chesedi.
1: It is not the mind that's going.
0: Nee daivatvanni nee aa vidhanga bhavistunnavu.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము.
1: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ.
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్. We may have number of difficulties. We should resist.
0: సావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: God is eternal who has neither beginning.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: And is quite eternal, has no birth.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed nor would kill.
0: సర్వత్రను తానే అయ్యుండు.
1: And is all pervasive.
0: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
1: And is eternal and immortal.
0: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జన్మ మరణాలు ఉన్నదని భావించకూడదు.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవమని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
1: లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల,
1: అట్ వన్ టైమ్ ఇన్ షిర్డీ,
0: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
1: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
0: Kani okanaadu Patel anetunte vayinu vachadu.
1: One day Patel came.
0: Vachi తాను చాలా శ్రీమంతుడే.
1: ఇట్ వాజ్ ఎ రిచ్ మ్యాన్.
0: కానీ జోబి నిండుకు నోట్లు పెట్టుకున్నాడు.
1: హ్యాడ్ కరెన్సీ నోట్స్ ఇన్ హిస్ పాకెట్.
0: బాబా చూచాడు.
1: బాబా నోటీస్డ్ ఇట్.
0: చూచి ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
0: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్, వెరీ క్లోజ్ టు భగవాన్.
0: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
0: పోయాడు. ఆ శ్యామ్ లేడు. తలుపు వేశాడు.
1: And he noticed the residence of Shyam locked.
0: Pare ungu gar daggare poi inkoka patel ni adigamannadu.
1: And Baba wanted him to go to some other man.
0: Ee vidhanga pampistu ustunte ekkada evar leyaru ani cheppani jawab teeskoni vacharu.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: Kani
1: but
0: jobi nunduku notlu pettukunnatundi patel akade unnadu.
1: But there is Patel there sitting with the currency.
0: Swami, meeku emane kavala idu teeskondi ani cheppetundi tyagame raledu.
1: He had no spirit of sacrifice. Baba, you want money, here is his currency.
0: Appudu Shyam cheppadu.
1: Then Shyam said,
0: Shyam, nee jeevithamlo undinta varaku na venta untavu nijame.
1: Shyam, you will be with me so long you are alive.
0: Eppatiki kuda nu ilanti pishnara tattvam nee nundi raakudadu.
1: You should not be miserly.
0: లోబితనం.
1: యూ షుడ్ నాట్ బి మైజర్లీ ఎనీ టైమ్.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే నీకు స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
1: నేను ఐ సే 5 రూపీస్ ఆర్ నీడెడ్ కాంట్ యూ ఆఫర్ ఇట్.
0: చాలా మందికి ధనమే దైవము.
1: మెనీ పీపుల్ కన్సిడర్ మనీ యాస్ గాడ్.
0: రాజకీయమే దైవము.
1: పాలిటిక్స్ గాడ్.
0: పార్టీసే దైవము.
1: పొలిటికల్ పార్టీ
0: ప్రభుత్వమే దైవము.
1: అండ్ దే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఇలాంటి ప్రాంతాలు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: Such people will have all these that follow them even after their death.
0: Yemiti meer sadhinchetvantidi?
1: What is that you achieve?
0: Endukosam meer bratikaru?
1: Why, what for is
0: ee bratukanta kuda ee vidhanga vyartham chesukotanika?
1: Why should you waste your life?
0: Manavudani peru pettukoni
1: and been born a human being.
0: Ee malinyamto jeevithanni galputanika?
1: Why should you lead a polluted life? What a shame it is.
0: Evarikaina paropakaram cheyi.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్.
0: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికి ఎంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్
0: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: దే ఆల్సో దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులైపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమని పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life.
0: ప్రేమ చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితం.
1: దాట్ ఈస్ ట్రూ లైఫ్.
0: ఉపనిషత్తులు అందరి కూడా ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: దట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్.
0: మానవ
1: ఓ మ్యాన్
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: యు హావ్ టు బి రెస్పెక్టెడ్.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: యు హావ్ టు బి లవ్డ్.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 వరకు మా కష్టాన్నే ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: మేమేమి సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ టు హావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్
0: సుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్ వీ హావ్ డిఫికల్టీస్ వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్ ఆ యొక్క బాధలు ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్ వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్. హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఇస్ బ్లెస్.
0: ఆనందమే అతని హృదయము.
1: అండ్ బ్లెస్ ఇస్ యువర్
0: సెంటర్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావ్?
1: బ్లెస్ బీయింగ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. వై షుడ్ యూ గ్రీవ్?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవటం చేత దుఃఖపడుతున్నారు.
1: వీ డు నాట్ నో దట్ వీఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లెస్ అండ్ వీ సఫర్.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: సమ్ కనెక్షన్స్ రిలేషన్స్ కమ్ అండ్ గో.
0: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ కమ్స్ అండ్ గ్రోస్ పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: బట్ దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఈజ్ లవ్.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: అండ్ డు నాట్ థింక్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: అండ్ టుడే వాట్ యువర్ పొజిషన్? యు ఆర్ నాట్ హ్యాపీ, యువర్ నైబర్స్ ఆర్ నాట్ హ్యాపీ.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: కష్టం వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: డిఫికల్టీస్ డూ కమ్, కన్సిడర్ దెమ్ యాస్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లిలో తండ్రిలో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: వీ హావ్ గాట్ ది ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్షిప్స్.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: వీ హావ్ మెనీ డిఫికల్టీస్ అండ్ లాసెస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: బట్ దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
1: అండ్ యాస్ ఇఫ్ యు లుక్ ఎట్ ది స్కై యు ఫైండ్ ద వాస్ట్.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: బట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌలు ఎక్కడైనా ఉందా?
1: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: ఇన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది, కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్. రిమెంబర్,
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we are alive.
0: పోతానే ఎవ్వరూ గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end.
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long I am alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే.
1: The moment I leave this body tomorrow.
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి ఒక తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ దిస్ బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇన్ని జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దీన్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం. ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైన

0: పిపాసి.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లిస్ ఇస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజెస్ స్టాండ్స్ ఫర్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిదిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్ స్ట్రెంగ్త్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: Just brush them aside that come and pass off.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: We also find mosquitoes in front of us.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: Just brush them aside.
0: అదే విధంగానే
1: సిమిలర్
0: మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా.
1: We should not be a victim to difficulty.
0: ఆనందమునకు పొంగకుండా.
1: And we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక జీవిత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వాహే గురు, వాహే గురు, వాహే గురు జీ.

0: వాహేగురు వాహేగురు
1: వాహేగురు,
0: గురు ఒక్కడే. వాహేగురు,
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు,
1: నాట్ టూ.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హి ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్.
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు.
0: నీవే శివుడవు,
1: యువర్ శివ.
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యూ డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికీ కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
0: నేనే బ్రహ్మను,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు,
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు,
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు,
1: ఇస్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్,
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవస్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ మీరు దైవస్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్
0: చేయండి. మాటలంతా మంచివే చెప్పండి.
1: ఆల్ యువర్ వర్డ్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇది కావాల్సింది.
1: దాట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రమే పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్
0: లైఫ్. మంచి జీవితం అంటే ఏమిటి? అందరికి ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యూ షుడ్ బీ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బీ అన్ ఐడియల్ బాయ్.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యూ షుడ్ బీ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: దట్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్. ఇంతమంది
0: పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
1: You come here and visit and go. మీరు
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: It's your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself
0: and you are.
1: And then you should change.
0: Aham Brahmasmi anetvanti vedavaku satyanni neevu nilabettu.
1: And uphold that spiritual dictum that you are God.
0: Prakrutamainti vastuvulu yokka bhavanni marchipo.
1: Give up this materialistic tendency.
0: Ivanta laukikamainatvantivi.
1: That's all worldly
0: feelings. Sadhyamainta varaku dinni marchipodaniki prayatnam cheyi.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: Edo nee unnanta varaku ee gnapam pettukuntavu. Nin chachipothe em chestavu?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: Ee emi manaku venta raadu.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ విత్ ద డస్ట్ as you go, leave this world.
0: తీసుకొని పోయేది ఏమిటి?
1: What that you go.
0: కనుకనే మనం తీసుకొని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: You carry with you the ideal qualities.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: Respect your parents.
0: పెద్దలను గౌరవించండి.
1: Respect elders.
0: గురువులను గౌరవించండి.
1: Respect your teachers.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, father is God, teacher is God.
0: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్ ఈ వైపు నుంచి పోతుంది, డిఓజీ డాగ్,
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్ గా తయారవుతా.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడ్ గా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనము ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించండి.
1: It is the divinity which is so vast and infinite. Have faith in it.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: If you think of this vastness of divinity,
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: That is the spiritual practice and you will progress and prosper.
0: దేశమంతా కూడాను ఎంతయో కలకలలాడుతుంది, కిలకిలలు నవ్వుతుంది.
1: The whole country will progress and prosper and would be happy.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యు హావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం దైవమును పొందే నిమిత్తమై దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తలపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: The activities and the procedures that are being followed by sadhakas and devotees, that is being described as abhyasa yoga.
1: Itti abhyasamula kante daivamunu hrudayamulo nilupukoni tadatma bhavamunu pondi ekatvamulo divyatvanni pondetuvanti yokka divyasthitike dhyanamu annaru.
2: Dhyanam, meditation has been described as that method by which one thinks of the Lord in his mind and becomes one with the thought itself and the object.
1: Dvai chintayam anetutti dhatuvu nunchi puttinade dhyanamu anetutti padam.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: దై చింతయామనగా భగవంతుని చింతనే ధ్యానము అని కూడా చెప్పబడుతుంది.
2: ద్వై చింతయా రెఫర్స్ టు ది రిమెంబరింగ్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ నౌ అండ్ దెన్ కెనాట్ బికమ్ మెడిటేషన్.
1: సతతం చింతన చేయటం సర్వకాలముల యందు సర్వావస్థల యందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంది.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: కాలకర్మ కారణముల అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
2: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
1: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
2: దేర్ఫోర్ మెడిటేషన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సుపీరియర్ టు ప్రాక్టీస్.
1: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
2: నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి సుపీరియర్ టు మెడిటేషన్.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: నాలెడ్జ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎంక్వైరీ.
1: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎంక్వైరింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్.
1: క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగం నాకు కోరుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమనందు న కర్మణ న తజయ సరేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతితత్వము అని బోధిస్తుంది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈస్ యునిక్ అండ్ విచ్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the stage called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nunchi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular stage, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini deenini rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kuda telusukoneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: Ilanti danni telusukunna tarvata sadhaka anaga deenini practical lo pettetundi yokka vinyoginchukuneetundi vidhanamlo pravesistadu.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: Ee sadhaka sthayini ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చును. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ ని కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్ ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిదే లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arududu anetundi pensioner madri untaru.
2: The next stage, arudha, arududu, may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu, udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage and the third one is
1: arudhasthaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
2: Arudha stage we compare to the stage where wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి నానభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీంగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టిక్యులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విషయ విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
2: ఐ డోంట్ నో వెదర్ యు హ్యావ్ keenly observed this or not. In the while addressing, it is said, brother,
1: Sai family lo full brothers and sisters ane rujiga ledu ikkada, half brothers and sisters ga untundari.
2: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
1: Deenide part time devotees ani cheppavachu.
2: And this stage is described as a stage of part time devotees.
1: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad Gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హాస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukistudu jeevudu.
2: The one who is mortal is
1: amareva swarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto kudinatundi jeevatattvamu sarthakavunnutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantuniki oka peru.
2: One of the name of God is kalakala.
1: Kalakala prapannanam kalakinna karishyati ani kalamu jeevunni pengutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mringeetundi vaadu devudu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం అండ్ వర్షిప్.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: Drishti kalpitamainatundi ee jagat antayi kudanu kalamuto leenamainatundi.
2: The entire world, which is the result of the sight itself, is
1: కాలంలో చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
2: Jeevis or life, people, the men will have to follow the time. Time does not follow men.
1: Kalamu pedda pravaham vantidi.
2: Time may be compared to a tremendous flow.
1: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povuchunnavi.
2: Only living beings and all men are washed away by the flow of time.
1: Pravahamulo kottukoni poyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే.
2: The man himself and the object in which he has taken shelter, both are washed away by the flood of time.
1: Kanuka kruttivalini kruttivalu anusarinchinattiga untundadi ee kala pravahamulo undeyatundi oka vyaktulanu aashrayinchadam.
2: If you take shelter to in people who are subject to time and the flow of time, it is like blind imitating or following blind.
1: Ottunu aashrayinchinappude taanu rakshitulu kaagaru.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
1: Avante daivam.
2: And that particular person or that bank.
1: Agatte daivam.
2: That is God.
1: Atta daivani aashrayinchinatundi vyakti, ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitamga vinchukuntadu.
2: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with the time.
1: Kanukane, Nayana, neevi kala pravahamulo kottukoni poyeyukunte jeevudavu. Neeku ottu nene. Nannu aashrayinchinappude నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: pray. సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యం లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం దేశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
2: After listening to this, man takes shelter in God, offering himself, his wealth, his property, his entire wife, children, everything, and at the lotus feet, and takes shelter, surrenders himself to God.
1: ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్టన్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతులు కాలేక దేవునికి అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
2: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: Adi maya.
2: That custom is delusion.
1: E maya anaga emiti?
2: What is the meaning of delusion?
1: E maya anetundidi lenidi. యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా.
2: మాయా ఆర్ ఇల్యూజన్ రెఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
2: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
2: రిమెంబర్ దట్ ఆల్వేస్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ట్రూ.
1: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
2: ట్రూలీ స్పీకింగ్ ద వరల్డ్ రియలీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్లీజ్ సీ,
1: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
2: వి సీ ఎ రోప్ అండ్ మిస్టేక్ ఇట్ టు బి ఎ స్నేక్.
1: కానీ పాము లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
2: వీఆర్ సబ్జెక్టెడ్ టు ఫియర్ అండ్ టెన్షన్ బై ఇమాజినింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వేర్ దేర్ ఇస్ నో స్నేక్ రియలీ.
1: ఈ భయమునకు కారణమేమిటి?
2: What is the reason for this fear?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
2: Imagining things which really do not exist as existing, that is
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
2: This particular feeling is responsible for all the troubles.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వంలో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు రూపొందుతుంది.
2: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
1: అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుంది.
2: Then there will be no fear whatsoever.
1: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు.
2: To reach it, to hold it, and to feel it, you will not be afraid because it is only a rope.
1: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటి సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాము.
2: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
1: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాము.
2: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manamu chudatam ledhu.
2: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chuchinappudu ee jagat anedvadi pravahika satyam.
2: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
2: ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ రెఫరెన్స్ టు కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ బి టేకెన్.
1: నదిలోని జలము ప్రవహించుకునే ఉంటుంటాది.
2: ద వాటర్స్ ఇన్ ఎ రివర్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్.
1: అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెలుగు జలము చేరిపోతుంటాది.
2: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
1: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
2: The word nadi, river, is derived from the fact that there is a continuous flow. That is the
1: ee nadilo neeru undina undakapoyina dani peru nadi.
2: Whether there is water in the river or not, it is still described as a river.
1: Neevu ee jagattulo undu undakapovu.
2: Whether
1: jagatte,
2: whether you live, exist in the world or you do not exist, still it is the world.
1: Ide satyam.
2: This is the truth.
1: Maapu chendakame pravahyam.
2: Change itself may be flow.
1: కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్.
2: Therefore, this particular truth associated
1: అనగా సత్యముతో చేరిన నిత్యము అని.
2: This is truth associated with a untruth.
1: నిత్యముతో కూడినటువంటిదే సత్యము.
2: Associated with untruth is truth.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
2: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సతసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్.
2: సతసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరింగ్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
1: ముడిగట్టితో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
2: Sadhana refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth.
1: దీనినే భగవద్గీత ఎందు కూడాను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
2: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
1: Kanukane, idi trigunatmaka swarupamainatvati maya.
2: Maya is associated with three attributes.
1: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkati.
2: Illusion, ignorance, well, all these are synonyms, tamas. And tamas, all these are
1: tamasanna mayane.
2: Tamas
1: ajnanamanna mayane.
2: Tamas also refers to
1: prakruti anna mayane.
2: Nature also refers to ignorance.
1: Maya anna mayane.
2: Well, illusion is illusionist.
1: Anaga leni daniki gaminchi, danini satyamuga bhavinchi, daniki manamu guri kavatame, idi maya yokka prabhavam.
2: Thinking as existing, things which really do not exist, and coming under its spell is described as maya.
1: Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru.
2: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya world is untruth.
1: Jagat bhavam matram nitya kaadi jagat vidya kaadi.
2: The feeling of the world is not true, but world itself is not, is true.
1: Kalaka brahma ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
2: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
1: కనుకనే భగవద్గీత ఎందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
2: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యువర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
1: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు.
2: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: One chinna udaharanam.
2: One small example.
1: Petta petta srimantula bhavanamulam mundu oka petta kukkaru unchadaru.
2: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
1: Ee kukka anni bazaar kukkala vantidi kaadu.
2: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
2: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయే వారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
2: This dog does not go on barking when it sees people moving
1: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
2: It starts barking or starts taking action. Pouncing upon a person only when a person comes to the gate and tries to...
1: ఎంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
2: సమ్ పీపుల్ ఫియరింగ్ ది సౌండ్ ప్రొడ్యూస్ బై ది బార్కింగ్ ఆఫ్ ది డాగ్ దే గెట్ బ్యాక్ అండ్ గో అవే.
1: అయితే కొంతమంది దీక్షను పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
2: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
1: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
2: బట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హీ లుక్స్ అట్ ద పర్సన్ హూ ఇస్ అట్ ద గేట్.
1: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల.
2: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
1: ఈ వచ్చిన వ్యక్తి యజమానుడి లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమీ అతన్ని చేయదు.
2: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
1: అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమస్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
2: ఇన్ ది సేమ్ ఫ్యాషన్ దిస్ ఇల్యూజన్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద డాగ్ విచ్ వి హావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ దట్ వుడ్ బి దేర్ టు ది బంగ్లో ఆఫ్ మోక్ష ఆర్ డెలివరెన్స్ అండ్ ప్లీజ్.
1: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కాలేటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హీ కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ హోల్డ్.
1: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకకు వెళ్లిపోతారు.
2: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
1: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటుందని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నిలిచి మా ఆయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
2: బట్ ఎ పర్సన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ ఫర్మ్ డిటర్మినేషన్ నో డజంట్ మైండ్ ది డాగ్ అట్ ఆల్ హీ స్టేస్ దేర్ షౌట్స్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ గోస్ విత్ హిమ్ టు ద బంగ్లో.
1: కనుక దృఢనిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
2: Therefore, the one with a firm resolve and who has decided to just see the master will stay there and enter the palace of peace.
1: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka drishyakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
2: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
1: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
2: You have not been able to develop concentration.
1: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
2: You have not been able to establish me in your heart.
1: అభ్యాస యోగము చేయి.
2: Continue cultivate practice, constant practice.
1: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
1: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొరుకుతావు.
2: ఓన్లీ వెన్ యూఆర్ హావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్
1: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
2: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
1: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
2: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
2: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
1: మా మనస్మరించ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
2: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: ఇది యుద్ధం కాదు.
2: దిస్ ఇస్ నాట్ వార్.
1: కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
2: This is not something like an ordinary quarrel with the individual.
1: Nee indriyamulato, nee durgunamulato, nee duraalochanalato, nee durbuddhulato neevu yuddham chesinattuga bhavinchu. Nanne smarinchu.
2: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
1: Meeru cheyavalsinatundi yuddham parulato kaadu, vyaktulato kaadu, jeevulato kaadu.
2: You did not wage a war with others, with individuals, with a person.
1: నీవు అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
2: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: వాటిని నీవు సాధించాలి.
2: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
1: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
2: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
2: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్.
1: ఇంద్రియాలోకము గెలువజాలము.
2: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్ ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
1: నాన్న ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
2: ఫాదర్ బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్
1: నీవు ఇంద్రియాలను జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు.
2: Only when you control and completely as
1: విష్ణువునికి అధిపతి అవుతావు.
2: యువర్ సెన్స్ యూ విల్ బికమ్ ది కింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు పైక దిగుల నెక్కి పట్టగలడు.
2: బట్ ఇఫ్ యూ ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్స్ హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ.
1: గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు.
2: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
1: Kanaka mottamottandi lodi indriyalu nuvu sadhinchadaniki prayatninchu.
2: ఇన్నర్ ఎనిమీస్ ఇస్ విన్ యు కెన్ విన్ ది ఎక్స్టర్నల్ ఎనిమీ.
1: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
2: వెన్ ఇస్ దిస్ పాసిబుల్? ఓన్లీ వెన్ యు సరెండర్.
1: నాది, నేను, నా వారు అనేటువంటి భావన ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
2: My object, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
1: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
2: This is only an activity in భూతాకాశ.
1: భూతాకాశము జయించాలి.
2: You have to win the భూతాకాశం.
1: చిత్తాకాశమును సాధించాలి.
2: You have to win even the చిత్తాకాశం also.
1: చిరాకాశంలో ప్రవేశించాలి.
2: And you have to enter.
1: అందులో ప్రవేశించిన తర్వాత నీళ్ళవన్నీ తానే చూసుకుంటాడు.
2: Once you enter చిరాకాశ, all the other things are taken care of.
1: రైల్వే స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
2: Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that.
1: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
2: If there is no one else to help you, you'll have to carry the luggage all by yourself.
1: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడో అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
2: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్, యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
1: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
2: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
1: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్య మీద పెట్టుకుంటాడు.
2: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
1: Kalukane saranagati ayin tarvata sarvamu tanake arpitam cheyi.
2: Once you surrender yourself to the Lord, offer everything to
1: him. Eppudu ekkada etla cheyalo thane chusukuntadu.
2: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
1: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు.
2: There should not be any trace of ego and యువర్ సెల్ఫ్.
1: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
2: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
1: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
2: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ అకంపనీడ్ బై
1: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు.
2: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
1: అది కేవలం నటన సూత్రధారి.
2: హీఈస్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
1: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో, ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్. బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ హ్యావింగ్.
1: దైవం మానుష రూపేణ మనుష్యాకారంను పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సదీస సంబంధుడు అవుతాడు.
2: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నేచురల్
1: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
2: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
1: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
2: Rama acted as if he is tired and he
1: tell all are tired ayinattuga Lakshmana neeku nadavalenu ani chemadalu dukkukoni kinda vestunnadu.
2: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
1: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishrantu teesukundam annadu.
2: You put up a hut somewhere here, we can take a little rest there.
1: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
2: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
1: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
2: రామసెట్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
1: రామ రామ ఎంతటి మాట నేను విని
2: టైర్డ్
1: అయినట్టుగా లక్ష్మణ నేను నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు.
2: హీ వాస్ రిమూవింగ్ ఫ్రమ్ హిస్

0: చేసుకుని వేయమన్నాడు.
1: రామా సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
0: రామరామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు.
1: లక్ష్మణ బిగేన్ జస్ట్ టెలింగ్ రామరామ వాట్
0: నాకు ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో ఐ ఆమ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: అక్షరము పడేటువంటి పాదం చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
0: angry? చెప్పాడు అన్న, తల్లిని తండ్రిని భార్యను బిడ్డను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒకటి ఉందా నాకు, నాకొక్కటి నేను
1: లక్ష్మణ
0: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు వేయమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
1: లక్ష్మణ సెడ్ దట్ ఐ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వైఫ్ ఫాదర్ మదర్ అండ్ కింగ్డమ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ కమ్ అలాంగ్ విత్ యూ థింకింగ్ దట్ యు ఆర్ ద ఫాదర్ అండ్ సీత హర్సెల్ఫ్ ఇస్ ద మదర్ అండ్ ఇట్ ఇట్సెల్ఫ్ అయోధ్య అండ్ ఓన్లీ టు ఇంప్లిమెంట్ యువర్ విల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ విల్ అట్ ఆల్ అండ్ యూఆర్ ఆస్కింగ్ మీ టు కన్స్ట్రక్ట్ అండ్ చూస్ అ ప్లేస్ వేర్ ఐ కన్స్ట్రక్ట్.
0: నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం.
1: యువర్ కమాండ్ ఇస్ మై విష్ అండ్ ఐ డోంట్
0: హ్యావ్ ఏదో అది నా ఇష్టం.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను శిరసావ ఇచ్చటమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ
0: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రం ఒక్కటి ఉండకూడదు.
1: దిస్ ఓన్లీ ఇస్ ఇల్లస్ట్రేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్ ఇటువంటి మ్యాన్.
0: అంతా నీది, అంతా నీది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
0: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
1: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
0: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
1: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
0: everything.
1: After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna has been teaching in this context the importance of surrender as the highest పాయింట్ ఆఫ్ డివోషన్.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: వన్స్ యూ సరెండర్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది గ్రేస్ ఆఫ్ లాడ్ వేర్ ఎవర్ యూ ఆర్ అండ్ దట్ విల్ బి ది ఫార్మ్ ఆఫ్ పెన్షన్. గ్రేస్ విల్ బి ఫ్లోయింగ్
0: ఎందున్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది ఫారెస్ట్
0: ఆకాశమునన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది స్కై
0: పట్టణమునన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది టౌన్
0: అన్నన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది
0: విలేజ్ అన్నన్నా,
1: వెదర్ యూఆర్
0: కట్టేటబడి ఉన్నా,
1: ఈవెన్ ఇఫ్ ఐ
0: వెదర్ యూఆర్ నా నేనే దిక్కు అన్నాడు.
1: వేర్ ఎవర్ యూఆర్ ఐ విల్ బి యువర్ షెల్టర్.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: ఇన్ దట్ పర్టికులర్ ఆర్డర్ కమ్ అండ్ సరెండర్ టు మీ, దట్ ఇస్ ది ఆర్డర్ అండ్ కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we'll have to recognize that to sanctify the principle of crime and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలో, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Kantika kanipinchu ee yoka jagatanandu manavude anintiki nee moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma dullabham, manava janmamu atyanta dullabhamainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanannu, jagatnu marchavalanannu, jagatlo abhivruddhi gaadinchavalanannu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ద ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్, అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: Kani manavudu aakaramnu maatrame gurtinchi aalochana maatrame gurtinchaka pravartinchadam cheta manavatvanni marchipothunnadu.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu aneetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lokala unnatvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudanaga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There is nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తాను తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గత.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore it is absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life there is hidden mysterious mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైనటువంటి మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
2: In the first instance, we should know what jnana is.
1: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: Kani manavun nundi aavirbhavinchi aanandinchi aacharinchi anyulaku bodhinchi thanu tirigi bodhimpabadatame nijamainatundi manavattu.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meekandariki telusunu. Human anaga manavatvamto chernetundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నావి నుండి ఎరుగుడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: This is human quality. We'll find its origin right from the navel, from the base of the human, the center of your being, not from the text, not that is heard nor said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnanaanni telusukovalani prajnana vijnana sugnanamulu yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge aneetvantidi kevalamu action tho vachinatvantidi kaadu.
2: Knowledge is not to be simply pretended or acted.
1: Knowledge energy gaanu maarutundi, energy gaanu maarutundi.
2: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
1: Kani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetunte vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga aacharinchi palakali.
2: This knowledge should motivate everyone to practice the human value.
1: ప్రేమ స్వరూపులార,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
1: కానీ ఇది అంతే ఇక్కడను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: దీస్ ఆర్ ఆల్ due to three important factors: reaction, reflection and resound.
1: ee sound aneetvantidi manamu loparu nunchi puttinchukoni vacheetvanti okka sound.
2: The sound in reality is within, where it arises, originates.
1: Reflection manamu yochinchi danini aacharanalo petti మౌనంతో అనుభవించేటువంటి విషయం రిఫ్లెక్షన్.
2: రిఫ్లెక్షన్ ఇస్ వన్ దట్ ఈస్ పాండర్డ్ ఓవర్, వెల్ థాట్ ఆఫ్, ప్రాక్టిస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ రియాక్షన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: As is the action, so is the reaction.
1: Reflection deeni yokka pratibimbanga untundali.
2: Reflection is the one out of this reaction.
1: Resound aneetvantidi deeni yokka pradhanamaina kartavyamu.
2: The resound stands for the main obligation or responsibility.
1: Resound, reflection, reaction ee moodu kudanu మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్ అండ్ లెర్న్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుంచి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
2: అట్ ద సేమ్ టైమ్ రియాక్షన్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రిఫ్లెక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: ద హార్మనీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆర్ ఇస్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
2: ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ మియర్లీ మెన్ టు ఎక్స్ప్రెస్ వోకలైజ్ అండ్ వేస్ట్ టైం.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
2: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హ్యావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్ దట్ యు ఆర్ that you are highly resourceful, knowledgeable, why are you egoistic?
1: నీ హస్త యుగము మోచి పరమాత్మని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
2: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యు షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ టుడే యాజ్ యూ నోటీస్ దర్ ఆర్ సో మెనీ చేంజెస్.
1: కానీ అవి అన్ని ఇప్పుడు ప్రధానం కాదు.
2: ఆల్ దీస్ చేంజెస్ దట్ యు కమ్ అక్రాస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
1: Satyamunu patinchitini satyamu chuchit sarvashastramul nishtulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyalakindane chestayi kaani nijamainatvanti vidyalu kaadu.
2: Why do you pride yourself that you have known so much of truth as explained, as contained in number, infinite number of books? No, no, no. Why do you pride yourself? All the textual information, bookish knowledge is avidya.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: Kanuka ee avidyanu nerchinanta valla manam goppa varu kaamu.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది కానీ విద్యలు అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: Therefore, Bhagavan says that experience is necessary.
1: ఈ ఎక్స్పీరియన్స్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేయాలి.
2: This experience requires explanation.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని అందు సర్వ విధములా శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈస్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
1: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam anta ikkudunu energy ga ne untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పున్నది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తను రాయున్నది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బిన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకసిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడా ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: Energy is never localized.
1: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
2: Earlier there was a totally ignorant person.
1: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
2: Later he has developed this innate energy and ultimately became great.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: Therefore for advancement and progress energy is important.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకుడు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్ బట్ యు ఆర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు, కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యు ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని అందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ డిపెండెన్స్.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
1: ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాల కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: Therefore everything is done for one's own sake.
1: Self confidence,
2: self realization,
1: self experience
2: of the self,
1: anta kudanu self kindane untundadi,
2: are all related to your being the self.
1: కనుక మీరు క్రమక్రమేణ ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ to teach us in a way that we can understand.
1: Kanuka meer inkanu munduku telusukovalsinattu enniyo unnayi.
2: There are lots of things you are supposed to know in future.
1: Sevadalam anaga kevalamu dalamu.
2: Sevadalam dala the petrol.
1: Ee dalamu lopala aneka rakamulaitvanti yokka kalalanta unnayi.
2: Dala the petrol has got so many faces, facets.
1: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెటల్ అండ్ ఫేసెస్ దట్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అరౌండ్.
1: కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది.
2: వెన్ ఎ సీడ్ ఈస్ సోన్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అల్టిమేట్లీ రిజల్టింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ఎ ఫ్లవర్.
1: కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు.
2: Initially, the seed is not that beautiful.
1: అది క్రమక్రమేణ ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనము మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
1: flower. Lopala aneka dalamulanta unnai.
2: The flower has so many petals, dalas.
1: Ee dalamulu unnanta varike idi flower ga kanipistundi.
2: The flower remains so long there are dalas.
1: Ee dalamulu raani poyena flower e kaadu.
2: When dalas or petals drop down, the flower cannot exist.
1: Kanuka mottamota dinni mottamota flower ga roopandinchandi.
2: Therefore, we have to mold and shape ourselves into flowers.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ముకున్న చెప్పగలడు.
2: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
1: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరించుకుంటాను.
2: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
0: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th of April 2005.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 32nd discourse on Gita Bhagavan delivered on 14th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikarasya maphaleshu kadachana. Arjuna, karmalayindi adhikaram kaladu kani phalamunandu adhikaram valadu ani పదే పదే బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున యు హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్స్ బట్ యు డు నాట్ ఆస్పైర్ ఫార్ ది ఫ్రూట్స్ దేరాఫ్.
1: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కానీ ఫలాపేక్షయే లేకుండా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
2: ఆల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ for the sake of fruits. If there are no fruits of action, no human being would undertake any action at all.
1: Prati karma kudanu phalam unnadi.
2: For every action there is a fruit.
1: Itti unna phalamunu aashinchatalo undinatundi abhyantaram emiti?
2: What objection do you have for aspiring for these fruits?
1: Itti phalapeksha nimittamai prati manavudu kudanu karma aacharinchuchunna samayamunandu ee arjunulaku కర్మలు ఆచరించటం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
2: When all people perform actions for the sake of fruits thereof, what is the inner significance and meaning in Krishna asking Arjuna that Arjuna, you have performed action without expecting fruits thereof?
1: ఇక్కడ అర్జునుడు ఆచరించేటువంటి కర్మ యోగముగా మారాలని కృష్ణుని యొక్క అభిప్రాయం.
2: ది ఒపీనియన్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ ఇంట్రెస్ట్ ఈస్ టు సీ దట్ ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై అర్జున షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
1: కేవలం కర్మ కర్మగా ఉండక కర్మ యోగముగా మార్చాలని కృష్ణుని యొక్క ఆదేశము.
2: హిస్ కమాండ్ ఈస్ టు సీ దట్ ది యాక్షన్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ యాక్షన్. Action should be transformed into yoga.
1: Karma dehatma buddhi bhava dehatma bhavam che jaripinappudu idi karma ga yerpadutundi.
2: When you perform any action with the body consciousness or identifying yourself with body, it becomes action.
1: Idi ahankara mamakaramuto acharinchetunti bhavam.
2: This is an action performed with a feeling of egoism and attachment.
1: ఈ అహంకార మమకార భావములతో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ఇది కేవలము ఒక విధమైన దుఃఖమయంగా రూపొందుతుంది.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విల్ బ్రింగ్ ఓన్లీ సారో.
1: ఇది బంధహేతు అవుతుంది.
2: ఇట్ బికమ్స్ బాండేజ్.
1: దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
2: వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇంటూ యోగా యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇది దైవాత్మ భావము చే దైవార్పిత భావము చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
1: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
1: ఇది నేను చేసినటువంటి కర్మ.
2: దిస్ ఇస్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మీ.
1: కర్మ ఫలము నాకే దక్కాలి.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐ షుడ్ రీచ్.
1: ఈ కర్మ ఫలము నేనే అధికారి.
2: ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ది ఫ్రూట్స్ దేరాఫ్
1: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
2: దీస్ ఫీలింగ్స్ విల్ స్ట్రెంగ్తన్ ది ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం.
1: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
2: యాజ్ ది ఈగోయిజం గోస్ ఆన్ ఇంక్రీజింగ్ the joy of atma will go on decreasing.
1: Kaluka ahankaram nirmulam gaavinche nimittamai idi karmala yogamuga marchukomani bodhinchadu krishnudu.
2: To destroy egoism completely, Krishna has asked him to transform all action into yoga.
1: Karmanu yogamuga marchukune vidhanam emiti?
2: What is the method of transforming action into yoga?
1: Anasakti bhavamunu avula alavarchukovali.
2: Disinterested feeling will have to be developed.
1: Anasakti bhavamu cheta enta ghanakaryamaina kudunu manam sadhinchavachchu.
2: With a feeling of disinterestedness, you can accomplish any task.
1: Karmala acharinchuchu dani ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
2: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్, దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: జనకుడు రాజ్యమును పాలించుచు
2: while ruling the kingdom, janaka
1: samasta bhajyamulu kudanu bhajyatalanu kudanu vahinchi
2: bearing all the responsibilities,
1: kanu sakshiputudai undiraadu.
2: He was performing himself as a witness.
1: Itanu kevalamu oka vidhamainatundi karma shaktini tejinchinatundi oka karmalu.
2: All the actions were performed by him without having any interest in the action.
1: Itanu rajayogiga maaraadu.
2: He became a rajayogi.
1: Karmasakti rahitamainatundi prati karma kudanu yagnamuga roopondutundi.
2: Every action which is not having personal interest will become yagna.
1: Adiye yogamuga marutundi.
2: The same thing becomes yoga.
1: Karmasaktini lakshyam nanduchukoni karmalu acharinchinatundi manavattamu kevalamu rogamulu palavutundi.
2: Keeping the personal interest of the action, when action is performed, it becomes a disease.
1: Ee rogamulaku ragame moola karanamu.
2: The root cause of all these diseases is attachment.
1: ఈ రాగముల చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
2: With attachment, hatred and anger.
1: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకు హతమార్చేటువంటి రాక్షసులు.
2: Hatred and the attachment are demons for every human.
1: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
2: These two hide the human nature.
1: నిజముగా మానవుడు నవగ్రహములపైన ఆధారపడలేదు.
2: Really speaking, man is not dependent on
1: రాగద్వేషములు అనేటువంటి రెండు గ్రహములపైన ఆధారపడి ఉంటున్నాడు.
2: He is dependent on only attachment and hatred.
1: కనుకనే మానవత్వమును కొంతవరకు మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
2: This particular fruit encourages demonic nature, making a person forget his human nature.
1: కనుకనే అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
2: Krishna therefore commanded, perform your action disinterestedly.
1: ee anasakti valla yetti karmalu acharinchinappatikini idi e matram kuda nu neeku karma phalam antadu unnadu.
2: When you perform action without having personal interest, the fruits thereof will not touch you.
1: Trin lokan palayatyam anaga nenu trilokanni kuda nu palana chestunnanu.
2: He said that I am ruling all the three worlds.
1: దేని వల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడాను పాలించుతున్నాను.
2: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
2: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్, కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
1: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడాను సాధించవచ్చు అనేటువంటి యొక్క తిరు విశ్వాసము నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్
1: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడాను సంప్రాప్తం కావచ్చు.
2: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
1: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
2: ఇఫ్ యు ఆర్ గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
1: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు నువ్వు విచారించవచ్చు.
2: ఇఫ్ యు డు నాట్ సక్సీడ్ యు మే బి వరీడ్.
1: కనుక ఈ విచారమునకు కానీ ఆనందమునకు కానీ ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు నువ్వు మానుకోమన్నాడు.
2: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యు ట్రై టు కంట్రోల్.
1: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
2: యువర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
1: Karmalanu acharinchinatundi manavudu jagatrandu ledu.
2: There is no human being who does not perform action.
1: Prati manavudu kudunu karma acharana nimittamai kayamunu dharinchadu.
2: Every person has got human body in order to perform
1: action. Ee kayamunu kalamu cheta satyagam gavinchukune nimittamai karmalu acharinchali.
2: టు శాంక్టిఫై ది బాడీ యూ విల్ హావ్ టు పర్ఫార్మ్ ది గుడ్ యాక్షన్.
1: ఈ కర్మల యందు నీకే ఫలితం ఉంటుండాలి.
2: యు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్.
1: కర్మ ఫలితము కంటే కర్మల యందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితము నందు లేదన్నాడు.
2: ది జాయ్ విచ్ యూ కెన్ గెట్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ ది జాయ్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ది ఫ్రూట్.
1: చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏదైనా మన గృహమునందు ఒక మంగళ కార్యము చేస్తున్నాము.
2: ఇన్ అవర్ ఫ్యామిలీ వి ఆర్ పర్ఫార్మింగ్ సమ్ ఆస్పిషియస్ ఫంక్షన్.
1: ఈ మంగళ కార్యము జరిగేంత వరకు కూడాను మనకి ఎట్టి శ్రమలు కూడాను అనిపించదు.
2: యాజ్ లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ దట్ యాక్షన్ వీ విల్ నాట్ బి ఫీలింగ్ ది ఫెటీగ్.
1: దేహమునకు ఒక 103 degrees జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
2: ఈవెన్ వెన్ యూఆర్ హ్యావింగ్ 103 degrees ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
1: ఆ సమయంలో ఎట్టి అలసట కూడాను మనకు కనిపించదు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
1: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకును నిరాశ గురి అయి కొంతవరకును అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
2: వెన్ యూ గో టు అండ్ విజిట్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ ఓవర్ యూ విల్ ఫైండ్ దెమ్ గెటింగ్ టైర్డ్ అండ్ వేరింగ్ ఎ వెరీ లుక్.
1: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: ద జాయ్ విచ్ వన్ గెట్స్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది సేమ్ జాయ్ ఆఫ్టర్ ది యాక్షన్ ఇస్ కంప్లీటెడ్
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ఇది కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
2: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ నో జాయ్ వాట్స్.
1: అయితే మనం కర్మ ఫలము ముందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
2: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ జాయ్, యూ గెట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది జాయ్.
1: ఇది తాత్కాలికమైన ఆనందమే కాని శాశ్వత ఆనందములు కావు.
2: దిస్ జాయ్ ఈజ్ ఓన్లీ టెంపరీ, ఇట్ ఈస్ నాట్ గెట్స్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది సేమ్ జాయ్ ఆఫ్టర్ ది యాక్షన్ ఇస్ కంప్లీటెడ్
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందనని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ

0: ఇది తాత్కాలికమైన ఆనందమే కాని శాశ్వత ఆనందములు కావు.
1: దిస్ జాయ్ ఈజ్ ఓన్లీ టెంపరీ, ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
0: కర్మనే అనిత్యమైనటువంటి సమయం నందు, కర్మనే నశ్వరమైనటువంటి ఒక స్థితి ఎందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతం అవుతుంది?
1: వెన్ ది యాక్షన్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్, హౌ కెన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ బి పర్మనెంట్?
0: కనుకనే దాన యజ్ఞ యాగాది క్రతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
1: Therefore, our faith is that on account of charities, on account of yajna, on account of penance, we will be getting heaven.
0: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
1: Krishna has also demonstrated that the heaven itself is temporary.
0: అర్జున, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
1: He said, Arjuna, there is something which is greater than this.
0: ఇట్లని నేను యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
1: Therefore, I am not telling that you should not perform yajna yagadis.
0: యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించవలసినదే.
1: You have to perform yajna yaga and such other things.
0: ఇది లోక కళ్యాణం అనేటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
1: While performing, perform it for the welfare of the world.
0: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
1: Do not perform these things with a selfish motive.
0: అనాసక్తితో నీవు ఆచరించు.
1: With disinterestedness perform.
0: లోకస్థ సుఖము భవంతు, ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెం రాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
1: ఫర్ ది పీస్, వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
0: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడాను నీకు లభించవచ్చు.
1: వెన్ యూ పర్ఫార్మ్ లైక్ దాట్ దెర్ విల్ బి వెల్ఫేర్ ఫర్ ది నేషన్ వరల్డ్ అట్ లార్జ్ అండ్ ఆల్సో యూ మే గెట్ బియాండ్ హెవెన్.
0: క్షీణే పుణ్యే మత్స్యలోకం చంతి, ఈ స్వర్గం కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
1: హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ వుడ్ లాస్ట్.
0: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మత్స్యలోకములకు రావాలి.
1: వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, యూ హావ్ టు కమ్ బ్యాక్ టు అర్త్.
0: కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
1: దేర్ఫోర్ యూ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్ విచ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియెంట్ అండ్ ఇంపర్మనెంట్.
0: దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
1: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్
0: యు సర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈస్ గ్రేటర్ దాన్ హెవెన్.
0: ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
1: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
0: Kanuka Bhagavad Gita kevalam sarvasanga parityagam gavinchukoni aranyamulakegi tapasu acharinchamani bodhinchaledu.
1: Therefore Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
0: antamandi bhavinchavachunu. Ee chinna chinna pillalakantarikini Bhagavad Gita enduku? మీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
1: సమ్ పీపుల్ మే బి అండర్ ది ఇంప్రెషన్, వై షుడ్ భగవద్గీత బి టాట్ ఫర్ సచ్ యంగ్స్టర్స్, దే మే రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గో. సమ్ పీపుల్ మే బి అండర్ సచ్ రాంగ్ ఇల్యూజన్స్.
0: భగవద్గీతను బోధించేటువంటి పెద్దలు లోకంలో ఎంతమంది ఉంటున్నారు? వీరందరూ సన్యాసాన్ని స్వీకరించారా?
1: దేర్ ఆర్ such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
0: sarvasanga parityagulainara?
1: Have they renounced all the things in the world?
0: Sakshat Arjunude Krishnuni yokka deenundi vinnatundi vaadu taane emaina sanyasam swikarinchada?
1: Arjuna, who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasam?
0: Edi ledu. Manavatvanni artham chesukune nimittamai Bhagavad Gita yokka antaraatthani manu guttinchali.
1: The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
0: Bhagavad Gita yokka pradhana lakshyamu Vedanta ni vyavaharam daggariki dimputundi.
1: The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
0: Vedantanni Bhagavad Gita varaku dimpadame kaakunda ee Vedantanni Gita varaku hechistundi.
1: Not merely that, it also raises the level of philosophy
0: vyavaharanni vedantamulo dimputundi. It vedantamunu vyavaharamuloki marustundi.
1: It transforms vedanta into daily life and it elevates daily life to the level of vedanta.
0: Kanuka kevalamu vedantam anetundi oka vyavaharamlo praveshinchukame kaakunda.

0: వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
1: ఇట్ నాట్ మెయిర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ టు డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇన్ టు స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
0: వేదాంత వ్యవహారములు రెండింటిని సమన్వయం చేస్తుంది.
1: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
1: హ్యుమానిటీ ఈజ్ నాట్ దట్ విల్ హావ్ టు జస్ట్ pay attention only to secular and daily life.
0: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఈక్వల్ ఆఫ్ ద లైవ్లీహుడ్ అట్ ఆల్.
0: జీవిత పరమావధిని కూడా బోధించేటువంటి ఒక తత్వము ఈ యొక్క భగవద్గీత.
1: భగవద్గీత ఈజ్ ద ప్రిన్సిపల్ విచ్ టీచర్స్ ది వెరీ అల్టిమేట్ గోల్ ఆఫ్
0: జీవనోపాధి. జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలతోనే మానవుడు జీవిస్తున్నాడు.
1: ద ఎండ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ అన్ అర్త్ అండ్ ఆల్సో ట్రాన్సెండింగ్ ఇట్, దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్.
0: కనుకనే మనం ఏ కర్మలు ఆచరించినప్పటికి అనాసక్తితో ఆచరించటం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ వీ పర్ఫార్మ్ దెమ్, వీ విల్ నాట్ బి బౌండ్ బై దెమ్.
0: మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు భగవద్గీత ఇన్ సో మెనీ వేస్ అండ్ డూయింగ్ సో మెనీ సాధనాస్, వీ హావ్ టు డెవలప్ అనాసక్తి.
0: అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి ఒక స్థాయిని అందుకుంటుంది.
1: వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఈజ్ అవర్ యాక్షన్స్ బికమ్ సేక్రెడ్.
0: ఎవరి కర్మలు, ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
1: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
0: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనటువంటిగా రూపొందింప చేసుకోవాలి.
1: We have to transform our actions into sacred acts.
0: ఇప్పుడు వంట చేసేవాడు ఒకడు ఉంటాడు.
1: There is a cook.
0: అతను వంటవాడు అనుకుంటాం మనం.
1: We consider him as a cook.
0: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
1: So long as he is performing his own action, keeping the fruits thereof, it is like.
0: ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకును దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
1: If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
0: Anasaktito ee yokka karma ni aacharinchinappudu adi marinta parishuddhamainatundi ganu pavitramainatundi ganu ruchikaramainatundi ganu roopondutundi.
1: When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
0: Adi vidhamgane evarevari karmalu vaaru aacharistu ee anasaktito bhavam cheta ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే, వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
0: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ, చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ, నిశ్చిరత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ అనాసక్తి విత్ అస్, దెర్ విల్ బి స్టడీనెస్ అండ్ దెర్ విల్ బి డెవలప్మెంట్.
0: ఆసక్తితో మనం ఆచరించినటువంటి యొక్క ఫలితంలో కొంతవరకు కూడా మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తాయి.
1: సో లాంగ్ యాజ్ వి పర్ఫార్మ్ యాక్షన్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్
0: డబ్బులు కూడా ఏర్పడవచ్చును.
1: దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్.
0: చంచలత్వం కూడా అభివృద్ధి కావచ్చును.
1: దేర్ విల్ బి ఫికల్నెస్ విచ్
0: ఆశలు మరింత పెరగవచ్చును.
1: అవర్ డిజైర్స్ గ్రో.
0: కనుకని ఈ అనాసక్తి భావంతో రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధంగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి ఒక దీనిని ఆదర్శంగా చెప్పాడు.
1: That's why he held out Janaka as an ideal person who ruled the kingdom with a sense of anasakti and who attained perfection.
0: Bahya drishti kalavaru kondaru.
1: There are some people who have external
0: inner vision. Antardrishti abhivruddhi parchukuneetundi varu mari kondaru.
1: There are some people who have developed the inner vision.
0: Kani bahya drishti ఈ స్థూలమైనటువంటి ఒక దీనిని మాత్రమే చూడగలదు.
1: ది ఎక్స్టర్నల్ విజన్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓన్లీ అట్ ద గ్రాస్.
0: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
1: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆర్ ద హార్ట్.
0: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
1: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
0: వ్యాస్ ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ శుకా వాజ్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
0: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
1: జనక హెర్డ్ దట్ హీ హాజ్ ఎంటర్డ్ మిథిలాపుర.
0: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో, ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
1: హీ డిడ్ నాట్ హవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
0: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారులను పంపించాడు అటు ఇటు.
1: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసెంజర్స్.
0: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
1: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
0: మన మిథిలాపురమునకు సమీపంలోని ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
1: హీ కేమ్ టు నో దట్ జనక ఈజ్ లివింగ్ ఇన్ ఎ ఫారెస్ట్ విచ్ ఇస్ నియర్ బై మిథిలాపుర ఇన్ ఎ చౌల్ ట్రీ.
0: ఇట్టి మహనీయుణ్ణి దర్శించడం అత్యవసరమని భావించి తాను ఒకనాడు మంత్రులతో చేరి ఆ ఆశ్రమం సందర్శించాడు.
1: థింకింగ్ దాట్ ఇట్ ఈస్ నెసరీ టు విజిట్ హిమ్ అలాంగ్ విత్ మినిస్టర్ హీ వెంట్ అండ్ విజిటెడ్.
0: తాను కేవలం ఒక జనక మహారాజుగా తాను చక్రవర్తిగా తాను అక్కడ ప్రవేశించలేదు.
1: హీ డిడ్ నాట్ గో దేర్ యాజ్ కింగ్ అండ్ ఎంపరర్.
0: ఒక సాధకునిగా ఒక దాసునిగా అతని చెంత చేరాడు.
1: యాజ్ ఎ సర్వెంట్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
0: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
1: హీ సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
0: ఈసుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
1: హి వాస్ గివింగ్ ఎ స్మాల్ డిస్కోర్స్ టు ద డిసైపుల్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫీ.
0: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డిస్కోర్స్ వాస్ బీయింగ్ డెలివర్డ్ జనక స్టూడ్ దేర్ అండ్ కాన్సంట్రేటెడ్లీ హి వాస్ లిజనింగ్.
0: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికి తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి నిత్యము తమ యొక్క వేదాంత బోధనలు ఎందు నేను కూడా చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
1: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ హీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్ కింగ్ జనక వెంట్ టు సుత అండ్ సెడ్ స్వామి ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్.
0: జనక ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
1: జనక స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
0: ఎవరికి అభిరుచి కలదు.
1: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
0: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
1: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
0: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
1: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
0: ఇది హక్కు గలదు.
1: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హావ్ ఎ రైట్ ఫర్ దిస్.
0: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
1: సర్టన్లీ యు ఆర్ వెల్కమ్ హి సెడ్.
0: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణా తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
1: జనక రిటర్న్ ఆఫ్ దట్ డే పర్టికులర్ హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. హీ అటెండెడ్ దీస్ డిస్కోర్సెస్ రెగ్యులర్లీ అండ్ గాట్ ద బెనిఫిట్.
0: క్రమక్రమేణా సుఖుడు జగత్తునకు, బాహ్య దృష్టి కలిగినటువంటి జగత్తునకు, అంతర్దృష్టి కలిగినటువంటి యొక్క జనకునకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో క్రమక్రమేణా మిథిలాపురమునకు సమీపంగా వచ్చి చేరాడు.
1: He wanted to demonstrate to the world that King Janaka had an internal vision whereas the world is always external.
0: ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఒక పర్ణశాలను నియమించుకున్నాడు.
1: With this particular person in view, point in view,
0: ఆ స్థానం నుండి మిథిలాపురం పూర్తి కనిపించేటట్టుగా చూసుకున్నాడు.
1: He came to the place near Mithilapura and constructed a cottage in an elevated place from where he could see Mithilapura entirely.
0: ఆ స్థానంలో చేరినటువంటి శిష్యులకందరికీ ఈ వేదాంత బోధ చేస్తూ వచ్చాడు.
1: From that place, he began just giving discourses on Vedanta.
0: ఒకనాడు జనకుడు ఈ సమావేశానికి రావటం కొంత ఆలస్యమైంది.
1: One particular day, King Janaka happened to come.
0: పరిపాలనా బాధ్యతలో ఏదో కొంతవరకును ఆలస్యం జరగటం చేత జనకుడు ఇక్కడికి సకాలానికి రాలేకపోయాడు.
1: On account of responsibilities of administration, he had to come a little late.
0: కానీ శుకుడు నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుల గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
1: చుక బిగాన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హీ బిగాన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హావ్ అసెంబ్లడ్ దేర్.
0: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
1: హీ డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
0: ఎప్పుడు చూసినా గాని ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
1: చుక బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాస్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
0: ఇటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
1: Among the people, disciples, the youth who have assembled there, they began murmuring.
0: Chusara, శుకుడుకు ఏ విధమైనటువంటి అపేక్షలు లేవని సర్వసంగ పరిత్యాగని అందరూ భావిస్తుంటారు. కానీ జనకుడు చక్రవర్తి అని, అతను గొప్పవాడని, అతను రాక కోసం ఎదురు చూస్తున్నాడే కాని మనం ఇంత శ్రద్ధాభక్తులతో వినడానికి సిద్ధంగా ఉండినప్పటికీ మన కోసం ఏమాత్రం కూడా వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరిలో ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
1: They began whispering among themselves, telling that look at this Shuka, he is considered to be a great sage, he has renounced everything, but it doesn't seem to be true. He is waiting for King Janaka because he is an emperor and he is not caring to give the discourse to us. Look at this particular behavior of Shuka.
0: ఈ శుకునకు కూడా ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కాని, గొప్పవారు చిన్నవారని కాని భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరిలో కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
1: Another person said, probably even in King Shuka, say Shuka also,
0: భేదరహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
1: Why should Shuka have such kind of partiality and differential feelings between King and others?
0: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
1: Shuka has noted all these particular talk and all the feelings.
0: మీరు సరైన పాఠం నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడాను చేరిస్తున్నాడు.
1: With the intention of teaching them a good lesson, he has conducted himself like this.
0: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
1: It was half an hour late, 1 hour and even 2 hours.
0: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
1: Whatever may be the delay, until Janaka came, he did not commence.
0: ఈ లోపల ఈ భేదములనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
1: Meanwhile, those people whose hearts were a little dirty, they feel
0: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
1: All those feelings which are inherent and hidden in them should
0: అప్పుడే కానీ వీరి హృదయమునందు ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
1: Only then this particular Vedanta would be entering into their hearts.
0: Yemi leni burralonu emainanu cherchavachu.
1: If there is nothing in the inside their head, something could be filled in the
0: Yemimu cherchiyunna talaburradi khaliyaguna.
1: If the head is filled with all sorts of things, can it be emptied?
0: Talaburradi khaliga kayilu sukutam nimpanaguna.
1: Without emptying the head, can good things be filled?
0: Kanuka vaari endunnatundi doshamulu ee malinyamanta bayata padesi tadupari dani parishuddham chesi andulo ee pavitrani nimpalaneetundi sankalpame. ఈ యొక్క శుకునకు
1: శుకాస్ సంకల్ప అండ్ విష్ వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్ దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దే పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్
0: మై హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైనటువంటి రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీరిలో చేరడానికి వీలు కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్ వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్ దట్
0: కరణ పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
1: టు ప్యూరిఫై ది హార్ట్స్ సుకాట్ అండర్టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
0: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
1: మీన్ వైల్ కింగ్ జనక విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రష్
0: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు ఈ సుకుడు.
1: సుకా నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
0: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
1: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
0: తనకు ఉండని అక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము, తన మంత్రులు వారు రాక తప్పదు.
1: ఈవెన్ దో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్, దే వుడ్ యూజువల్లీ
0: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రతలంతా ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
1: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈస్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
0: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
1: కింగ్ జనకా డజంట్ హిమ్సెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
0: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
1: And all the people recognized King Janaka coming this way.
0: Janakudu vachina tarvata darbhasanam esukunnadu. Janakudu ati bhakti siddhalato kurchunnadu.
1: King Janaka came, he spread the darbha mat and he began just sitting on that.
0: Shukudu prarambhinchadu ee vedantam.
1: Then Shuka commenced his teachings.
0: Ainappatikini ee chuttu cherinatunte yuvakulainatunte sanyasunnaru chudandi, veeriki marinta dvesham perigipoyindi.
1: All those youth disciples who have assembled there, their hatred fructified.
0: Chusara sukunaku janakudi kosamani 2 gantalaina kodana aaginadu kaani meemu bhaktulam kada maaku ee shraddha bhaktulu leva aneetundi dintlo marinta veeru mukhamulanta maadipothu vachayi.
1: All their faces began changing with the feeling that look at this king, the Shuka.
0: Tana aalasyamunaku kshaminchamani cheptani janakudu prarthinchinadu sukunni.
1: King Janaka asked for pardon for coming late.
0: ఇంతలోపలనే ప్రారంభించాడు శుకుడు.
1: Meanwhile, Shuka commenced his teaching.
0: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
1: He commenced and he continued.
0: కొంతసేపటికి ఈ దుష్టగుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు శుకుడు.
1: ఇమిడి ఆఫ్టర్ సమ్ టైమ్ శుకా టోల్డ్ టు టీచ్ ఎ లెసన్ టు దోస్ అదర్ పీపుల్ హూ హావ్ అసెంబ్లెడ్ దేర్ విత్ బ్యాడ్ ఫీలింగ్ జనక లుక్ అట్ యువర్ కింగ్డమ్ ఇట్ ఈస్ ఆన్ ఫైర్.
0: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
1: కింగ్ జనక హూ హ్యాడ్ క్లోజ్ హిస్ ఐస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లిజనింగ్ హీ నెవర్ టుక్ నోట్ ఆఫ్ దీస్ వర్డ్.
0: ఈ వేదాంతం నుండే తన మనసును లగ్నం చేసుకున్నాడు.
1: హీ హాడ్ ఫిక్స్డ్ హిస్ మైండ్ ఇన్ వేదాంత
0: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
1: హీ హాడ్ ఓన్లీ ది ఫీల్
0: అమనస్కుడైనాడు.
1: హీ వాజ్ అన్ అమనస్క.
0: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండే లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
1: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
0: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
1: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దేర్
0: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
1: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ ది స్మోక్ వాస్ కమింగ్.
0: కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారేమైపోయినారు ఏమని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
1: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ వర్ ఇన్ ది టౌన్.
0: అభిమాన మమకారములు వీడి యందు బయటపడ్డాయి.
1: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
0: మరి కొంతసేపు అయ్యేటప్పటికి శుకుడు చెప్పాడు, శుక జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
1: After some time, Chuka told King Janaka, Janaka, this fire has spread to your palace also.
0: కానీ దానికి కూడా నీ మాత్రము చెల్లించలేదు.
1: Even for that, King Janaka did not take note of it or move.
0: అనాసక్తిలో ఉంటున్నాడు తాను.
1: He was with a feeling of anasakti.
0: అంతా కూడా ఆత్మాసక్తి.
1: His asakti or interest was only in atma.
0: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
1: Excepting for the feeling of atma, he did not have any other feeling.
0: కట్టకరపటికి ఈ పంచశికుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు కూడా కొంత కంగారు పడ్డారు.
1: దే వర్ పంచశిక అండ్ దిశిక అండ్ అదర్స్ దే వర్ ఆల్
0: గొప్ప గొప్ప పండితులు.
1: దే వర్ ఆల్ గ్రేట్ స్కాలర్స్.
0: కానీ పండితులు అయినప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
1: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హాడ్ నాట్ కిల్ దిస్ ఆసక్తి.
0: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
1: They were also afraid of telling king.
0: ఈ మంటలంతా కంటికి కనపడుతున్నాయి.
1: They were able to see from there all those flames.
0: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
1: They began praying, King, O King, O King.
0: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
1: He entered into a state of samadhi.
0: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He was enjoying the bliss of atma.
0: కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
1: The tears of joy were spreading, rolling down.
0: దేహము కాని మనసు కాని చలించలేదు.
1: He did not waver his body by.
0: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి శుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
1: Suka, who observed this particular state of King Janaka,
0: పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
1: Those disciples who ran away towards Mithilapura, they returned saying that this place is
0: Suka చెప్పాడు ఈ చిట్టు ఉండినటువంటి శిష్యులను చూచి.
1: Then Suka told the other disciples who were being seated there,
0: నాయన నేను 2 గంటలు ఆలస్యం చేయటము ఇతను మహారాజని చక్రవర్తి అని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
1: Well, children, I have not delayed my starting of my discourse for 2 hours because he is a king, he is a great man. I don't want to
0: be bad for him. నేను ఇంతవరకు ఆశించాను. అర్హుడు.
1: He is a person who deserves. Therefore, I have just delayed.
0: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
1: హీ హ్యాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
0: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
1: యు ఓన్లీ లిజన్ బట్ యు డు నాట్ హ్యావ్ ఎనీ రైట్.
0: అందువల్ల ఇలాంటి వీరికి వందల మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ దట్ రైట్ అండ్ అథారిటీ ఇన్ ది హండ్రెడ్స్ ఐ కెన్ టెల్
0: ఇట్
1: విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: కేవలం మమకార అభిమానములతో
1: విత్ ఫీలింగ్ ఆఫ్ అటాచ్
0: అహంకారములతో
1: విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం
0: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడా ప్రయోజనం లేదు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ టెలింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సచ్ పీపుల్.
0: ముందును జలములో వేసినట్టుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ ఇన్ టు ది వాటర్.
0: ఎన్ని సంవత్సరములు ఈ గుండు జలంలో ఉండినప్పటికీ ఈ జలమును పీల్చుకునేటువంటి స్వభావం దానికి లేదు.
1: ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్ ది స్టోన్ మే బి ఇన్సైడ్ వాటర్ బట్ ఇట్ వుడ్ నాట్ బి టు అబ్సర్బ్ ఎ డ్రాప్.
0: జనకునేటువంటి వాడు ఒక్కడు చిక్కినా కూడా చాలు.
1: Even if I can get one person like Janaka, it would be sufficient.
0: పలుకు బెలుకు రాళ్ళు తట్టడేల.
1: Why have useless shining stones in
0: number? చాలు విలువైనటువంటి వజ్రము.
1: If there is at least one gem which is valuable, that would be
0: పంట పండని భూమి 10 ఎకరములేల.
1: Why to have barren land of 10 acres?
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: If you can have a small fertile land, that would be sufficient.
0: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యం అంతా పవిత్రం గావించగలడు.
1: If one king Janaka can become sacred, he can transform the entire kingdom into sacred.
0: కనుక అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
1: Took or tried in all these ways in order to make King Janaka one sacred king.
0: ఈ భగవద్గీత యందు కూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
1: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో ఫర్ ఎ సేక్రెడ్ పర్సన్ లైక్ అర్జున,
0: ఇంద్రియ నిగ్రహం గల అర్జునుడు,
1: అర్జున హూ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
0: అనాసక్తి స్వభావం కలవాడు,
1: he had that particular feeling of
0: telivitelulo maha praveenudu,
1: he was extremely skilled,
0: tapasya adhikanga untundali,
1: he had a lot of power of penance,
0: raga dveshamulo sadhyamainta varakunu anagudrukunnatundi vaadu,
1: he was to a great extent suppressed attachment.
0: Ilanti arjunni sarini sthiti lopala unchinappude bhavishyattu chaala jagattunaku entaina kudanu aanandamunu cheekurchagaladanu aneetundi uddeshamtone ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
0: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
1: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
0: ఎట్టి సమయం నందైన కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
1: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
0: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
0: అర్జున,
1: అర్జున ఇస్ వన్
0: పవిత్ర హృదయమైనటువంటి వాడు,
1: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
0: ఫల్గుణ,
1: ఫల్గుణ ఇస్ అనదర్
0: పార్థివ,
1: పార్థివ
0: కిరీటి,
1: కిరీటి
0: శ్వేతవాహనం,
1: శ్వేతవాహనం
0: బీభత్సర్య,
1: బీభత్స
0: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు.
1: He could undertake acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
0: Evvaru kudanu sadhinchaleinatundi danasunu kudanu sadhinchadu.
1: A weapon which could not be accomplished and conquered by any person.
0: Hrudayamlo pala shivadhanasuga anaga pinakamuga undinatundi.
1: It was in the form of pinaka with Shiva.
0: Tetayugamlo shivadhanasuga vachindi.
1: It took the form of a weapon of Shiva in Treta Yuga.
0: Dwapara Yugamulo adi Gandivanga vachindi.
1: The same thing became Gandiva in Dwapara
0: Yuga. Janaka Maharajulo undinatvanti Shivadhanasu idiye.
1: The same thing was with King Janaka.
0: Shivudi daggara undinatvanti pinakam kudanu idiye.
1: The same thing was with Shiva in the form of
0: Pinaka. Ilanti mahashaktini kudanu Shiva anugrahanni pondi sadhinchinatvanti mahadheerudu.
1: By earning grace of Shiva he was able to conquer such a great weapon.
0: Kanukane Arjunaku ee vidhamainatvanti gnanamunu bodhinchinappudu జగత్తునకంతా కూడా ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
1: హిస్ విషన్, హిస్ సంకల్ప వాజ్ ఇఫ్ సచ్ అ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
0: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమును కంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
1: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్, త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
0: అదేవిధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జునుడి ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
1: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్డ్ స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
0: పార్థివ.
1: హిస్ నేమ్ ఇస్ పార్థివ.
0: పార్థివ అనగా పృథ్వీపుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
1: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
0: కనుక అందరు కూడా పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ us are sons of earth.
0: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: యాజ్ అర్జున వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ హీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ఎ సేక్రెడ్ పర్సన్, త్రూ హిమ్ ది హోల్ వరల్డ్ వుడ్ బి కన్వర్టెడ్ విత్ దిస్
0: కర్మ. కంటే నిష్కామ కర్మ ఉత్తమము అన్నాడు.
1: Compared to action, action without fruits is greater.
0: నిష్కామ కర్మ కంటే అనాసక్తి కర్మ మరింత ఉత్తమము అన్నాడు.
1: అనాసక్తి యాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ నిష్కామ యాక్షన్.
0: కానీ అనాసక్తి కంటే పూర్తిగా అర్పితముగా ఆవించుకునేటువంటి కర్మలు ఆచరించటమే మరింత శ్రేష్టమన్నాడు.
1: యాక్షన్ ఆఫర్ కంప్లీట్లీ టు ద లార్డ్ ఇస్ మోర్ సేక్రెడ్ దెన్ ఆల్ దిస్.
0: కనుకనే కట్టకడపకు సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
0: ఆయా స్థాయిని బట్టి బోధన సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
1: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
1: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మను ఆచరించకుండా సోమరి తత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
1: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
0: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
0: సోమరి జగత్తుకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
1: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్. దిస్ హస్ బీన్ ప్రూవ్డ్.
0: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
1: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
0: కర్మను ఆచరించాలి.
1: యు షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
1: యు షుడ్ ఎంటర్ ఇంటు నిష్కామ కర్మ.
0: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
1: గ్రాడ్యువల్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటు యోగ.
0: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
1: దిస్ యోగా షుడ్ బికమ్.
0: ఈ యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
1: ఇన్ యజ్ఞ యూ షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
0: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: స్వార్థము,
1: సెల్ఫిష్నెస్,
0: రాగము,
1: అటాచ్మెంట్,
0: ద్వేషము,
1: హేట్రెడ్,
0: మమత్వము,
1: మైనస్,
0: అహంకారము,
1: ఈగోయిజం.
0: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధములైనటువంటి శిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
1: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
0: ఈ గీత కల్పవృక్షం వంటిది.
1: గీత మేబీ కంపేర్ టు విష్ఫుల్.
0: ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
1: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత.
0: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
1: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత.
0: దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ దిస్.
0: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
0: కోరిన దాన్నంతా అందిస్తుంది.
1: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
0: కనుకని గీతయే వేదాంత ఊట.
1: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: గీతయే బంగారు మూట.
1: దిస్ ఈస్ ది ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
0: గీతయే మంచి పూల బాట.
1: దిస్ ఈస్ ఏ ఫ్లవరీ పాత్.
0: గీతయే సాధకునికి ఒక ఊత.
1: దిస్ గీత ఇట్సెల్ఫ్ ఈస్ ఏ సపోర్ట్ ఫర్
0: అదియే. ఆ గీతని సంసారికి ఒక ఈత.
1: This itself helps you to swim.
0: అన్నింటినీ దాటించేటువంటిది ఈ గీత.
1: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
0: కానీ ఇష్టం లేనిటువంటి వాడు గీతను గీతగా కూడా గీయొచ్చు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ లైక్ గీత మే బి టేకెన్ ఇట్ యాజ్ ఎ క్రాస్.
0: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావం పురస్కరించుకుని ఆ అర్థములు పొందుతూ ఉంటాయి.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్ ది మీనింగ్.
0: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
1: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్డ్.
0: గణపతి శ్లోకము చెప్పాడు.
1: హీ గేవ్ ది శ్లోక ఆఫ్ గణపతి.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ. శుక్లాంబరధరం ఊరికే పద్యం చెప్పు.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం
0: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
1: విష్ణు హూ మీన్స్ హీఈస్ ఆల్ పర్వెంట్
0: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్ని ప్రెజెంట్ అని.
1: హీఈస్ ఆమ్ని ప్రెజెంట్.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
1: హీ ఆఫ్ ది యాష్ కలర్
0: చందమామ రంగుతో ఉన్నాడట.
1: హీ వాస్ ది కలర్ ఆఫ్ మూన్
0: ఆకాశ రంగును ధరించాడట.
1: హీ వాస్ బ్లూయిష్
0: దానిని విభూతి రంగు అంటారు.
1: ది సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్
0: చతుర్భుజం. నాలుగు చేతులు ఉండాయట అతనికి.
1: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్
0: చతుర్భుజం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికి పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనై ఉన్నాడట.
1: హీ వాస్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్.
0: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
1: దిస్ వే ఎ డివోటీ విల్ బి ప్రేయింగ్ టు కింగ్ లార్డ్ వినాయక.
0: నాస్తికుల యొక్క భావము.
1: దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ బిలీవర్.
0: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
1: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
0: శుక్లాంబరధరం తెల్లని బట్టలు మోసేది.
1: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
0: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ ఇట్
0: ప్రసన్న వదనంతో ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
0: విభూది రంగుతో చేరినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ యాష్ కలర్
0: చతుర్భుజములు కలిగినటువంటిది. నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఫోర్ హ్యాండ్స్
0: గాడ్ ది అన్నారు.
1: attribute all these things and describe it as an ass.
0: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటారు అది.
1: ఇట్ విల్ బి క్యారింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్
0: శుక్లాంబరధరం.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
0: విష్ణువు దాన్ని కట్టేయడం చాకలవాడు ఎక్కడంటే అక్కడ ఇడ్చిపెట్టేసేస్తుంటాడు.
1: A washman doesn't tie it down to any place.
0: అది బజార్లో చూసినా తిరుగుతుంటాది, ఇంట ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
1: యూ కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ అండ్ ఎవ్రీవేర్.
0: చూడండి,
1: దిస్ ఇస్ విష్ణు.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు.
1: చతుర్భుజం ఫోర్ లెగ్.
0: అది ప్రసన్న వదనం.
1: అండ్ ఇట్ హ్యాస్ ది మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
0: ఈ విధంగా నాస్తికులు ఆస్తికులు,
1: a believer and a non believer in this,
0: ఆసక్తులు అనాసక్తులు,
1: a person who is interested and disinterested,
0: భక్తులు భక్తులు,
1: devotees and also
0: యుక్తులు రక్తులు,
1: a person who is
0: విరక్తులు అనుభక్తులు, అందరికి అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
1: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
0: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
1: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
0: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షం కాదు.
1: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
0: మహాకల్ప వృక్షం.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్
0: కామధేనువు.
1: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
0: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
1: You can take the meaning as you like.
0: Samudramulo ananta jalam untundi kaladu.
1: There is plenty of water in the ocean.
0: Kani evaru entinta patram teeskonu potaro anta patrane thanu teeskonu.
1: But each one can get water depending upon the vessel that he takes.
0: Kanuka patra bhedam unnadi kani indulo ye mattamu jalamlo bhedam ledu.
1: There is difference only in the size of the vessel, but so far the water
0: goes in bhavamulo lopala aneka rakamuluga undavachchu.
1: There may be differences in our feelings.
0: Geeta matramu okkati.
1: బట్ భగవద్గీత ఈజ్ ఓన్లీ వన్.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
1: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైన రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
1: సచ్ ఎ సేక్రెడ్ బుక్ యాజ్ దిస్ వు షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ అ లాట్ ఆఫ్ డివోషన్ వుడ్ అప్రోచ్ అండ్ వుడ్ చాంట్ దాట్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ దెన్ ఓన్లీ వి గెట్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikam Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inoda Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వీఆర్ లర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu cheykurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishesha srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి, ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి, ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవతి యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్, The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But
1: Bhagavantudu okka neemane matramu neeminchadu.
0: However, God made one stipulation, regulation.
1: Meeru anubhavinchavalsindani anubhavinchavachchu.
0: You can enjoy, experience all you want.
1: Aithe adi manchi kani chedda kani.
0: Whether good or bad.
1: అది పవిత్రము కాని అపవిత్రము కాని,
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్,
1: అది నిత్యము కాని సత్యము కాని,
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్,
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి ఒక దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్, వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్. వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ యు రీప్.
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది.
0: As is the seed, so is the
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sown. విత్తనం
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర్చుట సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏమాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కాని ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి ఒక శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Meemi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnala haramu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace, around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte nee ishtam.
0: If you want to do bad, go on as you
1: want. మంచిని చేస్తుంటే చేయి నీది మంచిదే.
0: If you do good, yes, it is.
1: కానీ
0: what?
1: చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: actions. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అందుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: He has a son.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: This rich man has his own father, an old man.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: In this modern age, the temperament is such not to respect elders, the aged in particular.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: The aged old people are sent to home for the aged.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి, ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: ద యంగ్ కపుల్ థాట్ లైక్ దిస్, వై షుడ్ దిస్ ఓల్డ్ మ్యాన్ బి ఎట్ దిస్ రెసిడెన్స్, ఈజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూసెన్స్, బెటర్ హీ బి దేర్ ఇన్ వరండా ఇన్ వన్ కార్నర్.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: దే హ్యాడ్ ఎ సన్ లేటర్.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food. Father, tell me your experiences, what had happened during your lifetime.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు,

0: కుమారుడు కోడలు.
1: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
0: ఈ దృశ్యానంత ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థు గుర్తిస్తూ వచ్చాడు.
1: This young boy, and with his all tender heart, came to know all this happening.
0: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
1: Whose property it is enjoyed by my parents?
0: నా తాత యొక్క సొత్తు.
1: The property belongs to my grandfather.
0: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
1: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
1: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు. ఇది ఎంత అన్యాయము.
1: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is.
0: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
1: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
0: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
1: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
0: పిల్లవాడు వచ్చాడు.
1: The boy came.
0: నాన్న అమ్మ ఏమిటి మీరు వెతుకుతున్నారు?
1: Father, mother, what for are you searching?
0: ఏమిటి లేదురా, మీ తాతగారికి వేసేటువంటి మట్టి మూకటి ఒకటి కనిపించలేదు అన్నారు.
1: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
0: పెట్టి అతను తినమని పెట్టున్నాము.
1: We serve food on that earthen plate.
0: ఈనాడు ఆ తట్ట కనిపించలేదు.
1: Today we don't find that.
0: అన్నారు ఈ తండ్రి తల్లి.
1: That's what the parents said.
0: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
1: The boy picked up courage and said,
0: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
1: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
0: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
1: The father reprimanded him. Why have you kept it up?
0: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
1: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
0: చూసారా, ఈనాటి పిల్లలు ఎందు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాంట్ వేస్తుంటారు.
1: The children also plan today likewise.
0: నీ తండ్రిని ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీ ఆ విధంగా చూస్తారు.
1: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
0: నీవు ఏ స్నేహితుని వంచిస్తావో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
1: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
0: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
1: The way how you respect your elder brother, you will be respected by your younger brother in turn.
0: కనుకనే యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
1: What we do, we must necessarily face the reaction.
0: కనుకని ఈ సుందరమైనటువంటి జగత్తునంత కూడా సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటి అన్ని కూడా అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడా వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
1: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
0: భగవంతుడు దేని కూడా వద్దు అని చెప్పడు.
1: God never says no to anything.
0: ఏదాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
1: Whatever you want, proceed in that direction.
0: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
1: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
0: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
1: Then you will never go along the wrong direction.
0: నీ పాపకార్యములకు పూనుకోవు.
1: You will never proceed in that way.
0: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
1: You will sanctify your time by entertaining good actions and work.
0: కనుకని ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
1: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
0: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
1: They don't understand what morality is.
0: దార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
1: Righteousness is totally gone.
0: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
1: స్పిరిచువాలిటీ ఇన్ విచ్ డైరెక్షన్
0: వాళ్ళ చింతనే లేదు.
1: We don't think of it.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
1: What sort of help you

0: యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టపూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: హౌఎవర్ యు స్టడీ, యు మస్ట్ గెట్ ఎ జాబ్ టు ఎర్న్ యువర్ డైలీ బ్రెడ్.
1: నేటి విద్యలు పొట్టపూటి నేర్పించును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకి ఎందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యనిగిరిల కొనకను వెర్రివీడి.
0: Give up that foolish idea that education is to get the degree.
1: విద్య

0: Yamaraji.
1: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up yourself. You have to recognize the truth that you study only to render service to society. We live in society. We are born in society. We end in society. Forgetting the society, what for you are living? No.
0: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
1: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
0: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
1: All the modern intelligence turns into a knack today.
0: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
1: This sort of a knack is an enemy to every man.
0: మన యొక్క జీవ శక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
1: The divine power latent within us should be made use of through this
0: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
1: You know, the modern society is put to suffering
0: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
1: In the present day society, there is no place for the people
0: anyaya akrama anachara asatyamulato paadu padeetunte varaku unnata padavulu vastunnayi.
1: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted
0: positions. Satyadharmamunu aashrayinchinatunte varu attadugulaku digipothunnaru.
1: On the other hand, those that adhere to truth and righteousness, they are
0: kani idi pravartanga kanipinchetunte oka tatkalikamainatunte chintale.
1: That's all temporary positions.
0: Kani bhagavantudu దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
1: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యూ
0: సీ. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
1: వి షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ రైట్నెస్.
0: అది వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చేర.
1: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద దట్ యూ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
0: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్రైచస్ యాక్ట్ ఇన్ అల్ కంప్లీట్ ఫాల్సూడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
1: ఓ మ్యాన్, డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ అండ్ ఆల్సో యువర్ యూత్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ waiting at the doorstep the old age.
0: ఏమిటి ఈ అందము?
1: What is this beauty?
0: ఏమిటి ఈ ప్రాయము?
1: What is this youth?
0: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
1: Is it all permanent? It's like a passing cloud.
0: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటారు.
1: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
0: కనుకనే రాతితెప్పపైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
1: You can never travel in a boat of rock. You are bound to be drowned.
0: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
1: Therefore, we have to travel on the boat of truth. The eternal truth.
0: అదియే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద బోట్ దట్ విల్ టేక్ అస్ టు కంఫర్టబుల్ వాయేజ్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ.
0: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దలను గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those in society.
0: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
1: We don't know how to respect elders today.
0: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
1: Today, as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
0: తండ్రి బిడ్డ అనేటువంటి యొక్క గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు.
1: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
0: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు.
1: The son sits on the sofa set in the veranda.
0: తండ్రికి వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు.
1: As father comes, he won't even get up.
0: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
1: Further, he will ask, why are you here? Why have you come?
0: Idiya kumarudu ichetvanti gauravamu
1: is the sort of respect one has to
0: show. Inaadi itti gauravanni ichinappudu repadidi nee kumarudu nee vetti gauravanni pondutavo.
1: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
0: children? Kanukane tindi kotti trepu pindi kotti rotte.
1: So as is the food, so is the village. As is the floor, so is the barn.
0: Ee vayasunande manamu పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: Therefore, at this age, we should know the value in respecting the
0: elders. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
1: It's a mistake to pride yourself because of your education.
0: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
1: So it's a true education that kills ego and jealousy.
0: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: Never give scope for any pomp and
0: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
1: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
0: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
1: Bhagavan tells us repeatedly.
0: నీ బ్లడ్ నీ ఫుడ్
1: your blood
0: నీ
1: head
0: నీ దుడ్డు
1: and దుడ్డు money
0: parents gift
1: their parents gift.
0: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుటీస్ ఇవ్వాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుటీ టు యువర్
0: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
1: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
1: బికాజ్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
0: భగవంతుడు మట్టినిచ్చాడు.
1: God has given us the
0: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
1: God gave water.
0: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
1: The mud and water mixed and made into a pot by a potter, not by God.
0: కాబట్టి జడ చైతన్యముల రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
1: God has created our parents.
0: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
1: Our parents gave us this present form.
0: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
1: We owe this form to our parents.
0: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
1: Your parents are the foundation.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So it is said, mother is God, father is God.
0: దైవ సమానులు వారు.
1: They are divine.
0: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
1: Even this day, you may find a wicked son, never a bad mother.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
1: Parents will take care of you with all love.
0: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
1: We should never forget our parents' love.
0: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
1: we should remind ourselves that love.
0: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
1: We should lead our lives with all morality and integrity.
0: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
1: The whole world is so beautiful.
0: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
1: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
0: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
1: Take this body for instance.
0: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
1: The height and the weight are appropriate, exact.
0: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
1: The position of eyes.
0: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
1: God, how nicely.
0: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
1: 600 crores
0: ప్రపంచమంతా చేరితే.
1: The whole world population.
0: కానీ
1: బట్
0: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
1: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
0: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
0: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
0: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
1: Twins are born to parents.
0: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంటారు. ఇద్దరు సరిగా ఉంటుండరు.
1: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
0: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
1: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
0: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
1: Anybody here, bring two who are exactly identical. Bhagavan will reward you.
0: ఆ చెట్టును చూడండి.
1: Look at
0: అది ఒక వేప చెట్టు.
1: You see that neem tree.
0: అంత ఆకులు వేప ఆకులే.
1: Are you find the neem?
0: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
1: No. Any, not even one leaf looks like another leaf, exactly.
0: రెండు ఆకులు మీరు తీసుకున్నారండి చూడండి, దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
1: Bring two leaves, you observe them, veins are different there.
0: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
1: This is the mystery of God's creation, wonder.
0: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
1: having created
0: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Having been born in this beautiful world of wonder and awe, to have this perverted brain is unfortunate. We should also develop the sacred virtues.
0: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
1: When we leave this world,
0: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though they stipulated 100 years lifespan, you cannot go by that.
0: లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
1: As a boy, who knows? At that tender age, or in youth, or in old age.
0: అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: This
0: is what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు నేనెవరు నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody, who are you? But I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: యూఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్ ఒక మ్యాగ్ మంకీ.
0: మైండ్ ఇస్ ఎ మ్యాగ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యూ డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్సెల్ఫ్ ఎ మాస్టర్?
1: నీవు
0: What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్
1: మాస్టర్. మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ది స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదములకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikareni.
0: Master means the one in authority.
1: Mari nijanga manamu master ane padamulu divyatvaniki upayoginchukodadu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: Only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రము గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: Today the people are suffering from deadly diseases.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్స్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way.
1: Waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ని వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ the water will be let off.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హీ వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇన్ టు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవస్వరూపము.
0: బికాస్ వాటర్ ఈస్ గాడ్.
1: గాలి
0: ఎయిర్
1: ఫ్యాన్ వేస్తారు, తక్షణమే నేను ఆపివేస్తుంటాను.
0: యు పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఫ్యాన్ బట్ భగవాన్ విల్ పుట్ ఇట్ ఆఫ్.
1: స్విచ్ వేస్తారు, పని లేకపోయినా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంటది.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలో అప్పుడు వేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హిస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైవ్.
1: వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: If necessary, take it.
1: కనుకని ఈ పంచభూతములు కూడా విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: Students waste all these five elements today.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: Students should know another thing today.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: Modern students spend a lot of money.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the suffering that your parents undergo.
1: వారు చెమటార్చి వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. This is to the middle class families who work hard and send you money. ఒక్కొక్క
1: పైసా ఒక్కొక్క పైసా కూడాను మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: Consider every paisa as a drop of blood.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: Never waste blood, దుడ్డు the money.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడాను నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: Understand the money on hand is nothing but the blood drops of your parents.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంత నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: The money you waste amounts to the wasting
1: of your parents.
0: Take it to the extent needed.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure among
1: students. లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటాది.
0: This is not there in our institute, in outside institutions.
1: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెడుతుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader enta kala undeli moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama?
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావలసినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో అప్పుడంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ యూ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vaasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నిజనే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కానీ లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: There is no chance. In fact, he wants to run fast.
1: Running race lo kuda nenu mundu bahu vahisthanu.
0: He will stand first in the running race.
1: Kaani 16 samvatsamla pillalu meerantha unnaru. Nenu ippudu kuda nu enta panu chestuntanu.
0: Bhagavan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: So సూన్ ఆఫ్టర్ భజన్ యు గో దేర్ పోస్టు
1: పోస్ట్ పోస్ట్ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు అది కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్ బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్
1: మూడు ముక్కాల గంట వరకు కూడాను పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను చూసి తర్వాత పెట్టి వస్తుంటాను
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు చక్కగా ఉంటున్నాయి ఎంత దూరమైనా నేను చూడగలను
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్
1: ఇది దివ్య శక్తి కాదు సహజ శక్తి
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్
1: కనుక ఏదో దగ్గర చూపు దూరపు చూపు మధ్య చూపు ఎన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్ నథింగ్ లైక్ దట్
1: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్ హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్
1: పిల్లలు చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16 వై
1: మన బ్లడ్ దోషమే
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: పవిత్రమే అయిపోతుంది
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా నేను చేసిన పని చేయమని చూద్దాం
0: Let a boy of 16 come here. Let him compete with Bhagavan in doing work.
1: నేను సులభంగా చేయగలను
0: భగవాన్ విల్ డూ ఇట్ ఈజీలీ
1: ఎందుకంటే అంత శక్తి ఉంటుండాలి
0: బికాస్ భగవాన్ ఇస్ సో పవర్ఫుల్ సో స్ట్రాంగ్
1: కానీ ఇది దివ్యమైన శక్తి కాదు నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు నా సహజ శక్తి
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ నార్ అక్వైర్డ్ ఇట్స్ ఎ న్యాచురల్ పవర్
1: మరి నేను తినేది ఏమిటి
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్
1: తెల్లవారపు ఇది రాగి సంగతి
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్
1: రాగి మాల్ట్
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా కుర్మాలు బర్మాలు ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు
0: వేరే
1: తింటారు తరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు
0: వి ఈట్ నెక్ డీప్ హౌ యు డైజెస్ట్ భగవాన్
1: తినవలసింది శక్తిని కాపాడుకోవాల్సింది కానీ మితిమీరి తినకూడదు
0: ఎస్ యంగ్స్టర్ షుడ్ నెసరీ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్ ఒక టైమే లేదు
0: ఇంటర్వెల్
1: లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు సాయంకాలం భోంచేస్తారు
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య ప్రాణి సమర్పయామి ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్ ఇన్ బిట్వీన్
1: ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten
1: ఎక్కడంటే అక్కడ ఏది తిక్తే అది తినకూడదు
0: వీ షుడ్ నాట్ ఈట్ వాట్ ఆల్ దట్ ఇస్ అవైలబుల్
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద
1: ఎలాంటి హెడ్ అలాంటి గాడ్
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా
0: డోంట్ వేస్ట్ టైం
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా తక్కువమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు
0: దేర్ ఎట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత దాన్ని ఎవరైనా చూసే మూసేస్తారు
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్
1: చూడకూడదు మనం
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్
1: ఎందుకంటే పుస్తకం ఎట్టడంతో మస్తకం అట్లాడిదిగా అయిపోతుంది
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు
0: యాజ్ వీ బై దే రైట్
1: మనం అలాంటి బుక్కులే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యు డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్
1: మెడ్రాస్ లో నేను చూచాను,
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్,
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్,
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటది.
0: They wear the shirts, red and black stripes.
1: ఆ డ్రెస్సును చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt.
0: To travel in a train or to go by bus we wear colored dress, black pant and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి.
0: షుడ్ బి
1: మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: Sai Ram, dear listeners, in this world, there is really nothing that we can claim as our own. Everything is God's gift to us. Hence, we must offer it back to Him. In today's discourse, Bhagwan Baba highlights this point and states that when we divert all our thoughts, words and deeds towards God, they become purified. Let us now listen to the divine pearls of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 18th of August 2006.
1: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్ నిష్ఠురమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా మానవ.
2: I have studied enough. I have gone through all sacred texts that I have enough of knowledge. But then why should you pride yourself? If you do not know how to join both of your hands and offer your prayers to God, all that you have acquired in nature in this world is useless. That what, O man, must recognize now.
1: Prakriti yandu vijjalani yoyachi vilvasuna enniya vijjalani yachi kemi paramu. కానీ ఈ విద్యలయందు ఉన్న పరము ఏమని తెలుపుదు ఈ సభయందు. భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా. బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆర్య జీవనమున ఆరెను ఆనందం కాని తెలియలేక గర్వపడిరి. తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు.
2: One is not able to speak in one's own mother tongue. All the forms of knowledge acquired in this nature, they have lost their value. What is the use of the education that we are acquiring today? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten, and people are spending all the time in pride and ego.
1: Sangha maryada poshimpa samayamundi kani andulo praveshimpa lekapoye.
2: They know all social courtesies, decencies and respect, but they don't observe them.
1: ఇంతకన్నాను వేరెద్ది ఎరుగపరదు.
2: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్ టు యు?
1: ప్రేమ స్వరూపుల
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకము అది త్వరితంగా జరిగిపోతున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వరల్డ్ టుడే.
1: కాలం తెలియనట్టు ఏది కూడా ఇంత స్పీడ్గా తిరగటం లేదు.
2: ద టైమ్ రన్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో అదర్ థింగ్ వుడ్ బి యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
1: చూస్తూ ఉండగానే క్షణములు గడియలు దాటిపోతున్నవి.
2: As we just see, you find moments, the days passing on and on.
1: Kani, Ishwara Prasadamu, Yivisunga Dedu. Alavai Chalam Raite Kani, Okka Nimishamu.
2: 60 seconds constitute a minute.
1: 60 nimisha Raite Okka Ganta.
2: 60 minutes make an hour.
1: Kani Okka Hour Kavalante, 60 minutes Kavali.
2: For an hour to pass, you need 60 minutes.
1: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నది.
2: సచ్ ఎ థింగ్ హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ టుడే? వి ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాస్ట్ వరల్డ్. ఇట్ ఇస్ మూవింగ్ వెరీ వెరీ ఫాస్ట్.
1: వీటి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్?
1: మానవుని యొక్క మనస్తత్వమే.
2: ఇట్ ఇస్ నేచర్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్.
1: మనసు క్షణములకు మారుతున్నది.
2: మైండ్ గోస్ ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: మన ఏమో మనుష్యానాం కారణం బంధమోచేహోని. మనసు చాలా బంధమునకు మోచమునకు మూల కారణమైనది.
2: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మైండ్ అంటే ఏమిటి?
2: వాట్ ఇస్ మైండ్?
1: బండల్ ఆఫ్ డిజైర్స్ ఏ మైండ్.
2: మైండ్ ఇస్ ఎ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ను మనం కొంతవరకును అరికట్టుకోవాలి.
2: వీ హ్యావ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్.
1: మానవుడు ఈనాడు అన్నింటినీ అరికడుతున్నాడు, కానీ తను తాను ఏమాత్రము అదుపులో పెట్టుకోలేదు.
2: బట్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్.
1: ఈ విధంగా అన్నింటినీ అదుపులో పెట్టి తాను మాత్రము అదుపు తప్పి తిరుగుతుంటే ఇది ఏ విధంగా గుణమవుతుంది?
2: వెన్ మ్యాన్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్, వెన్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ విల్ ఫైనలీ హ్యాపెన్?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మొట్టమొదట మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
2: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వి షుడ్ ఆఫర్ అవర్ మైండ్ టు గాడ్.
1: భగవంతుడు ఇచ్చేది మైండ్.
2: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్ కి అర్పితం చేయాలి.
2: మైండ్ బీయింగ్ గాడ్స్ గిఫ్ట్ హ్యాస్ గాట్ టు బి గివెన్ బ్యాక్ టు హిమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
2: వెన్ వన్స్ వి ఫాలో దిస్ రెగ్యులర్ ప్రొసీజర్ విల్ అటైన్ ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: తల్లి గర్భము నుండి జన్మించున్నప్పుడు కంఠమానలవేమి కానరావు.
2: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వెన్ వన్ మూవ్స్ అవుట్ ఆఫ్ ది హోమ్ ఆఫ్ ద మదర్, he does not notice any kind of chain around his neck.
1: Talli garbham nundi janminchunappudu pachchala pellanu pasakaledu.
2: At the time of birth he does not notice any chain of precious stones.
1: Talli garbham nundi janminchunappudu bangaru maltadu melakuledu.
2: There is no gold chain round his neck at the time of his birth.
1: Kani oka mara kanthamandu.
2: But he has got one chain round his neck.
1: Emta chain?
2: What is the chain?
1: Purva janmala karma lo pondubarachi.
2: It is the results of the actions of the earlier births brought to
1: manchi ayenu chedugaina truchakunda.
2: Without breaking any, either good or bad, or the past.
1: Devudichenu neevunta siramunandu.
2: God has given you this chain round your neck.
1: Bhagavantudu ichinatundi chain.
2: This chain is God's gift.
1: Ee bhagavantudu ichinatundi chain bhadramga manam kapadukovali.
2: And this chain has got to be safeguarded.
1: Mamaivamlo jeevaloke jeevabhuta sanatanah.
2: The human being is very reflection of God. The individual and the divine are ancient and eternal.
1: Samajamanta kudunu reaction.
2: The whole society represents reaction.
1: Kalga reflection, reaction, resound.
2: So they represent reflection, reaction and resound.
1: Ee moodu kudunu bhagavantuni varaprasadamule.
2: All these three are God's gifts.
1: Ichinatvanti varaprasadamunu manam baddhanga, safety ga manam pettukovali.
2: is a responsibility to keep all these God gifts in safe custody.
1: Prema Swarupulara.
2: Embodiments of love. Bhagavan has not really focused any particular theme to speak to you.
1: Manavulaku moodu gunamulu unnavi.
2: Man has got three attributes.
1: Okati rajogunamu.
2: One is rajas, the emotion.
1: Rendavadi tamogunamu.
2: The next one is tamas or inertia.
1: Moodavadi satvikamu.
2: The third one is satvik, the piousness.
1: Satvikani memu baddhanga pettukovali.
2: We have to preserve the satvik pious quality.
1: Dushta chintana chese dumargunaku dushta chintane kanipinchutundi.
2: A wicked man will always entertain wicked thoughts.
1: మంచి భావాలు తెచ్చేది మనుషులకు మంచి దుశ్యంబే కనిపించుచుండు.
2: మ్యాన్ విత్ గుడ్ మైండ్ గుడ్ థాట్స్ విల్ సర్టన్లీ కమ్ అక్రాస్ గుడ్ సినారియో అరౌండ్.
1: ఎట్టి సంకల్పములు లేని మానవుడు పూర్ణుడై నిత్యుడై సత్యముగానుండు.
2: ద మ్యాన్ బియాండ్ ద థాట్ ద థాట్లెస్ స్టేట్ ఈస్ టోటాలిటీ ట్రాన్సెండల్ స్టేట్ ఈ స్పిరిచువల్.
1: దారములు అటు ఇటు చేరటం చేతనే వస్త్రమైంది.
2: దిస్ క్లాత్ is in this particular form because the yarn closely interwoven.
1: ఇది కేవలము ఈ జ్ఞానం అనేటువంటి తాడు ఇక్కడ నుంచి వచ్చింది.
2: This thread, where from has it come?
1: జన్మాంతర ప్రథమ అనేటువంటి ప్రతి నుంచి వచ్చినటువంటిది.
2: The thread is the result of the past lives.
1: కానీ ఆ ప్రతి నుంచి మనం దారం తీసి
2: then once we get the thread out of the cotton
1: దాన్ని నేసి
2: and once we interweave
1: ఓ వస్త్రంగా తయారైంది
2: can be made into a cloth
1: అప్పుడే ఈ వస్త్రం ధరిస్తున్నాము.
2: Then only is fit to be worn.
1: ఇక్కడ ధరించినటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే.
2: Therefore the cloth that we make use of it today is God's gift.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రము మాత్రమే.
2: So everyone should consider that he is merely a cloth.
1: ఒకానొక సమయం లోపల
2: at one time
1: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు.
2: ఏ పరమహంస ఎవరీవన్ వాజ్ ఆన్ హిస్ జర్నీ.
1: ఆ మార్గం లోపల
2: ఆన్ ద వే
1: ఆ పరమహంస భార్య ఉభయభారతి.
2: ద వైఫ్ ఆఫ్ దట్ నోబుల్ సోల్ ఉభయభారతి.
1: ఆమె తన చెలికత్తెలతో స్నానములకు గంగాలకు వెళుతున్నది.
2: షీ వాజ్ ప్రొసీడింగ్ టు ఎ నియర్బై ప్లేస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్ ఫర్ ఎ బాత్.
1: ఇసుకపైన పరుండేటువంటి ఒక మహనీయుని చూచింది.
2: And she noticed a noble soul lying on the river bed.
1: Sand.
2: On the sand.
1: అప్పుడు ఆ సాండ్ లోపల ఒక చిన్న మట్టి కుండ తరగబింద ఎట్టుని నిద్రిస్తున్నాడు.
2: There she noticed the noble person lying over there with a pot as a pillow under his head.
1: అప్పుడు ఆ ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, నేను ఇతను మహాత్యాగి అనుకున్నాను.
2: Then Ubhay Bharati started thinking this way, I thought, man sacrificed.
1: కానీ ఆ పాట పైన ప్రేమ పెట్టుకున్నాడు.
2: But he has attachment towards his pot.
1: కనుక ఇతనే వైరాగ్యుడు కాదు.
2: So he is not anyway a renunciant.
1: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
2: And so she said emphatically.
1: మరి తాను స్నానం చేసి వచ్చేసప్పటికి
2: while returning after bath
1: ఆ పాటను బయట పారవేశాడు.
2: And this person threw away the pot.
1: Ayyo, ఇతను ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదే, రెండు అభిమానాలున్నాయి.
2: Then she started thinking this way. I thought that he is attached to the pot. He has another attachment also.
1: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను. తదుపరి ఇతను తీసిపెట్టాడు. కానీ బంధితుడు కాదు, ఇతను కేవలము డిజైర్ కలవాడు.
2: While on my way, I thought that he is attached to the pot, a man of attachment. Now I realize that he has got a desire also.
1: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు.
2: Noticing me returning from the bath, he threw away the pot.
1: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది.
2: This is the detachment he developed after listening to my words.
1: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థం ఏదైనా కూడా మనకు రావచ్చు.
2: In fact, when we develop detachment, even any small event.
1: అప్పుడు అతను వచ్చి పాదాలపైన పడి ఆమెను స్మరణ చేశాడు.
2: Then he came to her, fell at her feet and started pleading with her.
1: అమ్మా, మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు.
2: Mother, you opened my eyes today.
1: ఈ పాట పైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించినది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ డెల్యూటెడ్ బై ది అటాచ్మెంట్ ఐ హ్యావ్ టువర్డ్స్ దిస్ పాట్.
1: కనుక అప్పటి నుంచి అతను భజగోవిందం చెప్పాడు.
2: సిన్స్ దట్ డే హీ స్టార్టెడ్ చాంటింగ్ సింగింగ్ భజగోవిందం.

संप्राप्ते सन्निहिते काले नहीं नहीं नहीं रच्छ।

0: जय गोविंद ही उभय भारती मंडल मिश्र भार्य
1: उभय भारती वाइफ ऑफ मंडल मिश्र
0: ईमे चाला गोप्प ज्ञानी
1: शी इज द वन ऑफ विजडम फॉर एक्सलेंस
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మ నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జెస్ డ్యూటీ.
0: మండలి మిశ్ర శంకరాచార్యతో పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెడీ టు ఆర్గ్యూ విత్ శంకరాచార్య.
0: శంకరాచార్య నన్ను నీవు జయించగలవా అన్నాడు.
1: శంకరాచార్య కెన్ యూ విన్ ఓవర్ మీ ఇన్ దిస్ ఆర్గ్యుమెంటేషన్?
0: నాయన విజయములంతా కూడాను కేవలం కాల మార్పులే.
1: The win and the loss depend upon the change of time.
0: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినది కాలం.
1: And it was time at that moment.
0: ఈనాడు ఈ విధంగా మారిపోయింది.
1: And today it is different, it has changed.
0: దీన్ని జయించడం ఏమిటి, సాధించడం ఏమిటి?
1: What is that you are going to win? What is that you are going to achieve?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: In fact, certain spiritual discussion took between them in the form of arguments.
0: Nayana, ee prapanchamanta ikkodanu kevalam oka bhramato koodinatundi.
1: The whole world is full of delusion.
0: Ee prapanchamanta ikkodanu anni roopamul chetanu aakarshimpabadetundi.
1: This world is drawn, is attracted by myriad forms.
0: Avanni kulunu manalo nunchi vachinatundi.
1: All these forms are born from us.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: The external forms are not the product of the outer world.
0: ప్రతి ఒక్కటి కూడాను నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: In fact, everything is of your own making.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: You are carried away with body attachment.
0: నీ దేహమునే నీవు విసర్జిస్తున్నావు.
1: And you are dropping your own body.
0: కానీ భర్జించినది ఏది?
1: What is that is given up?
0: బాడీని.
1: It is the body that
0: varinchinadi edi bodyni.
1: It is not the body that you put on chinna.
0: Kabatti varinchadam gaani vajjinchadam gaani ee deham yokka bhrantude.
1: Therefore both the situations of having it of dropping it both are your own delusion.
0: Kanuka meevu ee deha bhrantini abhivruddhi chestunnavu.
1: Therefore understand that you are developing body
0: kevalamu daivabhimananga nivu tisko.
1: Get attached to God, attachment to divinity.
0: ఈ దేహము దైవం యొక్క దేహమే.
1: This body is a gift of God.
0: దేహము పంచభౌతికము.
1: And body has got senses.
0: దేహము కూడా కదా పైపడు.
1: You must bound to be attached to God.
0: దేహి నిరామయుండు.
1: The indweller is eternal.
0: దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు.
1: The indweller has got neither beginning nor an end, bondage or liberation.
0: అట్టి దేహిని దేవదేవునిగా భావించు.
1: Consider that indweller verily has God himself.
0: ఈ విధంగా బోధించి
1: that was the teaching.
0: ఆ యొక్క మండల మిశ్రుని సాధించాడు.
1: That's how the Mandala Mishra was won over.
0: అప్పుడు మండల మిశ్రు కూడాను తన భార్య అయిన ఉభయ భారతితో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: And Mandala Mishra along with his wife accepted the state of renunciation.
0: మనం భావించినవన్నీ కూడా కేవలము మూర్ఖమైన భావము.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ యు హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ ట్రూ అట్ ఆల్. దే డోంట్ స్టాండ్.
0: నిత్యమైనవి కావు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఈ దేహం ఉండిన
1: దట్ ఇన్వెలర్ వెరీలీ హస్ గాట్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా బోధించి
1: దట్ వాస్ ది టీచింగ్.
0: ఆ యొక్క మనర్ మిశ్రుని సాధించాడు.
1: దట్స్ హౌ

0: నిత్యమైనటువంటి కావు. ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: సో లాంగ్ దిస్ బాడీ ఈస్ హియర్ దట్ బాడీ స్టార్ట్స్ లవింగ్ దిస్ బాడీ.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: సో లాంగ్ దట్ వైఫ్ ఇస్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్ హస్బెండ్ లవ్స్ హర్.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీలతో కూడినటువంటివి.
1: అండ్ బోత్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బాడీస్ ఓన్లీ.
0: ఇవి రెండు ఒకతోరి రాలేదు, ఒకతోరి పోవు.
1: Both the bodies have not taken birth at the same time, nor would they leave at the same time.

0: ഇഹ സംസാരേ ബഹുദുഃഖാരേ. കൃപയാ പാരേ പാഹി മുരാരേ. ഭജ ഗോവിന്ദം ഭജ ഗോവിന്ദം ഗോവിന്ദം ഭജ മൂഢമതേ. ഭജ ഗോവിന്ദം ఈనాడు మానవత్వము కేవలము చాలా మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండవచ్చు.
1: ది హ్యూమన్ లైఫ్ యాజ్ వీ ఫైండ్ ఇట్ టుడే మే బి ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇట్ మే బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ రేపటి దేము ఏ విధంగా మారుతుందో చెప్పలేరు.
1: టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నన్ కెన్ ప్రెడిక్ట్.
0: తన మనసే తన స్వాధీనంలో లేనప్పుడు
1: వెల్ his own mind is not under his own control.
0: ఈ కేవలము ఒక కారు యొక్క స్టీరింగ్ వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ది స్టీరింగ్ ఆఫ్ ద కార్.
0: ఎక్కడ నిలిపితే అక్కడ నిలుస్తుంది.
1: ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ వేర్ ఎవర్ యూ స్టాప్.
0: ఆ స్టీరింగ్ చేతి పట్టుకుని దీన్ని యాక్సిలరేటర్ ఒత్తితే ఎంత దూరమైన పరిగెత్తుంది.
1: విత్ స్టీరింగ్ ఆన్ హ్యాండ్ అండ్ ప్రెస్ ద యాక్సిలరేటర్ ఇట్ విల్ ప్రొసీడ్ అహెడ్ విత్ స్పీడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తాను భ్రమించి కోరుకుంటున్నాడు.
1: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ మ్యాన్ గోస్ ఆన్ డిజైరింగ్ వాంటింగ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పది దినముల నుంచి
1: ఆల్ దిస్ పాస్ట్ 10 డేస్
0: ఇక్కడ చేరినటువంటి యొక్క వృత్తికులు
1: ఆల్ వృత్తిక్స్ దట్ హావ్ అసెంబ్లెడ్ హియర్
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడా ఎంతెంత గొప్ప స్వభావం ఉన్నాయి.
1: ఈచ్ వన్ ఈజ్ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఓన్ గ్రేట్నెస్ ఆఫ్ స్ట్రెంగ్.
0: వాళ్ళలో ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ
1: they may be having any kind of feelings and ideas.
0: కాని భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దే హావ్ నో చేంజ్ అట్ ఆల్.
0: అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
1: దే ఆర్ యంగ్స్టర్స్ అమంగ్ దీస్ రిట్రీట్స్.
0: ఈ యూత్ చాలా అవసరమైనటువంటిది.
1: యూత్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కంట్రీ.
0: యూత్ చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ ది యూత్.
0: వాడు ఏది కావాల్సిందన్నా నేను దాన్ని ఇస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ ద యూత్ ఆస్క్ ఫర్.
0: ఐ విల్ గివ్.
1: భగవాన్ సేస్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్.
0: కనుక రేపటి దినము పూర్ణాహుతి అయిన తర్వాత
1: ఆఫ్టర్ దిస్ పూర్ణాహుతి ఫంక్షన్
0: మీతో మాట్లాడి
1: భగవాన్ విల్ టాక్ టు యూ.
0: మీ యొక్క ఇష్టమును గుర్తించి
1: భగవాన్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: మీ యొక్క ఆనందమును ఇస్తాను.
1: అండ్ భగవాన్ విల్ కన్ఫర్మ్.
0: ఎందరికో వైరాగ్యం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ మెనీ పీపుల్ విత్ దిస్ వైరాగ్య రినన్సియేషన్.
0: కానీ కొన్ని బంధన్ను వదలలేక నిర్బంధంతో కూడుకున్నారు.
1: బికాస్ దే హావ్ సర్టన్ అటాచ్మెంట్స్ దే ఆర్ ఇన్ బౌండేజ్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: రేపటి దినము ఈ అటాచ్మెంట్ కూడాను చాలా సులభంగా కూడాను తొలగించేటట్టుగా మార్గం చెప్తాను.
1: భగవాన్ విల్ షో అస్ ద వే to give up this attachment in a very easy way method.
0: Mee youthulku head of priest pedda priest unnadu.
1: This youth is led by the head priest.
0: Aina prati okati chaala anubhavinchi aanandinchi dani bhujinchi jeevinchukoni meeku daarini chuptunnadu.
1: The head priest has studied everything, he has digested it and has fully understood it and has been shared with every one of you here.
0: Kanu ananti prishtha.

0: పెట్టుకుని ఎలాంటి మార్గమునైనా కూడా మీరు సులభంగా దాటవచ్చు.
1: అండ్ ఇట్ ఈజీ ఫర్ యూ టు ఫాలో ఎనీ పాత్.
0: మానవునకు భగవంతుని చేరేటువంటి స్వభావము చాలా సులభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వాక్ అలాంగ్ ద పాత్ దట్ వుడ్ టేక్ యూ టు గాడ్.
0: కనుక భగవంతుడు మీ వాడే.
1: గాడ్ బిలాంగ్స్ టు యూ.
0: మీరు భగవంతుని వారే.
1: యూ బిలాంగ్ టు గాడ్.
0: కనుక తండ్రికి బిడ్డకు ఎటు సంబంధం ఉన్నదో అటుదే మీకు నాకు ఉన్నటువంటి సంబంధం.
1: యాజ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్ సో ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కనుక మీరు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా కాలమును గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైం జాయ్ఫుల్లీ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ.
0: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానే అని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
0: నేను కూడా మీ వెంటనే వస్తాను.
1: భగవాన్ ఈజ్ విత్ యూ. ఫాలో యూ.
0: మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్. వీ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఇట్టి సంబంధ బాంధవ్యమును మనము నిత్యము సత్యమైనటువంటి భావించి నిలబెట్టుకునే ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కీప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ అవర్ అసోసియేషన్ ఈజ్ ఇంటిమేట్ అండ్ ఇన్సెపరబుల్ సేఫ్ గార్డెడ్ ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక రేపటి దినం తెల్లవారే వచ్చి మీకు తగినటువంటి ఒక చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తాను.
1: భగవాన్ వి టెల్ యూ ఆల్ ఐడియల్స్ టుమారో.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 18th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba mentioned that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Tamundu Yantano Chakkaniga Matanu Atadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవం ఏది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకంలో మనము అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఫుడ్?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఫుడ్? ద ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర హింసెల్ఫ్.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడాను కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైం, ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్ అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవి గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ,
2: all deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva who is advanced in age? How do you comprehend him? How do you understand him?
1: Talaninda jalila vadamma, thanu kappinde pulicharamamma.
2: He has got the 4 locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunna vadu.
2: He has got the bull as the chariot and he goes on moving about.
1: Buddhi teriyaga neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Ippudu Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly.
1: Amma, bhautikamaina, laukikamaina, shastriyamaina kaakunda, dehamunu, manasunu, buddhini, propertyni meeru practistunnaru, avie meeku kalpistunnayi.
2: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: Lolunnatvanti yokka chinna vastu అదియే దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దాని నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I am after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనోరణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider it. లోకము
1: అంతసంత ఆనందములో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతట ప్రవేశించేది తనకు ఆలయమున అలవియగున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రభుత్వ ద్వీపము ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you present him? How do you name him?
1: బచ్చభోజ్యముడు పెట్టదగిన తనకు మీ బచ్చభోజ్యము ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form,
1: చాలా అణుస్వరూపమే.
2: And is in a micro form.
1: అదే ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫామ్.
1: లోకు లోకు ఆకులు.
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: They go by the external form.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: You watch that the form that you worship every day and the form that Bhagavan has presented to you now.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణుడు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యమును మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you are offering grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా నువ్వు అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: లైక్ అవర్ హెడ్ ప్రీస్ట్,
1: హెడ్ ప్రీస్ట్ వంటి వాడు వారికి బుద్ధి చెబుతున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: అమ్మా నీ భర్త ఈనాడు 5 బ్యాగులు రైస్ అనగా ప్యాడీ నీళ్ళలో వేస్తున్నాడు.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే రుతిక్కులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by Rithviks, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results. Good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: వాట్ ఎవర్ యు ఆఫర్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు 1000 ఫోల్డ్ లేటర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: దిస్ ట్రూత్ ఇస్ రియలైజ్డ్ బై గౌరి.
1: కనుకనే బాలవు గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యు ఆర్ బాల, యు ఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: హి హస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: అండ్ హి హస్ కవర్డ్ హింసెల్ఫ్ బై ది స్నేక్స్.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ హౌ పుట్ లవ్.
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: Yes, got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: అండ్ హి గోస్ ఆన్ మూవింగ్ డే అండ్ నైట్.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీ వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: మై హస్బెండ్ సర్టన్లీ నాట్ ఎ బెగర్.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ ఫీడ్ ఎవ్రీబడి, హీ డజంట్ బెగ్ ఎనీవన్.
1: కనుక అప్పుడు చెప్తాడు శివుడు.
2: శివ రిప్లైస్,
1: పార్వతి పోయి మీరు చెప్పినవన్నీ కూడా ఈశ్వరుడు చెప్తుంది.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిపోర్టెడ్ ఈశ్వర బై పార్వతి.
1: అప్పుడు అయ్యా, మీరు తల నిండా జడిలవాడు, కప్పినదే పురిచర్మము. మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టున పూటికి ఇరువలేదు.
2: యు గాట్ ఆల్ ద హెయిర్ ద ఫోర్ లాక్స్ ఆన్ ద హెడ్. And you have covered yourself with skin of a tiger. And you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg. Isvara replies this way.
1: Parvati.
2: But what will happen after all by merely building a house? The rats will go into the house, will get into the house. And then you have to take care, and you have to prevent the rats getting in, so you need a cat. And in order to take care of the cat, you need milk. And to have milk, you need to buy a cow. And you need money to buy a cow. I don't have money. I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువది అని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే నీల రాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: ఈ అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: Unless you open up, remove the package, you cannot get hold of the material.
1: కనుకని దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: కామ క్రోధ లోభ మోహ మదనాచర్యం.
2: Like this we also find the things like the desire, this thing.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: you have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: Package is so beautiful to look at.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకేజ్.
1: కానీ లోపల చూస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: From the outside, you just think of the physical frame and the psyche, the intellect, and the senses.
1: Dehamu panchabhautikamu.
2: Body is senses.
1: Dehamu kurakata panepudun.
2: It's bound to fall someday or other.
1: Dehi dalyamayundu.
2: But the indweller is immortal.
1: Dehi ki sahu puttukal mohani bandha bandhanal mudral vevu.
2: There is nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: Ah, dehiye deva devudu.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పడకూడదు.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: దైవత్వము మన యందే, మనమే దైవత్వంగా ఉన్నాము.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God and Yendu. Sarva Jivuli Yendu Kuda Muntunadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity and it went to the Ekarundi.
2: Where is divinity?
1: Iku Motta Motta Nivu I package in this.
2: First remove this package.
1: Nivu Nirmala Mayana 20 Yoka Nishtira Mayana 20 Yoka Nishwatta Parvavu.
2: You be selfless. You be pure.
1: Nivu unity and it went to the purity open to Kundali.
2: And in fact, unity is born out of purity.
1: Purity open to Devatta Muntundali.
2: Out of this purity, you attain divinity.
1: Unity anta kudanu vyathamainatundi.
2: All this unity you see around is in vain.
1: Unity ni duram chesinappude purity ni lo bayaljeyutundi.
2: And there's a scope for purity out of this real unity.
1: Ni yokka purity ni divinity va martundi.
2: And the very purity within you transforms into divinity.
1: Because you are not one person.
2: You are not one person.
1: The one you think you are.
2: The one you think you are.
1: The one others think you are.
2: The one others think you are.
1: The one you really are.
2: The one you really are.
1: Neve Atma Tattvamu.
2: You are the embodiments of divine Atma.
1: Atti Atma Tattvamai nee undi.
2: Being that Atma, the Supreme.
1: Neevu Dehamu, Manasu, Buddhi anetuvanti veetipaina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: Ivanni kudanu kooripoyetuvantive, raalipoyetuvantive.
2: They're bound to vanish
1: on their own. Dini visheme.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana, Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: Five lettered one.
2: A five-lettered one.
1: Five lettered padame.
2: That very one, the five letters.
1: Five lokamulu yendu kuda chuttu unnai.
2: It goes around all the five levels of the world.
1: Ee five lettered one padamu chaala mahattaramainatundi.
2: And the effect of the five letters is beyond all estimates.
1: Parishuddhamainatundi.
2: It is absolutely pure.
1: Nirguram, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmalas.
2: It is ever effulgent. It is eternal. It is immortal. It is blemishless. It is permanent.
1: Itti Tattvani Niru Remlo Pettukovali.
2: That nature and that spirit, you have to contain it in your heart.
1: Brahma Srishtikartani.
2: God is the creator.
1: Vishnu Rachanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu Antyamulani.
2: And we say that Shiva is the annihilator.
1: Kevalamu Bahyamainatuvanti Yokka Lokamulo Ee Vidhamainatuvanti Arthamu Cheptu Vastunnaru.
2: The meaning given from the worldly point of view.
1: Shivudu Veru, Vishnu Veru.
2: Never consider that Ishwara and Vishnu are separate.
1: Ishwarudu, Vishnu, Brahma, Muguru Kodanu, Veru Veru Kadu.
2: Brahma, Vishnu, Maheshwara are not separate or not different.
1: Moodu cheri okate.
2: All the three are one and the same, the Trinity.
1: Meeru tambulam vesukovalanukunte mokkamata okka vesukuntam.
2: In order to do pan, first you need to have the betel nut.
1: Betel nut vesukun tarvata betel leaves teesukuntam.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teesukun tarvata chunnam vesukuntam.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the pan gives you the red color.
1: Ee red color ekkadi nunchi vachindi?
2: Where from you got it?
1: Oka betel nut nunchi vachinda?
2: Is it because of betel nut?
1: Like betel leaf nunchi vachinda?
2: Or betel leaf?
1: Like chunnam nunchi vachinda?
2: Or the lime?
1: Kaadu. Moodu moodu moodu swaroopale.
2: All the three have three different colors.
1: Ee moodinti oka ekatvame nijamainatuvanti daivatvam.
2: The unity, the harmony of all the three. Give something new, the red color.
1: Kanuka Brahma Vishnu Maheshwaru Muguru Cheri Okkate.
2: Therefore Brahma Vishnu Maheshwara are one and the same.
1: So ee vidhanga meeru devatvani veru veruga bhavinchi.
2: You consider divinity, you are.
1: Manasunu chedagottukovali.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క తనసాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said, his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటున్నది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And he has many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that taking with him?
1: ఏమి తీసుకుపోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రౌడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయ నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు గట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైన చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
2: Not even the dust.
1: కష్టకరపడికి ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్. వెన్ గాడ్ సెడ్ దిస్ వర్డ్,
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ రియల్లీ గ్రేట్, దే ఆర్ అఫ్లూయెంట్, దే ఆర్ రిచ్.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: ది అదర్ డే ఇన్ హైదరాబాద్,
1: ఒక ఎకరం భూమి,
2: వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్,
1: 40 crores
2: వర్త్ అబౌట్ 40 crores
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that 1 acre of land at the cost of 40 crores.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఈ ఎంత కోటి తీసుకొని తిరిగి తన కూటి కూడా నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: It is the divine strength and divine support that is important.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
2: Of course the money is necessary in this world to some extent.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: టూ మచ్ మనీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: అది ప్రాణం తీస్తుంది.
2: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి, ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family. Also extend support and help to
1: society.
2: In fact, society is there beside us.
1: Without
2: society, you do not exist. Therefore, we should help serve the society. Therefore, first the self, then help, says Bhagavan.
1: Self-help,
2: the human life runs well with these two, self and help.
1: Selfish.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish kakunda manamu. Help.
2: Don't be fish, but be in the self.
1: Ividanga untundi, jivitani, anandanga gadutu povali.
2: Like this you can spend your life full of joy. Bhagavan is always continuously, constantly blissful.
1: Naaku dukkham ante emto, kashtam ante emto, baadha ante emto, naake emi teliyadu.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: Nannu president vachi, India President, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: President of India asked Swami a question, Swami, what is that you want?
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: Swami says, I want only one thing.
1: నేను నేనుగా ఉండాలి.
2: I should be I, that's all, said Bhagavan.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: Bhagavan said, I should make everybody happy.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: When all are happy, Bhagavan is happy.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else? What more you need?
1: Peace ఉందా మీకు అన్నారు.
2: Yeah, Swami, don't you want peace?
1: Peace ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
2: Bhagavan said, where is peace? Peace is within you. Outside, you find pieces.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: I don't want such pieces.
1: నా పీస్ నాకు.
2: My peace is within me.
1: కనుక మన పీస్ని మనం కోరుకోవాలి.
2: Therefore, we should be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత PhD తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: కనుక ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్.
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
1: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యు మే హావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యు డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు us again tomorrow.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు.
2: మార్గబంధు
1: వీళ్ళ తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్
2: ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మా కాలేజీకి వచ్చి చేరి
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
1: 3 సంవత్సరం అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను PhD. స్వామి చెప్పిన బాటలంతా కూడా PhD చేస్తున్నాడు.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
1: శంకరుడు వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He's going through all the texts composed by Adishankara.
1: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెలవాడు.
2: All the boys around. They are knowledgeable people.
1: ఈనాడు రెండవ తెలుపు మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వారికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year. President pilipinchi.
2: President invited him.
1: Award ichadu.
2: Gave him award, national honor. Best teacher's award.
1: Nee award isukoni ekkada pothavu annadu.
2: And president asked him, with this award, where do you go?
1: I am going to Puttaparthi.
2: Sir, I am going to Puttaparthi.
1: Puttaparthi lone settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu inka ekkada ponu.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డినెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: స్వామి
1: అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first classes.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alike lo chadivetunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu iddaru iddare first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vallu iddari kudanu scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallu iddanni kudanu America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ అక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: స్టూడెంట్స్ హియర్ ఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పి
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధం అవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ 1 full month.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ముసలి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala variki andariki kudanu chaala ayyo maa swami pampicharamma mimmannu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: డెకరేట్ యువర్ హోల్ హౌస్, దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగిపోయాయి, మరి అంతా తిరిగి పల్లెలకు పంపిస్తారా?
2: And later, this project, boys visiting all the villages to distribute the prasadam, will be undertaken.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
2: Our students have not restricted to studies only.
1: సాంగ్స్ నందు కూడాను.
2: In music they are first.
1: డాన్స్.
2: డాన్స్.
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
2: In every field they are number one, toppers.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
2: There is nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: Character is like a fire.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
2: And you should be very careful, watchful.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
2: either boys or girls.
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: The girls, they are in Anantapur campus.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: There are 800 students.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: All of them secure first class.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ,
2: they are girls.
1: సేవ చేయడానికని పల్లెలకు పోతే,
2: when they go to different villages,
1: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
1: ఆడపిల్లలే.
2: Girls do that.
1: రాతి కట్టడాలు కట్టి,
2: and they build houses for those villagers.
1: చోని ఇండ్లు.
2: The houses are built of stone.
1: మంచి కప్పు వేసి,
2: a good roof is raised.
1: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ, మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత బద్ధంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
2: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage? They say, no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: అనంతపురము,
2: అనంతపురం,
1: బెంగళూరు,
2: బెంగళూరు,
1: పుట్టపర్తి,
2: పుట్టపర్తి,
1: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
2: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటినంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
2: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్ దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore, the students don't come here merely for learning.
1: Learning kosam matra ravadandi.
2: Don't come here merely for learning.
1: Ee time chikkinappudu learn chesko.
2: When you have time, yes, you learn.
1: Kaani meer cheyavalsindi seva.
2: What you should do is service, serve others.
1: Bhagavantudu ichinadi meeku endukosam?
2: Why God has given you this?
1: Andaru mamai vamso jeevaloke jeevabhuta sunatara.
2: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: Serve everybody. Be in service.
1: Service is God.
2: Service is God.
1: Serve all.
2: Serve all.
1: ఈ విధంగా బోధించటం చేతని వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
2: Because they lead life this way, they have a very good name in society.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడాను పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము, పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. నిన్న దినం ఇక్కడ చేర్చున్నాము.
2: There's another boy who is doing his medicine MBBS.
1: ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
1: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నాడు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
2: అబౌవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరూ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యు గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్ కి వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 వౌస్.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: That food is essential first.
1: దేహంలోకి తగినటువంటి వస్త్రము.
2: And the clothing.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: And the water that is required for the whole world.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
2: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసిన పారుతున్నాయి.
2: In fact, there's plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కాని కింది దిగేకి వీల్లేదు.
2: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
2: So many years passed, but they could not have even a drop of water.
1: And we quote T.
2: Bhagavan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
2: All pipes are laid out.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
2: If you are here, you do not know what is happening.
1: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
2: The other day, the newspaper brought out this item.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం. నీరు కావలసినంత పారుతున్నాయి.
2: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కానీ కింది దిగేకి వీలు లేదు.
2: But it is not possible to

0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
0: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ హావ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
0: బీదరే సాధారణ అనే భేదం లేదు.
1: There is no distinction poor in the rich whatsoever.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: Not that we are praising ourselves.
0: అంతా ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: When the project is completed, 50 buses reached Prashantanagar.
0: స్వామి మీకు ఎంత మేము కృతజ్ఞత చెప్పాలి.
1: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
0: నాకు గ్రాట్యుటీ వద్దు.
1: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
0: కనుక మీకు ఏం కావాలి కాదు. మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: స్వామి, వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: చుట్టూ సముద్రం ఉంది, త్రాగడానికి నీరు లేదు.
1: బట్ యూ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మెడ్రాస్.
0: నిన్నటి దినమే,
1: ఓన్లీ యెస్టర్డే,
0: మంచి టైం కు
1: అట్ ది ఎగ్జాక్ట్ టైం
0: మెడ్రాస్ చేరినాయి నీరు.
1: వాటర్ రీచ్ ఇన్ మెడ్రాస్.
0: రేపు మనం పూర్ణాహుతి దినం,
1: ఆన్ ది పూర్ణాహుతి డే
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
0: మేము తీయని నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాం.
1: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి. దేసే
0: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాం.
1: వీ ఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్, ఆల్ టౌన్స్, ఆల్ సిటీస్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్.
0: సర్వ్ ఆల్ అందరికీ మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్
0: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే, నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్, యూ కమ్ టు ద రెస్క్యూ, యూ కమ్ టు ద ఫ్యామిలీ.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నువ్వు వాడికి సహాయం చేయి.
1: బెటర్ యూ డోంట్ అటెండ్ ద కాలేజ్ దట్ డే. Give importance to service.
0: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు. కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాం.
1: And such students are trained here.
0: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాం.
1: Therefore, buildings are in construction continuously more and more.
0: ప్రైమరీ స్కూల్ లోపల,
1: in primary school,
0: చాలా చిన్న చిన్న పిల్లలు,
1: find the time it talks there.
0: 1200 మంది ఉన్నారు.
1: 1200 children.
0: వారిని తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి ఉండలేరు, మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విద్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
0: అక్కడికి వచ్చి చూసి ఇవ్వ మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: పేరెంట్స్ దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్, దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ how happy they are here.
0: అంత తల్లిదండ్రులకంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: In fact, we have been showering love much more than their own parents.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: Never consider our children, students, ordinary.
0: వారు ఎంత గొప్ప వారు.
1: They are really great.
0: దేశానికంతా కూడా నాయకుడుగా కావాలి.
1: They are going to be the leaders of this country.
0: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
0: ఎంత ఐడియల్స్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: యూ వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ షవర్ ఆఫ్ గ్రేస్ బై భగవాన్ బాబా on the 16th of August.

0: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagawan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagawan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
1: జీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: సావిత్రి, షీ వాస్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమా.
1: గత జీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: బికాస్ ఆఫ్ హర్ ట్రూత్ఫుల్నెస్ ది ఎంటైర్ ద ఫారెస్ట్ ఫైర్ వాస్ జస్ట్ పుట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ డౌన్ బై చంద్రమతి. షీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ.
1: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే.
2: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisi durmada kiratiyu bhuti gavinchi damayanti bharata ramanigade.
2: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kula satitvamu agni gundana prakatinche sita bharata dhara jata gade. Kinisi durmada kiratiyu bhuti gavinche damayanti bharata ramanikade.
2: Sita
1: satpa sagara vesti తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాస్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చేస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీశక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
2: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
2: The spiritual literature of Bhar, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamunaku Talli Gayatri.
2: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
2: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamande Kaka. Itara Desamunanda Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామియై సర్వభూతాంతరాత్మయై ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్ సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
2: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు.
2: భారతీయస్ రిడీమ్ దే లైఫ్ వర్షిపింగ్ గాయత్రి ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: మొదటి నేమ్ పేరు సత్యవతి.
2: ద ఫస్ట్ నేమ్ ఈజ్ సత్యవతి.
1: రెండవ పేరు అంగవతి.
2: ద సెకండ్ నేమ్ ఈజ్ అంగవతి.
1: మూడవ పేరు అన్యవతి.
2: థర్డ్ నేమ్ అన్యవతి.
1: నాలుగో పేరు నిదానవతి.
2: ఫోర్త్ నేమ్ నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనుడు.
2: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
2: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
2: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
2: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
2: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి యందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
2: There is no being without atmic principle.
1: Sarvabhutantaratma aneetvanti sarthaka naamanni thana andukundi.
2: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: Anni jeevulu endu undinatvanti atma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
2: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
2: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి.
2: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
2: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: స్పర్శ, రూప, రస, గంధములు.
2: These are the five senses that are represented in the divinity that is Anyavati. The sense
1: ee panchabhutamulu kotishwarana modalukoni kooti peda varaku sarva jeevulu endukudanu samatvangane prakashistu untundadi.
2: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: Ee panchabhutamulu lenatundi jeevitamu jagatlo kaanaraadu.
2: There is no life without these five elements.
1: ఏ దేశమనందైనా ఏ కాలమనందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
2: Any country anywhere at any point of time the five elements form the basic principle of life.
1: కానా సమస్త ప్రపంచమునకొడును ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
2: Therefore the five elements form the basic principle for this entire world referred to as Anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
2: థర్డ్ నేమ్ అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
2: అంగవతి రిఫర్స్ టు ఏ పర్టికులర్ ఫార్మ్ టు ఏ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
2: దే హావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్ దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్
1: విష్ణు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు
2: విష్ణు ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దిస్ వీల్ అండ్ అలంకార
1: స్వరూపుడు అనేటువంటి ఒక తత్వాన్ని కూడాను నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి.
2: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga Veena Vani.
2: Saraswati has got with her Veena.
1: Saraswati, Bhagavati, Bharati, Purnendi Bimbanana.
2: Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbanana.
1: Ime sarvasakti mayamainatundi.
2: She is all powerful.
1: Ama hastamanandu Venunu dharinchi anaga Veenanu dharinchi ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ వీణా ఆన్ హర్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మెలోడియస్ మ్యూజిక్ ఈజ్ ద నాద ద సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: గణపతి అనగా గజముఖమును ధరించి
2: గణపతి హ్యాస్ గాట్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్
1: పెద్ద బొజ్జ చేత
2: విత్ ఎ బిగ్ స్టమక్
1: తాను అందరికీ ఆరాధన దైవంగా నిలుచుతూ వచ్చాడు.
2: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ
2: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం తదుపరి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది.
2: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్
1: కొన్ని రకమైనటువంటి నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
2: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: Nidanavati.
2: Next one is Nidanavati.
1: Ee Nidanavati anetvanti yokka ame yokka prabodalu shravanam.
2: The teaching of Nidanavati includes these: listening,
1: kirtanam,
2: singing,
1: Vishnu smaranam,
2: chanting,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యము,
2: సర్విట్యూడ్,
1: స్నేహము,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం
2: అండ్ సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
2: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ that we have to work for our liberation following these 9 paths of devotion.
1: Saraswati, Angavati, Anyavati, Nidanavati, ee nalugu devatala yokka swaroopame ee yokka jagat swaroopamu.
2: The world is symbolized by these 4 forms: Satyavati, Angavati, Anyavati and Nidanavati.
1: Deenni paskarinchukoni prakrutiki stree ani peru pettu vacharu.
2: It's for this reason the prakriti nature
1: ye desham varane kani matrubhumi antaru kani pitrubhumi ani chepparu.
2: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland,
2: motherland.
1: Ee mother ku ichinatvanti yokka pramukhyata inta ghanamainatvantidiga untundali.
2: That is the mighty importance given to mother.
1: Intiye kaadu,
2: not only this,
1: devatma swaroopamainatvanti yokka Vishnu kani ఈశ్వరుడికి కాని ఇంకే విధమైనటువంటి ఒక రంగనికి కాని కృష్ణుడికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తర్వాత.
2: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బి దట్ బి విష్ణు శివ ఆర్ కృష్ణ హ్యావ్ ఫస్ట్ ఉమెన్ నేమ్ ఫస్ట్ అండ్ దేర్ నేమ్
1: లక్ష్మీ నారాయణ.
2: లైక్ లక్ష్మీ నారాయణ,
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
2: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
2: Anywhere, men are not given first position.
1: Motta motta stree ke pradhanamaitvanti sthanam icharu.
2: Priority is given to women first.
1: Inka Eeshwarini endukudanu Parvati Parameshwarudu antaru. Parameshwara Parvati ani evaru chepparu.
2: In respect of Ishwara, people say Parvati Parameshwara. No one would say Parameshwara Parvati.
1: Ade vidhamgane
2: likewise
1: Radha Krishna.
2: People say Radha Krishna.
1: రాధ అనగా ఎవరు?
2: హూ ఇస్ రాధ?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు.
2: నాట్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: రాధ,
2: రాధ.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
2: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
2: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
2: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka stree yokka pradhanata ee naatikaina kuda nu bharatiyulu gurtinchi
2: the importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: స్త్రీలు కేవలము బల అబలలు కాదని,
2: that women are not weak,
1: సబలని,
2: that they are strong,
1: అత్యవసరము,
2: and that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను,
2: any residence,
1: అభివృద్ధికి రావాలన్నను,
2: is to progress,
1: కీర్తిని పొందవలనన్నను,
2: to earn repute,
1: సాధన సాధించవలనన్నను,
2: in order to be successful and respected.
1: స్త్రీయే ముఖ్య కారణము.
2: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
2: Therefore, the form of a woman is so important at home for the country and the entire universe by and large.
1: నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
2: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
2: For a happy home, she is called గృహలక్ష్మి.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: ఈ స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
2: A woman has seven faculties.
1: సత్యము,
2: ట్రూత్,
1: ప్రేమ,
2: లవ్,
1: ధర్మము,
2: ధర్మ,
1: త్యాగము,
2: సాక్రిఫైస్,
1: సహనము,
2: టాలరెన్స్,
1: సానుభూతి,
2: కంపాషన్,
1: ఆనందము,
2: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ.
2: A woman is the combination of all these seven faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని, దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
2: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation and respect, either at home or at the individual level through her progeny all over the country.
1: కనుక
2: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
2: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ఠ స్థానమైనటువంటి ఒక దేవాలయము.
2: హోమ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అబోర్డ్ ఎ టెంపుల్.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
2: సో ఉమెన్ హ్యాస్ ద టైటిల్ గృహలక్ష్మి.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
2: వెన్ హస్బెండ్ ఫేసెస్ సర్టెన్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్,
1: ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది,
2: she shares half the burden,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
2: and she renders help that
1: అతనికి
2: needed,
1: అతనికి ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే.
2: A woman is the embodiment of sacrifice.
1: కాని పురుషుల యందు ఇట్టి త్యాగం లేదు.
2: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటది.
2: Though man has sacrificed, it is utterly selfish.
1: కాని స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
2: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు,
2: it is never for self interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
2: Bharatiyas should feel proud of woman.
1: ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
2: In fact, this ideal should be followed.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
2: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
2: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తును ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
2: As Gita already stated, they were as army soldiers and a certain idea.
1: వీరి ఆయుధములు ఏమిటి?
2: What were their weapons?
1: సత్యము,
2: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
2: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
2: అన్నోయింగ్లీ దే మే కమిట్ మిస్టేక్స్.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకును ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
2: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే.
2: ఇట్స్ ద వుమన్ హూ అప్హోల్డ్ సస్టైన్స్
1: తన గృహధర్మమును కానీ బ్రహ్మచర్య ధర్మమును కానీ వానప్రస్థ ధర్మమును కానీ సాన్యాస ధర్మము కానీ నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే.
2: ఇట్స్ ద వుమన్ హూ ఫాస్టర్స్ ధర్మా ద కోర్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ రిక్లూజ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రినన్షియంట్
1: కనుకునే వేదము కూడాను సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
2: Therefore Veda taught to the world speak truth follow righteousness.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు
2: in that congregation when the king Janaka wanted to know from whose hands he is to receive the degree
1: గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ
2: though a mighty scholar యాజ్ఞవల్క్య was there
1: కాని గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
2: She received the degree there at the convocation from the hands of Gargi.
1: ఆనాటి ప్రవరులు ఆనాటి యోగులు ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
2: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
2: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు.
2: Not only men.
1: కొంతమంది సన్యాసులు మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
2: నాట్ ఓన్లీ మెన్ అలోన్ పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్ నోబుల్ పీపుల్ గ్రేట్ సో కాల్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
2: వెన్ ద సేజ్ మతంగ వాంటెడ్ టు హ్యావ్ దిస్ లేడీ శబరి ఇన్ హిస్ ఆశ్రమ్ మెనీ సేజెస్ అబ్జెక్టెడ్.
1: శబరి సద్గుణవంతురాలు,
2: శబరి
1: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు.
2: శబరి ఇస్ వర్చువస్ నోబుల్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
2: సేజ్ మతంగా కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సీక్రెట్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
2: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: కాని ఈ కలియుగ ప్రభావం చేత,
2: because of the effects of Kali,
1: ఈ యొక్క చదువు సంధ్యల చేత,
2: because of modern education,
1: కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు.
2: They consider women as toys or puppets.
1: కాదు కాదు.
2: No.
1: దేశమును ఉద్ధరించేటువంటి వారు,
2: in fact they are the emancipators, దేశమును
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
2: they are the true ideal,
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు,
2: they have got all the auspicious qualities.
1: స్త్రీలే.
2: They are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
2: Though they recognized, they were not mindful of it.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
2: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
2: Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power.
1: స్త్రీ ఉండడానికి మూల కారణం ఏమిటి?
2: What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరి అయినటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
2: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ది హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
2: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: Oka streelaku maatrame ee pavitramaitmenti yokka birudulanta andistu vacharu.
2: In fact in ancient times women were honored with these titles.
1: Illalu,
2: illalu,
1: grahalakshmi,
2: grahalakshmi,
1: dharmapatni,
2: dharmapatni,
1: ardhangi,
2: ardhangi.
1: Ee titles evariki vachinayi?
2: Who got these titles?
1: Kanuka vaaru chesetunte yokka aacharananu, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
2: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత
2: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి
1: ఉద్యోగమును చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
2: నౌ దే స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్ ఇఫ్ విమెన్ ఆర్ టు గో సీకింగ్ జాబ్స్ అండ్ వర్క్ ఇన్ ద ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
1: ఆలు మొగలిరువురును ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులేరి.
2: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ దే గో టు ద ఆఫీస్ ఆన్ జాబ్ హూ విల్ టేక్ కేర్ అట్ హోమ్.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్ హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
2: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ జాబ్.
1: చేత గలుగు ఇబ్బంది తీరిన
2: though the financial problems are solved but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు.
2: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్.
1: తప్పక చదవాల్సింది.
2: ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్
1: చదువుకోవాలి. ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
2: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ ప్రాక్టీస్ ఆల్ ద షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీళ్ళు చదవకూడదని వీళ్ళు అధికారులు కాకూడదని వీరు ఆఫీసులకు పోకూడదని ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
2: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్ షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీలందే ఎక్కువగా ఉంటున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ.
1: ఈ త్యాగభావంనే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
2: ఎ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
1: లవ్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును. అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
2: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు ఆదర్శ గుణములు ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
2: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు
2: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
2: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
2: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండవ వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
2: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ది అయిపోయి
2: the perversions are more.
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
2: they want to behave in opposite direction.
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
2: They intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై
2: in order to uphold the ancient culture and dharma
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాం.
2: 19th of every month is categorized as the ladies day.
1: Kani kevalam neeminchitame kaadu,
2: it's not merely a lot.
1: Chaala mandi streelu deenni anusarinchi aanandinchi deenni taginatundi utsaha protsahalu andistu vacharu.
2: Many women have been participating in all activities encouraging cooperation with everybody.
1: Anekamandi ee rangamlo palgontunnaru.
2: Many are involved in the activities.
1: Ee vidhamainatundi yokka abhivruddhi ajjinappudu భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
2: వెన్ వీ ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ ఫర్ ప్రోగ్రెస్ ద హోల్ కంట్రీ వుడ్ ప్రాస్పర్.
1: ఈ ధర్మము ఈ సంస్కృతి ఈ పవిత్రమైనటువంటి న్యాయము ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
2: A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
2: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా?
2: Why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు.
2: Since ancient times, women work for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
2: గీతారెడ్డి said.
1: పద్మిని.
2: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపత్రులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి
2: ఝాన్సీ
1: రాణి ఎంతటి ఘోరమైనటువంటి ఒక యుద్ధం చేసింది.
2: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: ప్రాణములైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
2: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్. షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కలుగునే వారికి త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
2: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ ఫైండ్స్ ఎ గుడ్ ప్లేస్.
1: అదే బోధిస్తూ వచ్చింది.
2: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
2: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
2: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice. Basing on the situation, circumstances, on charity, and on other grounds, they may show some change. Because they do not receive enough of needed required cooperation. If a woman is to come forward to do a good activity, she finds many objections on her
1: way.
2: Not only in outer society, even at home, she has many problems.
1: ఇంకా స్త్రీలు ఏమి చేయగలరు?
2: How do you expect women to work?
1: ఇంటి లోపల స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి.
2: So at home, women should be encouraged. She should be inspired to do what all she likes.
1: గృహమునకు మాత్రమే కాదు.
2: Not limited to home.
1: సమాజమునకు మాత్రమే కాదు.
2: Not merely society.
1: దేశమునకు మాత్రమే కాదు.
2: Not to the country.
1: విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు.
2: This is an ideal principle that should be taken up for the progress of the entire universe.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణం లేనటువంటి వారు ఉండవచ్చును.
2: దేర్ మే బి సమ్ వితౌట్ దీస్ నోబుల్ క్వాలిటీస్.
1: అవంతా మనం లెక్క చేయకూడదు.
2: లెట్స్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటుంది.
2: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
1: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
2: వితౌట్ బ్యాడ్ గుడ్ కాన్ బి డన్.
1: ఒక కమలా పండు ఉంటుండదంటే